శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 24వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం, మే నెల 14వ తేదీ గురువారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 40 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో సాయిబాబా భక్తి గీతాలు విన్నారు. సమయం 6:30. సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత శ్రీ ఏ పద్మనాభయ్య.
1: యోన కచ్చిద్రిక్షతి రక్షశ్చేన మత్య స్వైష ఏ వైరిరీషీష్ట యుర్జన. ఎవడు తనలోని హింసాభావముతో ఇతరులను హత్య చేయుచున్నాడో అట్టి దుఃఖకారకుడైన పాపి తన చెడు ఆచరణలతోనే స్వయముగా హతుడగుతున్నాడు. కాబట్టి నీవెందుకు ఇతరులను బాధించవలెను అని వేదసూక్తి. అనగా ప్రతి వ్యక్తి తన స్వభావములో హింసా ప్రవృత్తిని కలిగినప్పుడు తన నాశనమునకు తానే కారణమగుచున్నాడు. పాండవుల అభివృద్ధికి ఈర్ష్య వహించి వారిని తన మార్గము నుండి తప్పించదలిచిన వారికి హింస తలపెట్టిన దుర్యోధనుడు తానేగాక మొత్తము కౌరవంశ నిర్మూలనకు కారణమయ్యాడు. ప్రతీకారానికి హింసను ప్రోత్సహించడం జ్ఞానం లేని పశు ప్రవృత్తి. ప్రతీకారానికి ఏ విధంగానైనా హింసను ఆయుధంగా వాడరాదు. తనను బాధించిన వారిపై ప్రతీకారం తీర్చుకొనడమే మార్గం అనుకున్నప్పుడు ఆ బాధితుడు కూడా మరికొంత బలగాన్ని చేకూరు

0: తెచ్చుకొని మళ్లీ ప్రతీకారానికి పాల్పడవచ్చును. ఈ విధంగా అగ్నిలో ఆజ్యం పోసినట్టు కక్షలు పెరుగునే గాని శాశ్వత పరిష్కారం చేకూరదు. దీనికి ఎక్కడో మంగళం పాడవలసి ఉంది. అందుకే ప్రతీకారాన్ని ప్రతీకారంతో ఎదిరించే కంటే ప్రేమభావంతో శాశ్వతంగా శాంతిని ఏర్పరచవచ్చు. కాబట్టి ఏ కారణం చేతనైనా ఇతరులను బాధింపరాదు అనునది దివ్య సందేశం. మానవుడు జగన్ నిర్మాణంలో పడుగు పేకలవలే ఉంటూ బుద్ధిమంతులు నిర్దేశించిన జ్యోతిర్మయ మార్గమును పోషించి రక్షించవలసి ఉన్నది. ధర్మో రక్షతి రక్షత అని, ధర్మమును నీవు రక్షించిన అది నిన్ను రక్షిస్తుంది. నిరంతరము జ్ఞానమును సంపాదించువారు నిర్దేశించిన కర్మలను ఆచరిస్తూ వారి పవిత్ర ఆశయములను విస్తరింపజేయుము. సమస్త ప్రపంచమును ఆర్యులుగా మార్చుము అని వేదములలో మానవత్వమును గూర్చి సందేశము. ఇచ్చట ఆర్య శబ్దము జాతివాచకము కాదు, శ్రేష్ఠుడు అని అర్థము. ఆర్య అను శబ్దమునకు మించిన అందమైన శబ్దము మరొకటి లేదని శ్రీ అరవిందులు వర్ణించినారు. హృదయంలో కారుణ్యము ఇచ్చిన మాటను నిలబెట్టుకునుట, ధర్మమునుసరించి జీవించవలను అను కోరిక మొదలగు మంచి గుణములు కలిగి ఉండుటే మానవత్వము. మానవుడు శ్రేష్ఠుడు కావలను కాని దుష్టుడు కారాదు. సర్పము వలె కుటిలవర్తనుడు, తోడేలు వలె వంచకుడు కారాదు. మన పిల్లలను ఉన్నత విద్యాలయంలో చేర్చినప్పుడు వారు ఏ వకీలో డాక్టరో కావాలని కోరుకుంటాం. కానీ యథోహ పురుషో అసత్ అనగా ఇతరుడు విద్వాంసుడైన సంపూర్ణ పురుషుడు కావలను అనున్నది వేదసూక్తి. మిత్రులే కాక నవైష ద్విషమః అనగా శత్రువునైనను ద్వేషింపని శీలమును నాకు కలుగజేయము. మిత్రులే కాక పగవారును కీర్తించునంతటి ఉజ్వలమైన శీల సంపద మనకు ఉండవలను. ఈ వైదిక సందేశమును మనసునందుంచుకొని శ్రీరామచంద్రుడు తన శీలమును గొప్పగా నిర్మించుకున్నాడు. అందువలనే శత్రువులు కూడా ఆయన గుణగణములను ఎంతగానో ప్రశంసించేవారు. ఒక సన్నివేశంలో రావణుడు మారీచుని సమీపించి శ్రీరాముని నిందించుతూ సీతాపహరణ కార్యములో తనకు సహాయపడమని అర్థించాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు కఠోరుడు కాదు, అజ్ఞానీ కాదు, శ్రీలోలుడు అంతకంటే కాదు, అబద్ధమాడడు, కటువచనములు చెవులకు వినిపించడు, అట్టి వాణిని గురించి అనుచితమైన మాటలాడడం తగదు అని మారీచుడు రావణుని ధిక్కరించాడు. మరొక సందర్భంలో స్వయముగా రావణుడు కూడా శ్రీరాముని గుణగణములను ప్రశంసించాడు. ఆధునిక యుగములో ఆంగ్లేయుల తుపాకీ గుండ్లకు ఆహుతి అయి అసూలు బాసిన ఝాన్సీరాణి లక్ష్మీబాయికి మన విరోధవర్గంలో నున్నందున ఆమెతో యుద్ధం చేయవలసి వచ్చింది. కానీ స్త్రీ తిరుగుబాటుదారులలో ఆమె ఏకైక పురుషుడు అని వీరోచిత పోరాటాన్ని ప్రశంసిస్తూ నివాళులర్పించాడు ఆమెను తుపాకీ గుండ్లకు బలి చేసిన ఆంగ్ల సేనాని సర్ హ్యూ రోస్. అందుకే ఆమె ప్రాతస్మరణీయురాయలైంది.
1: ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత శ్రీ ఏ పద్మనాభయ్య. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:35. పొలం కబుర్లు వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
2: ఇంత రాత్రిపూట ఎస్ఎంఎస్? కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంకేనా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: శుభోదయం రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబులలో జీవన ఎరువులు, వాటి ఉపయోగాలు, వరి నారు పెంపకం, అట్లే జీవన ఎరువుగా గోమూత్రం అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

సముదాయం. వీటి వల్ల లాభాలు ఏ విధంగా ఉంటాయంటే, ఈ సూక్ష్మజీవులు పంటకు కావలసిన పోషక పదార్థాలను ప్రకృతిలోని సహజ సిద్ధమైన వనరుల నుండి అందించే గుణమును కలిగి ఉంటాయి. దానికి అనుగుణమైన మార్పులను భూమిలో కలుగజేస్తాయి. జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు వాటిలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య అనూహ్యంగా పెరిగి మొక్కలు చురుకుగా పెరగడానికి వివిధ పోషకాలతో పాటు అవసరమైన హార్మోన్లను, విటమిన్లను అందిస్తాయి. జీవన ఎరువులు సహజ సిద్ధమైనవి. వీటి వల్ల వాతావరణ కాలుష్యం జరగదు, పంటకు హాని చేయవు. వీటి వాడకం ద్వారా రసాయన ఎరువుల మోతాదు 10 నుండి 20% తగ్గడమే కాకుండా భూభౌతిక రసాయన స్థితి మెరుగుపడుతుంది. తక్కువ ఖర్చుతో అధిక ఫలితం పొందవచ్చు. వీటిలో ముఖ్యమైనవి నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు, రైజోబియం, అజోస్పైరిల్లం, నీలి ఆకుపచ్చ నాచు, అజొల్లా, పాస్ఫోబ్యాక్టీరియా, అజిటోబ్యాక్టర్, అసిటోబ్యాక్టర్. జీవన ఎరువుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవంటే, జీవన ఎరువు ప్యాకెట్ ఎండ వేడి తగలని నీడ ప్రదేశంలో నిల్వ చేయాలి. ఉపయోగించే జీవన ఎరువు ప్యాకెట్పై గడువు తేదీ లోపల మాత్రమే ఉపయోగించాలి. రసాయనాలతో విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు జీవన ఎరువులతో కలపకూడదు. రెండింటికి కనీసం 24 నుండి 28 గంటల వ్యవధి ఉండాలి. రసాయన ఎరువులతో కలిపి జీవన ఎరువులు వాడకూడదు. పైరుకు నిర్దేశించబడిన జీవన ఎరువును పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడు వాడుకోవాలి. జీవన ఎరువు వాడకం వల్ల కలిగే ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయంటే, వాతావరణ కాలుష్యాలను అరికట్టవచ్చు. వాతావరణంలోని నేలలో ఉన్న మొక్కలు తమంత తాము ఉపయోగించుకోలేని పోషకాలను అందుబాటులోకి తెస్తాయి. నేల నుండి సంక్రమించే తెగుళ్లను కొంతమేర అరికట్టవచ్చు. రైతన్నలకు రసాయన ఎరువుల ఖర్చు తగ్గి లాభాల నిష్పత్తి అధికమవుతుంది. హార్మోన్లు, విటమిన్లు మొక్కకు లభ్యమైన పెరుగుదల వేగంగాను ఆరోగ్యంగా ఉంటాయి. సాధారణ దిగుబడులు 10 నుండి 20% వరకు పెరుగుతాయి. దీనితో పాటు 20 నుండి 25% రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఇక వరి నారు పెంపకం విషయానికి వస్తే, రబీలో వరి సాగుకు విత్తన ఎంపిక, విత్తన శుద్ధి, నారుమల్ల తయారీ, నాట్లు, ఎరువుల వాడకం, సస్యరక్షణ వంటి యాజమాన్య పద్ధతుల్లో మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు వస్తాయి. రకాలు విషయానికి వస్తే, రబీలో తక్కువ పంటకాలం ఉన్న వంగడాలను ఎంపిక చేసుకోవాలి. 4 నెలలు పంటకాలం ఉండే రకాలను సాగు చేస్తే మంచిది. విత్తన మోతాదు విషయానికి వస్తే, ఎకరానికి 20 నుండి 25 కిలోల విత్తనం సరిపోతుంది. శ్రీవరి సాగు అయితే ఎకరానికి 2 కిలోల విత్తనం అవసరమవుతుంది. డ్రమ్ సీడర్తో విత్తేందుకు ఎకరాకు 15 నుండి 18 కిలోల విత్తనం సరిపోతుంది. మెట్ట నారుమల్లకు కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బనిజంను తడితో పట్టించి విత్తనాన్ని శుద్ధి చేయాలి. దమ్ము చేసిన నారుమడి అయితే కిలో విత్తనాన్ని లీటర్ నీటికి 1 గ్రాము కార్బనిజం కలిపిన ద్రావణంలో 24 గంటలు నానబెట్టి మండి కట్టి మొలక వచ్చాక చల్లుకోవాలి. నారుమడి తయారీ విషయానికి వస్తే, 5 సెంట్ల విస్తీర్ణంలో పెంచిన నారు ఎకరానికి సరిపోతుంది. ముందుగా నేలను దుక్కి చేసి చదును చేయాలి. 5 సెంట్ల దుక్కిలో కిలో చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలను అందించే ఎరువులను వేయాలి. నారు తీసే 5 నుండి 6 రోజుల ముందు మడిలో 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలను చల్లాలి. నాట్లలో మెలకువలు ఏ విధంగా తీసుకోవాలంటే, నారు పోసిన 30 నుంచి 35 రోజుల తర్వాత నారు లేతగా ఉన్నప్పుడే నాట్లు వేసుకోవాలి. దీనివల్ల పిలకలు ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది. నారు ముదిరితే చివర్లను 4 నుండి 5 అంగుళాలు కత్తిరించి నాటాలి. ప్రతి చదరపు మీటర్కు 44 మొక్కలు అంటే మూనలు ఉండేలా చూసుకోవాలి. నాట్లు వేసిన తర్వాత ప్రధాన పొలంలో ప్రతి 2 మీటర్లకు 1 అడుగు మేర కాలుబాట్లు తీయాలి. ఇలా చేయడం ద్వారా వరిలో దోమపోటు సమస్యను నివారించవచ్చు. ఇక జీవన ఎరువుగా గోమూత్రం అన్న విషయానికి వస్తే, మనుషుల్లో అనేక జబ్బులను నయం చేసే దివ్య ఔషధంగా దేశీయ ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తున్నారు. వ్యవసాయ రంగంలోనూ గోమూత్ర వినియోగానికి అధిక ప్రాధాన్యం ఉంది. గోమూత్రంలో సోడియం, గంధకం, ఏ, బిసిడిఈ వంటి విటమిన్లతో పాటు మ్యాంగనీస్, ఐరన్, సిలికాన్, లాక్టోజ్, కార్బోలిక్ యాసిడ్, కాల్షియం

జీవన ఎరువులు వాటి ఉపయోగాలు అన్న విషయానికి వస్తే, జీవన ఎరువులు అంటే భూమిలో ఉండి మొక్కలకు పోషక పదార్థాలను మరియు పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లు ఎంజైములు సమకూర్చే సూక్ష్మజీవుల

0: సాల్ట్స్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇందులో 9.5% నీరు, 2.5% యూరియా, 2.5% ఎంజైముల మిశ్రమం ఉంటుంది. పంటల సాగులో గోమూత్రాన్ని ద్రవ ఎరువుగా ఉపయోగించవచ్చు. పురాతన జాతీయ గ్రంథాల్లో గోమూత్రం వల్ల కలిగే అనేక ప్రయోజనాలను వివరించారు. సేంద్రియ వ్యవసాయంలో ఆవు పేడ, ఆవు పాలు, ఇతర పదార్థాలతో కలిపి గోమూత్రాన్ని జీవ పురుగు మందుగా ఉపయోగిస్తారు. దీన్ని ఉపయోగించడం వల్ల నేలలో పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు అధికంగా వృద్ధి చెందుతాయి. ఈ సూక్ష్మజీవులు పంటల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. గోమూత్రాన్ని ఉపయోగిస్తే దాని ప్రభావం తదుపరి పంటకాలంలో కూడా ఉంటుంది. గోమూత్రం నేలలో వానపాముల పెరుగుదలకు అవసరమైన అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. వానపాములతో కలిగే ప్రయోజనాలు రైతన్నలకు తెలిసిందే. ఆవు మూత్రాన్ని అనేక పంటల్లో మొక్కల పెరుగుదలకు కూడా ఉపయోగిస్తారు. జీవామృతం అంటే ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, పప్పు, పిండి, నీరు కలిపి తయారు చేసిన మిశ్రమం ఉపయోగించడం వల్ల వరి పంటలో పొడతెగులు, అగ్గి తెగులు, ఆకుచుట్టు పురుగులను నివారించవచ్చు. జీవ పురుగు మందుగా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవు నెయ్యి ఇలా 5 రకాల దేశీయ ఆవు ఉత్పత్తులను ఉపయోగించి తయారు చేసిన పంచగవ్యను కూడా పంటల సాగులో ఎరువు పురుగు మందుగా ఉపయోగిస్తారు. గోమూత్రాన్ని విడిగా లేదా ఇతర వృక్ష కషాయాలతో కలిపి వినియోగించవచ్చు. ఇది చీడపురుగుల అదుపుకు, లార్వా నాశినిగాను పనిచేస్తుంది. గోమూత్రంతో వరి కంపోస్టు అన్న విషయానికి వస్తే, నాణ్యమైన పంట దిగుబడులను పొందేందుకు పొలంలో మిగిలిపోయే సేంద్రియ వ్యర్థాలు అంటే కుళ్ళిపోయే స్వభావం ఉన్న పదార్థాలు, పశువుల షెడ్లలో మిగిలే వ్యర్థాలతో కంపోస్ట్ కానీ తయారు చేసి వినియోగించుకోవచ్చు. ఈ 2 రకాల ఎరువుల తయారీ సమయంలో గోమూత్రాన్ని ఉపయోగించడం ద్వారా మరింత నాణ్యమైన, అధిక పోషకాలతో కూడిన సేంద్రియ ఎరువును తయారు చేసుకోవచ్చు. సేంద్రియ సేద్యాన్ని అవలంబించే రైతన్నలు ఈ పద్ధతిలో మేలైన ప్రయోజనాలను పొందవచ్చు.
1: ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు.
2: వీణులకు విందును కలిగిస్తూ
3: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
2: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్టంపరిచేందుకు ప్రతి నెలా గణాంకాల సేకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో చిన్న మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గ్యాస్ బుక్ చేసిన 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ అధికారులకు ఆదేశించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్టపరిచేందుకు వ్యవస్థలో సామర్థ్య పెంపు జరగాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 15% వృద్ది సాధించడం ద్వారా స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకోగలమని, ఇందుకు వేగంగా గణాంకాలను సేకరించాల్సి ఉంటుందని నిన్న అమరావతి సచివాలయంలో జరిగిన ప్రణాళికా శాఖ సమీక్షలో

ఆయనన్నారు. జీఎస్టీపీ అంచనాలను సాంప్రదాయ విధానంలో కాకుండా రియల్ టైం మానిటరింగ్ ద్వారా రూపొందించేలా రాష్ట స్థాయి నుంచి మండల స్థాయి వరకు సిబ్బందికి 3 నెలల పాటు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం స్థూల రాష్ట దేశీయోత్పత్తి అంచనాలు 3 నెలలకు ఏడాది కాలానికి రూపొందిస్తున్నారని, దీంతో ఆర్థిక స్థితిగతులపై తక్షణ అవగాహన సాధ్యం కావడం లేదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో చిన్న మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మేడ్ ఇన్ ఆంధ్ర, మేడ్ ఫర్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన నిన్న విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీఐఐ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. గత 23 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో 800 కీలక ప్రాజెక్టులకు సంబంధించి 23 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి

0: నిన్న విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీఐఐ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. గత 23 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో 800 కీలక ప్రాజెక్టులకు సంబంధించి 23 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: ప్రభుత్వం పైన ఉన్న ప్రధానమైన బాధ్యత ఉద్యోగాలు కల్పిస్తాం. అందుకే మీరు చూస్తే మేము ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 లో తొలి హామీ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తాం. ఈ రోజు మేము 800 కీ ప్రాజెక్ట్స్ ని పర్సనల్ గా ట్రాక్ చేస్తాం జరుగుతుంది. దీంట్లో 23 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 24 లక్షల మంది యువతి యువకులకి ఉద్యోగాలు మేము కల్పించబోతున్నాం. గూగుల్ డేటా సెంటర్ కి మేము శంకుస్థాపన చేశాం. అదేవిధంగా రాయల్ ఎన్ఫీల్డ్, టీసీఎస్, కాగ్నిసెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు మేము తీసుకొస్తున్నాం.
0: పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు పొదుపు చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% కుదించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. జిల్లా పర్యటనల్లోనూ వాహన శ్రేణిలోని వాహనాల సంఖ్యను సగానికి కుదించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. రాబోయే 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్మార్ట్ పోల్స్, రోడ్లు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, ఎలక్ట్రానిక్ వాహనాలు వంటి అంశాలపై ప్రతిచోట ఒకే విధమైన ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. హైదరాబాద్లో నిన్న ఆయన మున్సిపల్ శాఖ అధికారులతో పట్టణ కేంద్రాల ఆధారిత మెగా గ్రోత్ కారిడార్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పెద్ద మున్సిపాలిటీలకు సమీపంలో రేడియల్ రోడ్లుండేలా డిజైన్ సిద్దం చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. పేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి వై సతీకుమార్ యాదవ్ చెప్పారు. క్యాన్సర్ను గుర్తించేందుకు 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఈరోజు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాష్టంలో 18 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న పెట్ స్కాన్ సదుపాయాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోని నాట్కో కేంద్రంలో ఏర్పాటు చేశామని మంత్రి నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ బుక్ చేసిన తర్వాత 4 నుంచి 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న గుంటూరు జిల్లా తెనాలిలోని తన కార్యాలయం నుంచి రాష్టంలోని అన్ని జిల్లాల పౌరసరఫరాల శాఖాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వంట గ్యాస్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. ఇందుకు ఈ నెల 16నే తుది గడువుగా నిర్ణయించామని, తర్వాత ఎక్కడా బ్యాక్లాగ్స్ ఉండటానికి వీల్లేదని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో అర్హులైన వయోవృద్దులు, వితంతువులకు కొత్త ఆసరా పింఛన్లను త్వరలోనే అందజేస్తామని ఆ రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా జీళ్ల చెరువులో ఆయన నిన్న ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర సామాజిక పథకాలకు సంబంధించిన అర్జీలను ఆయన తీసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. తెనాలిలో అగ్ని ప్రమాదాల నివారణకు మరొక ఫైర్ ఇంజిన్ను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆయన నిన్న తెనాలిలో సూర్యశిల్పశాలలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ,
2: విగ్రహాల తయారీలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న డైజ్ అవే బేసికల్ గా వాళ్ళకున్న ప్రధానమైన ఆస్తులు. రాబోయే రోజుల్లో కూడా తెనాలు ఇటువంటి సంఘటనలు జరగకుండా డీఎస్పీ గారు, కమిషనర్ గారు, మేము అందరం కూడా ఇప్పుడు పరిశీలించాం. ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేకపోతే లోపల ఉన్న ఏమైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వల్ల పొరపాటు జరిగిందా, పూర్తి ఎంక్వైరీ జరగాలి. ఈలోపు ప్రభుత్వం నుంచి ఆల్రెడీ కొత్త ఫైర్ టెండర్ ఒకటి మనం తెప్పించుకున్నాం తెనాలికి. అది ఖచ్చితంగా మనకి తెనాలి పట్టణంలోనే పర్మనెంట్ గా ప్లేస్ అయ్యి

0: మనకి అందుబాటులో ఉండే విధంగా తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం నుంచి మేము తీసుకుంటాం.
1: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల మార్కుల రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ ఫలితాలను విడుదల చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన మార్కులపై చాలామంది విద్యార్థులు పునా లెక్కింపు, పునా పరిశీలనకు దరఖాస్తు చేసుకున్నారని, ఈ ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, హాల్ టికెట్, పుట్టిన తేదీ, ట్రాన్సాక్షన్ ఐడీ నంబర్ నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చని ఆయన సూచించారు. యువత డిజిటల్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని స్టార్టప్లు, ఆవిష్కరణల ద్వారా దేశ అభివృద్దికి తోడ్పడాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యకుడు పివిఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం డిజిటల్ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆయన నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ఫలితంగా రాష్టంలోని ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి వెంకట్రావు తెలియజేస్తూ,
2: అండమాన్ నికోబార్ దీవులను కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్టపరిచేందుకు ప్రతి నెలా గణాంకాల సేకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గ్యాస్ బుక్ చేసిన 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆర్థిక విషయికయా మంత్రి పరిషద్ సమిత్యా అస్మై విపణన సత్రాయ చతుర్దశ గ్రైష్మిక సస్యానాం ఎంఎస్పీతి న్యూనతమ సమర్థన మూల్యాన్ని వర్ధయితుం అనుమోదితం. నవదేహల్యాం కేంద్రీయ మంత్రి సభాసభాయాః అనంతరం ప్రసార మాధ్యమాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః అవదత్ యత్ అనేన నిర్ణయేన ఉత్పాదకేభ్యః తేషాం ఉత్పాదానాం కృతే लाभप्रदम मूल्यम सुनिश्चितम भविष्यतीति.
4: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
3: अस्य सत्रस्य विपणन कालाय ग्रैष्मिक सस्यानां न्यूनतम समर्थन मूल्यानां वृद्धिं स्वीकृत्य नवदेहल्यां केंद्रीय मंत्रिसभायाः निर्णयः देशे कोटिशः खाद्यप्रदायकेभ्यः स्वोत्पादानां उचितं लाभप्रदं च मूल्यं प्राप्नुयात् इति सुनिश्चितं करिष्यतीति प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना उक्तम्. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వస్తనాదారభ్య అస్య మాసస్య 20వ దినాంకపర్యంతం UAE, నెదర్లాండ్, స్వీడన్, నార్వే, ఇటలీ ఇత్యేతేషాం దేశానాం యాత్రాయాం భవిష్యతి. విదేశమంత్రాలయస్య సచివః CB జార్జః సూచితవాన్ యత్ పంచరాష్ట్రాణాం భ్రమణస్య ప్రథమపాదే శ్రీమోదీ UAE అధ్యక్షం షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఇత్యనేన సహ మిలిష్యతి. సహ అవదత్ యత్ ఉభావపి నేతారౌ ద్వైపాక్షిక విషయేషు విశేషతః ఊర్జా సహకారే పరస్పర హితస్య క్షేత్రీయ అంతారాష్ట్రీయ విషయేషు చ విచార విని

0: निर्णयं करिष्यतः। अद्य नवदेहल्यां ब्रिक्स विदेशमन्त्रिमण्डलस्य द्विवार्षिकं सम्मेलनम् आरभ्यते। सम्मेलनस्य अध्यक्षः विदेशमन्त्री एस जयशंकरः भविष्यति। ब्रिक्स देशानां विदेशमन्त्रिणः सदस्यराष्ट्राणां प्रतिनिधिदलप्रमुखाश्च अस्यां सभायां भागं ग्रहीष्यन्ति। केन्द्रीय अन्वेषणविभागः NEET UG 2026 इति परीक्षायाः विषये अभिकथित अनियमिततायाः प्रश्नपत्रस्य अनियमिततया प्रकाशनेति विषये च पञ्च अभियुक्तान् गृहीतवान्। प्रकरणस्य पञ्च अभियुक्ताः जयपुरतः त्रयः, एकैकौ गुरुग्रामनाशिकतः, अन्ये अनेके च शङ्किताः सम्प्रति परीक्षमाणाः सन्ति। असम सर्वकारः अस्य मासस्य 26 दिनाङ्के राज्य विधानसभायां यूनिफॉर्म सिविल कोड UGCC इति समान नागरिक संहिता विधेयकं प्रवर्तयिष्यति। मुख्यमंत्री हिमंत विश्व शर्मा इत्येषः मुख्यमंत्रीरूपेण द्वितीय कार्यकालस्य प्रथम मंत्रिसभायाः अध्यक्षतां कृत्वा प्रसार माध्यमान् संबोधयन् घोषणैः अकरोत्। सर्वकारेण केन्द्रीय अन्वेषणविभागस्य CBI इत्यस्य निर्देशकाय प्रवीण सूद इत्यस्मै एकवर्षस्य विस्तारः दत्तः। उत्तरप्रदेशे धूलिप्रभञ्जनेन सह विद्युत्प्रभञ्जनेन वृष्ट्या च गतचतुर्विंशतिहोरासु त्रिचत्वारिंशत् जनाः मृताः। भदोहीमण्डले सर्वाधिकाः 15 जनाः मृताः इति सूचनास्ति। पश्चिमबङ्गसर्वकारेण आलुकं, पलाण्डुः, फल, शाकानि, तैलबीजादिभिः सह अन्यधान्यानि आवश्यकोत्पादेभ्यश्च अन्ताराज्यस्तरेषु आवागमनाय सर्वे प्रतिबन्धाः उपाहरिताः। अन्ते प्रियाः श्रोतारः, क्रीडावार्तायाम्। IPL इति क्रिकेट् क्रीडायां गतरात्रौ रायपुरे रॉयल चैलेंजर्स बेंगलुरुदलेन कोलकाता नाइट राइडर्स इति दलं 6 स्तोभैः पराजितम्। अद्य सायं 7:30 धर्मशालायां पंजाब किंग्स मुंबई इंडियंस इत्येते दले पुनः क्रीडिष्यतः इति वार्ताः।
1: आकाशवाणी तिरुपति केंद्रम 103.2 107.5 मेगाहर्ट्ज पै आकाशवाणी तिरुपति FM विंटुन्नारु। మా స్టూడియో క్లాక్లో సమయం 7 గంటలు. ప్రసార విశేషాలు విందాం. ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం చరిత్రలో ఈరోజు, తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 పుస్తకవాణి అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం 9వ భాగం అంగళూరులో ఎన్నేని సుబ్రహ్మణ్యం సాంగత్యం. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, చదివినవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 9:00 హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. 10:00 ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం. 10:15 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 3:10 వివిధ భారతి కార్యక్రమాలు తెలుగులో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఈ సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో అంశంతో కూర్చున్న పాటల కార్యక్రమం. సమర్పణ శ్రీమతి జే నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 6:00 ప్రసార విశేషాలు. 6:00

5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 90 వసంతాల ఆకాశవాణి గురించి వివరాలు. అనంతరం భక్తి కుసుమాలు భక్తిగీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధుల గురించి తిరుపతి పశు వైద్యశాల వైద్య కళాశాల పశు ఉత్పత్తుల సాంకేతిక శాస్త్ర విభాగం శాస్త్రవేత్త డాక్టర్ జెడ్ నవీన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. అనంతరం ప్రాయోజిత కార్యక్రమం. ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు గురించిన కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో. 8:00 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 10:00 వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమవుతున్న ధారావాహిక భీష్మపర్వం 2వ భాగం. 10:30 ఆపాత మధురాలు సుమధుర గీతాలు. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి కేంద్రం ద్వారా ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ 5 దేశాల పర్యటనలో భాగంగా ముందుగా రేపు యుఏఈ చేరుకుంటారని, ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలిపారు.
1: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
0: Anantaram ade roju Netherlands cherukuntaru Pradhanamantri. 2017 paryatana tarvata Netherlands lo paryatinchadam ide rendo sthari. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని ప్రధానమంత్రి రాబ్ జెటన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తరువాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్ వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

0: వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజాసంబంధ రంగాల్లో సహకారం పెంపొందించుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షులు సెర్గియోను కలుసుకుని జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం కూడా మోదీ సందర్శిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 7వ లీడ్స్ 2025 నివేదిక విడుదల, అలాగే 4వ లీప్స్ 2025 అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగించారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ఇప్పుడు ప్రపంచ వాణిజ్యంలో 3/2 భాగాన్ని కవర్ చేస్తాయని తెలిపారు. భారత ఉత్పత్తులు అంతర్జాతీయంగా పోటీ పడాలంటే లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడం అత్యవసరమని, దీన్ని ఒక జాతీయ మిషన్గా ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. దీనికోసం మౌలిక సదుపాయాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టుగా తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధికి నిరంతర పెట్టుబడులు, స్టార్టప్ల ఆవిష్కరణలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ప్రధాన బలాలని గోయల్ కొనియాడారు. పరిశోధన, అభివృద్ధి, తయారీ రంగాల కోసం ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో నేతృత్వంలో రష్యా ప్రతినిధి బృందానికి స్వాగతం పలుకుతూ ఈ విషయాలు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంలో ముఖ్యంగా ఆర్థిక, ఇంధన రంగాల్లో నిరంతరం వృద్ధి కనిపిస్తోందని జయశంకర్ గుర్తు చేశారు.
1: The last few years have seen a steady and sustained growth in our bilateral partnership. Its economic and energy dimensions have become more pronounced. Our political cooperation is even more valuable in an uncertain and volatile global environment. We have expanded our collaboration in science and technology. The mobility of talents and skills has acquired greater salience, and our interest in ensuring better connectivity is deeper.
0: పరిశోధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆర్డీఐ పథకం కింద 5 ఒప్పందాలపై సంతకాలు చేసే కార్యక్రమంలో ప్రసంగించారు. డీప్ టెక్ ఆవిష్కరణలు వేగవంతం చేసేందుకు పరిశ్రమ ప్రభుత్వ సహకారం బలోపేతానికి ప్రభుత్వం సృష్టిన దృక్పథానికి ఇది నిదర్శనమన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఇంధనం, అంతరిక్షం, లైఫ్ సైన్సెస్ వంటి కీలక రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మార్కెటింగ్ సీజన్ 2026-27 గాను 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సుమారుగా 2,60,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. 2004-05 నుంచి 2013-14 వరకు జరిగిన 4.75 లక్షల కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించే రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18.99 లక్షల కోట్ల రూపాయలని వైష్ణవ్ వివరించారు.
2: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా కేవలం గనుల తవ్వక నుంచే ఏడాదికి 6,300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుతం భౌగోళిక రాజకీయ పరిస్థితి నేపథ్యంలో ఇది ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఊతమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం DOPT జారీ చేసిన అధికారిక ఉత్తర్వు ప్రకారం ఈ నెల 24వ తేదీతో ముగిన పదవీకాలాన్ని పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గ నియామక కమిటీ ఆమోదం

0: తెలిపింది. దీంతో మరో ఏడాది పాటు ప్రవీణ్సు దర్యాప్తు సంస్థ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన వర్షం తుఫాను పిడుగుల కారణంగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. భదోహి జిల్లాలో అత్యధికంగా 15 మంది, మీర్జాపూర్లో 10 మంది, ఫతేపూర్లో 9 మంది చనిపోయారు. పిడుగులు పడ్డం, గోడలు కోల్డం, చెట్టు విరిగిపడ్డం వల్ల ఈ మరణాలు సంభవించాయి. మెడికల్ కోర్సులో ప్రవేశాలు నిర్వహిస్తున్న నీటి పరీక్ష నిలిపేయాలని, దానికి బదులుగా 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు రాష్ట్రాలను అనుమతించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కేంద్రాన్ని కోరారు. ప్రశ్నపత్రాల లీకేజీ, దర్యాప్తు సీబీఐకి బదిలీ అనే విషయం ప్రస్తావిస్తూ జాతీయ స్థాయి పరీక్షల్లో లోపాలు ఎత్తిచూపారు. నీటి వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలు, తమిళ మాధ్యమ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలో వేడిగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, హిమాలయ, సిక్కిం, తమిళనాడు, పదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రఘువంశీ 71 పరుగులు చేయగా రింకు సింగ్ 49 పరుగులతో నాట్అవుట్గా నిలిచారు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో వరలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 105 పరుగులతో సెంచరీ చేసి జట్టును గెలిపించారు. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో ఉన్న మెరుగైన రన్ రేట్ కారణంగా బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులు 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 7:15. ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా 90 వసంతాల ఆకాశవాణి గురించి వివరాలు, అనంతరం చరిత్రలో ఈరోజు, తర్వాత వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ప్రభాత రేకుల కార్యక్రమంలో ముందుగా 90 వసంతాల ఆకాశవాణి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం, ఇది ఆకాశవాణి. 90 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం, కోట్లాది మంది భారతీయుల ఇళ్లల్లో హృదయాల్లో చెరగని స్థానం. భారతీయ

ప్రసార రంగంలో 9 దశాబ్దాల మైలురాయిని అధిగమించి 90 వసంతాల ప్రత్యేక వేడుకను జరుపుకుంటున్న శుభవేళ. జూన్ 8, 1936న అధికారికంగా ప్రయాణాన్ని ప్రారంభించిన ఆల్ ఇండియా రేడియో నేడు 90 ఏళ్లు పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా వందలాది స్టేషన్ల ద్వారా ఎన్నో భాషల్లో మరెన్నో మాండలికాల్లో కోట్లాది మందికి తోడుగా నిలిచిన ఏకైక విశ్వసనీయ గొంతుక మన ఆకాశవాణి. ఈ 90 ఏళ్ల ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రసార భారతి ఆధ్వర్యంలో మై జీఓవి సహకారంతో ప్రత్యేక జింగిల్ మ్యూజిక్ కాంటెస్టులు ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నాయి. రేడియో కేవలం వినడానికే పరిమితం కాకుండా నేడు సరికొత్త ప్రసార భారతి యూట్యూబ్ మరియు విజువల్ పోడ్కాస్ట్ల ద్వారా సరికొత్త డిజిటల్ తరం యువతకు మరింత చేరువైంది. వార్తలైనా వినోదమైనా విజ్ఞానమైనా సామాన్యుడి గొంతుగా మారి 9 దశాబ్దాలుగా మన జీవితంలో భాగమైంది. ట్రాన్స్మిటర్ల నుండి స్మార్ట్ ఫోన్ యాప్ల వరకు ఆకాశవాణి ప్రస్థానం అప్రతిహతం. మా వెబ్సైట్ ఆకాశవాణి GOV.in లేదా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఎప్పుడైనా ఎక్కడైనా వినవచ్చు. కాలం మారింది, సాంకేతికత మారింది, రేడియో నుంచి స్మార్ట్ ఫోన్ వరకు రూపం మారింది, కానీ ఆకాశవాణి పట్ల మనకున్న అనుబంధం మారలేదు. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే ఆశయంతో సాగుతున్న ఈ ప్రస్థానం నవవసంతాలు పూర్తి చేసుకుని శతాబ్ది దిశగా అడుగులు వేస్తుంది. ఈ మైలురాయి వేడుకల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరి శ్రోతకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణి గురించి కొన్ని వివరాలు విన్నారు.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు విందాం. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు, మరాఠా సామ్రాజ్య 2వ ఛత్రపతి ఛత్రపతి శంభాజీ మహారాజ్ గారి జయంతి. 1657 పురంధరకోటలో జన్మించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన వీరత్వాన్ని ఒకసారి స్మరించుకుందాం. శంభాజీ మహారాజ్ కేవలం 9 సంవత్సరాలు మాత్రమే పాలించారు, కానీ ఆ కొద్ది కాలంలోనే ఏకంగా 120 యుద్ధాలు చేశారు. మీకు తెలుసా శ్రోతలు, ఆ 120 యుద్ధాల్లో ఆయన ఒకటంటే ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు. అది ఆయన యుద్ధ వ్యూహాల బలం, ఆయన ఖడ్గానికి ఉన్న పదువును. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును, పోర్చుగీసులను, సిద్ధులను గడగడాలనించిన వీరుడు శంభాజీ. కేవలం యుద్ధరంగంలోనే కాదు, ఆయన గొప్ప పండితుడు కూడా. కేవలం 14 ఏళ్ల వయసులోనే సంస్కృతంలో బుధభూషణం అనే అద్భుతమైన గ్రంథాన్ని రాశారు. సంస్కృతంతో పాటు హిందీ, పర్షియన్, మరాఠీ భాషలలో ఆయనకు అపారమైన పట్టు ఉండేది. చివరి శ్వాస వరకు ఆయన చూపించిన ధైర్యం చరిత్రలో నిలిచిపోయింది. ఔరంగజేబు సైన్యానికి చిక్కినప్పుడు ఎన్నో చిత్రహింసలు పెట్టినా, తన మతాన్ని మార్చుకోవాలని ఒత్తిడి చేసినా శంభాజీ మహారాజ్ లొంగలేదు. ప్రాణం పోయినా సరే స్వరాజ్యాన్ని, మాతృధర్మాన్ని వదులుకోనని వీరమరణం పొందారు. ఆయన బలిదానమే మరాఠా సామ్రాజ్యంలో మొఘలులపై పోరాడటానికి కొత్త ఊపిరి పోసింది. అలాంటి అజేయ యోధుడు, స్వరాజ్య రక్షకుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ వీరునికి మన ఆకాశవాణి తరపున ఆయనకు ఘన నివాళులు అర్పిద్దాం. ఇంతవరకు చరిత్రలో ఈరోజు విన్నారు.
3: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
0: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
3: ప్రతి గురువారం ఉదయం 8:35
0: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం

0: పుస్తకవాణి.
1: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
0: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
1: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
0: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: ప్రభాత రేఖలు కార్యక్రమంలో వికసిత భారతం విందాం. తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణను పటిష్టంగా ఉంచడానికి జననిని అత్యుత్తమ కార్య ప్రణాళికపై జాతీయ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య శాఖ జనని ఒక సేవ ప్రధాన డిజిటల్ వేదిక. సంతానోత్పత్తి వయసులో ఉన్న మహిళ డిజిటల్ ఆరోగ్య రికార్డుల విస్తృత పర్యవేక్షణ సంరక్షణ ఈ వేదిక లక్ష్యాలు. ప్రస్తుత ఆర్సిహెచ్ వెబ్సైట్ మార్పు చేర్పులతో జననికి రూపకల్పన. సంరక్షణను నిరంతరంగా అందించడంలో కీలక సేవల్ని నమోదు చేసి దీర్ఘకాలిక ఆరోగ్య రికార్డును సమకూర్చే వేదిక జనని. ఇప్పటి వరకు 1.34 కోట్ల లబ్ధిదారు నమోదు ప్రక్రియ పూర్తి చేసిన జనని. 30 లక్షలకు పైగా గర్భిణీల సమాచారం నమోదు. 30 లక్షల కన్నా ఎక్కువ ఎంసీహెచ్ కార్డులు జారీ. తల్లి బిడ్డ ఆరోగ్య సేవలను పటిష్టపరిచే దిశగా మరో కీలక నిర్ణయం. భారత్లో ఆరోగ్య రంగం భవిష్యత్తుకు రూపురేఖలనిచ్చే అత్యుత్తమ కార్య ప్రణాళిక అంశంపై ఇటీవలే ముగిసిన జాతీయ నూతన ఆవిష్కరణ సమ్మిళిత శిఖరాగ్ర సదస్సులో జనని జర్నీ ఆఫ్ యాంటీనేటల్ నియోనాటల్ ఇంటిగ్రేటెడ్ కేర్ సంక్షిప్త రూపంలో వేదికని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రారంభించింది. ప్రధానంగా సేవలను అందించడానికి ఉద్దేశించిన ఒక డిజిటల్ వేదిక ఈ జనని. దీనిని సంతానోత్పత్తి వయసులో ఉన్న మహిళలను దృష్టి పెట్టుకొని డిజిటల్ ఆరోగ్య రికార్డుల విస్తృత పర్యవేక్షణ సంరక్షణ కోసం రూపొందించారు. ఇప్పటికే ఉన్న ఆర్సిహెచ్ వెబ్సైట్లో మార్పు చేర్పులు చేసి దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వేదిక సంరక్షణను నిరంతరాయంగా అందిస్తుండడంతో కీలక సేవా కార్యకలాపాలకు నమోదు చేసి దీర్ఘకాలిక ఆరోగ్య రికార్డును సిద్ధం చేస్తుంది. తల్లి పిల్లల ఆరోగ్య సేవలను సజావుగా పర్యవేక్షించడాన్ని నిర్ధారించాలనేదే ఈ డిజిటల్ వేదిక ఉద్దేశం. ప్రసవానికి ముందే చేపట్టే సంరక్షణ కాన్పునకు సన్నాహాలు, ప్రసవం తర్వాత తీసుకోవాల్సిన సంరక్షణ చర్యలు, నవజాత శిశువును సంరక్షించడం, ఆ శిశువు విషయం ఇంటి వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శిశువు ఎదిగే సమయంలో చేపట్టాల్సిన సంరక్షణ, కుటుంబ నియంత్రణ వంటివి దీనిలో భాగంగా ఉంటాయి. నిరంతర పర్యవేక్షణతో పాటు ఎప్పటికప్పుడు తగిన ఆలోచనలు అమలుపరుస్తూ సేవలను అందించే ప్రక్రియ జనని. ప్రతి దశలోనూ సంరక్షణ నిరంతరాయంగా అందేటట్లు తోడ్పడుతుంది. జననిలో మరో ముఖ్య విశేషం క్యూఆర్ కోడ్ కలిగి ఉండే డిజిటల్ మాతా శిశు ఆరోగ్య కార్డులు. ఇవి ఆరోగ్య రికార్డులను సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే కాక పోర్టబుల్ వీలు కల్పిస్తాయి. అధిక రిస్క్తో కూడిన గర్భవస్థల విషయంలో ఆటోమేటెడ్ అలర్ట్ పర్యవేక్షణతో కూడిన సమీక్ష చేపట్టడానికి రియల్ టైమ్ డ్యాష్ బోర్డులు, క్రమసూచి రూపకల్పన వంటి అనుకూలతను ఈ ప్లాట్ఫామ్ భాగంగా సమకూర్చారు. దీంతో సకాలంలో ట్రాకింగ్, పర్యవేక్షణ, లక్షిత జోక్యాలు ఆస్కారం ఏర్పడుతుంది. జననిని పటిష్ట అంతర నిర్వాహిత సదుపాయాలతో రూపొందించారు. ఈ కారణంగా దీన్ని యు విన్ పోషన్ వంటి జాతీయ వేదికలతో జతపరిచేందుకు వీలుంటుంది. తద్వారా నిరంతరాయంగా డేటాను ఇచ్చి పుచ్చుకోవచ్చు. కార్యక్రమాల్లో మెరుగైన సమన్వయంతో పాటు వివిధ రంగాల్లో లబ్ధిదారులు సమగ్ర పర్యవేక్షణకు కూడా మార్గం సుగమవుతుంది. ఆధార్, మొబైల్ నెంబర్ వంటి విశిష్ట గుర్తింపు సాధనాల్ని ఉపయోగించి

0: లబ్ధిదారు నమోదు జనని వీలు కల్పిస్తుంది. అఖిల భారత స్థాయిలో శోధనను కూడా సహాయపడుతుంది. దీంతో ప్రసంలో ఉన్నవారికి ఆరోగ్య సేవలను నిరంతరం ప్రతిపాదికన అందించవచ్చును. రికార్డులు పునరావృతం కాకుండా అడ్డుకోవచ్చును. ఇది వెబ్ మొబైల్ ప్లాట్ఫామ్ల నుంచి స్వీయ నమోదు సదుపాయాన్ని సమకూరుస్తుంది. ఫలితంగా లబ్ధిదారుల ఆరోగ్య సేవల్ని ఎలాంటి ఇబ్బందులు ప్రసక్తి లేకుండా అందుకోగలరు. ప్రసవానికి ముందు సంరక్షణ టీకా మందు ఇప్పించడానికి కాలబద్ధ పథక రచన పర్యవేక్షణను సులభభరితం చేయడం ద్వారా పౌరులకు జనని సహాయపడుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్య విజయాలను నిర్ధారించడం కోసం సందేశాలను పంపుతుంది. సమీపంలో ఆరోగ్య కేంద్రాలు, సమాచారం, కాన్పు జరిగే ప్రదేశానికి సంబంధించిన వివరాలు ఈ డిజిటల్ మాతా శిశు ఆరోగ్య కార్డును సూచిస్తుంది. ఆరోగ్య విద్యా పోషణకు సంబంధించిన మార్గదర్శకత్వాన్ని సమకూర్చడం ద్వారా విషయాల పట్ల అవగాహన పెంచుకుని నిర్ణయాలు తీసుకోవడం తోడ్పడుతుంది. మొత్తం మీద జనని డిజిటల్ ప్రమాణీకరణ రియల్ టైం పర్యవేక్షణతో పాటు అంతర రంగ సమన్వయాన్ని డిజిటల్ ప్రమాణీకరణ రియల్ టైం పర్యవేక్షణతో పాటు అంతరంగ సమన్వయాన్ని ఏకీకరించి తల్లి బిడ్డల ఆరోగ్యం, వారి ఆలనా పాలన అధ్యాయంలో పెను సంస్కరణలు ప్రతీకగా నిలుస్తుంది. దీనితో మెరుగైన సేవలను, కవరేజీ, జవాబుదారితనంతో పాటు దీర్ఘకాలంలో మాతా శిశు మరణాల రేటును తగ్గించడానికి కూడా తోడ్పడుతుంది. ఇప్పటి వరకు చూస్తే జనని 1.34 కోట్ల మంది లబ్ధిదారులను నమోదు చేసింది. 30 లక్షల కన్నా ఎక్కువ మంది గర్భిణీలు నమోదు పాటు 30 లక్షలకు పైగా మాతా శిశువులు ఆరోగ్య కార్డు జారీ ప్రక్రియను ముగిసింది. 1 లక్ష కన్నా ఎక్కువ బయోమెట్రిక్ సంబంధిత సమాచారాన్ని సరిచూసింది. జనునికి శ్రీకారం చుట్టడంతో అందరికీ అందుబాటులో ఉండే సమాన అవకాశాలతో కూడిన నాణ్యమైన ఆరోగ్య సేవలను పూచి పడాలన్న ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటం చేసి దీనిలో డిజిటల్ సాధికారత కల్పన సంరక్షణ నిరంతరం ప్రాతిపాదికన అందించడంతో పాటు తల్లి పిల్లల ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరచడంపై దృష్టిని కేంద్రీకరించారు. ఇంతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరాలు తెలుసుకున్నారు.
1: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
2: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
1: ఆకాశవాణి. ఆ పాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
2: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
3: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
4: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
5: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM తప్పక వినండి.
6: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
7: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
6: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
7: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
6: వనితా లోకం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
7: వనితా లోకం స్త్రీల కార్యక్రమం.

0: పాటల హరివిన్నులతో అద్భుతాల అభిరుచులతో నిత్యం మిమ్మల్ని పలకరించే వాణి ఆకాశవాణి.
1: ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను.
2: శ్రోతల మదిమదిలో ఆనందాలు పంచి జీవనోత్సాహాన్ని నింపే క్రమం తప్పని అతిథి ఆకాశ.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 నుంచి 30వ తేదీ 2027 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్ లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: ఇప్పుడు ఒక పాట విందాం.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి FM.
2: వికసిత భారతం యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ రాబోయే ఆసియా కమన్వెల్త్ ఒలింపిక్ క్రీడల కోసం భారత్ సన్నద్ధమయ్యే దిశగా జాతీయ క్రీడా సమాఖ్యాలు సదస్సును ఒక సమన్వయ చర్య నిలుస్తుంది. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మున్సుక్ మండవీయ భారత క్రీడా వ్యవస్థ నుండి డోపింగ్ నిర్మూలించడానికి సామూహిక బాధ్యత, కఠిన చర్యలు అవసరం. జాతీయ క్రీడా సమాఖ్యాల సదస్సులో డాక్టర్ మాండవీయ క్రీడాకారుల సంక్షేమం, క్రీడాకారుల కేంద్రీకృత పాలనపైనే ప్రతి క్రీడా సమాఖ్య ప్రధాన దృష్టి ఉండాలి. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మున్సుక్ మాండవీయ అత్యుత్తమ ప్రదర్శన శాస్త్ర సాంకేతిక పటిష్టమైన సమాఖ్యాల ఆధారంగా రాబోయే అంతర్జాతీయ క్రీడా పోటీల వైపు భారత్ పురోగతి సాగుతుంది. కేంద్ర సహాయ మంత్రి రక్షా ఖడ్సే క్రీడాకారుల సమాఖ్యాలు ప్రభుత్వాల మధ్య ఉండే బలమైన సమన్వయంపై భారత క్రీడ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల శాఖ మంత్రి సదస్సు 2026 పాల్గొన్నారు. భారత ఒలింపిక్స్ అసోసియేషన్ సహా 37 జాతీయ క్రీడా సమాఖ్యాల ప్రతినిధులు హాజరై దేశ క్రీడా భవిష్యత్తు ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా క్రీడలు 2026 ఆసియా క్రీడలు, 2026 సమ్మర్ ఒలింపిక్స్, 2028 వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడలు

కోసం భారత్ సన్నద్ధతపై సదస్సుతో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ సదస్సు ఉద్దేశించి కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ, రాబోయే ప్రపంచ స్థాయి క్రీడా పోటీల కోసం భారత్ సన్నద్ధమయ్యే దిశగా జాతీయ క్రీడ సమఖ్యాల సదస్సు ఒక సమన్వయ చర్య నిలుస్తుంది అని అన్నారు. దేశాన్ని అగ్రగామి క్రీడా దేశంగా మార్చాలన్న ప్రభుత్వ విస్తృత దృక్పథాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా వివరించారు. దీర్ఘకాలిక ప్రణాళికలు, శాస్త్రీయ శిక్షణ పటిష్టమే క్రీడా మౌలిక సదుపాయాల కల్పన అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్న క్రీడాకారులకు నిరంతర మద్దతు అందించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తామని కేంద్ర క్రీడామంత్రి స్పష్టం చేశారు. సంస్థాగత సంస్కరణలు, సుపరిపాలన ప్రాముఖ్యత వివరిస్తూ క్రీడాకారులు సమఖ్యలు ప్రభుత్వాల మధ్య ఉండే బలమైన సమన్వయంపై భారత క్రీడ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపారు. క్రీడా సమఖ్యలలో పాలన పూర్తిగా క్రీడాకారుల ప్రయోజనాలే కేంద్రంగా సాగాలని కేంద్ర మంత్రి చెప్పారు. క్రీడాకారుల సంక్షేమమే క్రీడా వ్యవస్థలో అత్యంత కీలకమని, దీనికోసం సమఖ్యాలు మరింత పారదర్శకతను పాటించాలని, సమయానుకూలంగా ఎన్నికలు నిర్వహించాలని, జవాబుదారీతనం, పటిష్టమైన సంస్థాగతను యంత్రాంగాలను కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. అవగాహన, విద్య, కఠినమైన చట్టపరమైన చర్యల ద్వారా భారత క్రీడ వ్యవస్థ నుండి డోపింగ్ నిర్మూలించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా ఉద్యమం త్వరలో రాబోయే ఖేలో భారత్ మిషన్ వంటి కార్యక్రమాల ద్వారా క్రీడా వ్యవస్థను బలోపేతం చేయాలన్న ప్రభుత్వ బృహత్తర లక్ష్యాలకు డాక్టర్ మాండవీయ మరింత వివరించారు. ఆసియా క్రీడలు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ భారత పథకాలను అవకాశాలను మెరుగుపరచడానికి శాస్త్రీయ శిక్షణ క్రమం తప్పకుండా పోటీలో పాల్గొనే అవకాశం కల్పించడం, ప్రైవేటు రంగ భాగస్వామ్యం, క్రీడ్ లీగలు, అకాడమీలు, పాలనా సంస్కరణలు ప్రాముఖ్యతలు ఆయన వెల్లడించారు. ఈ సదస్సు సందర్భంగా క్రీడా పరిపాలన చట్టం 2025 నిబంధనలు, సంస్కరణ మార్గదర్శకల హ్యాండ్బుక్, కేంద్రం యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి అధికారికంగా విడుదల చేశారు. అధిక జవాబుదారీతనం, పారదర్శక క్రీడాకారుల ఎంపిక ప్రక్రియలు, సమఖ్యలు, నిరంతర సంస్థాగత మద్దతు ద్వారా దేశ క్రీడ నిర్మాణాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ సదస్సులో జరిగిన అన్ని సమావేశాల్లో వివిధ క్రీడా సమఖ్యాలు ప్రతినిధులు చురుగ్గా పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇంతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం.

ప్రభాత రేకుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 7:45. ఉదయరాగ చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో మొదటి పాట విందాం. ఈ పాట ఒకే ఒక్కడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హరిని పాడిన పాట. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం ఏఎం రత్నం

ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. త్రిబుల చిత్రం కోసం విశాల్ మిశ్రా, పృథ్వీచంద్ర, ఎంఎం కీరవాణి, సాహితీ చాగంటి, హారిక నారాయణ్ పాడిన పాట విందాం. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

శ్రోతలు, మీరు వింటున్నారు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. ఇప్పుడు జల్సా చిత్రం కోసం కృష్ణకుమార్ పాడిన పాట విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా?

ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఈ పాట సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం కోసం విజయప్రకాష్ శ్రేయ ఘోషల్ పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం అనంత శ్రీరామ్. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా? మరి

0: ఇంత రాత్రిపూట ఎస్ఎంఎస్? కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింకు సరైనదేనా? పంపింది మీ బ్యాంకేనా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి, మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం. ఈ పాట మిర్చీ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ గీతామాధురి పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం రామజోగేశాస్త్రి. ఓకే శ్రోతలు, ఇప్పుడు ఈ పాట విందామా మరి?

0: ఇంత రాత్రి పూట ఎస్ఎంఎస్? కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంకేనా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి, మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
3: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
2: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
3: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
2: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
3: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
4: ఇంతవరకు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమాన్ని విన్నారు. సమయం ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలీ.

0: Paper leak case, the Tribune writes, NEET probe traces guest paper to Kerala, CBI nabs five suspects. The Statesman headlines, Vijay government wins confidence vote, gets backing of rebel AIADMK MLAs. The same newspaper also informs decision on Kerala CM will be announced today. Indian ships given priority pass in Strait of Hormuz, says Iran Deputy Foreign Minister, writes the Pioneer. US President Donald Trump given a red carpet welcome in China. The Asian Age carries a picture during the welcome ceremony. The paper headlines, Trump in China on three-day visit to hold Xi talk on Iran war and trade. The Times of India writes, deal maker and dragon, Trump seeks to do business with Beijing. The Hindu in its editorial title, Testing Troubles, writes that leaks and breaches have destroyed the National Testing Agency's credibility. The K. Radhakrishnan Committee, which was constituted to recommend reforms in the examination process, recommended restructuring of the NTA and creating strong institutional linkages with state and district authorities in order to produce a secure test administration apparatus. And finally, the Times of India writes, in a rare and emotional moment during proceedings linked to passive euthanasia, the Supreme Court praised the family of Harish Rana for donating his corneas and heart valve after permission was granted to withdraw life support, observing that his life continues in others through the noble act. And with that, it's back to you, Saira.
1: Thanks, Subhadra. And now before we end the bulletin, the headlines once again. Two-day meeting of BRICS foreign ministers to begin in New Delhi today. Assam government to introduce Uniform Civil Code Bill in State Assembly on 26th of this month. India bans export of sugar until September this year to cool domestic prices. West Bengal government lifts all restrictions on interstate movement of potato, onion, fruits, vegetables, food grain and other essential commodities. Heavy rain and dust storm leaves 60 people dead across Uttar Pradesh. Praveen Sood gets one-year extension as CBI director. And Virat Kohli slams record 9th IPL century as Royal Challengers Bengaluru beat Kolkata Knight Riders by 6 wickets in Raipur. For details of these stories and more, log on to our website www.newsoneair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
2: ആകാശവാണി గుంటూరు జిల్లా సమాచార లేఖ వింటారు.
3: స్పైసెస్ బోర్డు చైర్మన్ పర్యటన, గుంటూరు ఛానల్ అభివృద్ధికి నిధుల కేటాయింపు, ప్రపంచ ధరిత్రి దినోత్సవం వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాము. 2 దశాబ్దాలుగా సాధ్యం కాని గుంటూరు ఛానల్ అభివృద్ధి పనులకు గడిచిన మే 4వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం 369 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ గుంటూరు ఛానల్ వల్ల వచ్చే వరదలకు చుట్టుపక్కల పొలాలన్నీ కూడా ముంపునకు గురై రైతులకు తీరని నష్టం వాటిల్లుతున్న పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. అయితే 60 సంవత్సరాల క్రితం నిర్మించిన 47 కిలోమీటర్ల పొడుగైన ఈ గుంటూరు ఛానల్ ను 74 కిలోమీటర్లకు పెంచడానికి, అలాగే ఛానల్ ను మెరుగుపరచడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీని ద్వారా మరో 50 గ్రామాలకు తాగునీరు కూడా అందనుంది. గ్రామీణ యువతలో నైపుణ్యాలను పెంచి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కేంద్రం రూపొందించిన దీన్ దయాళ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కార్యక్రమం కింద గుంటూరు జిల్లా బుర్రిపాలెంలోని 105 మంది యువతలు ఉద్యోగాలు పొందారు. గడిచిన ఏప్రిల్లో బుర్రిపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వారికి నియామక పత్రాలు అందించి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కొక్క విద్యార్థిపై 75,000 రూపాయలను ఖర్చు చేసి ఈ శిక్షణను అందించడమే కాక ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నాయని అన్నారు. యువత యూట్యూబ్ ద్వారా అందుబాటులో ఉన్న విజ్ఞానాన్ని అందుకుంటూ నిత్య విద్యార్థులుగా ఎదగాలని పెమ్మసాని సూచించారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని గుంటూరు నగరంలోని ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలిలో ఏప్రిల్ 22న నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ నజీనా బేగం మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర యువజన సేవల శాఖ, ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో కూడా ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. అవర్ పవర్ అవర్ ప్లానెట్ అనే థీమ్తో ప్రపంచ ధరిత్రి దినోత్సవం నిర్వహించడం జరుగుతోందని సభలో పాల్గొన్న వక్తలు విద్యార్థులకు వివరించారు. చెట్లు నాటడం, నీటిని సంరక్షించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి సాధారణ చర్యల ద్వారా భూమిని రక్షించవచ్చని వారు సూచించారు. భగీరథ మహర్షి జయంతిని ఏప్రిల్ 23న గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సాయికాంతి వర్మ భగీరథ మహర్షి పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కఠోర పరిశ్రమకి మారుపేరు భగీరథ మహర్షి అని,

0: ఎంతటి కష్టాన్నైనా భరించి అనుకున్నది సాధించే గొప్ప లక్షణం కలిగిన వ్యక్తి అని అన్నారు. ఆయన స్ఫూర్తిగా యువత మంచి భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలని, కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని గుర్తించాలని కలెక్టర్ సూచించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా జనాభా గణనను 16 ప్రారంభించారు. 16 నుండి 30 వరకు స్వీయ గణన చేసుకునేందుకు జిల్లా పౌరులకు అవకాశం కల్పించారు. పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న తొలి జనాభా గణనగా ప్రత్యేకత సంతరించుకున్న ఈ విధానం 2 దశల్లో జరగనుంది. మొదటి దశగా నివాసిత గృహాల జాబితా అలాగే గృహ గణన నిర్వహించనుండగా ప్రతి ఇంటి వివరాలు, గృహ పరిస్థితులపై సమాచారం సేకరించడం జరగనుంది. 2 దశలో జనాభా గణన చేపట్టనున్నారు. కాగా ఈ జనాభా గణన దేశాభివృద్ధిలో ఎంతో కీలకమైనది అయినందువల్ల ప్రతి ఒక్కరూ దీంట్లో స్వయంగా పాల్గొవాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ కోరారు. రహదారులపై మోటారు వాహనాల ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు గరిష్టంగా 1.5 లక్షల వరకు చికిత్స ఖర్చును కేంద్ర ప్రభుత్వ పథకం పిఎం రాహత్ కింద పొందవచ్చు. ఈ పథకానికి సంబంధించిన గోడపత్రికలను 25 గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆవిష్కరించారు. ఈ 1.5 లక్షల ప్రమాదం జరిగిన రోజు నుండి 7 వరకు చికిత్స కోసం అందిస్తారు. ప్రాణాపాయం ఉన్న బాధితులకు 48 గంటల వరకు గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఈ సహాయం అందిస్తారు. ఈ పథకాన్ని ఎలక్ట్రానిక్ డిటైల్ యాక్సిడెంట్ రిపోర్ట్ అలాగే ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టంలను కలుపుతూ అమలు చేస్తున్నారు. గుంటూరు నగరాభివృద్ధి పనులపై స్థానిక పార్లమెంటు సభ్యులు, కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ 1 తారీఖున అధికారులతో సమీక్షించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో శంకరవిలాస్ బ్రిడ్జ్ నిర్మాణము, మానస సరోవరం అభివృద్ధి పనులు తదితర 22 అంశాలను మంత్రి సమీక్షించారు. భారత స్పైసెస్ బోర్డు చైర్మన్ సంగీతా విశ్వనాథన్ 7 గుంటూరు నగరంలో పర్యటించారు. స్థానిక స్పైసెస్ బోర్డు కార్యాలయం, మిర్చియార్డు తదితర ప్రాంతాలను సందర్శించిన ఆమె మాట్లాడుతూ, సుగంధ ద్రవ్యాల ఎగుమతులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో మరింత వేగవంతం చేయనున్నామని, రాష్ట్రంలో మరిన్ని ఎక్స్పోర్ట్ మిషన్ హబ్లు, కస్టమ్ క్లియరెన్స్ సెల్లు ఏర్పాటు చేసి సుగంధ ద్రవ్యాల ఎగుమతులను మరింత సరళతరం చేయనున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా సమాచార లేఖ మీకు అందించిన వారు ముదిగొండ రవిశంకర్, ఆకాశవాణి ప్రతినిధి, గుంటూరు జిల్లా.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 8:35. పుస్తకవాణి పుస్తక పఠనం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
3: ముఖాన మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల సైబాల్, నడుగుల కామరా సైబాల్, బురద పుల్ల సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: ఆకాశవాణి అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, పఠనం శ్రీ ఎం సుధాకర్ మోహన్. వినండి అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం.
6: 1930 గాంధీజీ నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న ఏకైక తెలుగు వ్యక్తి ఎర్నేని సుబ్రహ్మణ్యం. కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలో అంగలూరులో ఎర్నేని సుబ్రహ్మణ్యం గాంధీ ఆశ్రమం నిర్వహిస్తున్నట్టు శ్రీరాములకు తెలిసింది. సబర్మతి ఆశ్రమంలో తన సహచరుడైన మందవల్లి మల్లికార్జున గుప్త అదే ఆశ్రమంలో ఉన్నట్టు కూడా తెలిసింది. తన ఆస్తి అంతా ఆశ్రమానికి ధారబోసిన ఆజన్మ బ్రహ్మచారి మల్లికార్జున గుప్త. పొట్టి శ్రీరాములు 1939 గాంధీ ఆశ్రమంలో చేరినట్టు తెలుస్తోంది. ఎర్నేని సుబ్రహ్మణ్యం తన ఆశ్రమం నుంచి దరిద్ర నారాయణ అనే వారపత్రికను గాంధీజీ ఆసియా ప్రచారం కోసం, ఆశ్రమ కార్యక్రమాల కోసం నడిపేవారు. ఆ పత్రికలోని వ్యాసాలు శ్రద్ధగా చదవడమే కాక అందులో శ్రీరాములు తను వ్యాసాలు వ్రాయడంతో పాటు మరికొన్ని అనువాదాలు కూడా చేసి ప్రచురించారు. సబర్మతి ఆశ్రమాన్ని పోలినది ఈ గాంధీ ఆశ్రమం. రెండింటిలో దాదాపు ఒకే రకమైన రీతిలో కార్యక్రమాలు సాగేవి. స్త్రీలకు ప్రత్యేక శ్రద్ధ ఇస్తూ దీనజన బాలబాలికలకు ఉచిత ప్రవేశం కల్పించారు. అక్కడ శ్రమశక్తికి ప్రధాన పాత్ర ఉండేది. ఆశ్రమానికి అనుబంధంగా ఒక పాఠ

0: పాఠశాల కూడా ఉండేది. అలాగే 1500 విలువైన పుస్తకాలున్న గ్రంథాలయం కూడా ఉండేది. వీటికి తోడు ఉచిత ఆయుర్వేద పశు వైద్యశాల అదనంగా నడపబడేది. ఇవన్నీ పరిసర గ్రామ వాసులకు కూడా తోడ్పడేవి. అటు క్రిప్స్ రాయబారం విఫలమైంది. క్విట్ ఇండియా ఉద్యమం చరమాంకానికి తెరతీసింది. డూ ఆర్ డై, చావో రేవో, కరో యా మరో నినాదంతో ఈ ఉద్యమం 1942 ఆగస్టు 8 గాంధీజీ ప్రారంభించారు. తెల్లవారుజామున 3:30 బ్రిటిష్ ప్రభుత్వ పోలీసులు ఎటువంటి వారెంటు లేకుండా గాంధీజీని అరెస్ట్ చేశారు. తర్వాత కస్తూరిబా గాంధీని కూడా అరెస్ట్ చేశారు. దాదాపు ముఖ్య నాయకులందరూ కటకటాల పాలయ్యారు. అంగళూరు గాంధీ ఆశ్రమంలో ఉన్న పొట్టి శ్రీరాములను గాంధీజీ అరెస్టు వార్త దిగ్భ్రాంతికి లోనిచేసింది. 1931 జనవరి 26 సంపూర్ణ స్వరాజ్యం కావాలని తీర్మానం జరిగింది. కనుక ఆ తేదీన అంటే 1943 గుడివాడ వెళ్ళి శ్రీరాములు జాతీయ జెండా ధరించి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం పొట్టి శ్రీరాములను అరెస్ట్ చేసి 6 నెలల శిక్ష విధించింది. తొలుత రాజమండ్రి జైల్లో ఉంచి పిమ్మట శ్రీరాములను బళ్ళారి సెంట్రల్ జైలుకు పంపారు. బళ్ళారి జైలులో వావిలాల గోపాలకృష్ణయ్యకు సాన్నిహిత్యం ఏర్పడి పొట్టి శ్రీరాములు మీద గౌరవం పెరిగింది. బళ్ళారి జైలు నుండి శ్రీరాములు విడుదలైన సమయానికి పెద్ద నాయకులంతా జైళ్లలో ఉన్నారు. ఏ కార్యక్రమం చేపట్టాలో బోధపడలేదు. దాంతో పొట్టి శ్రీరాములు జువ్వల దిన్నే వెళ్లారు. చుట్టుపక్కల గ్రామాలలో నూలు వడకటం గురించి చెప్పి చర్ఖాలు ఏర్పాటు చేయించారు. చర్ఖాలు రిపేర్ చేసేందుకు అవసరమైన సామాగ్రిని తన వెంట తీసుకువెళ్తుండేవారు. అతని కృషికి ఆ ప్రజలు కూడా స్పందించడం ప్రారంభించారు.
1: ఇంతవరకు అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం విన్నారు. రచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, పఠనం శ్రీ ఎం సుధాకర్ మోహన్.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.

0: మాటల హరివిన్నులతో అద్భుతాల అభిరుచులతో నిత్యం మిమ్మల్ని పలకరించే వాణి ఆకాశవాణి.
1: ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను.
0: శ్రోతల మదిమదిలో ఆనందాలు పంచి జీవనోత్సాహాన్ని నింపే క్రమం తప్పని అతిథి ఆకాశవాణి.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనిత లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితా లోకం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5/103.2 MHz పై తప్పక వినండి.
1: వనితా లోకం స్త్రీల కార్యక్రమం.

0: పాటల హరివిన్నులతో అద్భుతాల అభిరుచులతో నిత్యం మిమ్మల్ని పలకరించే వాణి ఆకాశవాణి.
1: ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను.
0: శ్రోతల మదిమదిలో ఆనందాలు పంచి జీవనోత్సాహాన్ని నింపే క్రమం తప్పని అతిథి ఆకాశ.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలు. హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. మీరు డయల్ చేయాల్సిన మా నెంబర్స్ 08772426605 ఆర్ 08772426606. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.

0: సోదరు సోదరు మల్లారా, నూటిలో ఒక్క మాట వినండా, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 నుంచి 30 తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
3: శ్రోతలకు గమనిక, ప్రతి గురువారం ఉదయం 11 నుంచి 12 వరకు ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిర్వహించే హలో ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల ఈ వారం రికార్డింగ్ చేయబడదు. శ్రోతలు ఈ మార్పుని గమనించగలరు. ఇప్పుడైతే మొదటి కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో ఆకాశవాణికి స్వాగతం అండి. మీ పేరు
4: మేడం,
3: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రఘునాథ్ గారు. ఏ పాట
4: కోరుకుంటున్నారు? జీవన తరంగాల జీవన తరంగాలు మేడం.
3: ఓకే అండి. జీవన తరంగాలు చిత్రంలో ఏ పాట?
4: దాంట్లో జీవన తరంగాలలో ఆ దేవన సుందరంగా ఉన్న పాట ఉంది చూడు మేడం.
3: ఓకే అండి,
4: ఆ పాట కాదు మేడం.
3: కోరుకున్న శ్రోతలు చెప్తారా?
4: ఎఫ్ఎం ఇండియా వాళ్ళకి, రేడియో ప్రసోత్తులకు, అందరి కోసం, మీ కోసం, మా కోసం మేడం.
3: ఓకే అండి, పాట అయితే రెడీ.

0: హలో
1: హలో,
0: హలో, గుడ్ మార్నింగ్ మా.
1: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నాది తమిళనాడు మా.
1: ఓకే అండి, తమిళనాడు నుంచి. మీ పేరండి?
0: అరకోణం పక్కన మేల్పాకలో ఉండి పాండ్రంగుడు మాట్లాడతాను మా.
1: పాండ్రంగ గారు, ఏ పాట కావాలి?
0: భీష్మ మా పడ
1: చెప్పండి.
0: భీష్మ?
1: భీష్మ
0: అవును మా. దాంట్లో పీబీ శ్రీనివాసన్ సుశీలమ్మ పాడిన పాటమా.

0: ఉందమ్మా
1: చెప్పండి, భీష్మలో ఏ పాట కావాలి?
0: పిబి శ్రీనివాస సుశీలమ్మ పాడిన పాటమా, మనసులో ఉన్న కోరిక అనేసి పాటమా.
1: మనసులో ఉన్న కోరిక.
0: అవునమ్మా, కోరుకున్న వాళ్ళమ్మా.
1: చెప్పండి సార్.
0: నాయుడుపేటకి వెంకటగిరికి మధ్యలో కారు ఉన్న గ్రామమ్మా. ఆడ మా అన్న కొడుకు సుధాకర్, కోడలు సావిత్రి, కూతురు వైశ్వని, అల్లుడు శివ.
1: ఓకే సార్.
0: అందరికోసమా, ముఖ్యంగా మీకు కూడా.
1: ఓకే అండి, పాట అయితే రెడీగా ఉంది, విందామా మరి.
0: థ్యాంక్ యూమా, థ్యాంక్ యూమా.
1: ఓకే థ్యాంక్ యూ.

0: பப்பலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சரால்கா மீ ஆரோக்யானிக்கி சிரே ஓபிலாஷி சைபால்
3: இந்த ராத்ரி புட்ட SMS KVC அப்டேட் செய்யண்டி லேதான்டே காதா பலாக் கைப்போத்துந்தி லிங்கு மீதா கலிக் சேச்தானு பலாக் கைப்போத்துந்தேமோ ஆகு செக் சேசாவா லிங்கு சரையந்தேனா பம்பிந்தி மீ பேங்கேனா కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: శ్రోతలు, మీరు వింటున్నారు హలో ఆకాశవాణి. ఇప్పుడైతే ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు,

0: గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: ఇనమడుగు నుంచి మొహమ్మద్ రఫీ అండి. బాగున్నారండి?
1: బాగున్నామండి మొహమ్మద్ రఫీ.
0: ఈరోజు వ్యాధరాశి పెద్దమ్మ కథ. ఇది ఏ అందాల మానవ సీమ.
1: ఏంటండి?
0: ఏంటి
1: ఒకసారి రిపీట్ చేస్తారా?
0: వ్యాధరాశి పెద్దమ్మ కథ అండి. ఇది ఏ అందాల మానవ సీమ.
1: త్యాగరాజు పెద్దమ్మ కథ.
0: గోన సోదరు ఉన్నారండి.
1: చెప్పండి.
0: ఇనుమూరు నుంచి మొహమ్మద్ రఫీ, బాలాజీ నగర్ నుంచి సాదర్ బాషా గారు.
1: ఓకే అండి.
0: కావలేడ నుంచి ఓగులు ఎంపీస్ గారు, ఆర్లగడ్డ పోలయ్య గారు, తుమ్మచల్ల గోపీనాథ్ గారు, ప్రకాష్ గారు.
1: పాట ఒకసారి చెప్తారా? క్లారిటీగా లేదు.
0: ధన్యవాదాలండి.

0: ఉందండి.
1: పాట ఒకసారి చెప్పండి, పాట పేరు.
0: హలో,
1: పాట పేరు చెప్పండి ఒకసారి.
0: ఇదే అందాల మానవ సీమ గంటసాల సుశీలమ్మ పాడుతుంది.
1: ఓకే అండి. మా ఆకాశవాణి ప్రోగ్రామ్స్ వింటుంటారండి?
0: ఏమండి,
1: ఆకాశవాణి ప్రోగ్రామ్స్ అన్ని వింటుంటారా?
0: ఇంకా ఉంటామండి.
1: ఆ పాట అందుబాటులో లేదండి, ఇంకొక పాట ఏమైనా చెప్తారా?
0: సరే, దాంట్లోనేనా?
1: వేరే మూవీలో, వేరే చిత్రం నుంచి చెప్పండి.
0: ఏదైనా వేసింది దాంట్లో, పేదరాజు పదం కులుకున్నాడు కల చిన్నదాన, దాన్ని ఏమైనా వేసింది?
1: ఆ మూవీ లేదండి, వేరే చిత్రం కోరుకుంటున్నాను.
0: ధన్యవాదాలండి.
1: ఓకే అండి.

0: 7224665 0877224666. శ్రోతలకు గమనిక, ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిర్వహించే హలో ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల ఈ వారం రికార్డింగ్ చేయబడదు. శ్రోతలు ఈ మార్పును గమనించగలరు. ఇప్పుడైతే మరో కాలర్ రెడీగా ఉన్నారు, విందాం మరి.
1: హలో హలో, నమస్తే మేడం.
0: నమస్తే మేడం, మీ పేరు ఎక్కడి నుంచి
1: మాట్లాడుతున్నాను?
0: కాదర్ భాష గారు.
1: ఆ
0: ఏ పాట కోరుకుంటున్నారండి?
1: సుమంగళిలో పాట ఏంటి మేడం?
0: సుమంగళి.
1: ఆ కన్నుల కన్నులతో కలబడితే కన్నులకు ఫలమేమి? శ్రోతలు ఉన్నారు మేడం,
0: ఒక నిమిషం అండి. సుమంగళి చిత్రంలో
1: కనులు కనులతో కలబడితే కనులకు ఫలమేమి?
0: ఏఎన్ఆర్ గారిదండి సుమంగళి చిత్రం
1: మేడం?
0: ఏఎన్ఆర్ గారి చిత్రం అండి.
1: ఆ ఏఎన్ఆర్ది మేడం.
0: ఓకే, కనులు కనులతో. కోరుకున్న శ్రోతలు చెప్పండి.
1: ఇనమడు నుంచి రాయల్ టైలర్ మొహమ్మద్ రఫీ గారు, నుంచి తమ మస్తాన్ భాష.
0: ఓకే,
1: ధన్యవాదాలు మేడం.
0: వీరందరి కోసం ఈ పాట ప్రసారం. థ్యాంక్ యూ.

0: ఇప్పుడైతే మరో కలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: హలో
0: మీ
1: హలో
0: పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానండి? హలో, ఆకాశవాణికి స్వాగతం.
1: నమస్తే అండి, మేము అనంతపురం జిల్లా గుత్తి నుండి మాట్లాడుతున్నాము.
0: ఓకే అండి.
1: నా పేరు వచ్చేసి పరబ్రహ్మ ప్రసాద్.
0: ఓకే అండి, ఏ పాట కోరుకుంటున్నారు ప్రసాద్ గారు?
1: మాకు 2006 నుంచి కాస్తందుకో దరఖాస్తందుకో అనే పాట కావాలండి.
0: 2006
1: రెండు
0: చిత్రం,
1: వేల ఆరు
0: ఒకసారి రిపీట్ చేయండి చిత్రం పేరు.
1: 2006
0: రెండు వేల
1: రాజరక్త.
0: ఆరు ఓకే అండి. ఆ చిత్రం నుంచి ఏ పాట అండి?
1: కాస్తందుకో దరఖాస్తందుకో.
0: వింటుంటారా అండి మా ఆకాశవాణి ప్రోగ్రామ్స్?
1: వింటుంటామండి మేము.
0: కోరుకున్న శ్రోతలు చెప్పండి.
1: మేడం, మా అమ్మ నాన్న, మా అక్క వాళ్ళు, మా చెల్లి వాళ్ళు అంతా, మా మామ వాళ్ళు అందరూ కోరుకున్నారు ఈ పాటను.
0: ఓకే అండి, పాట అయితే రెడీగా ఉంది, విందామా మరి?
1: ఓకే అండి,
0: ఓకే
1: థ్యాంక్ యూ
0: అండి,
1: మేడం.
0: ధన్యవాదాలు.

0: నెక్స్ట్ కాలర్ అయితే రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, ఆకాశవాణికి స్వాగతం అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేము కల్కిర్ నుంచి. దర్బార్ ఖాన్ మేడం.
0: ఓకే అండి. ఏ పాట కోరుకుంటున్నారు
1: మేడం? అన్నయ్య సినిమాలో పాట కావాలి మేడం. చిరంజీవి సినిమా మేడం.
0: అన్నయ్య, అన్నయ్య సినిమాలో ఏ పాట కావాలండి?
1: ఆట కావాలని పాట, ఆ పాట కావాలని పాట పాడం.
0: ఓకే అండి. కోరుకున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారు?
1: శ్రోతలు అందరి కోసం, ముఖ్యంగా మీకోసం కూడా మేడం ఈ పాట.
0: ఓకే అండి, ధన్యవాదాలు. పాట అయితే రెడీగా ఉంది, విందామా మరి?
1: ఓకే మేడం.
0: ఓకే అండి.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: हेलो
2: राजेश गारू, पुलिस स्टेशन నుండి మాట్లాడుతున్నాను।
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి। ఒక్కరే మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు।
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు।
1: సార్ అంత డబ్బు?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం
2: 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత।
1: సార్ 2 లక్షలు
4: ఏమైంది నాన్న?
1: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట।
2: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం।
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి। వాటికి ఎలాంటి డబ్బు పంపకండి, ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి। ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు,
5: ఆర్బీఐ అంటుంది।
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి।
7: హలో ఆకాశవాణికి మరొకసారి స్వాగతం। మీరు డయల్ చేసిన మా నెంబర్స్ 08772466605, 08772466606। ఇప్పుడైతే ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడతాం మరి। హలో, హలో ఆకాశవాణికి స్వాగతం అండి।
8: నమస్కారం సార్।
7: నమస్తే అండి। మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: గంజి పెంచలయ్య, మరిపాడు మండలం పొంగు నుంచి మేడం।
7: ఓకే అండి, ఏ పాట కోరుకుంటున్నారు?
8: పల్నాడు సింహంలో మేడం, ఈ కుంకుమతో ఈ గాజులతో కలజేరి పోని స్వామి అనే పాట మేడం।
7: పల్నాడు సింహం,
8: పల్నాడు సింహం మేడం। ఉందా మేడం?
7: చూస్తున్నానండి పల్నాడు సినిమా। ఇంకొక పాట, ఇంకొక చిత్రం నుంచి ఏదైనా కోరుకోగలరా?
8: సీతారాములు మేడం,
7: సీతారాములు
8: కలిసినది తెలిసినది నవమానం। లేదు మేడం,
7: సీతారాములు చిత్రం, మీరన్నీ ఓల్డ్ సాంగ్స్ కొడుతున్నారండి, ఏదన్నా కొంచెం

0: కొత్త పాటలు కోరండి.
1: సరే మేడం, అయితే కొండవీడి సింహం మేడం.
0: ఓకే అండి.
1: కొండవీడి సింహంలో పిల్ల ఉంది, పిల్ల మీద కోరిక.
0: కొండవీటి సింహం నుంచి పిల్ల ఉంది. ఓకే అండి. కొండవీటి సింహం నుంచి కోరుకున్న శ్రోతలు అండి.
1: మేడం
0: కోరుకున్న శ్రోతలు చెప్పండి.
1: కోరుకున్న శ్రోతలు మేడం, గింజి పెంచలయ్య, సాయి, వెంకటమ్మ, పద్మావతి. మేడం మా అబ్బాయి మాట్లాడుతున్నాడు మేడం, ఇద్దాం.
2: హలో.
0: ఓకే అండి, పాట అయితే రెడీగా ఉండండి, విందామా మరి.
1: సరే మేడం.
0: ఓకే అండి, ధన్యవాదాలు.

0: శ్రోతలకు గమనిక. ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిర్వహించే హలో ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల ఈ వారం రికార్డింగ్ చేయబడదు. శ్రోతలు ఈ మార్పుని గమనించగలరు. హలో ఆకాశవాణిలో ఇప్పుడైతే ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం మరి. హలో,
1: నమస్తే మేడం.
0: హలో, ఆకాశవాణికి స్వాగతం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కొత్త సార్ గారు, శుభాకాంక్షలు మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.
1: మీ పేరు మేడం?
0: స్పందన అండి. మీ పేరండి?
1: నా పేరు, మేము ఐరాల 35 అర్లంపల్ నుంచి హేమావతి మాట్లాడుతున్నాం మేడం.
0: ఓకే హేమావతి గారు, ఏ పాట కోరుకుంటున్నారు?
1: మీకోసం మాట్లాడాలని 9 నుంచి ట్రై చేస్తున్నాను మేడం.
0: అవునండి,
1: థ్యాంక్ యూ మేడం, లైన్ దొరికినందుకు.
0: ఓకే అండి, ఏ పాట కోరుకుంటున్నారు?
1: మాకు బొమ్మ బొరుస సినిమాలో బొమ్మ బొరుస 1900 నీదో నాదో పై చెయ్యి అనే పాట కావాలి.
0: బొమ్మ బొరుస?
1: అవును మేడం.
0: ఓకే అండి, బొమ్మ బొరుస చిత్రంలో ఏ పాట అండి?
1: బొమ్మ బొరుస 1900 నీదో నాదో పై చెయ్యి.
0: ఓకే అండి, కోరుకున్న శ్రోతలు చెప్తారా? ఓకే అండి హేమావతి గారు, అందరికోసం ఈ పాట అయితే ప్రసారం అవుతుంది. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు మేడం.

ఉంటే కదా పైకగా రైడవు, అది లేందెందుకు ఊరక డంబో. డబ్బుంటే కదా పైకగా రైడవు, అది లేందెందుకు ఊరక డంబో. సాగిన్నాడు సర్దా గుండు, ఎదురు తిరిగితే ఏముండు.

చంకిలేందే జడవద గుర్రం, గోతిలు పడితే లంగడా గుర్రం. చల్ల బేట చల్ల, చంకిలేందే జడవద గుర్రం, గోతిలు పడితే లంగడా గుర్రం. అద్దు మీరితే హడవా గుర్రం, అదుపులు ఉంటే చక్కా గుర్రం.

0: ఉంటే కదా రొట్టె చెయ్యడం, ఒప్పుంటే కదా పూలు పెట్టడం. ఎండుంటే కదా రొట్టె చెయ్యడం, కొప్పుంటే కదా పూలు పెట్టడం, చమురుంటే కదా దీపం ఎలగడం, డబ్బుంటే కదా డాబు చెల్లడం,
1: ఆడపెత్తనం
0: అయ్యన్నాళ్ళు సాగు.

0: శ్రోతలు, మీరు వింటున్నారు హలో ఆకాశవాణి. ఫోనిన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ప్రతి సోమవారం గురువారం ప్రసారం అవుతుంది. ఇప్పుడైతే ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడతాం మరి. హలో ఆకాశవాణికి స్వాగతం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు శ్రీలక్ష్మి మేడం, రాంచి తరపున అష్టకల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకే శ్రీలక్ష్మి గారు, ఏ పాట కోరుకుంటున్నారు?
1: రాజరాజేశ్వరిలో రాజేశ్వరి.
0: రాజరాజేశ్వరి చిత్రం నుంచి.
1: అందులో పాటలు చెప్పండి మేడం.
0: చెప్పాలి మీరే. రాజరాజేశ్వరి చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: హలో
0: చెప్పండి. రాజరాజేశ్వరి చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: నీ నవ్వే నాకు తెలియనిగా పాట.

0: వింటుంటారా మా ఆకాశవాణి ప్రోగ్రామ్స్?
1: ఇంతనే ఉన్నాం ఫోన్ కొని తెలియజేస్తాను.
0: వేరే చిత్రం నుంచి కోరగలరా ఏదైనా?
1: వసంతంలో
0: వసంతం
1: అమ్మ అమ్మ పాట ఏమన్నా
0: వసంతం చిత్రం నుంచి
1: అమ్మో అమ్మో ఏమా పాట ఏమన్నా
0: కోరుకున్న శ్రోతలు చెప్పండి.
1: అందరి కోసం మేడం.
0: ఓకే అండి, మీకోసం మరియు మా ఆకాశవాణి శ్రోతలందరి కోసం ఇప్పుడైతే ఈ పాట ప్లే చేస్తున్నాం. ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ,
5: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
6: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
5: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
7: పాటల పల్లకిలోన, చిగురాకుల సవ్వడిలోన, నిరంతరం వసంతమే సంగీతం.
8: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెడ్స్ పై ప్రసారం.
9: ఇంతవరకు శ్రోతలు ఫోనిన్ ద్వారా, ప్రత్యక్ష ప్రసారం ద్వారా కోరిన సినిమా పాటలను విన్నారు. శ్రోతలకు ముఖ్య గమనిక, ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిర్వహించే హలో ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల ఈ వారం రికార్డింగ్ చేయబడదు. శ్రోతలు ఈ మార్పుని గమనించగలరు. ఇంతవరకు ఫోనిన్ విన్నారు. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమాన్ని వింటారు.

0: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. భారతదేశం యువశక్తితో నిండిన దేశంగా ప్రపంచంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ యువతను సరైన దిశలో నడిపించి వారి సామర్థ్యాన్ని దేశ అభివృద్ధికి వినియోగించటం ఎంతో అవసరం. భారతదేశం ప్రస్తుతం యువ జనాభా పెరుగుదల వల్ల ఒక గొప్ప అవకాశ దశలో ఉంది. ఈ సామర్థ్యాన్ని గుర్తించి యువత దేశం పురోగతికి దోహదపడేలా భారత ప్రభుత్వం 2024 అక్టోబర్ 3 ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం PMIS ప్రారంభించింది. ఈ పథకం యువతకు విద్యలో వారు నేర్చుకున్న జ్ఞానాన్ని అనుభవంగా మార్చుకునే గొప్ప అవకాశం కల్పిస్తుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పథకం ద్వారా దేశంలోని ప్రముఖ కంపెనీలలో 1 కోటి మంది యువతకు 12 నెలల చెల్లింపు ఇంటర్న్షిప్లు అందించడమే లక్ష్యం. యువతకు ప్రముఖ కంపెనీలలో ఇంటర్న్షిప్లు అందిస్తూ వారి నైపుణ్యాలు, పనితీరు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ పథకం పనిచేస్తుంది. విద్య, పరిశ్రమల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్న నైపుణ్యవంతులైన యువతను తయారు చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రాక్టికల్ అనుభవం కల్పించడం, నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేయటం, భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దడం ఈ పథకం లక్ష్యాలు. యువతను శక్తివంతం చేయటానికి, భవిష్యత్తుకు సిద్ధమైన నిపుణులను నిర్మించడానికి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ఒక పెద్ద అడుగు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
1: సాథియో, మేరా ఏ మాన్నా హై అప్రెంటిస్షిప్ హమారే యువాఓ కో ఫ్యూచర్ రెడీ బనానే మే మదద్ కర్తీ హై. హమ్ భారత్ మే అప్రెంటిస్షిప్ కో భీ బఢావా దే రహే హై. ఇస్మే హమారీ ఇండస్ట్రీ కో భీ ఉచిత్ స్కిల్ సే జుడీ వర్క్ఫోర్స్ కీ పహచాన్ కర్నే మే భీ ఆసానీ హోగీ.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రకటించారు. 5 ఏళ్లలో 1 కోటి మంది యువతకు అగ్రగామి 500 కంపెనీలలో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. శిక్షణ ఖర్చులను కంపెనీలే భరిస్తాయని, ఇంటర్న్షిప్ ఖర్చులలో 10% కార్పొరేట్ సామాజిక బాధ్యత CSR నిధుల నుండి చెల్లిస్తాయని తెలిపారు.
2: Internship in top companies as the 5th scheme under Prime Minister's package, our government will launch a comprehensive scheme for providing internship opportunities in 500 top companies to 1 crore youth in 5 years. They will gain exposure for 12 months to real life business environment, varied professions and employment opportunities. An internship allowance of 5000 rupees per month along with a one time assistance of 6000 rupees will be provided. Companies will be expected to bear the training cost and 10% of their internship cost from their CSR funds.
0: ఈ పైలట్ కార్యక్రమాన్ని 2 దశల్లో అమలు చేశారు. 2024 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మొదటి దశ, 2025 జనవరి నుంచి మార్చి వరకు 2వ దశను విజయవంతంగా అమలు చేశారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ 3 అక్టోబర్ 2024 ప్రారంభమైంది. ఇందులో 181,000 మందికి పైగా అభ్యర్థుల నుండి సుమారు 6,21,000 దరఖాస్తులందాయి. భాగస్వామ్య సంస్థలు 60,000 మందికి పైగా అభ్యర్థులకు 82,000కు పైగా ఇంటర్న్షిప్లు అవకాశాలు అందించగా 8,760 మంది ఇంటర్న్లు ఆ ఇంటర్న్షిప్లో చేరారు. జనవరి 9, 2025 ప్రారంభమైన 2వ దశలో 214,000 మందికి పైగా అభ్యర్థుల నుండి సుమారు 455,000 దరఖాస్తులు వచ్చాయి. భాగస్వామ్య సంస్థలు 71,000 మందికి పైగా అభ్యర్థులకు 83,000 ఇంటర్న్షిప్లు అందించగా 7,300

0: వందల మందికి పైగా ఇంటర్న్లు ఇంటర్న్షిప్లలో చేరారని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మొత్తంగా దేశవ్యాప్తంగా 14,187కు పైగా ప్రముఖ సంస్థలు 186 జిల్లాలలో జరిగిన ఇంటర్న్షిప్లలో వేలాది యువత పాల్గొంటున్నారు. పిఎంఐఎస్ కోసం సరళమైన పోర్టల్ మొబైల్ యాప్ అందుబాటులో ఉన్నాయి. జిల్లా, రాష్ట్రం, రంగం ఆధారంగా అవకాశాలను చూసుకోవచ్చు. 2025 మార్చి 17 ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ పిఎంఐఎస్ యాప్ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. ఒకేసారి 3 ఇంటర్న్షిప్లకు అప్లై చేయవచ్చు. రెఫరల్ ప్రోగ్రాం ద్వారా ఇతరులకు కూడా సూచించి రివార్డులు పొందవచ్చు.
1: Essentially a gap filling, bridging, exposing and also giving the complete exposure for the individual is the objective of this internship scheme which we brought in July, and in October we came up with a first pilot in which I was glad to see at least 300 odd companies coming in, and later enrollment was started. There was a transparent process through which the website was available. People could go register themselves saying I'm from this pin code. As much as possible through the system itself, every intern applicant was tried to be placed in the area from which he came, literally within the district, if not the neighboring district.
0: కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఈ పిఎంఐఎస్ పథకంపై స్పందిస్తూ, ఈ పథకం ఉద్యోగ నియామక అవకాశాలు, ప్లేస్మెంట్లను కల్పించే ఉద్దేశంతో రూపొందించబడలేదని పేర్కొన్నారు. దేశంలోని అగ్రశ్రేణి సంస్థలు, కంపెనీలలో నిర్మాణాత్మక ఇంటర్న్షిప్ల ద్వారా పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించడం, ఉద్యోగ సన్నద్ధతను మెరుగుపరచడం, వృత్తిపరమైన అనుభవాన్ని కల్పించడం ద్వారా ఉద్యోగానికి సిద్ధంగా ఉండే నైపుణ్యం కలిగిన యువ శ్రామిక శక్తిని సృష్టించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కోసం 10,831.07 కోట్ల రూపాయలను కేటాయించామని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ఇంటర్న్లకు అందించే నెలవారీ ఆర్థిక సహాయాన్ని 2026 మార్చి నుండి అమల్లోకి వచ్చేలా 5,000 నుండి 9,000 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. ఈ పథకం పైలట్ ప్రాజెక్టుగానే కొనసాగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ పథకంలో అనేక రంగాలలోని ప్రముఖ కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి. వ్యవసాయం, ఆటోమొబైల్, విమానయానం, రక్షణ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, నిర్మాణం, ఐటీ అండ్ సాఫ్ట్వేర్, ఆరోగ్యం, ఫార్మాసిటికల్స్, టెలికాం, టెక్స్టైల్స్, రిటైల్, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సంస్థలు ఈ భాగస్వామ్యం ద్వారా ఇంటర్న్లకు విలువైన అనుభవాన్ని అందించాయి. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కేవలం ఉద్యోగ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది భారత భవిష్యత్తుకు పెట్టుబడి. విద్యా జ్ఞానంతో పాటు పరిశ్రమ అనుభవం, నైపుణ్యం కలిగిన యువతలో ఆవిష్కరణ, వ్యాపార స్ఫూర్తి పెంపు వంటి వాటి ద్వారా యువత కేవలం దేశ అభివృద్ధికి భాగస్వాములు మాత్రమే కాకుండా నాయకులుగా మారతారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 1,000,000 మంది యువత భారతదేశంలోని ప్రముఖ కంపెనీలలో ఇంటర్న్షిప్ అవకాశాలు పొందడం ద్వారా తమ కలలను సాకారం చేసుకునే దిశగా ఒక అడుగు ముందుకు వేశారు. ఈ పథకంలో భాగంగా వారు మొట్టమొదటిసారిగా ఒక కార్యాలయంలోకి, ఒక కర్మాగారంలోకి, ఒక ప్రయోగశాలలోకి అడుగుపెట్టారు. కేవలం చదివి మాత్రమే తెలుసుకున్న విషయాలను అనుభవపూర్వకంగా పరిశీలించడానికి, వృత్తిపరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టి తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, తమ పరిధులను విస్తరించుకోవడానికి, నిపుణులతో సంభాషించడానికి, నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ పథకాన్ని వారు ఒక అవకాశంగా మలుచుకున్నారు. ఇంటర్న్షిప్లో భాగమైన వారు ఖాతాలను తెరవడం, నగదు నిర్వహించడం, కోడ్ రాయడం, యంత్రాలను నడపడం, టెండర్లు సిద్ధం చేయటం, నమూనాలను పరీక్షించటం, వినియోగదారుల విచారణలను నిర్వహించడం నేర్చుకున్నారు. వారు భద్రతా నియమావళి, నిబంధనలను పాటించే విధానాలు, నాణ్యతా తనిఖీలలో నైపుణ్యం సాధించారు. టీమ్ స్పిరిట్, బృందస్ఫూర్తి, సమస్యల పరిష్కారం, సంభాషణల్లో నైపుణ్యాలను సంపాదించారు. వృత్తిపరమైన వాతావరణంలో విజయానికి అవసరమైన క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పొందారు. వారి అనుభవాల గురించి ఒకసారి విందాం.
2: హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేనా జో చాతే హై ఉన్కే లియే లగ్భగ్ 1 కరోడ్ యువాఓ కో యే మౌకా దేనే కా ప్రధానమంత్రి జీ కా స్వప్న హై.
3: హిమాని, ఆప్ అప్నా ఎక్స్పీరియన్స్ షేర్ కీజియే సబ్సే ఔర్ హమ్ లోగో సే.
4: కరెంట్లీ ఐ యామ్ వర్కింగ్ ఇన్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇన్ IBM.
3: ఆప్కో కురుక్షేత్ర సే బెంగళూరు జానా పడా?
4: యా.
3: ఆప్కీ స్కిల్ మే ఔర్ ఎన్హాన్స్మెంట్ హువా హై?
5: ఇన్ యూనివర్సిటీ వి ఆర్ టాట్ థియోరెటికల్లీ, but at internship we do those things, so it is a hands on experience.
3: So what was your experience during internships?
4: I built my self confidence, technical skills and communication skills, and I have improved a lot.
3: Doctor path lab mein civils mein kya karna hota hai?
5: Isme hum doctors ko apne new test ke bare mein samjhate hain.
3: Acha, doctors

0: के पास जाते हैं आप?
1: यस सर, आई एम करेंटली लर्निंग प्रोग्रामिंग एंड एआई फंडामेंटल्स एंड अलोंग विद दैट आई एम आल्सो लर्निंग द इम्पोर्टेंस ऑफ कम्युनिकेशन, कोलैबोरेशन एंड प्रोफेशनल डिसिप्लिन।
0: तो आपने जो एजुकेशन ली उसका प्रैक्टिकल एक्सपीरियंस आपको मिल पा रहा है?
2: मैंने इंटर्नशिप में बहुत कुछ सीखा, जैसे लैब के अंदर क्या होता है, कैसे इक्विपमेंट्स चलाते हैं, कैसे रिपोर्टिंग प्रोसेस करते हैं।
3: सर, मैंने आर्ट्स से पढ़ाई की है तो मुझे फाइनेंस का कोई नॉलेज नहीं था इस सेक्टर में आने से पहले, तो मैंने सारा जो नॉलेज मेरा फाइनेंस से रिलेटेड हुआ है वो इस इंटर्नशिप ज्वाइन करने के बाद ही हुआ है।
4: వీరిలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన 23 ఏళ్ల గంది మనోజ్ కుమార్ ఒకరు. బీటెక్ అర్హతతో పీఎంఐఎస్ పథకం ద్వారా అదానీ పోర్ట్స్లో మోటార్ ట్రాన్స్ఫార్మర్లు, సర్క్యూట్ బ్రేకర్లతో పనిచేయటంలో ఆచరణాత్మక అనుభవాన్ని పొందారు. అనుభవజ్ఞులైన ఇంజనీర్లతో కలిసి పనిచేస్తూ తన ఎలక్ట్రికల్ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. అలాగే టెక్నీషియన్లకు పనులు అప్పగించడం వంటి మార్గ నిర్దేశం చేసే బాధ్యతను నిర్వహించి తద్వారా ఈ పరిశ్రమలో తన మొదటి నిజమైన నాయకత్వ అనుభవాన్ని పొందారు. పీఎంఐఎస్ పథకంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.pminternship.mc.gov.in ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం 21 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన భారతీయ పౌరులందరికీ అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారులు కనీసం 10వ తరగతి లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. ఉద్యోగ అవకాశాలకు ఒక బలమైన పునాది వేయటానికి, కార్పొరేట్ రంగంలోని పని విధానాలను దగ్గరగా తెలుసుకోవడానికి ఈ పథకం యువతకు ఒక గొప్ప వేదికగా ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కేవలం ఉపాధి కార్యక్రమం మాత్రమే కాదు, ఇది భారతదేశ భవిష్యత్తును వాస్తవ ప్రపంచ పరిశ్రమ అనుభవంతో, విద్యా పరిజ్ఞానాన్ని సమగ్రపరచడం ద్వారా నైపుణ్యం, పరిశ్రమకు సిద్ధంగా ఉన్న యువతను సృష్టిస్తోంది. ఈ పథకం భారతదేశ మానవ మూలధన సామర్థ్యాన్ని పునర్నిర్వచించడానికి, ఆవిష్కరణలను నడిపించడానికి, వ్యవస్థాపకతను పెంపొందించడానికి, సమగ్ర ఆర్థిక వృద్ధిని నిర్ధారించడానికి దోహదపడుతోంది. పీఎంఐఎస్ ద్వారా భారతదేశ యువతను కేవలం భాగస్వాములుగా మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తును నిర్దేశించే మార్గదర్శకులుగా కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. మొత్తం మీద ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం భారత యువత భవిష్యత్తును నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక దూరదృష్టి గల కార్యక్రమం. ఇది కేవలం ఇంటర్న్షిప్ అవకాశాలను కల్పించడం మాత్రమే కాకుండా యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారిని ఉద్యోగాలకు సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. విద్యా పరిశ్రమ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తూ ఈ పథకం యువతను ఆత్మవిశ్వాసంతో కూడిన సమర్థవంతమైన పౌరులుగా తీర్చిదిద్దుతోంది. ఈ పథకం విజయవంతంగా అమలవుతూ భారతదేశం నైపుణ్యవంతులైన యువశక్తితో ప్రపంచంలో ముందంజలో నిలుపుతోంది. కాబట్టి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం యువతకు ఒక గొప్ప అవకాశం మాత్రమే కాకుండా దేశ అభివృద్ధికి బలమైన పునాది కూడా అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం బాలకృష్ణ ఎల్లాప్రగడ, సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే మెరుపు కలలు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇది ఎవరు పాడారంటే కనుక హరిహరన్ అండ్ సాధన సర్గం పాడగా వేటూరి సుందరరామూర్తి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:26 దాటి 5 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హర్విల్లులు. ఈ హర్విల్లో నేనైతే క్వశ్చన్ అయితే అడిగాను కదా, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థం ఏది అని. చాలా మంది అయితే మెసేజ్లు పంపించారు. హాయ్ సౌజన్య గారు గుడ్ మార్నింగ్ అంటూ పేరైతే పంపించలేదు. ఇంకా హాయ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అంటూ లేమల్లపాండ్ నుంచి భానుగారు మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. శుభోదయం అంటూ పంపించారు, పేరైతే పంపించలేదు. పెడన జోగనందనం కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ చెరుకుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి వినయ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెరబైలు తిరుపతి జిల్లా నుండి సదాశివ గారు పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. భాస్కర్ నుంచి పెడన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఏలూరు నుంచి రాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు సత్యభార్గవి. తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీ ప్రశ్నకు సమాధానం అంటూ రాజేష్ హిందూపూర్ నుంచి సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ మెసేజ్ చేసినందుకు. ఇంకా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థం అంటూ ఆన్సర్ పంపించారు పోలవరం నుండి భాస్కర్ రావు రాణి గారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి సౌజ్ఞ గారు గుడ్ మార్నింగ్ జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మేడం అంటూ కుసుమ ఆన్సర్ ఈజ్ అంబట్నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు పోరంగ్ నుంచి వీరరాఘవమ్మ రేఖా సాయి మౌనిక మెసేజ్ చేశారు. ఇంకా ఎంఎస్ దుర్గారావు ప్రసన్న ఆన్సర్ కోసం వెయిటింగ్ అంటూ పంపించారు, తప్పకుండా చెప్తానండి. తిరుపతి నుంచి అపరంజ్ గారు క్వశ్చన్ ఆన్సర్ అయితే పంపించలేదు, మరి ప్రేమ అంటూ పంపించారు. ఓకే, ప్రేమ యూనివర్స్ వెలకట్లేంది అంటూ పంపించారు, కానీ నేను క్వశ్చన్ అడిగాను కదా, మరి దానికి ఆన్సర్ అయితే చెప్పాల్సిందే. హాయ్ గుడ్ మార్నింగ్ అని అంటూ క్వశ్చన్ సరిగ్గా వినలేదు, మళ్ళీ అడుగుతారా అంటూ పంపించారు. క్వశ్చన్ ఏమడిగానంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థం ఏంటి అని అడిగాను అనమాట. ఇప్పటివరకు చాలా మంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ ఏంటి అంటే యాంటీమీటర్ మ్యాటర్ అనమాట. ఎందుకు అది అంత కాస్ట్ ఉంటుంది అంటే కనుక అది చాలా కాస్ట్ ఉంటుంది. ఎంత కాస్ట్ అంటే 1 గ్రాము ఖరీది $62.5 బిలియన్ ఉంటుంది అన్నమాట. అంటే దాదాపు మన దేశ బడ్జెట్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అనమాట. అందుకే దీన్ని తయారు చేయడం కూడా చాలా కష్టం. మరి అంత కాస్ట్ ఉంటే మరి తయారు చేయడం

కూడా కష్టమే ఉంటుంది కదా. సో అదనమాట, యాంటీ మ్యాటర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, కార్లు లేని దేశం ఏంటి? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, కార్లు లేని దేశం ఏంటి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 08662438144కి అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: అది
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి,
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మరి మీరైతే ఈ నగరానికి ఏమైందనేమో నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక అనురాగ్ కులకర్ణి అండ్ మనీషా పాడగా వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా కృష్ణకాంత్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:46 దాటి 35 సెకండ్లుగా వస్తుంది. మనోనం హర్విల్లో. మరి ఈ హర్విల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా కార్లు లేని దేశం ఏంటి అని, చాలా మంది అయితే ఆన్సర్స్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ ప్రోగ్రామ్ బాగుందంటూ బి రాంబాబు గారు, కమలా మానస అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బైరెడ్డిపల్లి నుంచి చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. అలాగే ఫస్ట్ క్వశ్చన్కి యాంటీమేటర్ అని పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజు ఏలూరు నుంచి సెకండ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ శుభోదయం అంటూ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరబైలు తిరుపతి జిల్లా నుండి సదాశివ గారు సవర్జిన్ అని పంపించారు. కాదండి, రాంగ్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు ఆన్సర్ చేశారు కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి సెకండ్ క్వశ్చన్కి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తువ్వాల దేశంలో కార్లు లేవట మేడం అని పంపించారు. అదైతే అర్థం కాలేదు, బట్ తర్వాత ఆన్సర్ అయితే పంపించారు, అదైతే కరెక్ట్ ఆన్సర్. ఎవరు అంటే ఎర్మిలి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి అయితే పంపించారు. కుసుమ అమ్మటి నగర్ నుంచి ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజేష్ హిందూపూర్ నుంచి సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి అయితే పంపించారు కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున విజయవాడ నుంచి నాకైతే అర్థం కాలేదు. రమేష్ బాపట్ల నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. మీ ప్రశ్నకు సమాధానం అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కన్ హని అయితే మెసేజ్ చేశారు. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్, అలాగే సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ మామ్ గుడ్ మార్నింగ్, ఆన్సర్ ఈజ్ ఐలాండ్ అని పంపించారు. చిరంజీవి తిరుపతి నుంచి కాదనమాట. ఇంకా కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమినపాడు జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా క్వశ్చన్ చెప్పండి ప్లీజ్, వినలేదు అంటూ అపరంజీ తిరుపతి నుంచి అయితే పంపించారు. కార్లు లేని దేశం అడిగాను అనమాట. ఇంకా చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కార్లు లేని దేశం అంటూ పోలవరం నుండి భాస్కర్ రావు గారు రాణి గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు సీలాండ్ అని పంపించారు. సీలాండ్.

కాదండి, రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు జిల్లా నుంచి, కడప జిల్లా నుంచి అయితే పంపించారు. కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్ ఆన్సర్. బొమ్మిడిపట్టి వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి సీత గారు అనుకుంటున్నారు, కాదనమాట, సౌజన్య అనమాట. అలానే ఆన్సర్ అయితే పంపించలేదు, ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నా. అప్పటి నుంచి ఫ్రమ్ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తే

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా అతడి మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని చిత్ర గారు పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:55 దాటి 37 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా కార్లు లేని దేశం ఏంటి అని. మరి చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. ఆన్సర్ ఏంటి అంటే ఇటలీలో ఉన్న వెనీస్ నగరంలో ఒక కారు కూడా కనిపించదంట. ఎందుకంటే అక్కడ రోడ్లు ఉండవు, కేవలం కాలువలు మాత్రమే ఉంటాయంట. ఎక్కడికైనా వెళ్లాలన్నా కూడా పడవలోనే వెళ్ళాలి. ట్రాఫిక్ జామ్ గోల లేని ప్రదేశం, హా ప్రశాంతమైన నగరం కదా అదైతే. మరి చాలామంది ఇంకా ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. హాయ్ ఐఎమ్ శశాంక్ ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ రాఘవ గారు మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్. నమస్తే సౌజ్ఞ గారు అంటూ జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు బొమ్మిడిపాటి వెంకటేశ్వర గారు. హాయ్ సౌజ్ఞ గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎర్మిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. హాయ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ అంటూ బి రాంబాబు గారు మెసేజ్ చేశారు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రోగ్రామ్ బాగుంది అంటూ థ్యాంక్ యూ అండి. ఇంకా విజయలక్ష్మి గారు తిరుమల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వినయ్ గారు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:56 దాటి 59 సెకండ్లు అయిపోయింది. ఈనాటి హర్విల్కి అయితే బాబాయ్ చెప్పేస్తున్నాను. అలాగే ఈనాటి నా షోకి కూడా బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా బంద వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. కాన్వాయ్లలో ఉపయోగించే వాహనాల సంఖ్యను తగ్గించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇకపై జిల్లాల్లో పర్యటించేటప్పుడు కాన్వాయ్లలోని వాహనాలను సగం తగ్గించాలని అధికారులకు స్పష్టం చేశారు. మంత్రులు, ఇతర వీఐపీలు సాధ్యమైనంత తక్కువ వాహనాలను వినియోగించేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గత 23 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో 800 కీలక ప్రాజెక్టులకు సంబంధించి 23 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయని ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నేషనల్ స్టాక్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఐఐ సంయుక్తంగా నిన్న విజయవాడలో నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. పేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. క్యాన్సర్ను గుర్తించేందుకు 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన ప్రారంభించనున్నారు. వంట గ్యాస్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు పెళ్లాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని తన కార్యాలయం నుంచి రాష్టంలోని అన్ని జిల్లాల పౌర సరఫరాల శాఖ అధికారులతో నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో 5G నెట్వర్క్ విస్తరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వ డిజిటల్ భారత్ నిధి పథకం కింద రాష్టంలో 707 చోట్ల నూతన సెల్ టవర్ల ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తోందని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యకుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో 101, పార్వతీపురం మన్యం జిల్లాలో 78 కొత్త టవర్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారని మాధవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్టంలోని 8 పురపాలక నగరపాలక సంస్థలు నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను మరో 6 నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరం, రాజాం, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, గుడివాడ, నెల్లూరు జిల్లా గూడూరులో ప్రత్యేక అధికారుల పాలన ఈ నెల 5వ తేదీతో ముగిసింది. వీటిని పొడిగిస్తూ రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్టంలో ఎండ తీవ్రత మళ్లీ పెరుగుతోంది. నిన్న చిత్తూరు జిల్లా రాయలపేటలో 43.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా 22 జిల్లాల పరిధిలోని 143 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రాముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
2: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
2: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
1: అవునా?
2: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
2: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికీ.
2: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
2: అవునవును.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి. స్టూడియోలో టైం 11:06 క్రాస్ అయిపోయి 23 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మన మూవీ టైం స్టార్ట్ అయిపోయింది. ఎస్, అసలు చాలా ఉన్నాయి విశేషాలు. ఈరోజు ఎన్నో విశేషాలు ఉన్నాయి. మన మాస్ మహారాజా రవితేజ గురించి మాట్లాడుకుంటే ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. బట్ బిఫోర్ టు దాట్ శృతి వస్తే నాని పాట రావాల్సిందే కదా. సో మరి రైట్ నౌ మీ అందరి కోసం అలా మొదలైంది ఈ మూవీ నుంచి. కళ్యాణి మాలిక్ అండ్ నిత్య మీనన్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. అనంత శ్రీరామ్ లిరిక్ లో ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

సార్ 11:15 అయిపోయింది మన స్టూడియోస్లో టైం అండ్ మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాం సినిమా కబర్లు ప్రోగ్రామ్ లో. మన మాస్ మహారాజు రవితేజ అప్కమింగ్ మూవీస్ చూస్తుంటే ఖచ్చితంగా హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో అని నాకు స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. మ్యాటర్ ఏంటంటే శివ నిర్వాణ డైరెక్షన్ లో ఇరుముడి అనే సినిమా చేస్తున్నారు. అయితే నెక్స్ట్ సినిమా వచ్చేసి మెంటల్ మదిలో బ్రోచే వారెవరురా అంటే సుందరానికి ఇలాంటి హిట్ మూవీస్ తీసిన వివేక్ ఆత్రేయతో ఒక సినిమా చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సినిమా రాజరాజ చోరా అండ్ స్వాక్ మూవీస్ తో హిట్ కొట్టిన హసిత్ గోలీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. మరి డైరెక్టర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ హిట్స్ ఇచ్చారు మన టాలీవుడ్ లో. మరి నెక్స్ట్ మన మాస్ మహారాజకు కూడా మంచి హిట్ ఇచ్చేస్తారేమో చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎనీవేస్ నెక్స్ట్ అయితే బాలీవుడ్ అప్కమింగ్ ఫిల్మ్ ఒకటి గురించి మనం మాట్లాడుకోవాలి, తప్పకుండా మాట్లాడుకుందాం. బట్ రైట్ నా దాస్ కి ధమ్కీ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

0: కబుల్ ఫ్రెండ్లీ మూవీ నుంచి శక్తిశ్రీ గోపాలన్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేశారు. మరి మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ది ఒక కామెడీ జోనర్ ఫిల్మ్ స్టార్ట్ అయిందనమాట. భూలభులయ్య సినిమా ఉంది కదా, ఆ 2 and 3 పార్ట్స్ తీసిన డైరెక్టర్ అనీస్ బాజ్మీ డైరెక్షన్ లో ఈ సినిమా స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతానికండి యాక్చువల్ గా భూలభులయ్య సిరీస్ లో చూసుకుంటే ఈ 2 and 3 పార్ట్స్ డీసెంట్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. నేనైతే ఒక పార్ట్ చూశాను, బాగుంది నాకైతే. అండ్ అదర్ పార్ట్ అయితే నేను చూడలేదు, నాకు తెలియదు దాని గురించి. బట్ ఆయన తన నెక్స్ట్ ఫిల్మ్ అంటే అనీస్ బాజ్మీ నెక్స్ట్ ఫిల్మ్ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఒకటి రెడీ చేస్తున్నారట. ఆ సినిమాలో మన అక్షయ్ కుమార్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు. అక్షయ్ అండ్ విద్యా బాలన్ అండ్ ఆల్సో ఇందులో ఇంకో హీరోయిన్ కూడా ఉంది, తనే మన రాశి ఖన్నా. అది మ్యాటర్. సో మొత్తానికి రాశి ఖన్నా మళ్ళీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేసిందనమాట. చూద్దాం వీళ్ళందరూ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి అంటే మనం డిసెంబర్ దాకా వెయిట్ చేయాలి. డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఓకే, సో అదనమాట ప్లాన్. అండ్ మరి రీసెంట్ గా వచ్చిన తెలుగు డబ్ మలయాళం మూవీస్ లో నాకైతే 2 సినిమాలు బాగా నచ్చాయి, యూత్ అండ్ విత్ లవ్ అనమాట. సో మరి నాకు ఇందులో విత్ లవ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ లో నచ్చింది, మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఆ మూవీ గురించి కాదు కానీ ఆ మూవీలో యాక్ట్ చేసిన హీరో గురించి ఒక అప్డేట్ అయితే ఉంది. ఓకే, బట్ మాట్లాడుకునే లోపు ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నా. బ్రేక్ తర్వాత మీకోసం బాల్థేర్ వీరయ్య మూవీ నుంచి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో జస్ప్రీత్ జాజ్ అండ్ సమీరా భరద్వాజ్ మ్యూజిక్ ఐ మీన్ పాడిన పాట అయితే ప్లే చేస్తాను. బట్ బిఫోర్ టు దాట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకున్నాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

విరాట పర్వం సినిమా నుంచి అయితే సాంగ్ విన్నారు. 11:33 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం, అండ్ మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి రీసెంట్ గా వచ్చిన తెలుగు డబ్ మలయాళం ఫిలిమ్స్ లో యూత్ అండ్ విత్ లవ్ నాకైతే బాగా నచ్చాయి. స్పెషల్లీ విత్ లవ్ హీరో హీరోయిన్స్ అభిషాన్ అండ్ అనశ్వర రాజన్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట అసలు. అండ్ అఫ్ కోర్స్ ప్లాట్ కూడా నాకు బాగా నచ్చింది, సినిమా స్టోరీ కూడా. అండ్ మ్యాటర్ ఏంటంటే అభిషాన్ నెక్స్ట్ పిక్చర్ అప్డేట్స్ కూడా వచ్చేసాయి. ఒక కొత్త డైరెక్టర్ గౌతమ్ శివరామన్ అనే ఆయన ఇంట్రొడ్యూస్ అవుతున్నారట ఫిల్మ్ ఇండస్ట్రీకి. సరే అది పక్కన పెడితే ఈ కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ యాక్ట్ చేస్తున్నారు. ఒకళ్ళేమో మలయాళీ అమ్మాయి యోగలక్ష్మి, అంటే టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ఉంది కదా ఆ సినిమా ఫేమ్ అనమాట తను. అండ్ సెకండ్ వన్ ఎవరో తెలుసా, అసలు గెస్ కూడా కొట్టలేరు, యాక్చువల్ గా అంత ఫాస్ట్ గా తనకి ఆఫర్ వస్తుందని. లిటిల్ హార్ట్స్ ఫేమ్ శివాని నగరం అనమాట, బ్యూటిఫుల్ ఛాన్స్ అయితే కొట్టేస్తుంది అనిపించింది నాకు. సో మలయాళం ఫిల్మ్స్ లో యాక్ట్ చేయడానికి, అండ్ మరి హిట్ అయిందనుకోండి ఒకవేళ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అంతే అంతే కదా, అది మ్యాటర్. ఓకే సో నెక్స్ట్ అయితే ఇంకా మాట్లాడుకుందాం. ఒక క్రేజీ కాంబినేషన్ మన టాలీవుడ్ లో సూపర్ హిట్ జోడీ అయితే రిపీట్ కాబోతోంది, ఎవరు ఏమిటి అలా ఆలోచిస్తూ ఉండండి. రైట్ నా మీ అందరి కోసం ఉదిత్ నారాయణ్ అండ్ చిన్మయ్యి పాడిన పాట ప్లే చేస్తున్నాను. యార్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్, లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ శివాజీ మీ కోసం వచ్చేస్తోంది. స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

11:39 క్రాజీ పై 36 సెకండ్స్ అయిపోయింది. మన వివిధ భారతి స్టూడియోస్ టైమ్ అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. డీజే అండ్ అల వైకుంఠపురం లో ఈ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీస్ లో యాక్ట్ చేసిన పేరు మన బన్నీ అండ్ బుటబొమ్మ, అదేనండి పూజా హెగ్డే. కాంబినేషన్ కూడా అంతే హిట్. అండ్ వీళ్ళ జోడీ ఇంకొకసారి రిపీట్ అవ్వబోతోందా అంటే అవ్వబోతోంది అని

టాక్ నడుస్తుంది మన టాలీవుడ్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో AA23 మూవీలో మన పూజానే హీరోయిన్ అని అంటున్నారు ప్రస్తుతానికి. ఇంకా అది కన్ఫర్మ్ కాలేదనమాట, అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. వెళ్ళి అది కనుక నిజమైతే ఇంకొకసారి సిల్వర్ స్క్రీన్ లో ఈ ఫేవరెట్ జోడీని మనం చూడొచ్చు అనమాట. సో అది చూస్తామో లేదో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ రైట్ నౌ మీకోసం బుట్టబొమ్మ సాంగ్ అయితే వచ్చేస్తోంది, ఇదైతే కన్ఫర్మ్ పక్క. అండ్ నెక్స్ట్ కూడా మనం బోలెడన్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఎగ్జాక్ట్లీ. అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి పెద్ద మూవీ టైలర్ అయితే ఈ మంత్ 18th ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. మరి ఈవెంట్ ని ముంబైలో ప్లాన్ చేస్తున్నారట. దానికోసం అరేంజ్మెంట్స్ కూడా గట్టిగా నడుస్తున్నాయి. అది పక్కన పెడితే బాలీవుడ్ లో అండి నితీష్ తివారీ డైరెక్షన్ లో రామాయణ సినిమా షూటింగ్ జరుగుతోంది కదా. ఇందులో రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ జాయిన్ అయిపోయింది. సో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లి యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శూర్పణఖ క్యారెక్టర్ లో రకుల్ అదనమాట మ్యాటర్. సో ఫస్ట్ పార్ట్ అయితే ఈ దీపావళి అంటే 2026 దీపావళికి రిలీజ్ కాబోతోంది. అండ్ సెకండ్ పార్ట్ కూడా ఉంది సినిమాకి, అది కూడా పక్కన పెట్టేస్తే స్వీటెస్ట్ అండ్ క్యూటెస్ట్ దయ్యం అంటే ఇంకెవరు, మన తెలుగులు. రీసెంట్ గా ఈ తెలుగులో సూపర్ ఫేమస్ అయిపోయింది కదా రియా శిబు. సో నెక్స్ట్ ఒక ఆసమ్ ఛాన్స్ కొట్టేసింది తెలుసా తను. తమిళ్ సూపర్ స్టార్ విక్రమ్ యాక్ట్ చేస్తున్న నెక్స్ట్ మూవీలో ఫీమేల్ లీడ్ గా యాక్ట్ చేయబోతోంది. ఆహా, సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది అది కూడా అనిపిస్తుంది నాకు. తన యాక్షన్ అంత ఈజీగా ఉందనమాట, నాకైతే బాగా నచ్చింది. సర్వం మాయ. ఓకే, ఎనీవేస్ మరి నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీకోసం హరీష్ జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్ లో హరిహరన్ అండ్ ప్రసన్న మహతి పాడిన పాట అయితే ప్లే చేసేస్తున్నాను. ఏఎం రత్నం అండ్ శివ గణేష్ లిరిక్స్, బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ భీమా అనమాట. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

0: రమ్యా మెహ్రా పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు రామజోగే శాస్త్రి గారి లిరిక్ అనమాట. ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీ నుంచి అయితే సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 11:56 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో ఈ రోజు మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల బర్త్డే. సో క్షణం, గూఢచారి, ఎక్కడికి పోతావు చిన్నవాడ, మేజర్ స్పై ఇలాంటి మంచి మంచి మ్యూజిక్ హిట్స్ ఇచ్చారనమాట మన టాలీవుడ్ కి. అండ్ ఆల్సో ఈ రోజు హీరోయిన్ హరిచందన బర్త్డే కూడా. ఉమా మహేశ్వర ఉగ్రస్వరూపాయ అనే ఒక సినిమా ఉంది కదా, హీరో సత్యదేవ్ యాక్ట్ చేసిన సినిమా, ఆ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన తను. సో తన బర్త్డే రోజు. ఇకపోతే మేము మా సినిమాలోని సీన్స్ రీషూట్ చెయ్యట్లేదు, మాదంతా పక్కా ప్లానింగ్ తో వెళ్తోంది అంటున్నారు నాని పారడైజ్ టీమ్. ఆల్రెడీ 100 డేస్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిందిట. మూవీ 100% August 21st కే రిలీజ్ అయిపోతుంది అని గట్టిగా చెప్తున్నారన్నమాట. అదే మ్యాటర్. సో మరి నాని పారడైజ్ టీమ్ చెప్పేసిన మాట ఇది. సో నెక్స్ట్ అయితే మీ అందరి కోసం ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుని ఆ తర్వాత ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే వీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొదుపు సూత్రాలు పాటించాలని ప్రభుత్వాలతో పాటు ప్రజలకు సూచించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక రవాణా ప్రణాళికను ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ సగానికి కుదించుకున్నారు. పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలన్న ప్రధానమంత్రి పిలుపుని అనుసరించి పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జెట్ కేటగిరీ భద్రత ఉన్న ఆయన తన వాహన శ్రేణిలో 50% వాహనాలు తగ్గించాలని తన భద్రతా అధికారులకు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా ఆపరేషన్ నైట్ సేఫ్టీ కార్యక్రమం కొనసాగుతోందని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్ తెలిపారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ నైట్ సేఫ్టీలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాలు మరియు అంతరాష్ట సరిహద్దుల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా నిరుద్యోగ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో దుబాయ్లో ట్రైనింగ్ డ్రైవర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి సాయికృష్ణ చైతన్య తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ముందస్తు శిక్షణ కూడా అందించనున్నట్లు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 10 మంది గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని గోపాలపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు దీర్ఘకాలం పాటు కొనసాగితే మన దేశంలో పెట్రోల్ డీజిల్ రిటైల్ ధరలు పెంచక తప్పకపోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్దం కారణంగా దేశానికి ఇంధన దిగుమతుల్లో ఆటంకాలు, ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ ప్రతిష్టాత్మక యుద్ద విమానాల తయారీ పరిశ్రమ రానుంది. 100 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం రేపు జరగనుంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలోని దేశీయ జలమత్స్య సంవర్ధన శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుటకు ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి బి రాజ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కోస్తా జిల్లాలోని వారికి మత్స్యకారులు, యువకులు, జాలరులు, సహకార సంఘాల సభ్యులు, చేపల పెంపకం నందు ఆసక్తి కలిగిన వారు ఈ శిక్షణ పొందుటకు అర్హులని తెలిపారు.

0: సుప్రభాతవేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు చూసేది వింటున్నారు వివిధ భారతి.
1: ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై వల్స విలియమ్స్. A two-day BRICS foreign ministers meeting got underway in New Delhi today. The meeting is being chaired by External Affairs Minister S. Jaishankar.

0: ఇద్దరు మిత్రులు మూవీ నుంచి మణిశర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో పార్థసారథి అండ్ చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి మ్యాటర్ ఏంటంటే, స్కూల్ టైమింగ్స్ మీద జరిగిన సర్వేలో అండి, మార్నింగ్ 10 AM కి స్టార్ట్ అయిన స్కూల్స్ లో చదువుతున్న పిల్లల్లో వాళ్ళకి చాలా మెంటల్ స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ చాలా యాక్టివ్ గా ఉంటున్నారట మెంటలీ అండ్ ఫిజికల్లీ కూడా. సో యాక్చువల్ గా మంచి నిద్ర ఉందనుకోండి, మార్నింగ్ హ్యాపీగా లేస్తారనమాట, యాక్టివ్ గా ఉంటారు. సో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, స్ట్రెస్ అండ్ ఇరిటేషన్ లాంటివి తగ్గుతాయి అండ్ అన్నిటిని మించి హెల్దీగా ఉంటారని చెప్పేసి కూడా రిజల్ట్ వచ్చింది. స్పెషల్లీ స్కూల్స్ 10 AM కి స్టార్ట్ అయిన స్కూల్స్ లో చదువుతున్న పిల్లల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉండడం గమనించారట. సో దీని గురించి కొంచెం ఆలోచించాలేమో మనం ఏమంటారు. ఎనీవేస్, మరి బాలి ఐలాండ్ కి, అంటే బాలి ఐలాండ్ ఉంది కదా, బాలి ఐలాండ్ కి స్టార్టింగ్ నుంచి ఫిలిపీన్స్ లో ఉన్న దక్షిణ భాగం వరకు ఒక కనిపించని లైన్ ఒకటి ఉంటుందండి. దీన్ని బాలిస్ లైన్ అని పిలుస్తారు. అయితే ఈ లైన్ కి ఒక స్పెషాలిటీ ఉందనమాట, దాని గురించి అయితే నెక్స్ట్ చెప్తా. రైట్ నా ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఆ తర్వాత మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. జోడీ సినిమా నుంచి ఎస్పి బాలు గారు ఆయన చిత్ర పాడిన పాట, సిరివెన్ గారి లిరిక్ అనమాట. సాంగ్ విండో ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
1: అబ్బబ్బా ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
3: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
3: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
3: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

జోడి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ భువనచంద్ర గారి లిరిక్ లో అయితే వినేశారు ఎస్పీ బాలు గారు. ఎస్ జానకి పాడిన పాట 12:26 పిఎం అయిపోయి 80 seconds కూడా అయిపోయింది అనమాట, 18 seconds. ఓకే, అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో యాక్చువల్గా ఇంతాక చెప్పాను కదండి, ఒక 20 mile గ్యాప్, ఓకే, వాలెస్ లైన్ అని పిలిచే ఒక కనిపించని లైన్. మ్యాటర్ ఏంటంటే ఈ లైన్ కి రెండు వైపులా కూడా రెండు ఐలాండ్స్ ఉంటాయి. ఒకవైపేమో బాలి ద్వీపం ఉంటుంది అండ్ ఇంకోవైపు లొంబోక్ ద్వీపం ఉంటుంది. ఈ రెండు ఐలాండ్స్ చాలా తక్కువ దూరంలోనే ఉంటాయి. అయినా కూడా ఈ రెండు ఐలాండ్స్ లో 2 different యానిమల్ కింగ్డమ్స్ ఉంటాయి. అంటే వెస్ట్ సైడ్ ఏమో పులులు, కోతులు, రైనోలు ఇలాంటివి ఉంటాయి, ఈస్ట్ సైడ్ ఏమో కంగారులు, కోలాలు, కొకాటులు ఇలాంటి డిఫరెంట్ వరల్డ్ ఉంటుంది. అండ్ మీకు విషయం తెలుసా, కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ వెస్ట్ సైడ్ జంతువులు ఈస్ట్ సైడ్ కానీ అటు ఉన్నవి ఇటు కానీ రాలేదు, అండ్ వచ్చే ప్రయత్నం కూడా చేయలేదట. ఎందుకో తెలుసా, వాలెస్ ఇన్విజిబుల్ లైన్ వల్ల. అసలు ఈ లైన్ ఏంటి, దాని కథ ఏంటి, మాట్లాడుకుందాం నెక్స్ట్ మన న్యూస్ బ్రేక్ తర్వాత ఎగ్జాక్ట్ గా. రైట్ నా ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ప్రేమం సినిమా నుంచి, తర్వాత మీకోసం ప్రాంతీయ వార్తలు కూడా వచ్చేస్తే వింటూ వింటూ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: గోపి సుందర్ డైరెక్షన్ లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:30 రీచ్ అయిపోతుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి సమయం 12:30 ఇక తెలుగులో జాతీయ స్థాయిలో వార్తలు విందాం.

0: అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యకుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశ ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యకుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్, యుఏఈలు తమ భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. ఈ సందర్బంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ,
1: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
0: Abu Dhabi paryatan anantaram Pradhanamantri ade roju Netherlands cherukuntaru. 2017 paryatana tarvata Pradhanamantri Netherlands lo paryatinchatam idi rendosari. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమల్ను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జటెన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తర్వాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్ వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారం పెంపొందించేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. తర్వాత 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా, 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికార పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకుడు సెర్గియోను కలుసుకుని ప్రధాని జార్జియా మిలేనితో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం మోదీ సందర్శిస్తారు. 1945 నుంచి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గజియాబాద్ లో ఈ రోజు జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ప్రెసిడెంట్స్ కలర్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా షా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎక్కడ విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకోగానే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని పేర్కొన్నారు. ఏ దళానికైనా ప్రెసిడెంట్స్ కలర్ గౌరవం అందుకోవడం అనేది ఎంతో గర్వకారణమన్నారు. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎస్డీఆర్ఎఫ్, పంచాయతీలు, రాష్ట యంత్రాంగం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సేవలగ్నమైన వేలాది మంది ఆపద మిత్రులు విపత్తు సహాయక చర్యలు రాష్టపతి ఏకకాలంలో గుర్తించారని అమిత్ షా తెలిపారు.
2: एनडीआरएफ को राष्ट्रपति निशान का सम्मान दिया गया, वो हम सब के लिए गौरव और प्रतिष्ठा की बात है।
3: ये सम्मान एनडीआरएफ के समस्त बल के सेवा, साहस, शौर्य और समर्पण के संचित गुणों का सम्मान है.
0: న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షత వహిస్తున్నారు. సభ్య దేశాలు, బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, బ్రిక్స్ సదస్సులో సహకారం బలోపేతం చేయడానికి తమ ఉనికిని, నిబద్దతను చాటుకునేందుకు ఆ దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. నేటి బ్రిక్స్ సమావేశం విభిన్న దృక్పథాలు పంచుకునేందుకు, ఏకాభిప్రాయం పెంపొందించుకునేందుకు ఒక వేదికను అందిస్తుందని జైశంకర్ అన్నారు.
4: Gathering today for the BRICS meeting is a special occasion. It allows us to exchange perspectives and encourages us to develop convergences. And in this complicated and uncertain world, that is of ever greater importance. Excellencies, India's chairship appreciates your support, which has contributed to the steady progress of our work. These engagements have strengthened cooperation and advanced dialogue across sectors. We look forward to building on this momentum.
0: ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియోరా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ రెక్చి, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగుయోను, మలేషియా విదేశాంగ మంత్రి డాటో సెరీ ఉతామా మొహమ్మద్ బిన్ హజీ హసన్, యుఏఈ

0: విదేశాంగ సహాయ మంత్రి ఖలీఫా షాహిన్ అల్ మారర్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి డొనాల్డ్ నమోలా తదితరులు ఈ సమాపేశానికి హాజరయ్యారు. ఈ సమాపేశం అనంతరం వారంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్ ఆఫ్రికా దేశాల మధ్య సహకారం బలోపేతం కావాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. వ్యవసాయం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛ ఇంధనం, సాంకేతిక భాగస్వామ్యం వంటి రంగాలపై ఇది ఆధారపడి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సులో ప్రసంగిస్తూ గ్లోబల్ సౌత్ దేశాల కోసం ఆవిష్కరణలతో కూడిన భవిష్యత్ పెంపొందించడంలో ఈ రెండు ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ నెల 29 నుంచి 31 వరకు న్యూఢిల్లీలో జరిగే 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ బిజినెస్ ఎగ్జిబిషన్ విజయం సాధిస్తాయని గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. చక్కెర ఎగుమతులు తక్షణం నిలిపేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ముడి, తెల్ల, శుద్ది చేసిన చక్కెర్లకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పాటు సిక్కింలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపు టెమితార్కులో రాష్ట విశ్వవిద్యాలయం సందర్శించి నామ్చి టూరిజం సర్క్యూట్, భలే దుంగా స్కైవాక్ వంటి కీలక ప్రాజెక్టులు సమీక్షిస్తారు. శనివారం నాథులాలో కైలాస్ మానసరోవర్ యాత్ర మౌలిక సదుపాయాలు తనిఖీ చేస్తారు. అనంతరం ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణతో కలిసి సిక్కిం రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. బీజేపీ కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ గత 22 ఏళ్ల రాజకీయ జీవితంలో రాహుల్ గాంధీ 54 సార్లు విదేశీ పర్యటనలు చేశారని తెలిపారు. ఈ వ్యక్తిగత పర్యటనల కోసం సుమారుగా 60 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ప్రభుత్వ కమిటీలు, పార్లమెంటరీ ప్రతినిధి బృందాల తరపున ఈ పర్యటనలు ఏవి చేసినవి లేవని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, తుఫాన్లు, పిడుగుల కారణంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల్లో 100 మందికి పైగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ బాధితులందరికీ తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ మధ్య బీజింగ్లో శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్దం, గ్లోబల్ ఇంధన సంక్షోభం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ పర్యటనలో ట్రంప్తో పాటు ఎలాన్ మస్క్, టిమ్ కుక్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారు. చైనా మార్కెట్ మరింతగా విస్తరించాలని ట్రంప్ కోరగా, రెండు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్టాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాయ్పూర్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యకులు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలో దేశ ప్రజలను గెలుచుకుందని కేంద్ర ప్రధానమంత్రి అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రి సమావేశం కొనసాగుతోంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: Yes, welcome back to Meeku Telsa, and this is RJ Shruti and

మరి ఇంతక ఐలాండ్స్ వాటి సంగతి దగ్గర మనం ఆగిపోయాం కదా. యాక్చువల్ గా అండి ఐలాండ్స్ అంటే రెండు ఐలాండ్స్, ఇటువైపు బాలి ఐలాండ్ అండ్ ఇంకొక వైపు లొంబోక్ ద్వీపం, ఈ రెండు కూడా దగ్గరగా ఉన్న ఇటున్న యానిమల్స్ అటు కానీ అటున్న యానిమల్స్ ఇటు కానీ క్రాస్ అవ్వలేదు. ఎందుకు అంటే కనుక అరౌండ్ 18th సెంచురీలో ఆల్ఫ్రెడ్ రజల్ వ్యాలెస్ అనే ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశారు. ఆయన చెప్పిన ప్రకారం కొన్ని సంవత్సరాల క్రితమట మన ఎర్త్ లో ఐస్ ఏజ్ అనేది ఉండేది. చాలా అనమాట నీళ్ళన్నీ కూడా ఐస్ గా మారిపోయాయి, అలాగే సముద్ర నీళ్ల లెవెల్ కూడా తగ్గిపోయింది. అప్పుడు కొన్ని ఐలాండ్స్ మధ్య ల్యాండ్ అనేది బయటకు వచ్చింది. సో ఆ టైంలో యానిమల్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి నడవగలిగేవి ఆ ల్యాండ్ మీద. కానీ ట్విస్ట్ ఏంటంటే బాలి అండ్ లొంబోక్ మధ్య ఉన్న సముద్రం మాత్రం చాలా లోతుగా ఉంటుంది. సో వాటర్ లెవెల్ తగ్గినా కూడా అక్కడ ల్యాండ్ బయటికి రాలేదు. సో ఏషియన్ యానిమల్స్ బాలి వరకు, ఆస్ట్రేలియన్ యానిమల్స్ లొంబోక్ లో మాత్రమే ఉండిపోయినాయి. ఇది ఒక వాటర్ బ్యారియర్ అని చెప్పొచ్చేమో ఒక మొక్కలో చెప్పాలంటే. సో ఇది అబ్జర్వ్ చేశారు కాబట్టి ఆ ఇన్విజిబుల్ లైన్ కి వ్యాలెస్ లైన్ అని పేరు వచ్చింట. మనుషులు పెట్టుకున్న బార్డర్స్ విన్నాం కానీ ప్రకృతి పెట్టిన బార్డర్ అనమాట ఇది. భలే ఉంది కదా. ఎనీవేస్ నెక్స్ట్ అయితే మనం ఇంకా మాట్లాడుకుందాం. రైట్ నౌ ఆట మూవీ నుంచి ఉదిత్ నారాయణ పాడిన పాట ప్లే చేస్తున్నాను. చంద్రబోస్ లిరిక్ లో ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ ఉండే వివిధ భారతి FM 101.3.

డీఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో లవ్లీ సాంగ్ అయితే వినేశారు. సో మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, యాక్చువల్ గా అండి చైనాలో ఫన్నీగా స్టార్ట్ అయిన ఒక ఐడియా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది సార్. అండ్ అఫ్ కోర్స్ ట్రెండ్ గా కూడా మారిపోయింది. అండ్ విషయం ఏంటంటే, మనకి ఇప్పుడు హీట్ ఎక్కువ ఉన్నప్పుడు గొడుగు వాడతాం కదా, అలా ఆ దేశంలో హీట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి లోటస్ ఆకుల్ని ఫేస్ మాస్క్ లాగా యూజ్ చేస్తారట. రోడ్లపైన నడిచే వాళ్ళు, బళ్ళ మీద వెళ్లే వాళ్ళు అందరూ కూడా, ఎవరైతే సన్ కి డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ లోటస్ ఆకుల్ని ఫేస్ కి వాడడం అనేది ఇప్పుడు అక్కడ ట్రెండ్. మరి మీకు డౌట్ రావచ్చు, ఆకు ముఖానికి అడ్డం పెట్టేసుకుంటే రోజు ఎలా కనిపిస్తాయని చెప్పి. అఫ్ కోర్స్ మ్యాటర్ ఏంటంటే, జైంట్ లోటస్ లీవ్స్ చాలా వెడల్పుగా ఉంటాయన్నమాట, తలపై నుంచి ఆల్మోస్ట్ మన ఫేస్ అండ్ నెక్ కూడా కవర్ అయ్యేంత పెద్దగా ఉంటాయి. సో హ్యాపీగా మనకి షేడ్ దొరుకుతుంది. అండ్ అంతేకాదు న్యాచురల్ కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది. అందుకే ఇది చైనాలో వైరల్ ట్రెండ్. మరి ఎలా కనిపిస్తుంది ఇది కదా మన డౌట్. అందుకే ఏం చేశారంటే, వాళ్ళు కళ్ళ దగ్గర, నోటి దగ్గర, ముక్కు దగ్గర చిన్న చిన్న హోల్స్ పెడతారనమాట ఆకుకి, రోడ్స్ కనపడటం కోసం అండ్ మనకి గాలి ఆడడం కోసం కూడా. సో అది మ్యాటర్. ఏదేమైనా అండి, చైనా వాళ్ళ ఐడియాలే ఐడియాలు కదా. ఎనీవేస్, బట్ ఇది జస్ట్ ఒక టెంపరీ యూజ్ కోసం మాత్రమే అండ్ కంప్లీట్ పర్మనెంట్ యూజ్ అయితే కాదు. అండ్ నేచర్ ని ట్రెండ్ గా మార్చడం మాత్రం నేర్చుకోవాల్సిందే. నాకైతే అది బాగా నచ్చింది. ఇలా ఆకుల్ని రకరకాలుగా యూజ్ చేసే కంట్రీస్ గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం, ఒక చిన్న బ్రేక్ తీసుకుని. రైట్ నో మీ అందరి కోసం బెన్నీ దయాల్ అండ్ సాధనా సర్గం పాడిన పాట ప్లే చేస్తున్నాను. హారి జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్ లో సిరివెల్లి గారి లిరిక్ అనమాట. సెల్యూట్ సినిమా నుంచి లవ్లీ సాంగ్ మీ అందరి కోసం. ఎంజాయ్ లిస్నింగ్.

లవ్లీ సాంగ్ కదా. సో మరి యాక్చువల్గా మనం ఆకుల్ని రకరకాలుగా యూజ్ చేసే కంట్రీస్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను. ముఖ్యంగా మన ఇండియాలో అండి కొన్ని కొన్ని విలేజెస్లో ఆకుల్ని, అరిటాకుల్ని గొడుగులాగా వాడతారట. అండ్ మరి ఇదే అరిటాకుల్ని మనం భోజనం ప్లేట్స్గా వాడతాము, అలాగే విస్తరాకుల్ని వాడతాము, అండ్ తమలపాకుల్ని మనం పూజల్లో వాటిల్లో ఉపయోగిస్తాము, అండ్ మామిడాకుల్ని తోరణాలుగా కడతాము, అండ్ ఇంకా ఇంకా చాలా రకాలుగా మనం ఆకుల్ని యూజ్ చేస్తుంటాం. అండ్ పూల దారాల్లో కడుతూ ఉంటాం కదా. అయితే సరే, ఇంకా నెక్స్ట్ ఫిలిప్పీన్స్ దేశం విషయానికి వస్తే, రైతులు అక్కడ రైతులు పెద్ద పెద్ద ఆకులు ఏమైనా దొరికాయి అనుకోండి వాటిని హ్యాట్స్ లాగా వాడతారట ఎండకి, అంటే ఎండ పడకుండా ఫేస్ మీద. సో నెక్స్ట్ ఇండోనేషియాలో అయితే అడవుల్లో అలా అక్కడ నివసించే వాళ్ళందరూ కూడా ఆకులతో చిన్న చిన్న టెంపరీ షెల్టర్స్ ని కట్టుకుంటారట, అంత స్ట్రాంగ్ గా ఉంటాయన్నమాట అక్కడ ఆకులు. అండ్ థాయిలాండ్ లో అయితే లోటస్ అండ్ పామ్ లీవ్స్ ని కూలింగ్ కవర్స్ గా యూజ్ చేస్తారు. అండ్ ఇక మన చల్లటి తాటి ఆకుల పందిళ్ళు మీకు తెలిసిందే, సో అది మ్యాటర్. అండ్ ఇక అమెజాన్ ప్రాంతంలో అయితే ఆకుల్ని ప్రకృతి పనిముట్లుగా మార్చేవాడే అడవి జాతి మనుషులు కూడా ఉన్నారన్నమాట. ఏంటో అండి, అసలు మనం ఈ ప్లాస్టిక్ గోలలో పడి మనం నేచర్ ని మర్చిపోతున్నామేమో అనిపిస్తుంది కదా, కానీ కరెక్ట్ గా ఆలోచిస్తే మనం నేచర్ మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. సో అది మ్యాటర్, ఇది కొంచెం ఆలోచించాలి. అండ్ నెక్స్ట్ మీకు ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ గురించి తెలుసా? ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అనేది ఒకటి

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం.
4: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:00, ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన రాష్ట మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న మంత్రి మండలి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో పాటు మంత్రులు, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాలుష్యరహిత నగరాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. అజిత్ సింగ్ నగర్ వీఎంసీ డంపింగ్ యార్డులో మున్సిపల్ కార్పొరేషన్కు 22 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన 5 నూతన జేసీబీ వాహనాలను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన ఈ రోజు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం

మండలం సీతాలం కొండేపాడు ఘటనపై రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడారు. బాధితులు ఉపయోగించిన మైదాపిండికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమగ్ర దర్యాప్తు జరపాలని మంత్రి సందర్భంగా ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో లార్వా వేట కార్యక్రమాన్ని యుద్ద ప్రాతిపదికన నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మనమిత్ర ఫార్మర్స్ యాప్ల వినియోగం, ఈఎఫ్ఎస్ సర్వే, సచివాలయ సిబ్బంది హాజరు, లార్వా వేట తదితర అంశాలపై ఈరోజు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. హైదరాబాద్ బెలగావి వయా గుంతకల్లు మధ్య వీక్లీ రైలును నడపాలని నిన్న ఉత్తర్వులు ఇచ్చింది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గిరిజవోలు గ్రామంలో ఈరోజు నిర్వహించిన ఒక నెల ఒక గ్రామం నాలుగు సందర్శనలు కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సిన్హా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల నుండి రెవెన్యూ సర్వే సంబంధిత అర్జీలను సేకరించారు. అనంతరం అర్జీల పరిష్కార దిశగా క్షేత్రస్థాయి పర్యటన చేశారు. కౌమార దశలోని బాలబాలికల సమగ్ర అభివృద్ది, భద్రత, ఆత్మవిశ్వాసం, విద్య, ఆరోగ్య అవగాహన తదితరాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో కిశోరి వికాసం ప్రత్యేక వేసవి శిబిరాల కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో కిశోరి వికాసంపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఈ రోజు కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ యానాంలలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

0: भारती एफएम 101.3
1: ఎస్ మీరు చూంచెస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 1:03 క్రాస్ అయిపోయి 1:04 కూడా అయిపోయింది. సో మనం వెంటిపోయాం ధీరా ప్రోగ్రామ్ లోకి. యాక్చువల్గా అండి ఆస్కర్స్ అంటే సినిమాల్లో చేసే అద్భుతాలకి ఇస్తారు, కానీ ఎన్విరాన్మెంట్ పరిసరాల కోసం ఫైట్ చేసే వాళ్లకు కూడా ఆస్కార్స్ ఉంటాయని మీకు తెలుసా? ఎస్, అదే గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అనమాట. ఇది ఒక వరల్డ్ ఫేమస్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్ అని కూడా చెప్పొచ్చు. అసలు ఇది ఎందుకు ఇస్తారు, ఈ 2026 స్పెషల్ ఏంటి, ఇవాళ షోలో మనం మాట్లాడుకుందాం. చాలా విషయాలు ఉంటాయి. సో స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ రైట్ నౌ మీ అందరి కోసం ప్రేమ కథ సినిమా నుంచి సందీప్ చౌతా మ్యూజిక్ కంపోజిషన్ లో రాజేష్ అండ్ అనురాధ శ్రీరామ్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. సిరివెన్ గారి లిరిక్ సాంగ్ వింటూ స్టే ట్యూన్.

0: ఎస్పీ చరణ్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మన్మధుడు సినిమా నుంచి సిరివెన్నెల గారి లిరిక్ అనమాట. సో 1:13 క్రాస్అప్ అయి 40 సెకండ్స్ అయిపోయింది అని మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. యాక్చువల్గా అండి, ఎన్విరాన్మెంటల్ అవార్డ్ అనేది ప్రకృతి, ఇంకా అడవులు, నదులు, కాలుష్యం, వన్యజీవులు, ఇలా రకరకాల అంశాల మీద, సమస్యల మీద ధైర్యంగా పోరాడే వాళ్ళకి ఇచ్చే అవార్డు అనమాట. రిచర్డ్ గోల్డ్ మ్యాన్ అనే ఆయన 1989లో దీన్ని స్టార్ట్ చేశారు. దీన్ని గ్రీన్ గ్లోబల్ ప్రైజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అడవుల్ని కాపాడిన వాళ్ళకి, కాలుష్యం అనే సమస్య మీద ధైర్యంగా పోరాడిన వాళ్లకి, నదుల్ని వన్యప్రాణుల్ని రక్షించిన వాళ్లకి, క్లైమేట్ చేంజ్ అవేర్నెస్ క్రియేట్ చేసిన వాళ్లకి అండ్ అలాంటి మూమెంట్స్ ని లీడ్ చేసిన లీడర్స్ కి ఈ అవార్డు ఇస్తారనమాట. ఈ 2026లో ఈ అవార్డు అందుకున్నది 6. ఆ 6 కూడా మహిళలే. అది స్పెషల్ ఈ 2026 కి సంబంధించి. సో వాళ్ళ గురించి అయితే మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం బ్రేక్ తర్వాత. రైట్ నా ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా, ఆ తర్వాత మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను ఫ్రమ్ ద మూవీ రోజా. ఏఆర్ రహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో మిన్మిని పాడిన పాట, రాజశ్రీ గారి లిరిక్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
5: ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:20. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. పుట్టపర్తిలో 100,00,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే యుద్ద విమానాల తయారీ కేంద్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభిస్తారు. రాగల 2 రోజుల్లో రాష్టంలో ఒక మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రిమండలి సమావేశం కొనసాగుతోంది. 40కి పైగా అంశాలతో కూడిన ఎజెండాతో సమావేశం జరుగుతోంది. ఇటీవల రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB సమావేశంలో చర్చించిన 2 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రోత్సాహకమైన ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పరిపాలనా సంస్కరణలు, సంక్షేమంతో పాటు అమరావతి నిర్మాణ అంశాలపైన సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన పొదుపు చర్యలపై రాష్ట మంత్రిమండలి చర్చించిన అనంతరం పొదుపు చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ పరిశ్రమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. 650 ఎకరాల్లో 100 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమ ద్వారా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో రాయలసీమ టెక్నాలజీ కేంద్రంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
1: ఫైటర్ జెట్స్ ని తయారు చేసే ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి కేంద్రంగా ప్రారంభోత్సవం చేస్తున్నాం. ప్రారంభంలో 15,000 కోట్లు గాని 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏరోస్పేస్ హబ్ గా అనంతపూర్ జిల్లా, హిందూపూర్ జిల్లా పరిస్థితి తయారయ్యే పరిస్థితి వచ్చింది. రాయలసీమ ఒక టెక్నాలజీ హబ్ గా తయారవుతుంది. తిరుపతిలో ఏరోస్పేస్ సిటీ వస్తా ఉంది. కర్నూలులో డ్రోన్ సిటీ వస్తా ఉంది.
0: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తమ కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వాహనాల సంఖ్య 11 నుంచి 4కి తగ్గింది. ఈరోజు ఆయన ఉండవల్లి నివాసం నుంచి 4 కార్ల వాహన శ్రేణితో అమరావతిలోని రాష్ట సచివాలయానికి వచ్చారు. కాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ సగానికి కుదించుకున్నారు. జెడ్ కేటగిరీ భద్రత ఉన్న పవన్ కళ్యాణ్ తన వాహన శ్రేణిలో 50% వాహనాలు తగ్గించాలని తన భద్రతా అధికారులకు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఈ రోజు నుంచి అధికారులు కాన్వాయ్లో మార్పులు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం ఎస్ కొండేపాడు గ్రామంలో నిన్న కలుషిత ఆహారం తిని 12 మంది అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఉదయం మైదాపిండితో చేసిన రొట్టెలు తిన్న వారికి సాయంత్రానికి వాంతులు, విరేచనాలు అయిన ఇతర అస్వస్థత లక్షణాలు కనిపించాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు బాధితులలో 4 తణుకు ఆసుపత్రికి, మిగిలిన 8 భీమవరం ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, శాసనసభ్యుడు ధర్మరాజు ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించారు. కాగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి బాధితులు ఉపయోగించిన మైదాపిండికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. బాధితులు ఎక్కడ వైద్యం చేయించుకున్నా ప్రభుత్వమే భరించేలా వారికి సహకారం అందించాలని మంత్రి జిల్లా కలెక్టర్కు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాష్టంలో 18 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న పెట్ స్కాన్ సదుపాయాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోని నాట్కో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పెట్ స్కాన్ యంత్రం ఉపయోగాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ వివరిస్తూ,
2: గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం మొదలవబోతోంది. కామన్ మ్యాన్ కి ఎక్కడ రూపాయి కూడా తీసుకోకుండా ఈ పెట్ స్కాన్ అందుబాటులో రాబోతుంది. ఎందుకంటే క్యాన్సర్ అనేది శరీరంలో ఒక నాగుపాము లాంటిది, ఎక్కడికైనా పాకొచ్చు. ఇది ఎక్కడికి పాకింది అని తెలుసుకోవడం కోసం పెట్ సిటీ స్కాన్. అట్లాగే ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, 30 డిపార్ట్మెంట్లు ఉంటాయి. వీళ్ళకి రిఫరల్ సిస్టమ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ
0: పోలవరం జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో ప్రధానమంత్రి జన్మన్ ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకాల అమలుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న రంపచోడవరంలో ఐటీడీఏ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పహల్ పేరుతో మే 18 నుండి 25వ తేదీ వరకు దేశ

0: దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రచార కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. గిరిజనులు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన గిరిజన సమూహాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తి స్థాయిలో పొందేలా గ్రామ స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. తయారీ రంగంలో తిరుపతి జిల్లా రాష్టంలోని ఇతర జిల్లాల కంటే ముందంజలో ఉందని రాష్ట పరిశ్రమలు వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆయన నిన్న తిరుపతి కలెక్టరేట్లో తిరుపతి ప్రాంతీయ ఆర్థికాభివృద్దిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో తయారీ, మౌలిక సదుపాయాలతో పాటు ఓడరేవు, జాతీయ రహదారులు, రాష్ట రహదారులతో అనుసంధానమై ఉందన్నారు. తిరుపతి జిల్లాను పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు అధికారులు కృషి చేయాలని మీనా అన్నారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై నిన్న ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల్లో రాష్టంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి వెంకట్రావు వివరిస్తూ,
1: ఈ రోజు మరి రేపు కోస్తాంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో రాగల మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు లేకుండా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
0: స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సంరక్షణలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ చెత్త డంపింగ్ యార్డులో కోసం కొనుగోలు చేసిన 5 జేసీబీ యంత్రాలను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఈ రోజు ప్రారంభించారు. విజయవాడను కాలుష్యరహిత నగరంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖపట్నం జిల్లాలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో జిల్లాలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే కుదిరిన అవగాహన ఒప్పందాలు, వాటి ప్రగతి, గ్రౌండింగ్ దశలో ఉన్న ప్రాజెక్టులు, నిర్మాణ పనుల స్థితిగతులపై అధికారులు సమగ్ర వివరాలు అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా భూ బ్యాంక్ను గుర్తించి ప్రభుత్వ భూములతో పాటు అవసరమైతే ప్రైవేటు భూములను కూడా సమీకరించే అవకాశాలను పరిశీలించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు అనువైన భూభాగాలను ముందుగానే గుర్తించి అవసరమైన మౌలిక వస్తువులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాను ప్రకృతి వ్యవసాయానికి ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ టి నిశాంతి అన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సాగు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు వివిధ శాఖల అధికారులతో ఆమె నిన్న పాడేరు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. పుట్టపర్తిలో 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే యుద్ద విమానాల తయారీ కేంద్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ రోజు ప్రారంభిస్తారు. రాగల రెండు రోజుల్లో రాష్టంలో ఒక మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
4: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ಕೇಳ್ತಿದ್ದಾರೆ ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3.
1: ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు చూసేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన మున్నం ధీరా ప్రోగ్రామ్ లో అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 1:32:33 అయిపోయింది. సో మరి ఈ రోజు గోల్డ్ మ్యాన్ ప్రైజ్ విన్నర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. యాక్చువల్గా అని ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఈ 2026 ఈ ప్రైజ్ ని గెలుచుకుంది ఆరుగురు కూడా మహిళలే అనమాట. సో ఆరు ప్రాంతాలు, ఆరుగురు మహిళలు, అండ్ అందరూ పనిచేసింది కేవలం మన ప్లానెట్ కోసమే. సో మరి మ్యాటర్ ఏంటంటే ఆ ఆరుగురు మహిళలు ఎవరు అనే విషయానికి వచ్చేస్తే, నైజీరియాలో ఉన్న ఇరోరో తన్షి, యాక్చువల్గా అండి తనేం చేసిందంటే, ఇప్పుడు అప్పుడప్పుడు మనకి అడవుల్లో అకస్మాత్తుగా మంటలు ఏర్పడుతుంటాయి కదా, అలాంటి మంటల్ని అదుపులోకి తెచ్చే ఒక మూమెంట్ని తను స్టార్ట్ చేసిందనమాట. నైజీరియాలో అఫీ మౌంటైన్ శాంక్చురీలో మాత్రమే కనపడే ఒక రకమైన చిన్న బ్యాట్స్ ని కాపాడేందుకు తను ఈ స్టెప్ తీసుకుంది. చూసారా, అంత చిన్న జీవి కోసం ఇంత పెద్ద స్టెప్ అనమాట. మరి తనకి అవార్డు వచ్చింది ఈ ఇయర్. అండ్ తర్వాత అవార్డు గెలుచుకుంది యుఎస్ఏలో ఉండే అలాన్హా, ఒక పెద్ద మైనింగ్ ప్రాజెక్ట్ ని తను ఆపింది. అంటే దగ్గర దగ్గర 15 దేశాలు ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రాజెక్ట్ వలన 25 మిలియన్ ఎకరాల్లో అడవులు ప్రమాదంలో పడుండేవి ఆ ప్రాజెక్ట్ కనుక స్టార్ట్ అవుతాయి. అంతేకాదు అలాస్కా వైల్డ్ సాల్మన్ అనే ఫిష్ జాతిని తను కాపాడగలిగింది ఈ ప్రాజెక్ట్ ని స్టాప్ చేయడం వల్ల. మరి ఎందుకు ఆ ఫిష్ ఏంటి అంత స్పెషల్, దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ షాన్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో సచిన్ వారియర్ అండ్ అని అమీ పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. శ్రీమణి లిరిక్ అనమాట. ప్రేమతో మీ కార్తీక్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. ఎంజాయ్ లిస్నింగ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ మనం ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. యాక్చువల్గా అంటే నదుల్లో, సముద్రాల్లో హ్యాపీగా ఫ్రీగా పెరిగిన సాల్మన్ చేప. అయితే అందులోనూ అలాస్కా సాల్మన్ స్పెషల్ ఏంటంటే, కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినా కూడా మళ్లీ అవి వాటి పుట్టిన ప్లేస్ కి రిటర్న్ అయిపోతాయట. ఇలాంటి ఒక సూపర్ స్పెషాలిటీ ఉన్న చేప అలాస్కా సాల్మన్ చేప. సో ఇది ఒక రేర్ ఫిష్ అనమాట. సో దీన్ని సేవ్ చేయడానికి అండ్ ఇంకా కొన్ని అడవుల్ని రక్షించడానికి ఒక మైనింగ్ ప్రాజెక్ట్ జరగబోతుంటే దాన్ని ఆపేసింది ఒక అలాన్హా అనే అమ్మాయి, యుఎస్ఏలో ఉంటుందన్నమాట. సో ఈ దేర్ స్టెప్ వలన తను గోల్డ్ మ్యాన్ ప్రైజ్ విన్నర్ అయింది. అండ్ ఇంకొక విషయం, కొత్త జెనియా దేశంలో ఉండే మత్బబ్ అనే ఒక మహిళ ఉంది. తను కూడా అంతే, ఎకలాజిక్ డ్యామేజ్ జరగకుండా పంగునా మైన్ ని నిరోధిస్తూ యాక్షన్ తీసుకున్నందుకు అవార్డు అందుకుందనమాట. అండ్ నెక్స్ట్, కొలంబియాలో ఉండే యువలెస్ మురాల్స్ బ్లాంకో అనే అమ్మాయి, తనైతే నదుల్లో నీటి కాలుష్యానికి ఎగెనెస్ట్ గా ఒక వరల్డ్ ఫేమస్ ఆయిల్ కంపెనీతో ఫైట్ చేసింది. ఆ కంపెనీ వల్ల నీటికి, ఆ నీరు తాగుతున్న ప్రజలకి, జంతువులకి జరుగుతున్న ప్రమాదాన్ని గుర్తించి యాక్షన్ తీసుకున్నందుకు తనకి కూడా ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అవార్డు వచ్చిందనమాట. బోరిమ్ కిమ్, సౌత్ కొరియా ఈ అమ్మాయి అనుకోమాట, అక్కడి గవర్నమెంట్ క్లైమేట్ పాలసీస్ మీద కూడా లీగల్ ఫైట్ చేసింది. రాబోయే తరాల లైఫ్, ఇంకా వాళ్ళ రైట్స్ ని నాశనం చేసే క్లైమేట్ చేంజ్ ని గవర్నమెంట్ సీరియస్ గా తీసుకోవట్లేదు అండ్ కంట్రోల్ చేయట్లేదు అనే అంశం మీద బోరిమ్ కిమ్ ఫైట్ చేసింది. సో దీనివల్ల అక్కడ యూత్ క్లైమేట్ లా సూట్ అనే ఒక పాయింట్ కూడా స్టార్ట్ అయింది. సో అంటే ఆ పాయింట్ ఏంటంటే, యూత్ క్లైమేట్ లా సూట్ అనేది యూత్ ఎవరైనా సరే క్లైమేట్ చేంజ్ మీద కేసు ఫైల్ చేయొచ్చు అనమాట. ఇది కోర్టు చెప్పింది. సో ఇదనమాట మ్యాటర్. ఇలా వీళ్ళందరూ కూడా స్టెప్ తీసుకున్నందుకు, ఎన్విరాన్మెంటల్ కోసం అంటే మన పరిసరాల కోసం స్టెప్స్ తీసుకున్నందుకు వీళ్ళందరూ కూడా ప్రైజ్ విన్నర్స్ అయ్యారు. మరి ఇంకా ఉన్నారు, మాట్లాడుకుందాం నెక్స్ట్. బట్ రైట్ నో మీ అందరి కోసం సూర్య ఐపీఎస్ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన పాట ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ లో సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే చేయండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వన్ 150 క్రాస్ అయిపోయి 14 సెకండ్స్ అయిపోయింది మన ధీరా టైమ్, అండ్ దిస్ ఇస్ అర్జ శృతి. సో మరి నెక్స్ట్ మనకి యూకేకి చెందిన సారా ఫించ్ అనే అమ్మాయి కూడా ఈ గ్లోబల్ ప్రైజ్ విన్నర్ కి అవార్డ్కి సెలెక్ట్ అయిందనమాట. సో 10 సంవత్సరాల పాటు అండి కొన్ని ఫ్యూయల్ ప్రాజెక్ట్స్ అంటే ఏవైతే స్టార్ట్ అయితే ప్రకృతికి పర్యావరణానికి అక్కడ ఉండే ప్రజలకి ఇబ్బంది ఇంకా ప్రమాదం కలుగుతాయో వాటి మీద ఆ ఫ్యూయల్ ప్రాజెక్ట్స్ మీద ఫైట్ చేసిందనమాట. సో అక్కడ యూకే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇక ఎవరైనా సరే ఏ అథారిటీస్ అయినా సరే ఆయిల్ కంపెనీస్ కి అప్రూవల్ ఇచ్చే ముందు క్లైమేట్ ఇంపాక్ట్ గురించి కన్సిడర్ చేయాలని చెప్పేసి ఒక రూల్ కూడా చెప్పిండ. సో ఈ తీర్పు కోసమే సారా కొన్నేళ్ల పాటు, చెప్పాను కదా 10 సంవత్సరాల పాటు పోరాటం చేసింది. సో 6 మహిళలు 6 పోరాటాలు. నిజంగా అందరిది కూడా ఒకటే లక్ష్యం, ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడడం, వన్యప్రాణుల్ని మనుషుల్ని రక్షించడం. మరి ముందు జనరేషన్కి

ఒక మంచి గ్రీన్ ప్లానెట్ ఇవ్వాలి అనేది వీళ్ళ ఉద్దేశం అనమాట. సో వీళ్ళే కాదు, మనం ఆలోచించాల్సింది కూడా అదే. వాళ్ళలాగా అంటే వాళ్ళు చేసినట్టుగా పోరాటాలు ఉద్యమాలు ఇలాంటివి చేయకపోయినా అట్లీస్ట్ మన వంతుగా మన చేతులతో ఈ ప్రకృతిని, మన పర్యావరణాన్ని, మన పరిసరాల్ని పాడు చేయకుండా ఉంటే చాలు ఏమంటారు. సో అది మ్యాటర్, ఇది వాళ్ళ తీరా. సో మరి నెక్స్ట్ అయితే మళ్ళీ ఎగ్జాక్ట్గా మనం 2:30కి కలుసుకుందాం. ఓకే, ఎక్కడ మరి తెలుసు కదా, సండే సండే గేమ్ షోలో. రైట్ నౌ మీ అందుకోసం పర్దా సినిమా నుంచి అయితే ప్లే చేసేస్తున్నాను సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.

థర్టీకి కలుసుకుందాం. ఓకే, ఇక్కడ మరి తెలుసుకుందాం సండే సండే గేమ్ షోలో. రైట్ నా మీ అందరి కోసం పర్దా సినిమా నుంచి అయితే ప్లే చేసేస్తున్నాను సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్. వింటూ ఇంటూ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

చలికని మన పల్లె చిరునగవుల సొగసరి వల్లే తల తల తల హరివిల్లే మన ఎదురుగా నడిచెళ్ళే ఆ కడగని మనసులు తుళ్ళే హరివే ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాక్కుందోగా ఏ చూపుల కండి.

0: ఉంది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

PFM 101.3. ఎస్, మరి సండే సండే గేమ్ షోలోకి అయితే వచ్చేసాం. మరి ఇక్కడ కొన్ని మెసేజెస్ అయితే వెయిట్ చేస్తున్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. హాయ్ హాయ్ హాయ్, ఓకే, పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, హాయ్ శృతి గారు, ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సండే సండే అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా హార్టీ వెల్కమ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆర్జే గారు అని చెప్పేసి, వెల్కమ్ టు సందరే సందరి ప్రోగ్రామ్ అని ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి మెసేజ్ చేశారు, మీకు కూడా హార్టీ వెల్కమ్ అండి. అండ్ నెక్స్ట్ కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ జేర్పుత్రి బుచ్చయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి హన్మకొండ జిల్లా నుంచి మెసేజ్ చేశారు, అండ్ మీకు కూడా హార్టీ వెల్కమ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఇంకా టైపింగ్ టైపింగ్ టైపింగ్ అనమాట. ఎనీవేస్ అందరికీ కూడా వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను సందరే సందరి గేమ్ షోలోకి. సో మరి ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అది ఒకటి ఉందండి, అది నడవదు కానీ నడిపిస్తుంది, మాట్లాడదు కానీ ఎన్నో విషయాలు చెప్పిస్తుంది, ఏంటది? మీకు తెలిస్తే మీరు నాకు మెసేజ్ చేయండి. మీకు తెలుసు కదా మన వాట్సాప్ నంబర్ 8662488114, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. నడవదు కానీ నడిపిస్తుంది, మాట్లాడదు కానీ ఎన్నో విషయాలు చెప్పిస్తుంది, ఏమిటది? ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, తూటా సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఎగ్జాక్ట్లీ. అండ్ మనము ఉన్నాం సండే సండే గేమ్ షోలో. అండ్ స్టూడియోలో టైం 2:40 క్రాస్ అయిపోయి 53 సెకండ్స్ అయిపోయింది. సో మరి మనకి ఫస్ట్ మెసేజ్ అయితే, హాయ్ శృతి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ యువర్ ఫ్యాన్ అనే మెసేజ్ అయితే వచ్చింది. హాయ్ ప్రవల్లిక, ఎలా ఉన్నావు, ఏంటి సంగతులు? ఓకే, సో మరి ఇంతకీ మీ ఆన్సర్ ఎక్కడ? ఆన్సర్ మాత్రం పంపించలేదు. గుడ్ ఆఫ్టర్నూన్ విషెస్ మాత్రమేనా? ఓకే, తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ కూడా వచ్చేసింది. అఫ్ కోర్స్ టైం అంటున్నారు. టైమా? ఓకే, నేను ఇక్కడ యాక్చువల్గా నడవదు కానీ నడిపిస్తుంది అన్నాను. మరి టైం నడవదా అండి? 24 సినిమాలో లాగా మీ దగ్గర ఉన్న వాచ్ ఉంది, టైం ఆపేశారా? ఇంకొక తీసి ఇదే ఏజ్లో ఉండిపోతాం మనం అందరం. ఎనీవేస్

బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అయితే చెప్పగలను, కానీ ఆన్సర్ అది కాదు. ఓకే, సో ఎనీవేస్, శుభ మధ్యాహ్నం శృతి మేడం. అంటే ఎలా ఉన్నారు? క్షేమమేనా? సందరే సందేకి స్వాగతం. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. హలో అండి, మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, నేను చాలా బాగున్నాను. ఓకే, సో మరి నెక్స్ట్, హాయ్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం, బాగున్నారా అంటూ సందరే సందేకి స్వాగతం అని చెప్పేసి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి. ఓకే, ఆన్సర్ రేడియో అట. ఓకే, నడవదు కానీ నడిపిస్తుంది, మాట్లాడదు కానీ ఎన్నో విషయాలు చెప్తాయి. రేడియో మాట్లాడుతుంది అండి, అది మాట్లాడితేనే మనకి అనిపించేది. ఎనీవేస్, పెడన జోగానంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఓకే, సూపర్, రైట్ ఆన్సర్. అంటే నా దగ్గర ఉన్న ఆన్సర్ అయితే వచ్చేసింది, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి, మొబైల్ ఫోన్ అంటున్నారు. మొబైల్ ఫోన్ నడవదు కానీ నడిపిస్తుందండి, మొబైల్ ఫోన్ చెప్తే వెళ్తున్నారు మీరు, అచ్చచ్చో. ఎనీవేస్, నెక్స్ట్ అయితే మనకి కడప వినయ్. ఓకే, సో క్లాక్ అంటున్నారు. మీరు కూడా ఒక రకంగా టైం అనే చెప్పారు కదా. ఎనీవేస్, ఎలా ఉన్నారు? మా కాలేజ్ ఫ్యాకల్టీ వాయిస్ సేమ్ మీదే అంటున్నారు. ఓ అవునా, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. శృతి గారు సందేశ సందకి స్వాగతం పలుకుతూ, ఫస్ట్ మీ ప్రశ్నకు ఆన్సర్ అని చెప్పేసి లేఖ అని పంపించారు. ఆర్ అని చెప్పి ఇంకో ఆన్సర్ కూడా వచ్చింది, అదైతే నా దగ్గర ఉన్న ఆన్సర్. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్, కాలం టైం అంటూ పని సత్యశ్రీ తెనాల నుంచి. ఓకే, మొత్తం అందరూ అయితే టైంకే ఓటేశారనమాట. ఎనీవేస్, జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి సమాధానం ఆకాశవాణి అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ రేడియోనా అని అడుగుతున్నారు దేవసేన, లేదా కాలము అంటున్నారు అది తిరుపతి నుంచి అనమాట. ఓకే, రకరకాల ఆప్షన్స్ ఇచ్చారనమాట నాకు. నెక్స్ట్ భాస్కర్ పడే నుంచి కూడా రైట్ ఆన్సర్, మీన్స్ శృతి దగ్గర ఆన్సర్ అయితే పంపించారు. నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందరి సందరికి స్వాగతం, సుస్వాగతం అంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. ఓకే, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. టెలివిజన్ లేక టెలిఫోన్ అంటూ అనంతపురం జిల్లా కొండపల్లి గ్రామం నాగేశ్వరరావు గారు, చంద్రకళ హేమవతి, తరుణ్ కుమార్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, రాజ్ డోన్ అని చెప్పి మెసేజ్ అయితే వచ్చింది. ఓకే, టూ ఆన్సర్స్ వచ్చాయి, ఒకటి నా దగ్గర ఉన్నది అండ్ రెండోది ఉత్తరం. ఓకే, సో మీదైతే రైట్ కింద తీసేసుకుంటాను ఒకదాన్ని. కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి రోడ్డు అంటున్నారు. రోడ్డు ఏం విషయాలు చెప్తుందండి మీకు? రోడ్డు మీద వెళ్తుంటే కబులు చెప్తుందా మీతో మీ రోడ్డు? ఓ గాడ్. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్, లక్ష్మణ్ నందికోట్కూర్ నుంచి, సెల్ ఫోన్ అనుకుంటా అంటున్నారు. ఓకే, మీరు అలా అనుకుంటూ ఉండండి, కాసేపట్లో ఆన్సర్ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ కాలము లేదా సమయము అంటున్నారు ఈషా తిరుపతి నుంచి. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటే కుసుమ అంబట్ నగర్ నుంచి. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, నా దగ్గర ఉన్న ఆన్సర్ అయితే వచ్చింది. అనంతపురం నుంచి అనురాధ కూడా టూ ఆన్సర్స్ పంపించారు, అందులో ఒకటి రైట్. హాయ్ అంటూ అంకయ్య గారు బందారుపల్లి నుంచి. ఓకే, బందారుపల్లి నుంచి నెల్లూరు డిస్ట్రిక్ట్ అనమాట. మనీ అంటున్నారు, అయ్యబాబోయ్, మీరు కొంచెం డిఫరెంట్గా వెళ్ళిపోయారు. ఎనీవేస్, ఒక రకంగా మీరు కూడా చెప్పింది కరెక్టేనండి, అది నడవదు, మనీ నడిపిస్తుంది జనాల్ని, మాట్లాడదు కానీ ఎన్నో విషయాలు చెప్పిస్తుంది. ఎక్కడో ఆలోచిస్తే ఏదో ఒక కోణంలో ఇది కరెక్టే అనిపిస్తుంది నాకైతే. ఎనీవేస్, నెక్స్ట్ నమస్తే ఆర్జే శృతి మేడం అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఒక ఆన్సర్ పంపించారు. మీ ఆన్సర్ ఎగ్జాక్ట్గా శృతి ఆన్సర్తో మ్యాచ్ అయింది, అదనమాట మ్యాటర్. శబానా పెద్దకూడెం విలేజ్ అనమాట, వనపర్తి డిస్ట్రిక్ట్. ఓకే, రైట్ ఆన్సర్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ చెప్పులు నీడ మైకు అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకరు అలా పంపిస్తూనే ఉన్నారు ఆన్సర్లు. ఎనీవేస్, ఇవేవి కాదు. నెక్స్ట్ అయితే ఆన్సర్ మ్యాప్ అంటున్నారు అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దునూరు కడప జిల్లా నుంచి. ఓహో, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ లతా ఫ్రమ్ ఉయ్యూర్, టూ ఆన్సర్స్లో ఒకటి పెన్, రెండోది నా దగ్గర ఉన్న ఆన్సర్, అదనమాట మ్యాటర్. అండ్ నెక్స్ట్ వంశీరాజ్ గుంటూరు అనమాట. హే ఆర్జే శృతి, యువర్ వాయిస్ ఈజ్ సో స్వీట్ అట. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీరు ఫస్ట్ టైం మెసేజ్ చేస్తున్నారా లేకపోతే నేను ఫస్ట్ టైం వింటున్నానా? మొత్తానికి ఇదే ఫస్ట్ టైం. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దిలీప్ కార్తీ చిన్మయ మెసేజ్ చేశారు, మొబైల్ అని చెప్పేసి. ఓకే, సో చాలా మంది మొబైల్ నడిపిస్తే నడుస్తున్నారనమాట, నాకు ఇవాళ అర్థమైంది అది. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి మనస్సు అంటున్నారు. అయ్యబాబో, మీరు ఎక్కడికో వెళ్ళిపోయారండి. ఎనీవేస్, వీడియో అంటున్నారు పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ, ఆండాళ్ అక్షయ అండ్ అక్షర. ఓకే, పాలంపోలి ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం, హౌ ఆర్ యూ, వెల్కమ్ టు సందరి సందరి ప్రోగ్రామ్ అని చెప్పేసి మీరు చెప్పిన ఆన్సర్. ఓకే, రైట్ ఆన్సర్, వెరీ నైస్.

నా దగ్గర ఉన్న ఆన్సర్ తో మ్యాచ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఓకే నాగరాణి సంపత్ సుల్తానాబాద్ పెద్దపల్లి నుంచి మెసేజ్ అనమాట. టూ ఆన్సర్స్ వచ్చాయి, టూలో ఒకటి రైట్, వెరీ నైస్. నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ సమయం అంటున్నారు చేరుబోదుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్టిక్ట్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ బిజిలీ వెంకటేశం అండ్ శ్యామల, మీరు చెప్పిన ఆన్సర్ యా రైట్. జాబ భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి కూడా రైట్ ఆన్సర్. బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం డబ్బు అంటున్నారు, ఓ మై గాడ్. నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కాలం లేదా ఇంకొక ఆన్సర్ వచ్చింది, ఆ ఆన్సర్ అయితే నాదే. ఎనీవేస్ నెక్స్ట్ మనసు అంటున్నారు కడప వినయ్, అచ్చచ్చో మనసు అయితే అస్సలు కాదు. అండ్ నెక్స్ట్ బెడ నుంచి నరసింహ ఇంకా శివగంగ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి గడియారం దగ్గర ఆగిపోయారు, మొబైల్ ఫోన్ అన్నారు ఇంతకీ, ఇప్పుడు గడియారంలోకి వచ్చారు. జాండర్పేట నుంచి సజ్జా లీలారాణి, కాదండి మీ ఆన్సర్ కాదు. అండ్ నెక్స్ట్ మనసు అంటున్నారు అనంతపురం జిల్లా కొండపల్లి గ్రామం నాగేశ్వరరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. సో ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు అందరూ. అండ్ ఇప్పుడే చూన్ చేసిన వాళ్ళ కోసం ఇంకొకసారి రిపీట్ చేసిన క్వశ్చన్, నడవదు కానీ నడిపిస్తుంది, మాట్లాడదు కానీ ఎన్నో విషయాలు చెప్పిస్తుంది, ఏమై ఉండొచ్చు? మీరైతే ఆలోచించండి. రైట్ నౌ మీ అందరి కోసం కలిజు సినిమా నుంచి హేమచంద్ర అండ్ మాల్వికా పాడిన పాట ప్లే చేస్తున్నాను. రామ జోగేశాస్త్రి గారి లిరిక్ లో ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

Yes, beautiful song ito vinay saru 252 cross up 56 seconds ayipindi mana sandari time. So mari Subbareddy Sivaji Nagar Madanapalli town Annamayya jilla nunchi aithe right answer pamicharu and meer cheppindi exact ga right andi. So mee message mee poorthi message nenu tappakunda chadutan tarvata. Okay, so mari next aithe okay Pravallika right answer. Okay, so next aithe Kadapa Vinay sleep leda dream అక్కడ అక్కడ ఆగిపోయారు, నిద్రపోతూ ఉన్నారా వినయ్? అచ్చచ్చో అదైతే కాదు. ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కన్నికాయపల్లి గ్రామం నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం, ఆన్సర్ ఈజ్ అంటూ ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. అండ్ వినుకొండ నుంచి, ఓకే వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి హాయ్ వివిధ భారతి ఎఫ్ఎం ఆన్సర్ ఈజ్ పెన్ అంటున్నారు. ఓకే కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి న్యూస్ పేపర్ అట నడవదు నడిపిస్తుంది, వెరీ నైస్. ఇది కూడా ఒక రకంగా కరెక్టే అని చెప్పొచ్చు. మంగళగిరి నుంచి సాయినగర్ నుంచి అనమాట తిరువేదల బాబు ఇంకా ఫ్రెండ్స్ శుభ మధ్యాహ్నం అంటూ పంపించారు. అండ్ మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండోయ్. అండ్ నెక్స్ట్ మేము రాసిన ఓకే సో రామకృష్ణారెడ్డి గారు గనుగులూరు రామకృష్ణారెడ్డి గారు మేము రాసిన మెసేజ్ తెలుపుతుంది అది కూడా నడవదు కదా అంటున్నారు. ఓకే మీరు చెప్పిన ఆన్సర్ రైట్ అన్నాను ఇంతాక. నెక్స్ట్ నున్న నుంచి శోభారాణి గారు రంగారావు సాగర్ చాందిని అవినాష్ శ్రియాంశ్ రుత్విక ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ టూ ఆన్సర్స్ తోటి మనకి పిఎస్ రంగారావు గారు వెస్ట్ తామరం చెన్నై నుంచి మెసేజ్ చేశారు. యాక్చువల్ గా అయితే మీ రెండు ఆన్సర్లు కరెక్టేనండి, అది మ్యాటర్. నెక్స్ట్ జస్ట్ ట్యూన్ టు రేడియో అండి, గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ వెల్కమ్ టు సందరే సందరి. ఇంతకీ ట్యూన్ చేశారు సరే, ఎవరో ఏంటో కూడా చెప్పాలి కదా. అయ్యో అదైతే లేదు. ఓకే సో మరి నెక్స్ట్ అయితే మొబైల్ కానీ ఓకే మొబైల్ సెల్ ఫోన్ అంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడ్ నుంచి కిషోర్ ఇంకా లక్ష్మణరావు ప్రవీణ అక్షర వర్షిత్ గాన్విక ఓకే మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అయితే న్యూస్ పేపర్ అంటున్నారు, ఇంతకీ ఎవరు? ఓకే అంకయ్య గారు ఫ్రమ్ నెల్లూరు డిస్టిక్ట్ అనమాట. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఆకలి అంటున్నారు, బ్రహ్మం ఫ్రమ్ కంహం డబ్బులోంచి ఆకలిలోకి వచ్చారు. నెక్స్ట్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి అయితే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ న్యూస్ పేపర్ అంటూ కడప యాంటోనీ ఆరోగ్య స్వామి పంపించారనమాట. ఓకే నెక్స్ట్ ఎస్ భీమేశ్వర గారు పెడన్ నుంచి జవాబు మ్యూజిక్ కథ. ఆహా మ్యూజిక్ మీతో కబుర్లు చెప్తుందనమాట, ఎప్పటి నుంచి జరుగుతోందో ఇది. ఎనీవేస్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి శ్రీనివాస్ రెడ్డి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఆన్సర్ ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు, వెరీ నైస్. ఇందుకే రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? బుక్, బుక్ అనమాట. సో ఈ బుక్ ఇంతాక మనకి మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుంచి సుబ్బారెడ్డి గారు పంపించిన మెసేజ్ ఏంటంటే పుస్తకం స్వయంగా నడవదు కానీ చదివే వారికి విజ్ఞానాన్ని అందిస్తూ జీవితంలో ముందుకు నడిపిస్తుంది, అలాగే అది మౌనంగా ఉన్నప్పటికీ అందులోని అక్షరాలు మనతో ఎన్నో విషయాలు మాట్లాడతాయి లేదా చెప్తాయి, అదే సంగతండి, అందుకు పుస్తకం. ఓకే వెరీ నైస్. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. ఇప్పుడు మనకి సినిమాలు, ఒక సినిమా టూ పార్ట్స్ త్రీ పార్ట్స్ రావడం ఇలాంటివి మనం చూసాం కదా. అయితే నాకు ఒక ఒక అంటే ఒక థాట్ వచ్చిందనమాట, ఏ సినిమా ఇప్పటిదాకా ఆ సినిమాకి పార్ట్స్ రాపోయినా కూడా ఇక ముందు ఆ సినిమాకి మీరు నెక్స్ట్ పార్ట్స్ ఏమన్నా చూడాలి అనుకుంటే అది ఏ సినిమా, ఏ సినిమాకి మీరు సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ చూడాలనుకుంటున్నారు, మీరు నాకు ఆన్సర్ చెప్పండి 8662488114 ఈ నెంబర్లో అనమాట. ఓకే సో నెక్స్ట్ అయితే మీ అందరి కోసం టెంపుల్ సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిసనింగ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. 40కి పైగా అంశాలతో కూడిన ఎజెండాతో సమావేశం జరుగుతోంది. ఇటీవల రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో చర్చించిన 2 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రోత్సాహకపైన ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పరిపాలనా సంస్కరణలు, సంక్షేమంతో పాటు అమరావతి నిర్మాణ అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఈ రోజు ప్రారంభించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపురం మండలం ఎస్ కొండేపాడు గ్రామంలో నిన్న కలుషితాహారం తిని 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి బాధితులు ఉపయోగించిన మైదా పిండికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ నైట్ సేఫ్టీ కార్యక్రమం కొనసాగుతోందని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్ తెలిపారు. ఆపరేషన్ నైట్ సేఫ్టీలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాలు మరియు అంతర్రాష్ట సరిహద్దుల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. కౌమార దశలోని బాలబాలికల సమగ్ర అభివృద్ది, భద్రత, ఆత్మవిశ్వాసం, విద్య, ఆరోగ్య అవగాహన తదితరాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో కిశోరి వికాసం ప్రత్యేక వేసవి శిబిరాల కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా నిర్వహిస్తున్నట్టు ఎన్టీఆర్ జిల్లా

0: भारती एफएम 101.3।
1: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
2: అమ్మా ఇంకా పడుకోలేదా?
3: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
2: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
1: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎగ్జాక్ట్లీ అండ్ మన స్టూడియోలో టైం 3:04 క్రాస్ అయిపోయి 31 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనం ఉన్నాం సందరి సందరి గేమ్ షోలో. మరి నేను ఇంతకు క్వశ్చన్ అడిగాను, ఎక్కువ పార్ట్స్ కావాలనుకుంటున్న సినిమా, మీరు చూడాలనుకుంటున్న సినిమా ఏంటి? అది ఇప్పటి వరకు జస్ట్ సినిమా మాత్రం రిలీజ్ అయ్యి అక్కడితో అయిపోయినా సరే, మీరు దానికి ఇంకా కొనసాగింపు కావాలి అనుకున్నా కూడా చెప్పచ్చు. ఓకే, రైట్ నౌ నాకైతే మెసేజ్ ఎవరు చేశారంటే శాంతి నగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేశారు, పుష్ప 3. ఆ తర్వాత గేమ్ షోలో మరి నేను ఇంతకు క్వశ్చన్ అడిగాను, ఎక్కువ పార్ట్స్ కావాలనుకుంటున్నాను.
2: దిస్ ఈజ్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్. దిస్ ఈజ్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్. The Election Commission today announced Special Intensive Revision SIR Phase 3, which will be conducted in a phased manner in 16 states and 3 union territories. The states are Andhra Pradesh, Arunachal Pradesh, Haryana, Jharkhand, Karnataka, Maharashtra, Manipur, Meghalaya, Mizoram, Nagaland, Odisha, Punjab, Sikkim, Tripura, Telangana and Uttarakhand. The UTs are NCT of Delhi, Chandigarh and Dadra and Nagar Haveli and Daman and Diu. India has asserted that expectations are growing for BRICS to play a constructive role amid global uncertainty and economic challenges. External Affairs Minister Dr. S. Jaishankar stated this in his opening remarks on the commencement of the two-day BRICS foreign ministers meeting in New Delhi today. The meeting is being chaired by Dr. Jaishankar. Foreign ministers and heads of delegation from BRICS member countries and partner nations are participating in the meeting. Speaking on the occasion, External Affairs Minister Dr. S. Jaishankar.
1: Okay. And next, Tirupati Nunchi Srinivas. Tirupati Nunchi Srinivas Ganavaraman message aithe vachindi. ఓకే, సుడిగాడు పార్ట్ 2 కావాలి అంటున్నారు, నవ్వుకోవచ్చు బాగా అట. అండ్ నెక్స్ట్ రాజు నుంచి జయన్న.
3: Yes, in trade and technology and climate are shaping the global landscape. There is a growing expectation, particularly from emerging markets and developing countries, that BRICS will play a constructive and stabilizing role. In this background, our discussions today are an opportunity to reflect on global and regional developments and to consider practical ways to strengthen our cooperation.
2: Foreign ministers of several countries are participating in BRICS meeting. They include Brazil's Mauro Vieira, Russia's Sergei Lavrov, Iran's Syed Abbas Araghchi, Indonesia's Sugiono, Dato Seri Utama, Mohammed bin Haji Hassan from Malaysia, UAE's Khalifa Shahid.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
3: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
3: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
4: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
5: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
6: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
5: కాసేపు ఉండొచ్చు కదా?
6: ఆహా కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
5: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
6: ఆహా వినడమేనా, సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
5: మీ తెలివి ముందు నాదేముందండి.
6: అబ్బో సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సండే సండే ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
3: 3:16 క్రాస్ పై 8 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ టైమ్. అండ్ మనమున్నాం సందడి సందడి గేమ్ షోలో. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ ఆన్సర్ అయితే మనకి రాజు ఏలూరు నుంచి పంపించారు, గజనీ 2 అని చెప్పేసి. ఓకే, జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి కలిసుందారా 2 సినిమా వస్తే బాగుంటుంది అంటున్నారు. ఓకే, బ్యూటిఫుల్ పిక్చర్ కదా, ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. అండ్ నెక్స్ట్ అయితే పార్థసారథి గారు సిద్దిపేట నుంచి, ఓకే బాహుబలి పార్ట్ 3 కావాలా మీకు? వెరీ నైస్. అండ్ నెక్స్ట్ అయితే అరకుపా, ఓకే అక్కరపాక నుంచి రమ, వకీల్ సాబ్ 2, హనుమాన్ 2, దృశ్యం, ఓకే దృశ్యం 2 కూడా వచ్చేసింది కదా, 3 కావాలట. ఓకే వెరీ నైస్. ఇంకా చాలా ఉంది లిస్ట్ అయితే ఇక్కడ. అండ్ నెక్స్ట్ తిరుపతి నుంచి సాయి శిరీష, కింగ్ సినిమా పార్ట్ 2 కావాలి మాకు అంటూ మెసేజ్ చేశారు. అండ్ రౌడీ అల్లుడు పార్ట్ 2 మూవీ కావాలి అంటూ మంగళగిరి నుంచి దామర్ల చిదమస్తాన్రావు పెదమస్తాన్రావు మెసేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ హాయ్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ మనకి, ఓకే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్. అండ్ శ్యామల భలే దొంగలు సినిమా, ఓకే సూపర్ స్టార్ కృష్ణ గారు యాక్ట్ చేసిన మూవీ, అది నేను 3 సార్లు 2 సార్లు చూశాను. 3 సార్లు 2 సార్లు చూసారా? అదేలా అదేలా అచ్చో. ఎనీవేస్, ఇది మరి

8:32 వస్తే బాగుంటుందా? ఓ మై గాడ్, ఏమిటో మరి నాకు కొంచెం అర్థం కాలేదు యాక్చువల్గా మీ మెసేజ్. ఎనీవేస్, ఒకటైతే అర్థమైంది, భలే దొంగల సినిమా మీరు చూడాలనుకుంటున్నారు అంతే కదా. ఓకే, వేదాంతి జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. నాకైతే శ్యామ్ సింగ్ రాయ్ మూవీ సెకండ్ పార్ట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అంటూ మెసేజ్ అయితే చేశారు. వెరీ నైస్. వేరే శ్రోత ఎవరో అన్నట్లు అన్ని సినిమాలు పార్ట్ టూ వచ్చేస్తే ఓ పని అయిపోతుంది అన్నట్టు మెసేజ్ చేశారు. ఓకే, సో మరి చాలా పెద్ద పనే పెట్టారనమాట డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి. సిహెచ్ వేణు జేఎంపు నుంచి, పెదరాయుడు పార్ట్ టూ వస్తే బాగుంటుంది అంటున్నారు. పెదరాయుడు ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు యాక్చువల్లీ దీనికి కోసం. రాజోల నుంచి బోరెల సంధ్య అపరిచితుడు టూ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా అంటున్నారు. జగదీక్ వీరుడు అతిలోక సుందరి పార్ట్ టూ, ఓహో వెరీ నైస్. గీతాంజలి ఇంకా మల్లేశ్వరి పార్ట్ టూ కూడా వస్తే బాగుంటుంది అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, ఈగా పార్ట్ టూ కావాలి అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు మెసేజ్. నాని ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు ఈ సినిమా కోసం, స్పెషలీ శృతి. అండ్ హిమవంత్ కుమార్ విజయవాడ వన్ టౌన్ నుంచి పుష్ప త్రీ కోసం వెయిటింగ్ అని మెసేజ్ చేశారు. నెక్స్ట్ కడప జిల్లా ముద్దనూరు అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప మర్యాదరామన్న టూ సినిమా కావాలంటున్నారు. భలే ఉంటుంది కదా ఈ మూవీ కూడా. ఎనీవేస్, ముజఫర్నగర్ కర్నూల్ నుంచి దేవేంద్ర బాబు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. హలో గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వివిధ భారతి ఎఫ్ఎం ఆర్జే శృతి గారు, మేడం మాకు అచ్చు ఇదైతే కష్టం అండి. ఆ సినిమా ఈ సినిమా అక్కర్లేదు కానీ శృతి గారు టూ కావాలట. ఇక్కడ వన్నే కష్టంగా ఉంటే టూ ఎలా? హెలా హౌ? రామచంద్రరావు గారు విజయవాడ నుంచి మెసేజ్ అనమాట. ఎనీవేస్, అయితే ఒక పని చేద్దాం, ఈ శృతి డబుల్ సందర్ చేసేస్తే ఎలా ఉంటుందంటారు పార్ట్ టూ కూడా అనమాట. ఓకే, ఎవడి గోలే వాడిది ప్రేమ్ పార్ట్ టూ కావాలి అంటూ రాజేష్ అంబికా ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి మెసేజ్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ మలాంబి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి. ఓకే, ఉల్లాసంగా ఉత్సాహంగా, ఓకే ఎన్నిసార్లైనా చూడాలనిపిస్తుంది, సో ఈ సినిమా పార్ట్స్ వస్తే బాగుంటుంది అంటూ మెసేజ్ చేశారు కదా. నా ఫేవరెట్ మూవీస్ లిస్ట్ లో కూడా ఉంది ఇది. అండ్ నెక్స్ట్ అంకయ్య గారు మజ్నూ టూ మూవీ, ఓహో నాని ఫ్యాన్స్ అచ్చో. అండ్ నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్ధిపేట మండలం కడప జిల్లా నుంచి శివ పార్ట్ టూ కావాలి అంటున్నారు. అండ్ హాయ్ శృతి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి మెసేజ్. హలో అండి. సో జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి దాన వీర సూరకర్ణ టూ కావాలట, అలాగే కర్ణ టూ ఇప్పుడు తీస్తే ఎలా ఉంటుందో చూడాలి అంటూ మెసేజ్ చేశారు. ఓకే, త్వరలోనే మీ కోరిక తీరాలి. అండ్ నెక్స్ట్ ఉప్పెన పార్ట్ టూ కావాలి అంటున్నారు పిఎస్ రంగారావు పెస్తాంబరం చెన్నై నుంచి. అండ్ ముజఫర్నగర్ కర్నూలు నుంచి మనకి దేవేంద్ర బాబు మగధీర టూ కోసం వెయిటింగ్ అట, లతా ఫ్రమ్ బుయ్యూరు గద్దెల కూడా కనీష్ టూ కోసం వెయిటింగ్ అట. అండ్ ప్రస్తుతానికి వచ్చిన మనకి మెసేజెస్ అయితే ఇవే నాకు అందనివి. ఎనీవేస్ బాగున్నాయి మొత్తానికి మీ కోరికలన్నీ కూడా, ఈ పార్ట్ టూలు అన్నీ వచ్చేయాలి. అట్ ద సేమ్ టైం అన్ని సినిమాలకి పార్ట్స్ వచ్చేస్తే ఇంకా బాగుంటుంది ఏమంటారు. సో అలా అవ్వాలని మనం అయితే విష్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా ఇవాళ సందడే సందడిలో. అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక రూమ్ లో, అయితే భోజనానికి మాత్రం మూడు ప్లేట్లే పెట్టారు, ఎందుకని? ఇది నా క్వశ్చన్. అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు ఉన్న ఒక రూమ్ లో భోజనానికి మాత్రం మూడు ప్లేట్లే పెట్టారు, ఎందుకని? మీకు ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేయండి 8662488144 ఈ నెంబర్ కి అయితే ఆన్సర్ పంపించండి రైట్ నా. విష్ణు విన్యాసం మూవీ నుంచి లవ్లీ సాంగ్, ఎంజాయ్ లిసనింగ్.

विविध भारती एफएम 101.3 భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీని చేతే సాంగ్ వినేశారు. 327 క్రాస్ అయిపోయి 35 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మనము నాం సందడి సందడి గేమ్ షోలో. సో మరి నేను ఒక క్వశ్చన్ అడిగాను, అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక రూమ్ లో, కానీ భోజనానికి 3 ప్లేట్స్ పెట్టారు ఎందుకని. దీనికైతే ఆన్సర్స్ వచ్చాయి మనకి. ఎర్రమల్లి సీత మహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్ చేశారు, అమ్మ నాన్న ఒక బిడ్డ ఉన్నారు, రెండో బిడ్డ అమ్మ కడుపులో ఉన్నారు అంటూ మెసేజ్ అన్నమాట. ఓకే ఓకే. నెక్స్ట్ అయితే వారిలో ఒకరు అప్పుడే పుట్టిన వారం రోజుల పాప, అందుకే భోజనానికి అక్కర్లేదు అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే, ఇంతకటి క్వశ్చన్ కి రంగ్దే పార్ట్ 2 కావాలి అంటూ అఖిల బేతం చెల్ల నుంచి మెసేజ్ అనమాట. ఎనీవేస్ నెక్స్ట్ ఇప్పటి క్వశ్చన్ కి అయితే మనకి ఎం మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, ఇంకో పిల్లాడు చిన్నవాడు కాబట్టి భోజనం చేయలేడు అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుందరి ఫ్రమ్ పెనమలూరు, ఆన్సర్ ఒక కిడే సో 3 ప్లేట్స్ అంటున్నారు. నేను ఇద్దరున్నారన్నారు కదా, అచ్చో ఒక పాప ఎక్కడికి పంపించేశారు మీరు, ఆచి పంపించారా. అండ్ నాగరాణి గారు పెద్దపల్లి నుంచి, అమ్మా నాన్న ఒక పాప అన్నం తింటారు, ఇంకో పాప చిన్నదనుకుంటా అంటూ మెసేజ్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి, పిల్లలలో ఒకరు ఓకే చిన్నపిల్లలు కాబట్టి ప్లేట్ అక్కర్లేదు అంటూ మెసేజ్ చేశారు. ఓకే. సో మా ఇద్దరు పిల్లల్లో ఓకే, ఆ ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లాడు చిన్నాడు అయ్యి ఉండొచ్చు అంటూ రాజు ఏలూరు నుంచి మెసేజ్. నెక్స్ట్ మెసేజ్ అయితే వంశీరాజ్ గుంటూరు నుంచి, అయ్యో అమ్మ ఉపవాసంలో ఉంది ఉండుంటుంది, లేదా పాప చేతికి మొబైల్ ఇవ్వలేదని అన్నం వద్దు అని చెప్పు ఉంటుంది, లేదా ఆ రోజు సందడి సందడి ప్రోగ్రామ్కి ఆజే శృతి రాకపోయైనా ఉండాలి. అమ్మ బాబోయ్ వంశీరాజ్ మీరు సూపర్ అంతే. అకి ఎన్ని రకాలుగా ఆలోచించారు, బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ సూపర్, బట్ ఇవేవి ఆన్సర్ అయితే కాదు, అదనమాట మ్యాటర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి, పిల్లలిద్దరిలో ఒకరు చంటి పిల్లాడు, పాలు తాగే వయసు అయ్యి ఉండొచ్చు అంటూ మెసేజ్. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ శృతి మేడం అంటూ మెసేజ్ అయితే వచ్చింది రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి. బిజ్లీ వెంకటేశన్ శ్యామల, న్యూక్లియర్ ఫ్యామిలీ చిన్న కుటుంబం అనుకుంటా మేడం అట. అయ్యో నేను అది ఎప్పుడు చెప్పాను అసలు, నేను చెప్పింది ఏమిటి, మీ ఆన్సర్ ఏమిటి. అండ్ నెక్స్ట్ పెడంది జోగానంద్రావు కాలనీ చప్పలరాజు గారు, ఇద్దరు పిల్లల్లో సేమ్ ఇలాగే చిన్నపిల్లలు పాలు తాగే పిల్లలు, అందుకే 3 ప్లేట్లే పెట్టారు, 2 ప్లేట్లు పిల్లవాళ్ళకి ఇస్తారు, ఒక ప్లేట్లో వీళ్ళిద్దరూ కలిసి తింటారు అంటున్నారు గనుగులు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. అందులో ఆవకాయ పచ్చడి ఇచ్చేద్దామండి, మొత్తం ఫ్యామిలీ అంతా తింటారు ఒకే దాంట్లో కదా. మీకు తెలుసు కదా, అంటే యాక్చువల్గా మనకి సమ్మర్ టైంలో ఈ ఆవకాయ పచ్చడి పెట్టుకునేటప్పుడు స్పెషల్గా యాక్చువల్గా నాకు మెమరీ గుర్తు చేశారు మీరు కలిసి తింటారు అన్న దగ్గర. ఈ ఆవకాయ పచ్చళ్ళు పెట్టే టైంలో ఆ లాస్ట్లో ఆ బౌల్లో ఆ బేసన్లో కలిపిన పచ్చడి అంతా తీసి జాడీలోకి పెట్టిన తర్వాత అక్కడ ఉండే ఆ రూమ్లో ఉండే సభ్యులు ఎందరైతే ఉంటారో అందరూ కూడా వచ్చేస్తారు దగ్గరికి, ఎందుకంటే ఆ లాస్ట్లో ఉన్న దానికి అన్నం వేసి కలిపి ఒక్కొక్క ముద్ద పెడితే ఉంటుంది. ఆహాహా నా రాజా అలా ఉంటుందన్నమాట. సో ఒకసారి అదంతా మెమరీ అలా ఫ్లాష్ అయిపోయింది నాకు. చాలాసార్లు ఇలా తిన్నాం తింటూనే ఉంటాం అదనమాట మ్యాటర్. నెక్స్ట్ భాస్కర్ పెడ నుంచి, ఒకరు వడ్డించేవారు ఇంకొకరు తినేవాళ్ళు ముగ్గురు అని పెట్టి నేను చూసేలోపే డిలీట్ చేస్తారా మీరు ఎందుకండి. నెక్స్ట్ అక్కరపాక నుంచి రమ, అక్కడ ఉన్నది తండ్రి. ఓకే తండ్రి కూతురు మనవడు మనవరాలయ్య ఉంటుందట, అయ్యో బాబోయ్. నెక్స్ట్ చుట్టాలు వచ్చారు పుట్టపాక నుంచి, మిరియాలు తిరుమలయ అండా లక్షయ అక్షర. చుట్టాలు వస్తే ఇంకొన్ని ప్లేట్లు పెట్టాలి, కానీ ఉన్న ప్లేట్ తీసేయడం ఏమిటండి, ఇదేమి లాజిక్ నాకు అర్థం కాలా. నెక్స్ట్ వేదాంత్, లేకపోతే మీరు అన్నట్టుగా చుట్టాలు వస్తే ఒకళ్ళు బయటికి వెళ్ళారనా మీ ఉద్దేశం, ఇక్కడ మీరు సీన్ ఇంప్రవైజ్ చేశారా సూపరు. నెక్స్ట్ వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, శృతిజీ ముందు ప్రశ్న భలే వేశారు, వెరైటీగా ఆన్సర్స్ సూపర్ అండి, అసలు ఇప్పటికే పార్ట్ 2 వచ్చిన మూవీస్ ఉన్నాయి అంటూ మెసేజ్ చేశారు, వెరీ నైస్. యా తర్వాత శబానా పెద్దగూడెం నుంచి, ఓకే ఓకే వాళ్ళు పిల్లలు, వాళ్ళు వాళ్ళ పిల్లలు కాదు కాబట్టి అట, ఎవరి పిల్లలైతే ఏంటండి, భోజనానికి పక్క వాళ్ళు వచ్చినా పెడతాం కదా మనం, అయ్యయ్యో. అండ్ నెక్స్ట్ అమ్మ కొడుకు మనోడు ముగ్గురే కదా అట, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. సూపర్, మీ ఆన్సర్ ఎగ్జాక్ట్గా రైట్. దేవసేన తిరుపతి నుంచి అనమాట. ఏమంటున్నారు గందరగోళం ఏమిటో అనిపిస్తుంది.

0: అంటే అనిపిస్తూ ఉంది అని మెసేజ్ చేశారు. సిహెచ్ వేణు జయంపు నుంచి నాన్నమ్మ మరియు ఇద్దరు పిల్లలు మొత్తం కలిసి ముగ్గురు అట. అండ్ నెక్స్ట్ ఈ పరిస్థితిని, అమ్మో దేవుడా, పిఎస్ రంగారావు గారు వేస్తామరం చెన్నై నుంచి ఇన్ని ఆప్షన్స్, వెరీ నైస్. మీరు రకరకాలుగా ఆలోచించి విభిన్న కోణాల్లో అర్థం చేసుకోవచ్చు అంటూ నాకు ఎన్ని ఆప్షన్స్ పంపించారంటే ఓకే. సో కానీ మీరు రకరకాలుగా పెట్టారు కానీ అసలు ఆన్సర్ అయితే అందులో లేదు. నేను చెప్తాను, వెయిట్ చేస్తుండండి. ఓకే, అనంతపురం జిల్లా కొండపల్లి నాగేశ్వర గారు, చంద్రకళ. అమ్మ ఇద్దరు పిల్లలకి నాన్నకి అన్నం వడ్డిస్తుంది కాబట్టి 3 ప్లేట్లే అయి ఉంటాయి. అమ్మ తర్వాత తింటుందట. కుసుమ అంబటి నగర్ నుంచి, ఒక పిల్లవాడు పాలు తాగే వయసు అయి ఉండొచ్చు మేడం. ఓకే, చిన్న పాప అయి ఉండొచ్చు మేడం, అందుకే 3 ఉన్నాయంటూ లక్ష్మీదేవి భరత్ రాజోల్ నుంచి మెసేజ్. అంకయ్య గారు బండారుపల్లి నుంచి, మదర్ తినట్లేదు అన్నట్టుగా మదర్ అని మాత్రం పంపించారు ఏమిటో. నెక్స్ట్, నిజానికి 3 ఉంటారు కాబట్టి 3 ప్లేట్లు సరిపోతాయి, తాత అమ్మమ్మ కొడుకు అట. ఇతరు 2 పాత్రలు పోషిస్తూ చిలకా నారాయణ అని ఏమైనా జానకబెట్ నిజామాబాద్ నుంచి. ఓకే, మలాంది కర్నూలు బాలాజీ నగర్ నుంచి, అమ్మ తర్వాత తింటుంది అన్నారు. నెక్స్ట్, అమ్మ నాన్న ఒక అన్నం తినే పాప, ఒక పాలు తాగే పాప, అందువల్ల 3 ప్లేట్లే పెట్టారు. పాలెంపోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. ఒక చిన్న బ్రేక్ తీసుకుని అయితే చెప్తాను. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అబ్బాబా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: 3:34 క్రాస్ అయిపోయి 50 సెకండ్స్ అయిపోయింది మన సందరి షో టైం. మరి నెక్స్ట్ మెసేజ్ అయితే, చిన్నపిల్లలు కాబట్టి ప్లేట్ అక్కర్లేదు అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచి గ్రామం నుంచి వేముల పరశురాములు ఇంకా పద్మ మెసేజ్ చేశారు. నున్న నుంచి శోభారాణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా 3 ప్లేట్లు, ఒక పాప పాలు తాగే పాప అయి ఉంటుంది అంటున్నారు. అండ్ నెక్స్ట్, ఒక ప్లేట్ టేబుల్ పైన ఉంది అందుకే 3 ప్లేట్సే తెచ్చారు అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్. మీరు ఆ రూమ్ లో, నేను రూమ్ లో మనుషులు మాత్రం చెప్తే మీరు టేబుల్స్ కుర్చీలు కూడా పెట్టారనమాట, వెరీ నైస్. నెక్స్ట్, జాబా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి, అమ్మ నాన్న తినేశారు అట. ఓకే, జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి, నాన్నగారు బయట బిర్యానీ తినొచ్చారు మేడం, అందుకని 3 ప్లేట్లు చిన్నపిల్లలకి, చెరొకటి అమ్మ ఒకటి, మొత్తం 3 ప్లేట్లు సరిపోయినాయి కదా అంటున్నారు. భాస్కర్ పెడన్ నుంచి, ఓకే, మొత్తం 3 తాతయ్య అమ్మ మనవడు అట. ఓకే, సో నెక్స్ట్ అయితే లతా ఫ్రమ్ ఉయ్యూరు, ప్లేట్ కి బదులు బౌల్ పెట్టారు వాళ్ళ మమ్మీ అంటూ మెసేజ్. ఓకే, నెక్స్ట్, గుడ్ ఈవినింగ్ శృతి మేడం అంటూ ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల, ఒక అన్నం తినే పాప మరియు ఒక పాప వచ్చేసి పాలు తాగుతుంది అంటున్నారు. ఓకే, చాలా మంది ఇదే ఆలోచించారు. ఓకే, సో వెరీ నైస్. ఎవరంటే శబానా పెద్దగూడెం నుంచి, అమ్మ సన్ ఆయన కొడుకు, సో టోటల్ 3 ప్లేట్స్ అంటూ మెసేజ్ చేశారు, లవ్లీ. అండ్ నెక్స్ట్, ఆర్ వెంకటేశ్వర భాయ్, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి, అమ్మ తింటూ పిల్లాడికి తినిపిస్తూ ఉంది ఒకే ప్లేట్లో అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, సందరి ప్రశ్న జవాబు, వాళ్ళ ఇంట్లో 3 కంచాలే ఉన్నాయట మహేశ్వరి విజయవాడ వన్ టౌన్ నుంచి మెసేజ్. అనంతపురం నుంచి అనురాధ, ఒక పాప చిన్నది అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, అమ్మ కొడుకు మనోడు 3 కదా అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. అండ్ సేమ్ ఆన్సర్ తోటి ప్రొద్దుటూరు కడప జిల్లా దర్శకుడి సంధ్య కూడా పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఎన్ పార్థ సారథి, భరత్ నగర్ సిద్దిపేట నుంచి కూడా, ఒక పాలు తాగే పాప ఉంది అంటూ. నెక్స్ట్, ఆన్సర్ రిపీట్ ప్లీజ్ అంటున్నారు. ఇంకా నేను ఆన్సర్ ఇక్కడ చెప్పాను, చెప్పలేదు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే, తేజశ్రీ శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘ్నా, చాణిక్య, శంకర్ కుమారి, అజయ్, గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు. ఎక్కడి నుంచి అనేది ప్రస్తుతం అయితే ఓకే, కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుంచి. ఓకే, 1 ఫాదర్, 1 డాటర్, 1 మదర్ అండ్ సన్ అట. ఓకే, సో మొత్తానికి రకరకాలుగా ఆలోచించారు, వెరీ నైస్. నేను ఇక్కడ చెప్పింది అమ్మ

అన్న, ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్నాను. సో అమ్మ వాళ్ళకి నాన్న అనమాట. సో ఆ నాన్నకి అమ్మ ఏమవుతుంది, కూతురే కదా. సో కూతురు అండ్ ఇంకొక పిల్ల, సో ఇలా ముగ్గురే అయ్యారనమాట. అది మ్యాటర్. సో 3 ప్లేట్స్ సరిపోయినాయి. ఓకే, చాలా రకరకాలుగా ఆలోచించారు, వెరీ నైస్. అండ్ ఈ గ్యాప్ లో మనకి ఒక ఆన్సర్ వచ్చింది. బట్ ఏమని వచ్చిందంటే, సారీ క్వశ్చన్ రిపీట్ ప్లీజ్ అంట. అయ్యయ్యో, ఆన్సర్ కూడా చెప్పేసా, మీరు ఇప్పుడు క్వశ్చన్ రిపీట్ అంటున్నారు. ఎనీవేస్, నెక్స్ట్ క్వశ్చన్ లో కూడా వెళ్ళిపోదాం. ఓకే, మీకు సడన్ గా ఒక పవర్ బాక్స్ దొరికిందండి. అది ఓపెన్ చేస్తే కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట, అవి మీకు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే కాకపోతే దాని మీద ఆ పవర్ బాక్స్ పైన బటన్స్ ఉన్నాయి. ఆ బటన్ ఏది ప్రెస్ చేస్తే మీకు ఆ ఆప్షన్ వస్తుంది. ఓకే, మీరు ఏది ప్రెస్ చేస్తారనేది మీరు ఆలోచించుకుని చెప్పాలి. నేను ఆప్షన్స్ ఏంటో చెప్తాను. ఓకేనా? ఆ పవర్ బాక్స్ లో ఫస్ట్ బటన్ కనుక ప్రెస్ చేస్తే అన్లిమిటెడ్ ఫుడ్, మీరు తినాలనుకున్నంత ఫుడ్ మీకు ఎప్పుడు కావాలన్నా అవైలబుల్గా ఉంటుంది. ఇది ఉంటుంది. సెకండ్ ఆప్షన్లో మంచి నిద్ర, అసలు అలారం అనేది పెట్టక్కర్ లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచి నిద్ర వస్తుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు లేస్తారు కూడా. ఇదనమాట ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఫ్రీ వైఫై ఫర్ ఎవర్. అసలు ఇక మనకి ఎలాంటి డబ్బులతో పనే లేదనమాట. ఫ్రీ వైఫై, ఎక్కడికి వెళ్ళినా మీరు అక్కడ వైఫై మీకు అవైలబుల్గా ఉంటుంది. అక్కడ వైఫై కనెక్షన్ ఉన్నా లేకపోయినా మీ వైఫై మీతోనే వచ్చేస్తుంటుంది అనమాట. అలాంటి ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే ట్రాఫిక్ మాయం. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ట్రాఫిక్ అనేది అసలు ఉండదు, హ్యాపీగా జాలీగా జామ్ జామ్ అని వెళ్ళిపోతూ ఉండొచ్చు. అండ్ ఫిఫ్త్ ఆప్షన్, టైమ్ ని ఆపేసేయచ్చు. మీకు 24 సినిమా గుర్తుంది కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కని వాచి నొక్కగానే ఠక్మన్ టైం ఆగిపోతుంది. అలాంటి ఒక ఆప్షన్ ఉంటుంది మీకు. అండ్ సిక్స్త్ ఆప్షన్, ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మండే హాలిడే. ఈ మండే హాలిడే కావాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఈ మండే హాలిడే సిక్స్త్ ఆప్షన్ లో ఉంది. సో మరి మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారో, ఎందుకు చూస్ చేసుకుంటారో కూడా చెప్పాలి. ఓకేనా? సో మీకు ఒక పవర్ బాక్స్ దొరికింది. ఆ పవర్ బాక్స్ లో రకరకాల పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ కి సంబంధించి ఆప్షన్స్ ఏవేంటంటే, ఫస్ట్ బటన్ లో అన్లిమిటెడ్ ఫుడ్ ఉంది, సెకండ్ బటన్ లో మంచి నిద్ర ఉంది, థర్డ్ బటన్ లో ఫ్రీ వైఫై ఫర్ ఎవర్ ఉంది, ఫోర్త్ బటన్ లో ట్రాఫిక్ మాయమైపోయే ఛాన్స్ ఉంది, ఫిఫ్త్ బటన్ లో టైం నాపేసే పవర్ వచ్చేస్తుంది, సిక్స్త్ బటన్ లో మండే హాలిడే ఫర్ ఎవర్, మీకు మండే అనేది హాలిడే అనమాట. సో మరి మీరు ఏది చూస్ చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారు నాకు చెప్పాలంటే తెలుసు కదా. మన వాట్సాప్ నెంబర్ 8662488114, ఈ నెంబర్ కదా పంపించండి. రైట్ నౌ ధనుంజయ్ అండ్ స్పీకర్ పాడిన పాట, శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజిషన్, రామజగ్య శాస్త్రి గారి లిరిక్. ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్, మీ అందరి కోసం ఎంజాయ్ లిసనింగ్.

The time 3:47 క్రాస్ అయిపోయి 25 సెకండ్స్ అండ్ మనము ఉన్నాం సందడి సందడి గేమ్ షోలో అండ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి పవర్ బాక్స్ క్వశ్చన్ కి అయితే ఫస్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ 2 కావాలి. అసలు యాక్చువల్ గా మీ క్వశ్చన్ లో ఆప్షన్స్ అన్ని బాగున్నాయి బట్ నాకైతే ఆప్షన్ 2 కావాలి, ఎందుకంటే అన్నిటికన్నా నిద్ర అవసరం, ఆరోగ్యం బాగుండాలి అంటే నిద్ర అవసరం అంటున్నారు నందిపేట నుంచి రంగుల శ్రీనివాస్ గౌడ్ సందీప్ సౌమ్య అండ్ ఇందిర. ఓకే సూపర్. యాక్చువల్ గా నాకు కూడా అంతే, ఈ ఆప్షన్స్ అన్ని కావాలి బట్ అన్నిటికన్నా ఎక్కువ ఏది కావాలి అనేది ఇప్పుడు కావాల్సిన ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఆప్షన్ బన్ అంటూ ఫుడ్ ఉంటే సగం సమస్యలు తిన్నట్టేనా, ఓకే ఉన్నట్టేనా లేకపోతే ఏమిటి, కాబట్టి ఫస్ట్ బస్ట్ నొక్కుతాను అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. వన్ ఆప్షన్ వన్ అయితే మంచి ఫుడ్, ఓకే సో మరి సమస్యలు అంటున్నారు అయినా సరే నొక్కుతాను అంటున్నారు అంటే మరి మీకు కావాల్సిన ఫుడ్ మీకు కావాలన్నమాట అనమాట మ్యాటర్. ఎనీవేస్ సిహెచ్ వేణు జయంపు 5th, ఎందుకంటే టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో టైం ని ఆపేసే ఆప్షన్ కావాలి నాకు అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ 3rd బటన్ అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మీరైతే ఎందుకు అనేది చెప్పలేదు, 3rd లో ఫ్రీ వైఫై ఫర్ ఎవర్ ఉందన్నమాట. ఓహో సో ఎక్కడికి వెళ్ళినా వైఫై మీ అంటూ వచ్చేయాలంటారు. ఓకే నెక్స్ట్ పెడిన జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు 1st బటన్ అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటే చాలు మేడం నాకు అంటూ మెసేజ్ చేశారు. ఓకే నెక్స్ట్ 4 అయితే వేరేదండి, యాక్చువల్ గా 4 వైఫై అనుకున్నారు మీరు బట్ వైఫై 3rd ఆప్షన్ లో ఉంది. ఎనీవేస్ మీరైతే రాంగ్ బటన్ ప్రెస్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుంచి వేములు పరశురాములు ఇంకా పద్మ. ఓకే 3rd దాంట్లో ఫ్రీ వైఫై ఉంది, 4th దాంట్లో ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ ని మీరు మాయం చేసేయచ్చు అనమాట. ఓకే మరి మీకు ఏది కావాలో మళ్ళీ ఒకసారి తేల్చుకోండి. నెక్స్ట్ చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి ఆప్షన్ ఫ్రీ వైఫై ఫర్ ఎవర్, ఆహా అందరికీ వైఫైయే కావాలా. రాకేష్ ఫ్రమ్ ముంబై 5th ఆప్షన్ టైం ఆగిపోవాలి కాజ్ ఐ నీడ్ మై చైల్డ్హుడ్ డేస్ బ్యాక్ అట. ఓకే సో రాకేష్ మీరు చెప్పింది ఓకే, ఆప్షన్ టైం ఆపేసే ఆప్షన్ మన దగ్గర ఉంది కానీ చైల్డ్హుడ్ డేస్ బ్యాక్ ఎలా వస్తాయి. ఓకే నేనైతే అది చెప్పలేదే, ఇప్పుడున్న టైం మాత్రం ఆగిపోతుంది అంతే అదనమాట మ్యాటర్. ఓకే ఎనీవేస్ మీరు కూడా ఆలోచించాలి కొంచెం ఏం జరగబోతుంది అనేది. 6th ఆప్షన్ ఎందుకంటే మండే రోజు హాలిడే వస్తుంది ఎక్కడికైనా వెళ్ళొచ్చు అందుకని అంటూ పుట్టపాక నుంచి మిరియాలు తిరుమలయ్య ఆండాళ్ అక్షయ అండ్ అక్షర మెసేజ్ చేశారు. ఓకే సాటర్డే సండేతో పాటు మండే కూడా హాలిడే వచ్చేస్తే ఓ పని అయిపోతుంది అంటారు. అండ్ నెక్స్ట్ ఫ్రీ వైఫై బటన్ అంటూ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఎందుకో కూడా చెప్పక్కర్లేదండి మాకు అర్థమైపోయింది. అండ్ నెక్స్ట్ నేను పుట్టిన వెంటనే టైం ఆపేస్తాను, దానివల్ల వేరే ఆప్షన్స్ నాకు అవసరం లేదు కాబట్టి నేను టైం స్టాప్ బటన్ క్లిక్ చేస్తాను అంటున్నారు సంపత్ ఫ్రమ్ సుల్తానాబాద్. ఓకే నాకు అర్థమైంది మీకు టైం బటన్ కావాలని బట్ మీరు పుట్టిన వెంటనే టైం ఆపేస్తాను అన్నారు ఏమిటి, ఇదైతే అర్థం కాలేదు. మీరు పుట్టి చాలా కాలం ఏ ఉంటుంది కదా ఇప్పటికీ అచ్చో. అండ్ నెక్స్ట్ లతా ఫ్రమ్ బుయ్యూర్ ఆప్షన్ 4 ఎగ్జామ్స్ కి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది మేడం అంటూ మెసేజ్ చేశారు. ఓకే సో అలాంటప్పుడు ట్రాఫిక్ మాయమైపోవాలి మీతో పాటు అందరికీ కూడా అంతే కదా. ఎనీవేస్ వంశీరాజ్ గుంటూరు నుంచి ఆప్షన్ 5 టైం కాలం ఆపేసే ప్రపంచమే నా చేతుల్లో ఉంటుంది, అది కావాలి అనుకుంటే చేసేయచ్చు. ఓకే ఏది కావాలనుకుంటుంది, ఏది కావాలంటే అది చేసేయచ్చు మేడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ నైస్. నెక్స్ట్ చెబానా పెద్దగూడెం నుంచి ఎంత పెద్ద మెసేజో, 5th అంటూ టైమ్ నే స్టాప్ చేసేయచ్చు ఎందుకంటే మనకి నచ్చిన వాళ్ళతో ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయొచ్చు, వాళ్ళు ఊరికే టైం అవుతుంది అవుతుంది అవుతుంది అని వెళ్తా అని ఊరికే అనకుండా టైంని ఏదో ఒక రకంగా ఆపేసేయచ్చు, వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు మేడం, ఇది చాలా రకాలుగా ఉంది అని చెప్పేసి మెసేజ్ చేశారు. అండ్ స్కూల్కి ఓకే స్కూల్కి లేట్గా వెళ్ళొచ్చు కాలేజ్కి లేట్గా వెళ్ళొచ్చు అని చెప్పి మెసేజ్ చేసి చాలా పెద్ద ప్లానింగ్ ఏమిది షబానా, అమ్మో వదిలేస్తే ఇంకా పెద్ద మెసేజ్ పెట్టేటట్టున్నారు. నాగయ్య జగ్గైపేట నుంచి ఆప్షన్ 1 అంటున్నారు అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట, వెరీ నైస్. నెక్స్ట్ అక్కర్పాక నుంచి రమా గారు నిద్రపోయే బటన్ ఎంచుకుంటాను అంటున్నారు, అర్థమైపోయింది మీకు నిద్ర చాలా అవసరం అని. అండ్ నేనైతే సేమ్ నిద్ర బటన్, ఎందుకంటే మనిషికి కావాల్సిన నిద్ర, సమయానికి లేవడం ఆరోగ్యానికి కూడా మంచిది అంటున్నారు ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి. అంటే ఈ బటన్ ఉంటే కరెక్ట్ టైంకి నిద్ర వచ్చేస్తుంది, ఎగ్జాక్ట్ గా టైంకి లేస్తాం అంటారు అంతే కదా, అర్థమైపోయింది. ఎనీవేస్ నెక్స్ట్ అయితే ప్రశాంతమైన నిద్ర కోరుకుంటాను, ఆకలి బాధలు అన్ని మర్చిపోయేలా చేసేది నిద్రే కాబట్టి అంటూ వెంకటగిరి నుంచి సురేష్ కుమార్ శ్రీదేవి వర్ష మెసేజ్ చేశారు. కోరుకుంటే సరిపోదండి, ఆప్షన్ 2 బ్రెస్

చేయాలి బటన్. ఎనీవేస్ నెక్స్ట్ మై ఆప్షన్ ఫిఫ్త్ బటన్, ఎందుకంటే ప్రపంచానికి మనమే అమ్మబాబోయ్ దేవుడు అయిపోతాం కాబట్టి. మై నేమ్ విష్ణు, యాదగిరి గుట్ట నుంచి మెసేజ్. ఆహా, టైం నీ చేతిలో ఉంటే దేవుడు అయిపోతా అంటాం అంతే కదా. ఓకే, నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు ఫిఫ్త్ ఆప్షన్, ఎందుకంటే టైం స్టాప్ చేసి పనులన్నీ చక్కగా చేసేసుకోవచ్చట. మీది కూడా పెద్ద ప్లానింగ్ ఏనండోయ్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, ఫ్రీ వైఫై, అన్లిమిటెడ్ గా సర్ఫింగ్ చేయొచ్చు, గేమింగ్, న్యూస్, అవన్నీ కూడా విజయవాడ ఆకాశవాణి నిరంతరంగా ఏ విరామం లేకుండా వినొచ్చు అంటున్నారు పిఎస్.

ప్లానింగ్ ఏనండోయ్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఫ్రీ వైఫై, అన్లిమిటెడ్ గా సర్ఫింగ్ చేయొచ్చు, గేమింగ్, న్యూస్ అవన్నీ కూడా విజయవాడ ఆకాశవాణి నిరంతరంగా ఏ విరామం లేకుండా వినొచ్చు అంటున్నారు పిఎస్ రంగారావు పెస్తాంబరం చెన్నై నుంచి. కొట్టారండి మీరు, మార్క్స్ కొట్టేశారు అసలు. ఎనీవేస్ నెక్స్ట్, హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్ అనుకున్నా ఇప్పుడే రాలేదేంటా అని. హాయ్ మురళి గారు. సో నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే, సో కర్నూలు డిస్టిక్ట్ కోడమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుంచి అనమాట, తేజశ్రీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 3 అంటే మనకి ఫ్రీ వైఫై ఫర్ ఎవర్ కావాలి మేడం. బాగా రీల్స్ చూసుకుంటాను, అలాగే 2:30కి వచ్చే సందడి ప్రోగ్రామ్ మీరు చెప్పే క్వశ్చన్కి ఆన్సర్స్ వెతకడానికి కూడా వైఫై ఉండాలి కదా మేడం అట. ఆహా, నాకే వేసావా, వెరీ నైస్. నెక్స్ట్, జాండ్రిపేట నుంచి సజ్జా లీలారాణి, ఆ పవర్ బాక్స్ నాకు దొరికింది కాబట్టి అది నాదే, ఇంకప్పుడు నేను నాకు అనుకూలంగా ఉండేదాన్ని బట్టి నేను ఆప్షన్ నొక్కుతూ ఉంటాను, ఆకలైనప్పుడు ఒకటి, బోర్ కొట్టినప్పుడు ఒక్కోటి, అలా నాకు అనుకూలంగా ఏది కావాలనుకున్నప్పుడల్లా అది నొక్కుతూ ఉంటాను, అది నాదే కదా అంటున్నారు. ఆహా, లీలారాణి గారు నిజంగా మీ లీల చూపించారండి. అసలు ఈ థాట్ యాక్చువల్గా ఈ క్వశ్చన్ క్రియేట్ చేసి నాకు కూడా రాలేదు. ఎనీవేస్ సూపర్, మీరు ఉంచేసుకోండి ఆ పవర్ బాక్స్ మీ దగ్గరే ఉంచేసుకోండి, మీలాంటి వాళ్ళ కోసమే అది. అండ్ నెక్స్ట్, మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి ఫస్ట్ బెస్ట్ బటన్, ఎందుకంటే ఫుడ్ ఉంటే చాలు అలా బతికేయచ్చట తింటూ. ఆహా, నెక్స్ట్, మరి ఫుడ్తో సమస్య వస్తుందే, అన్లిమిటెడ్ ఫుడ్తో ఏమంటారు మ్యామ్, ట్రాఫిక్ ఉండకూడదండి ఎందుకంటే నాయిస్ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్ ఉండదు అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. సో మీకు కావాల్సిన బటన్ 4th బటన్ అనమాట, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, నమస్తే ఆర్జే శృతి మేడం, నమస్తే. 1 బటన్ ఓన్లీ అనే కండిషన్ లేకపోతే అవసరాన్ని బట్టి బటన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం. మీరు కూడా బాగా ఆలోచించారండి. నెక్స్ట్, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, పవర్ బాక్స్ లాస్ట్ 3rd ఆప్షన్ కోరుకుంటా, ఎందుకంటే వైఫై ఆప్షన్ కోరుకుంటూ, ఎందుకంటే స్పీడ్గా అబ్బా మీకు ఆన్సర్ చేసి టైప్ చేసి పంపచ్చు, ఎంతో చక్కగా, ఇది నా ఒపీనియన్ శృతిజీ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్, భాస్కర్ పెడన నుంచి హాయ్ శృతి గారు హాయ్ అంటూ ఆప్షన్ 3 మెసేజ్ చేశారు అనమాట. ఓకే, ఫ్రీ వైఫై, చాలా మందికి వైఫై కావాలండి, ఇప్పుడే అర్థమైంది నాకు. అండ్ రంగులు శ్రీనివాస్ గౌడ్ నందిపేట నుంచి సందీప్, సౌమ్య, ఇంద్ర కూడా వీళ్ళందరూ కలిసి నిద్ర బటన్ కావాలి అంటున్నారు. ఓకే, పవర్ బాక్స్ లో నిద్ర ఆప్షన్. పార్థ సారథి సిద్దిపేట నుంచి నిద్ర, ఆహా చాలా మంది వైఫై అండ్ నిద్ర వీటికి ఎక్కువ, అండ్ ఆల్సో టైం వీటికే ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చేశారు. హాయ్ శృతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్, మీ క్వశ్చన్ చాలా బాగుంది, నాకైతే 1 నచ్చింది, రోజు వంట చేసి చేసి చేసి చిరాగ్గా ఉంది, అందుకని వంట చేసే పని లేకుండా హ్యాపీగా అన్లిమిటెడ్ ఫుడ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికేస్తుందనా, వెరీ నైస్. దొడదేవరపాడు నుంచి సుజాత శ్రీనివాసరావు మెసేజ్ చేశారనమాట. ఓకే, సో నెక్స్ట్ అయితే మనకి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి టైం అండి, టైం బటన్ కావాలి మాకు, టైంను ఆపేసే ఆప్షన్ కావాలి అంటున్నారు పవర్ బాక్స్లోంచి, వెరీ నైస్. నెక్స్ట్, శృతి గారు ఇవన్నీ ఇస్తాయి ఫ్రీగానా, ఏంటిది గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, పవర్ బాక్స్ అయితే ఫ్రీగానే వచ్చిందండి, మీరు అడిగితే ఏంటో మరి నాకు అర్థం కాలేదు. సపోజ్ మీకు పవర్ బాక్స్ దొరికితే అనేది నా క్వశ్చన్ అనమాట. హాయ్ శృతి, ఒక పాట, అరే రే మురళి గారు మీరు అక్కడే ఆగిపోండి, అసలు అంతే ఆగిపోండి ఎప్పటికీ. అండ్ నెక్స్ట్, 5th బటన్, మా వైఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నొక్కుతానండి అంటూ రాజు ఏలూరు నుంచి మెసేజ్ చేశారు. టైం నా పెళ్ళాం ఊరు వెళ్తే సినిమానా, అచ్చచ్చో. నెక్స్ట్, వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, సైకిల్ తొక్కడం వల్ల, వ్యాయామం వల్ల నిద్ర చాలా బాగా వస్తుంది, నడక ఏమిటిది, ఆప్షన్స్ లో ఇది ఎక్కడ లేదే, ఏమిటో మరి మీరు. ఓకే, నిద్ర కావాల్సిన వాళ్ళకి మీరు ఇప్పుడు క్లూ ఇచ్చారనమాట, వాళ్ళకి టిప్ ఇచ్చారా, వెరీ నైస్. అండ్ నెక్స్ట్, 3 ఆప్షన్ నొక్కుతాను, ఫ్రీ వైఫై ఫర్ ఎవర్ కావాలి నాకు అంటూ చిలక నారాయణ, అనుసూయమ్మ, జానకపేట నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో ఎప్పుడు నెట్వర్క్ ఉంటుంది కాబట్టి రేడియో ప్రోగ్రామ్స్ యాప్లో హ్యాపీగా ఎప్పుడు వినొచ్చు అంటున్నారు, వెరీ నైస్. ఓకే, సో మరి మొత్తానికి ఆప్షన్స్ బాగున్నాయి అందరివి కూడా. సో ఎవరు కూడా అసలు ఏది వదలలేదు, అన్నింటినీ చెప్పారు. యాక్చువల్లీ మండే హాలిడే కూడా చెప్పారు, ఇంకా ఆప్షన్స్ ఇచ్చినా అవన్నీ కూడా చెప్తారేమో. బ్యూటిఫుల్, లవ్లీ పార్టిసిపేషన్ యాజ్ యూజువల్ ఎప్పుడు లాగానే ఇవాళ కూడా. అండ్ ఇదే కంటిన్యూ చేయండి రేపు కూడా, బికాజ్ రేపు కూడా నేనే సందడే సందడిలో ఇంతకు ఎవరో అడిగారు కదా శృతి పార్ట్2 అని, సో పార్ట్2 రేపు కూడా ఉందన్నమాట, అది మ్యాటర్. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే ఎగ్జాక్ట్ గా 4:00 కి మళ్ళీ వివిధాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిస్నింగ్ వివిధ.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: The voice that awakens the nation. The voice that witnessed a freedom struggle. The voice which have been touching our hearts and memories. The voice that reminds us our history. The voice connecting different languages across India. The voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
2: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్ లైన్స్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. దాదాపు 40కి పైగా అజెండా అంశాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం సచివాలయంలో కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యలపై ప్రత్యేకంగా మంత్రివర్గం చర్చించనుంది. రాష్టంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కల్పించే అంశంపై కీలక చర్చ జరగనుంది. భారీ పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ది, శుద్ద ఇంధన ప్రాజెక్టులు, మౌలిక వసతుల విస్తరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. తమ కాన్వాయిలలో ఉపయోగించే వాహనాల సంఖ్యను తగ్గించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇకపై జిల్లాల్లో పర్యటించేటప్పుడు కాన్వాయిలలోని వాహనాలను సగం తగ్గించాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్టంలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో చిన్న మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మేడ్ ఇన్ ఆంధ్ర, మేడ్ ఫర్ ఇండియా, మేడ్ ఫర్ ద వరల్డ్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. రాష్టంలో గ్యాస్ బుక్ చేసిన తర్వాత 4 నుంచి 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. పంచదార ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సంరక్షణలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ చెత్త డంపింగ్ యార్డు కోసం కొనుగోలు చేసిన 5 జేసీబీ యంత్రాలను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వరరావుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఆన్లైన్లో శ్రీవాణి టికెట్ల బుకింగ్లో జరుగుతున్న అక్రమాలను నిరోధించేందుకు ఇకపై లక్కీ డిప్ విధానాన్ని అమలు చేస్తామని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

లక్కీ డిప్ విధానాన్ని అమలు చేస్తామని టీటీ. వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథలాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

विविध भारती एफएम 101.3 స్టూడియో లో టైం 4:05 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఎంటర్ అయిపోయాం వివిధ ప్రోగ్రామ్ లోకి అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మరి ఈ రోజు థర్స్డే కాబట్టి స్పెషల్ ఏంటంటే డైరెక్టివ్ స్పెషల్. సో మరి ఈ రోజు బోయపాటి శ్రీను గారి మూవీస్ నుంచి లవ్లీ సాంగ్స్ మీకోసం అయితే వచ్చేస్తాయి. ఫస్ట్ భద్ర సినిమా నుంచి మల్లికార్జున అండ్ సుమంగళి పడిన పాట ప్లే చేస్తున్నాను. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ సిరివెన్లు గారు లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సింహా సినిమా నుంచి మను అండ్ శ్రావణ్ భార్గవి పాడిన లవ్లీ సాంగ్ అయితే వినేశారు చంద్రబోస్ గారు లిరిక్. సో మరి 4:15 క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్ లో టైం అండ్ మనమున్న వివిధ ప్రోగ్రామ్ లో. సో నెక్స్ట్ సాంగ్ మీకోసం వేణు అండ్ సునీత పాడిన పాట ప్లే చేస్తున్నాను. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్, చంద్రబోస్ గారి లిరిక్. తులసి సినిమా నుంచి ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అఖండ మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ ఎందుకు వినేశారు. 424 క్రాస్ అయిపోయి 31 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్న వివిధ ప్రోగ్రామ్ లో ఈ రోజు స్పెషల్ గా బోయపాటి శ్రీను గారు మూవీస్ నుంచి లవ్లీ సాంగ్స్ అయితే వింటున్నారు. మరి నెక్స్ట్ వినయ్ విధేయ రామ మూవీ నుంచి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో డిఎస్పీఎన్ రెనీనా రెడ్డి పాడిన పాట ప్లే చేస్తున్నాను. శ్రీమణి గారి లిరిక్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Baby, you are so beautiful, full, no okay until let's just chill, chill. Ni kallalo ne unde munta kall, kall. Ni vallave ee vampulo na vela, vela.

అలంకార్ నీలో మీ అలంకార్ మిక్స్ అయితే డిస్కో బార్ ఫుల్ హుషార్ ఎగ్ బార్ డప్పే స్టెప్ బార్ ఎగ్ బార్ తంచే రో డాన్స్ ఫ్లోర్

ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో సర్వేపల్లి సిస్టర్స్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. అఖండ టూ మూవీ నుంచి 441 క్రాస్ 13 సెకండ్స్ మనమున్న వివిధ ప్రోగ్రామ్ లో. నెక్స్ట్ మీకోసం లెజెండ్ సినిమా నుంచి నరేంద్ర అండ్ రీటా పాడిన పాట ప్లే చేస్తున్నాను. రామజోగే శాస్త్రి గారి లిరిక్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: ఉంటది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 గ్లోరియస్ ఇయర్స్, 1936 టు 2026. ఇట్స్ ఎ సిక్సర్. ఆకాశవాణి 90 ఇయర్స్, నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ, కృష్ణమ్మ సాక్షిగా, స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

0: ఎస్ తులసి మూవీ నుంచి అయితే సాంగ్ అయితే వినేశారు. మరి బ్యూటిఫుల్ సాంగ్ సాగర్ అండ్ చిత్ర గారు పాడిన పాట, డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్, లవ్లీ సాంగ్. మరి రాసింది రామజోగే శాస్త్రి గారు అనమాట. సో భాస్కర్ భట్ల రవికుమార్ గారు, ఐమ్ వెరీ సారీ. సో రైట్ నా 4:50 అయిపోయింది. సో మరి వెనిలా ప్రోగ్రామ్ తో ఆర్జే చేతన్ రెడీగా ఉన్నారు. దట్ మీన్స్ శృతి టాటా బై బై చెప్పేసి టైం అయిపోయింది. అండ్ రేపు ఎగ్జాక్ట్ గా 11 o'clock కి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

हेलो नमस्ते आदाब माय डियर फ्रेंड्स, वेलकम टू वेनिला प्रोग्राम विद मी योर आरजे चेतन। अर्ध ज्ञानं कन्ना अज्ञानमे मिन्ना, हाफ नॉलेज इज वेरी डेंजरस अने अलेक्जेंडर पोप कोट मनंदरिकी तेलिसिंदे। अर्ध ज्ञानं अत्यंत प्रमादकरं, పద్మవ్యూహంలోనికి ప్రవేశించటమే కాని బయట పట్టం తెలియక తనకున్న అర్ధజ్ఞానంతో అభిమన్యుడి వంటి మహావీరుడే నేలరాలిపోయాడు. ఏ పనినైనా పూర్తిగా తెలుసుకున్నాకే మొదలు పెట్టాలి, అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. అజ్ఞానం అంటే ఏమిటి? తానెవరో తనకు తెలియకపోవడమే అజ్ఞానం. మరి జ్ఞానం అంటే ఏమిటి? తానెవరో తనకు తెలియడమే జ్ఞానం. ఆత్మజ్ఞానం వలనే మోక్షం కలుగుతుంది తప్ప అన్యదా అసాధం. సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యాస్తమం దాకా ఆ తెలివి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కొందరు వాయించలేక మధ్యన దరువేయమన్నట్టు తెలివి యొక్క రాకపోకలు తెలియకుండానే ప్రజ్ఞానం బ్రహ్మమని నమ్ముతారు. ఈ తెలివి కర్మేంద్రియాలతో కలిసినప్పుడు స్వల్ప గుణం ఉత్పత్తి అవుతుంది. ఇదే కేవలం ఈ తెలివి జ్ఞానేంద్రియాలతో కలిసినప్పుడు ఎరుక. చిన్న చెంబులో నీళ్లు, బిందెలో నీళ్లు, రెడ్డిలో నీళ్లే ఉన్నాయి, ఉపాధుల్లో మాత్రమే తేడా ఉంది. అజ్ఞానం ఏంటంటే నన్ను నేను తెలియక విషయాదులందు వర్తించుట శరీరమును సుఖపెడితే వచ్చే ఆనందము సత్యమని, ఇంద్రియాలు మనసు వీటి వల్ల కలిగే సుఖదుఖ అనుభవాలే సత్యమని, ఇవి లేకపోతే నేను లేను అనుకున్నటయే అజ్ఞానము. జ్ఞానం ఏమిటంటే నేను దేహము తెలుసుకున్నాను కానీ నేను దేహము కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి. నేను మనసును తెలుసుకున్నాను కానీ మనసు యొక్క అనుభవాలు నావి కావు. నేను మనసును కాను, నేను ఆత్మస్వరూపుణ్ణి. నేను ప్రకాశరూపుణ్ణి, ప్రజ్ఞాస్వరూపుణ్ణి. నేను అంటే ఐగా ప్రకాశించబడుతుందని తెలుసుకున్నటయే జ్ఞానము. తల్లి గర్భంలో ఇంద్రియ

ఎట్లా ఏర్పడుతున్నాయని అటువంటి జ్ఞానమే మనకు లేదు. ఈ ఇంద్రియాలు ఎట్లా ఏర్పడతాయి? ఆ తాలెపరుగు ఎట్లా అయితే నిర్మిస్తుందో అట్లా ఏర్పడతాయి. అందులోనే తన ఆనందాన్ని వెతుకుతుంది, అందులోనే తన ఆహారాన్ని సంపాదిస్తుంది. నువ్వు కూడా అలాగే చేస్తున్నావు, కాబట్టి నీ ఆనందం అంతా బయట నుంచి రావడం లేదు, నీ అందే ఉంది. ఆ ఆనందం ప్రతిబింబిస్తుంది. నీ అందు ఆనందం అనే స్థితి లేకపోయినట్లయితే నీకు ఆనంద అనుభవం కలగదు కదా. కాబట్టి ఆ క్రిమి కీటక జంతువు అవస్థ నుంచి నువ్వు పరిణామం చెందాలి. ఈ ఉత్తమమైనటువంటి మానవ ఉపాధిని ఇవ్వడమే పరమాత్మ చేసేటువంటి మొదటి ఆఖరి సహాయం. ఆ భగవంతుడు, ఈశ్వరుడు, ప్రభు, గాడ్ ఎవరైనా కానీ ఆయన ఒకేసారి మానవ ఉపాధిని మనకిచ్చేశాడు. మనస మాయన పడకే, తస్మాత్ జాగ్రత్త. ఒక్కొక్కటి జీవన దశలో ఎట్లా అయితే చూస్తూ ఆ జ్ఞానాన్ని పొందుతూ అధిగమిస్తూ బాల్యం నుంచి పరిణామం చెందుతూ వచ్చామో అట్లా పరిణామం చెందాలి కదా. అన్నింటినీ వదులుకోవాలి కదా. వదులుకోకుండా ఎందుకున్నాము? ఆ వదులుకోలేకపోవడం అనేటువంటి నిగ్రహం మనకు లేదన్నమాట. అందుకే సాధన చతుష్టయం అనే నాలుగు సంపదలు ఉండాలట. ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే మనకు సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి.

ఎట్లా అయితే చూస్తూ ఆ జ్ఞానాన్ని పొందుతూ అధిగమిస్తూ బాల్యం నుంచి పరిణామం చెందుతూ వచ్చామో అట్లా పరిణామం చెందాలి కదా. అన్నింటినీ వదులుకోవాలి కదా. వదులుకోకుండా ఎందుకున్నాము? ఆ వదులుకోలేకపోవడం అనేటువంటి నిగ్రహం మనకు లేదన్నమాట. అందుకే సాధన చతుష్టయం అనే నాలుగు సంపదలు ఉండాలట. ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే మనకు సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి. మనకు ఒక్కోసారి డౌట్ వస్తుంది, జీవితంలో ఇప్పటి వరకు ఏం కోల్పోయాము అని, ఏం సంపాదించాము అని. మరి అవన్నీ ఏమయ్యాయి? నీవంటూ కొన్ని సంపాదనలు సంపాదించుకోవచ్చు, అవి సాధన చతుష్టయ సంపత్తి. ఆ నాలుగు సాధనలు నీ దగ్గర కనుక ఉంటే వాటితో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఆ జ్ఞానం మరణంలో కూడా పోకుండా నిలబడుతుంది. ఇవాళ చాలా డీప్ టాపిక్ మాట్లాడుకున్నామండి. చాలా డీప్ అంటున్నాం కానీ టాపిక్ స్టార్ట్ కావడమే హాఫ్ నాలెడ్జ్తో స్టార్ట్ అయింది. అది ఎంత డేంజరస్ అని మనందరికీ తెలుస్తూ ఉంటుంది. జ్ఞానము, అజ్ఞానము, సుజ్ఞానము ఇవన్నిటి లోపలికి మనం తీసుకెళ్ళింది. ఎందుకంటారు హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్ అంటే, కొంచెమే తెలిసింది అనుకోండి మనం ఎక్కడికి వెళ్ళలేం దాంతో. ఏదైనా విషయం కానీ, ఏదైనా సంగతి కానీ, ఒక స్కిల్ కానీ, టాలెంట్ కానీ తెలిస్తే మనకి మొత్తం తెలియాలి. ఉదాహరణకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరే ఆలోచించుకోండి. ఒకవేళ హాఫ్ నాలెడ్జ్ మీకు సేఫా కాదా అని తెలిసిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సగం చదువుకున్న డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తారా అంటే వెళ్ళరు. అలాగే కొంచెమే ఇన్ఫర్మేషన్ తెలిసిన ఇంజనీర్ కానీ ఆర్కిటెక్ట్తో కానీ మీరు ఇల్లు కట్టిస్తారా అంటే కట్టివ్వరు, ఎందుకంటే అది కూలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అలాగే ఏ విషయంలోనైనా కానీ, ఒకవేళ డ్రైవరే తీసుకోండి, అలాంటి డ్రైవర్ సగమే నేర్చుకున్నానమ్మా కార్, నా కార్ ఎక్కండి అంటే క్యాబ్లో ఎక్కుతారా మీరు? ఎక్కరు, ఎందుకంటే అది రిస్క్తో కూడిన పని కాబట్టి. ఒక టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా మీ పిల్లల్లో కానీ మీరో కానీ ఏదన్నా ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు సగమే నాలెడ్జ్ వచ్చు అంటే అలాంటి స్కూల్లో కానీ, అలాంటి ఇన్స్టిట్యూట్లో కానీ మీరు జాయిన్ అవుతారా అంటే జాయిన్ కారు. ఇలా ఏ దాంట్లో తీసుకున్నా, ఏ రంగంలో తీసుకున్నా కానీ, ఏ ఆస్పెక్ట్లో తీసుకున్నా కానీ, హాఫ్ నాలెడ్జ్ మనకు అస్సలు పనికిరాదు. అది మనమే సబ్స్క్రైబ్ చేసుకోము. ఇక కానీ మీరు ఒక్కసారి గమనించినట్లయితే, మార్నింగ్ లేచినప్పటి నుంచి మీరు నైట్ పడుకునే వరకు మీకంతా హాఫ్ నాలెడ్జ్ తప్పితే ఏవీ లేదు అంటే అతిశయోక్తి కాదు. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ ద పాయింట్. ఒక్కసారి చూసుకోండి, మీ స్క్రీన్ టైం చూసుకుంటే మీకే అర్థమవుతుంది ఎన్నెన్ని రీల్స్ చూస్తున్నారు, ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. సోషల్ మీడియాలో మీకు డైలీ సిలబస్ వచ్చేస్తుంది. ఆ సిలబస్ ఎవరు పంపుతున్నారు, ఏ యూనివర్సిటీ పంపుతుంది అంటే, సోషల్ మీడియా వాళ్ళు ఒక యూనివర్సిటీ పెట్టుకున్నారా? ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఫ్రెండ్స్తో హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారు వితౌట్ నోయింగ్ ద సోర్సెస్ ఆఫ్ ఇట్. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు, దాని స్టార్టింగ్ ఏది, ఎండింగ్ ఏంటి అసలు మీకు తెలియకుండా పోయింది. మనము ఒకవేళ చదువుకున్నట్టయితే, స్కూల్ చదువుతాం, తర్వాత ఇంటర్మీడియట్ చేస్తాము, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పిహెచ్డి, ఇలా ఒక క్రమంలో చదువుకుంటూ పోతాము. అలా ఎలాగైతే మనం అడ్వాన్స్ అవుతూ ఉంటాం మన స్టడీస్లో, స్పెషలైజేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, మన నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది, దానికి ఒక మెథడాలజీ ఉంటుంది, రీసెర్చ్ చేస్తాం, రీసెర్చ్కి గల కారణాలు చెప్తాం. ఇదంతా అయ్యాక మనం రీసెర్చ్ ఎందుకు, ఎప్పుడు, ఎలా చేశామో చెప్తాము. అవన్నిటికీ ఒక గైడ్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు, నచ్చితే పెడతారు. ఒకవేళ దాంట్లో ఏది తక్కువగా కానీ తీసి పరేస్తారు. మనం మళ్ళీ రీసెర్చ్ చేయాల్సిందే, మళ్ళీ రాయాల్సిందే, మళ్ళీ దానిపైన ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే. ఆ తరువాతే కానీ ఆ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి వెళ్ళదు. అంత కష్టంగా ఉంటుంది ఒక చిన్న ఫ్యాక్ట్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడానికి. అలాంటి హాఫ్ ఇన్ఫర్మేషన్ మెసేజెస్ మనకి ఈ మధ్య సోషల్ మీడియాలో ఫార్వర్డెడ్ మెసేజెస్గా వస్తున్నాయి. ఆ మెసేజెస్ని మనం పరిశీలించకుండా, ఎగ్జామిన్ చేయకుండా, క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా ఇతరులకు చాలా ఈజీగా ఫార్వర్డ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ట్రెండ్ గోయింగ్ ఆన్ ఇన్ ద కరెంట్ సొసైటీ. మీకు ఒకవేళ వస్తే మీరు రెస్పాండ్ చేయడం ఆపేయండి. డోంట్ సబ్స్క్రైబ్ టు దిస్ హాఫ్ నాలెడ్జ్. మీకు నిజంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే లైబ్రరీస్లో దొరుకుతుంది. మంచి సైట్స్, వెబ్సైట్స్ నుంచి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, దాన్ని యూజ్ చేయండి. ఇన్ఫర్మేషన్ వితౌట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్సో డేంజరస్. ఏదో తెలుసుకుంటాం, ఎన్ని తెలుసుకుంటారు, ఏం చేస్తారా తెలుసుకొని, ఒక 100 రీళ్లు చూస్తారు, దాంట్లో పైన చూస్తే అన్ని మర్చిపోతూ ఉంటారు. సో వాట్ యు హ్యావ్ టు డూ ఇస్, వైఎమ్ ఐ యూజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ ద యూజ్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్. అది నిజంగా ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఆ చూసుకోండి. ఒక్కసారి రీల్స్ చూస్తారు, ఏదో చిన్న చిన్న వీడియోస్ వస్తే చూస్తుంటారు. ఎంటర్టైన్మెంట్ అయిందా, ఆత్మసంతృప్తి పొందారా? పొందలేదు కదా, అవాయిడ్ దట్. ఒకవేళ మీకు నిజంగా కామెడీ కావాలంటే మంచి కామెడీ ప్రోగ్రామ్స్ చూడండి, క్వాలిటీ ఉన్న కామెడీ చూడండి. క్వాలిటీ ఉన్నవన్నీ చూస్తే మీ మైండ్ కూడా అలాగే అవుతుంది. అండ్ డోంట్ ఎన్కరేజ్ అదర్స్ టు పోస్ట్ సచ్ హాఫ్ ఇన్ఫర్మేషన్. బ్లాక్ దెమ్ సడన్లీ. వాళ్ళకే అర్థమవుతుంది మీరు ఎందుకు బ్లాక్ చేశారని, వాళ్ళ నుంచి మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. సో విత్ దిస్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకేం చెప్పారంటే, ఇవాళ సోషల్ మీడియా చాలా అధికం అవుతుంది, ఎన్నో ప్లాట్ఫామ్స్ నుండి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, తెలియకుండానే

మీరింతవరకు వివిద్ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. మా నిలయంలో సమయం 5 గంటలు దాటి 33 సెకండ్లు. ఇప్పుడు విందాం

0: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి జె నిర్మలా గారి సమర్పణలో కుటుంబం అంశంతో కూర్చిన పాటల కార్యక్రమాలు వివరాలు వింటారు.
1: విరపోసిన మమతలకు, కలబోసిన మనసులకు, మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం కుటుంబం. కుటుంబంలో తీపి తీపి దరహాసాలు ఒకవైపు, చేదైన అనుభవాలు మరొకవైపు, పులుపు ఒగరు కలిసిన గుణపాఠాలు, ఇవన్నీ కుటుంబ సభ్యులందరిలో మాయని అభిరుచులై నిలిచిన ఆనంద మందిరం. అందుకే కుటుంబం సమాజానికే పుట్టినిల్లు వంటిది. ఇంట్లో సంతోషంగా ప్రశాంతంగా ఉండేవారు అందరికంటే ఎక్కువ ఆనందం గలవారని చెప్పచ్చు. జీవితంలో మొదటి పాఠాలు మొదలయ్యేది ఇంట్లోనే. ఇంటికి సమానమైన ప్రదేశం ఎక్కడా లేదండి. కుటుంబంలో ఏవేవి ఉంటాయి? ప్రేమ, సామరస్యం, విశ్వాసం, ఇంట్లో గడిపిన బాల్య అనుభవాలు, తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు, యుక్త వయసులోని ఆశలు, అక్క చెల్లెళ్ల గౌరవం, అన్నదమ్ముల సామరస్యం, సహాయం, ఒకరిపై ఒకరికి ఉండే విశ్వాసం, అందరి ఆశలు, అభిష్టాలు, త్యాగభావం, ఇవన్నీ కలిసిందే కుటుంబం.

ఒకే గృహంలో కొంతమంది మానవుల సమూహం కుటుంబం. వివాహంతో, పుట్టుకతో సంబంధం ఉన్నవారు కుటుంబంలో ఉంటారు. కుటుంబం ప్రాథమిక సూత్రం ఏమిటంటే, శారీరకంగా కానీ సామాజికంగా కానీ వ్యక్తులను పునరుత్పత్తి చేయడం. అందుకే ఈ కుటుంబంలో సంబంధాలు, అనుభవాలు, అనుభూతులు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. అంతేకాదు, పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం, సంస్కృతి సంప్రదాయాలు నేర్పించడం కుటుంబంలో చేస్తారు. కుటుంబంలోని సహజీవనం ఆర్థిక వ్యవస్థకు చాలా అవసరం. ఒక కుటుంబం నుంచి మరెన్నో కుటుంబాలు ఉదయిస్తాయి, కానీ వంశవృక్షపు వేళ్లు మొదటి కుటుంబం వద్దే ఉంటాయండి. అందుకే సంవత్సరంలో ఒక్కరోజైనా అందరూ కలవాలని, సరదాగా గడపాలని కోరుకోవడం సహజం. నాగరికత విస్తరణకు పూర్వమే మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. నాగరిక ప్రపంచంలో మన దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. ఒక కుటుంబంలో తాత మొదలు వారి పిల్లలు, పిల్లలు అలా 3-4 తరాలు ఉమ్మడి అనే గొడుగు క్రింద ఒదిగిపోయేవారు. ఇంట్లో పెద్దవారి మాటే వేదవాకు. సమిష్టి సంపద, సమిష్టి భోజనాలే ఉండేవి అంటే ముచ్చటేస్తుంది కదూ. ఈ ఉమ్మడి కుటుంబంలో లేమి అనేది ఉండేది కాదండి. ముఖ్యంగా

ఇతరుల పట్ల గౌరవం, నిస్వార్థం, సుఖసంతోషాలు, దానగుణం ఇవన్నీ ఇంట్లో నేర్చుకునే తొలి పాఠాలు. మనుషుల మధ్య పరస్పర సంబంధాలు తోడ్పాటు స్వార్థానికి కాకుండా అందరి ప్రయోజనార్థం ప్రాముఖ్యత ఇవ్వడం, పరస్పర అంగీకారంతో సమస్యలకు సమంజస పరిష్కారం ఇవ్వడం ఇవన్నీ కూడా మన కుటుంబ అనుభవాలు అందిస్తాయి. కుటుంబంతో ఏ విధమైన ఘర్షణ లేకుండా పరిసరాలతో సామరస్యపూర్వకంగా జీవించడం వలన జీవితంలో విజయం, ఆనందాన్ని పొందవచ్చు. కుటుంబంలో తల్లిదండ్రులు పెద్దవారు చెప్పింది చేయడం, వారిని గౌరవించడం నేర్చుకోవాలి. కుటుంబంలోని అందరూ ఒకరితో ఒకరు మనసు విప్పి ధైర్యంగా అభిమానంతో మాట్లాడుకోవడం వల్ల కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. అవసరమైనప్పుడు ప్లీజ్ అని, ధన్యవాదాలని, లేదంటే క్షమించండి ఇలాంటివి మనస్పూర్వకంగా సమయాన్ని బట్టి బోధించడం మంచి గుణాలు.

లో ఒకటి. ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు మీ సుఖ సంతోషాలపై ఎన్నో త్యాగాలు చేస్తారు కాబట్టి. మీ ఇంటి వాతావరణాన్ని మరింత ఆనందమయం చేయడం కూడా మీ బాధ్యతే.

కుటుంబం అనగానే అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి వీరంతా ఎంతో ప్రేమాభిమానాలతో కలిసి జీవించే ప్రదేశం. కుటుంబాలు ఉమ్మడి కుటుంబమని, పరిమిత కుటుంబమని, వసుదైక కుటుంబమని ఇలా ఉండేటి. అయితే ఉమ్మడి కుటుంబం అంటే అమ్మ, నాన్న ఇలా నాలుగు తరాలు ఉండేవని మనకు తెలుసు. వీళ్ళంతా కూడా సహజీవనం చేసేవారు. ఒకరంటే ఒకరు ఎంతో అభిమానంగా జీవించేవారు. కాలం మారుతూ ఉంటే ఈ వ్యవస్థ పరిమిత కుటుంబంగా మారిపోయింది. ఏ కుటుంబ వ్యవస్థ అయినా ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, ఇంట్లో జరిగే పండుగలు, పబ్బాలకు, పుట్టినరోజు పండుగలకు అందరూ ఆనందంగా పాలు పంచుకోవడం ఎంతైనా అవసరం. కుటుంబ సభ్యులతో కావలసినంత సమయం కేటాయించి ఇంట్లో అందరితో చక్కగా మాట్లాడుకోవడం అవసరం. సహాయ సహకార గుణం అనేది ఇంటి నుంచే నేర్చుకుంటాం. కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయడం, ఆ సమయంలో ఒకరిపై ఒకరు శ్రద్ధ తీసుకుని ఆ రోజు జరిగిన విషయాలు ఒకరితో ఒకరు పంచుకోండి. అందరి భోజనం అయ్యేంత వరకు లేవకుండా ఉండడం ఇంకా మంచిది.

కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉండేలా మీ వంతు మీరు ప్రయత్నించండి. అందరూ కోపతాపాలతో అరుస్తూ కాకుండా మనసు విప్పి ధైర్యంగా అభిమానంతో మాట్లాడుకోవడం నేర్చుకోండి. ఇతరులకు కోపం తెప్పించే పనులు ఏవైనా అంటే, నిద్రపోతున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు తలుపులు గట్టిగా వేయడం, ఈల వేయడం, గట్టిగా పాడడం, టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టడం ఇలాంటివి చేయకుండా ఉండాలి. మీ తల్లిదండ్రులతో అన్ని విషయాలు చక్కగా పంచుకోండి. అప్పుడు వారికి మీ పైన విశ్వాసం పెరుగుతుంది. మీ పుస్తకాలను, ఆట బొమ్మలను, మీ బట్టలను, ఇతర వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పరిచి ఉంచకూడదు. అలాగే ఇతరుల వస్తువులను తీసుకున్నప్పుడు మళ్ళీ వాటిని వారి స్థానాల్లోనే పెట్టేసేయండి. చెప్పకుండా ఎవరి వస్తువులు తీసుకోవద్దండి. ఇంట్లో ఏ పని చేయడానికైనా మనస్ఫూర్తిగా ముందుకు రావాలి. అప్పుడే ఎంతో సంతోషం ఉంటుంది. అంటే ఇంట్లో వస్తువులు సర్దడం, ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచడం, మొక్కలకు నీళ్లు పోయడం ఇలాంటి పనుల్లో ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం ఎంతో మంచిది. ముఖ్యంగా వంటగదిలో, వంట పనిలో సహాయం అందించుకోవడం చాలా అవసరం. తర్వాత ఇంట్లో వారిపైన బయట వారితో కష్టంగా మాట్లాడద్దండి. వారికి కష్టం కలిగించే పనులు ఏవీ చేయదండి. ఇంకొక విషయం ఏంటంటే, అనవసరంగా విమర్శలు చేయడం మానేయండి. దీనివల్ల ఎదుటివారి మనసును గాయపరిచిన వారు అవుతాం. ఇవన్నీ కూడా నేర్చుకునేది కుటుంబంలోనే అండి. మరొక విషయం చెప్పనా, మన ఇంట్లో వాళ్ళు ఏదన్నా ఒక పని చేసినప్పుడు అది కొంచెం మంచిగా ఉన్నా కూడా వాళ్ళని బాగా మెచ్చుకున్నప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు. అలాంటి మెచ్చుకోలు కార్యక్రమాలు చేపట్టండి.

కుటుంబం గురించి ఎప్పుడు తప్పుగా కానీ విమర్శతో కానీ మాట్లాడకండి. అందరి మధ్య ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులతో వాదులాట కానీ విభేదించడం కానీ చేయకండి. మీ కుటుంబ సభ్యులని మీ దగ్గరే ఉంచుకోండి. అవసరము అనుకుంటే మాత్రమే మీ అంతరంగ మిత్రులతో, మీకు సహాయం చేస్తారని పూర్తి నమ్మకం ఉన్న కుటుంబ సభ్యులతో మీ సమస్యలు చర్చించండి. మీ ఇంట్లో పనిచేసేవారిపైన దయతో ఉండడం చాలా అవసరం. వాళ్ళు కూడా మీలాంటి మనుషులే అని గ్రహించాలి. మీ ఇంట్లో పెంపుడు జంతువులుంటే వాటిపై శ్రద్ధ వహించండి. ఈ రోజుల్లో నవనాగరికత పేరు మీద మనుషులు కలిసి జీవించలేకపోతున్నారు. ఉద్యోగాల పేరు మీద డబ్బు సంపాదన కోసం భార్యభర్తలు కూడా వేరే వేరే ప్రాంతాల్లో కాపురాలు పెట్టి జీవిస్తున్నారు. దీనివల్ల సలహాలిచ్చే పెద్దవారు లేరు, ఆపదలో ఆదుకునే ఆత్మీయులు దూరమైపోయారు. నాటి పరిస్థితులతో నేటి పరిస్థితులు పోల్చుకుంటే ఆత్మీయ అనురాగాలు అనుబంధాలు మనకు కరువయ్యాయని చెప్పచ్చు. మీకు ఒక విషయం చెప్తాను, కలిసి ప్రార్థన చేసే కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా కలిసే ఉంటారు. ఇంట్లో ఎప్పుడూ హుషారుగా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండండి. మన దేశంలో కులాలు మతాలు వర్గాలు ఎన్ని ఉన్నా ప్రజలందరూ కలిసి జీవిస్తున్నారు. అలాంటప్పుడు కుటుంబంలో అందరూ కలిసిమెలిసి జీవించలేరా? ఐక్యమత్యమే కుటుంబానికి బలం. పరస్పర నమ్మకమే కుటుంబ భద్రత. పరస్పర ప్రేమే కుటుంబ ఆనందం. అప్పుడే కుటుంబాలన్నీ మనం తిరిగి నిర్మించుకోవచ్చు. అలా చేయడానికి మనమందరం ముందుకొద్దామా?

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగుల తామర
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
6: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
6: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
6: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
6: అంతేనా?
2: అంతే.
6: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం

ఆకాశవాణి తిరుపతి కేంద్రం, మీరింతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమం విన్నారు. ఇంతటితో వనితాలోకం స్త్రీల కార్యక్రమం సమాప్తం.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.

బెంగళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 28. సబ్జెక్టుల వారీగా ఖాళీలు మెకానికల్ ఇంజనీరింగ్ 7, ఎలక్ట్రానిక్స్ ఈసీఈ ఈఐ 6, కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 3, కెమికల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ 4, బయోమెడికల్ ఇంజనీరింగ్ 4, టెక్స్టైల్ ఇంజనీరింగ్ 1, లైబ్రరీ సైన్స్ 1, ఫిజిక్స్ 1, అకౌంట్స్ 1. కోర్సు వ్యవధి 7. అర్హత సంబంధిత విభాగాల్లో బీఈ బీటెక్ బీఎస్సి బీఎల్ఎస్ఎస్సి బీకామ్ ఉత్తీర్ణులై ఉండాలి. స్టైఫండ్ నెలకు ₹12,300. ఎంపిక విధానం విద్యార్హత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: యువవాణి యువజనుల కార్యక్రమంలో అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వివరాలు వినే ముందు
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

2026 జూన్ 16 నుంచి 18 వరకు వేవ్స్ డాగ్ బజార్ 2వ సంచిక. వేవ్స్ డాగ్ బజార్ 2026లో ఏర్పాటు చేసిన వ్యూయింగ్ రూమ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ల్యాబ్లో పాల్గొనేందుకు ప్రారంభమైన దరఖాస్తులు ఆధునిక కథనానికి ఇమర్సివ్ మార్కెట్ను పరిచయం చేస్తున్న వేవ్స్ డాగ్ బజార్ 2026. ముంబైలోని NFDC కాంప్లెక్సుల్లో 19వ ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవంతో పాటు 2026 జూన్ 16 నుంచి 18 వరకు వేవ్స్ డాగ్ బజార్ 2వ సంచిక జరుగుతుంది. డాక్యుమెంటరీ యానిమేషన్ షార్ట్స్ ఫిల్మ్ మేకర్లను ప్రోత్సహించేందుకు వారి ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకు రూపొందించిన ముఖ్యమైన సమగ్రమైన వేదిక వేవ్స్ డాగ్ బజార్. ఇది సహకారాన్ని మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది, అలాగే మార్కెట్ ప్రపంచ గుర్తింపును పొందే అవకాశాలను కల్పిస్తుంది. ఆడియో విజువల్ రంగంలోని నిష్ణాతులను వర్తమాన ప్రతిభావంతులను ఒక్కచోట చేరాలని ఈ 2వ ఎడిషన్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు, ప్రసారకర్తలు, పెట్టుబడిదారులు, సాంకేతిక భాగస్వాములను ఒక్కచోట చేర్చే వేదికగా పనిచేస్తుంది. నిర్మాణంలో, పంపిణీలో వివిధ దశలకు తోడ్పాటునందిస్తుంది. అద్భుతమైన కథనాలను అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేసేలా సాయపడుతుంది. ఈ కార్యక్రమంలో నిపుణులు అనుభవజ్ఞులతో మాట్లాడి పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న ధోరణులు, మార్కెట్ డిమాండ్లు, పంపిణీ వ్యూహాలు, ప్రేక్షకుల ప్రాధాన్యతను తెలుసుకోవచ్చు. వేవ్స్ డాగ్ బజార్లో ఉన్న మరో ముఖ్యమైన విభాగం వ్యూయింగ్ రూమ్. ఇక్కడ నమోదు చేసుకున్న ప్రతినిధులు ఎంపిక చేసిన ప్రేక్షకులకు ఇటీవల పూర్తయిన పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్, యానిమేషన్ చిత్రాలను ప్రదర్శిస్తాయి. ఎంపిక చేసిన కొనుగోలుదారులు, ప్రోగ్రామర్లు, పంపిణీదారులు, పెట్టుబడిదారులకు మాత్రమే అందుబాటులో ఉండే ఒక సురక్షితమైన వేదికగా దీన్ని రూపొందించారు. ఇది పంపిణీ ఒప్పందాలకు కుదుర్చుకునేందుకు సహ నిర్మాతలు, ప్రపంచవ్యాప్త అమ్మకాల ఏజెంట్లతో సంబంధాలను ఏర్పాటు చేసుకోవడానికి చలనచిత్రోత్సవాల్లో

అవకాశాలను అన్వేషించడానికి, విధులను పొందడానికి అవకాశాలను చిత్ర నిర్మాతలకు అందిస్తుంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వ్యవస్థ ద్వారా భాష వ్యవధి నిర్మాణంలో ప్రస్తుతం కొనసాగుతున్న దశ. ఇతర వివరాలు ఆధారంగా కొనుగోలుదారులు చలనచిత్రాలను పొందవచ్చు. అదే సమయంలో ఎంపిక చేసిన చిత్రాలను వ్యూయింగ్ రూమ్ క్యాటలాగులో పొందుపరిచి కార్యక్రమం ప్రారంభమవడానికి ముందుగానే నమోదు చేసుకున్న ప్రతినిధులకు అందిస్తారు. రఫ్ కట్ దశలో ఉన్న డాక్యుమెంటరీ యానిమేషన్ చిత్రాల కోసం ప్రత్యేకంగా వర్క్ ఇన్ ప్రోగ్రామ్ ల్యాబ్ను రూపొందించారు. ప్రవేశ నియంత్రణ ఉన్న ఈ ల్యాబ్లో ఎంపిక చేసిన వారి తమ ప్రాజెక్టులను మెరుగుపరుచుకునేలా చిత్ర నిర్మాతలు, ఎడిటర్లు, అంతర్జాతీయ మార్గదర్శకులు మంచి విలువైన అభిప్రాయాలు, మార్గనిర్దేశం, సూచనలు లభిస్తాయి. విఆర్, ఏఆర్, ఎక్స్ఆర్పై దృష్టి సాధించే వేవ్స్ డాక్ బజార్లో ఇమర్సివ్ మార్కెట్ ఏర్పాటు. వేవ్స్ డాక్ బజార్లో మొదటిసారిగా ఇమర్సివ్ మార్కెట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది కంటెంట్ రూపకర్తలు, నిర్మాతలు, సాంకేతిక భాగస్వాములకు ప్రత్యేక వేదికగా పనిచేస్తుంది. విఆర్, ఏఆర్, ఎక్స్ఆర్ లాంటి వాటిపై ఈ మార్కెట్ దృష్టి సారించింది. వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించడానికి, కథనంలో కొత్త విధానాలను అన్వేషించడానికి, అర్థవంతమైన సహకారాలను ప్రోత్సహించడానికి అవకాశాలను అందిస్తుంది. డైనమిక్ ప్రోగ్రామింగ్ పరిశ్రమ కేంద్రీకృత కార్యక్రమాలలో డాక్యుమెంటరీలను, యానిమేషన్లను, లఘుచిత్రాల వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇదే సమయంలో సృజనాత్మక నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు, అంతర్జాతీయంగా ఎదిగేందుకు నూతన మార్గాలను అందుబాటులోకి తీసుకురావడానికి వేవ్స్ డాక్ బజార్ సిద్ధంగా ఉంది. వేవ్స్ డాక్ బజార్ 2026లో ఏర్పాటు చేసే వ్యూయింగ్ రూమ్ WIC ల్యాబ్లో ప్రదర్శనకు ప్రారంభమైన దరఖాస్తులు డాక్యుమెంటరీలను, యానిమేషన్ చలనచిత్ర దర్శకులను ఈ రంగానికి చెందిన నిపుణులతో అనుసంధానం చేసే వేవ్స్ డాక్ బజార్ 2026లో ఏర్పాటు చేసే వ్యూయింగ్ రూమ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ల్యాబ్లో ప్రదర్శనకు దరఖాస్తు స్వీకరిస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు భారత కాలమానం ప్రకారం 2026 మే 15 రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. 2024లో డాక్ ఫిల్మ్ బజార్ మొదటి సంచిక ప్రారంభానికి సంబంధించిన PIB ఫైల్ ఫోటోలు అర్హత. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్యుమెంటరీ, యానిమేషన్ చిత్రాలకు ఈ కార్యక్రమం ఆహ్వానం పలుకుతోంది. లఘు మధ్యస్థ నిడివి, పూర్తి నిడివి ఉన్న ఫీచర్ చిత్రాలు వేవ్స్ డాక్ బజార్ 2026లో ప్రదర్శించేందుకు అర్హత కలిగి ఉంటాయి. చిత్రాలు పూర్తి అయి ఉండాలి, లేదా చాలా వరకు చిత్రీకరణ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండాలి. చిత్రీకరణ దశలో లేదా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ప్రాజెక్టులకు అవకాశం లేదు. ఉత్సవాలు, అమ్మకాలు, పంపిణీ లేదా నిధుల కోసం చూస్తున్న చిత్ర నిర్మాతలు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతర్జాతీయంగా పరిమితంగా లేదా అసలు గుర్తింపు లభించని చిత్రాలు పాల్గొనవచ్చు. సమర్పణ ప్రక్రియ. మొదటి దశలో సమీక్ష కోసం పూర్తి చిత్ర లేదా రఫ్ కట్ సంబంధించిన పాస్వర్డ్ భద్రత ఉన్న స్క్రీనర్ లింక్ను సమర్పించాలి. ఈ దశలో ఎంపికైతే వ్యూయింగ్ రూమ్ కోసం కనీసం 10 నిమిషాల ఫుటేజీని దర్శకులు సమర్పించాలి. పూర్తి చిత్రాన్ని పంపించాల్సిందిగా వారిని ప్రోత్సహిస్తున్నారు. తుది చిత్రాలను సురక్షితంగా అప్లోడ్ చేసి అనుమతించిన వారికి మాత్రమే అందుబాటులో ఉంచుతారు. అంతర్జాతీయ వేదికలపై తమ చిత్రాలను ప్రదర్శించే డాక్యుమెంటరీ యానిమేషన్ పరిశ్రమలో కీలకమైన వ్యక్తులతో అనుసంధానమయ్యే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఫిలిం మేకర్లను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు దిగువ పేర్కొన్న

ఇంక్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. https://my.mieff.in/vr/start. వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు.

చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నిర్వహించున్నారు. శ్రోతలు, మా నిలయంలో సమయం 6:30. ఈరోజు రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. 6:00 ప్రసార విశేషాలు. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వివరాలు వినవచ్చు. అనంతరం భక్తి కుసుమాలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మాంసం ద్వారా మనుష్యులకు వ్యాప్తి చెందే వ్యాధుల గురించి తిరుపతి పశు వైద్య కళాశాల పశు ఉత్పత్తుల సాంకేతిక శాస్త్ర విభాగం శాస్త్రవేత్త డాక్టర్ జడ్ నవీన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారత్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించిన కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 8:00 చిత్రకుసుమాలు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రకుసుమాలు. అనంతరం 9:30 చిత్రకుసుమాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమయ్యే ధారావాహిక భీష్మపరమం 2వ భాగం వినవచ్చు. 10:30 ఆపాత మధురాలు. ఇంకా రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. 6:00 ప్రబోధ గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవీ కీర్తనలు. అనంతరం నాత్యా కలాం. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీమతి షేక్ బషీరున్నీ బేగం. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా 90 వసంతాల ఆకాశవాణి వివరాలు. అనంతరం చరిత్రలో ఈరోజు. అనంతరం శతవసంత సాహితీ మంజీరాళ్ళు ముక్కపాటి నరసింహ శాస్త్రి గారి బ్యారిస్టర్ పార్వతీశం నవల గురించి కొన్ని వివరాలు. చదివిన వారు ఏవి భారతి. 7:45 ఉదయరాగం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి. 8:30 వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో రామ్ పోతినేని నటించిన చిత్రగీత కథం. 9:00 చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 న్యూక్లియర్ టెక్నాలజీలో భారత్ నూతన దశ. పిఎఫ్బీఆర్ సాధించిన ఘనతపై ప్రొఫెసర్ వి లక్ష్మీనారాయణ్ గారితో ప్రత్యేక ముఖాముఖి. 10:25 12:10 12:40 1:30 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నా దేశం నా బాధ్యత పేరిట ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలను పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డిఫెన్స్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రితో కలిసి రేపు శంకుస్థాపన చేయనున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర రాయలసీమలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే 25 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఈ సమావేశం అనంతరం కేబినెట్ వివరాలను సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ, తిరుపతిలో 2500 కోట్ల రూపాయలతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ల తయారీ యూనిట్, విశాఖలో 100 కోట్ల రూపాయలతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటు, సత్యసాయి జిల్లాలో 51,000 కోట్ల రూపాయలతో సోలార్ పవర్ ప్లాంట్, కడపలో 12,000 కోట్ల రూపాయలతో అదాని హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ వంటి కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ ప్రణాళికకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. డేటా సెంటర్లు, ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు కూడా ఆమోదం లభించిందన్నారు. ఎంఎస్ఎంఈలకు నిధుల సౌలభ్యం కల్పించేందుకు ప్రత్యేక ఎక్స్చేంజ్ ఏర్పాటు ప్రతిపాదనపై కూడా కేబినెట్ చర్చించిందని మంత్రి పార్థసారథి వివరిస్తూ,
1: మన రాష్ట్రంలో దాదాపు 20 లక్షల పైబడి ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. ఎన్ఎస్సీలో బిఎస్సీలో రిజిస్ట్రేషన్ ఫీజే చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 14-18% ఉంటుంది ఫీజు. దాన్ని కేవలం 5% కంటే తక్కువ ఫీజ్ తో ఈ ఎక్స్చేంజ్ ప్రారంభించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పేసి మనం చేస్తాం. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ అభ్యర్థుల మేరకు ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2530 కింద నేవల్ అప్లికేషన్స్ కోసం అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ప్రత్యేక
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యలను పాటిద్దామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పొదుపు చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సూచించారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కాన్వాయిలు తగ్గించుకుంటే సరిపోదని, ఇతర మార్గాలు చూడాలన్నారు. వర్చువల్ విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ పొదుపు చర్యలపై దృష్టి సారించాలని చెప్పారు. వర్క్ ఫ్రం హోంపై అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాలన్నారు. సౌరశక్తిని పెద్ద ఎత్తున అందిపుచ్చుకోవాలని, అందుకు పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పొదుపు చర్యలను దశల వారీగా చేపడదామని, ప్రతి నిర్ణయానికి ప్రజలను సన్నద్ధం చేసిన తర్వాతనే ప్రకటన చేద్దామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం సమీపంలో యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన డిఫెన్స్ ప్రాజెక్టును అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిఆర్డీఏలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. ఈ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రేపు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 15,803 కోట్ల రూపాయలతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇది భారతదేశపు మొట్టమొదటి 5th జనరేషన్ స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్. ఇందులో స్టెల్త్ టెక్నాలజీ, ట్విన్ ఇంజిన్ సూపర్ క్రూయిజ్ సామర్థ్యం, అత్యాధునిక ఏవియానిక్స్ వంటి సదుపాయాలతో యుద్ధ విమానాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు వెల్లడించారు.

0: ఇదే వేదిక నుంచి డిఫెన్స్, డ్రోన్ రంగాల్లో మరో 12 ప్రాజెక్టులకు సైతం రేపు వర్చువల్గా భూమి పూజ చేయనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ 3వ దశకు సంబంధించి ఎన్నికల సంఘం ఈరోజు కీలక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 30 నుంచి దశల వారీగా ఎస్ఐఆర్ 3వ దశ ప్రారంభమవుతోందని వెల్లడించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 46,397 మంది బూత్ స్థాయి అధికారులు, 68,868 మంది బీఎల్ఏలు జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటికి వెళ్లి దాదాపు 4,16,00,000 మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. అనంతరం జూలై 21న ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబర్ 22న తుది జాబితా విడుదల చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీపీజీ ఈసెట్ 2026 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి వెబ్సైట్ cets.apshe.ap.gov.in నుంచి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని, అదేవిధంగా వాట్సాప్ నంబర్ 9552300009 నుంచి కూడా ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. ఈ పరీక్షకు 12,012 మంది దరఖాస్తు చేయగా 9,990 మంది హాజరయ్యారు. వీరిలో 9,320 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 13 సబ్జెక్టులలో గత నెల 28 నుంచి 30 వరకు ఈ పరీక్షను నిర్వహించారు. తిరుపతి ఐఐటీలో యువ సంఘం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని రేపటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు సహనోడల్ అధికారి ఎస్ సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణితో ఈరోజు ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ చేపట్టిందన్నారు. పూణే నుంచి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు రేపు ఐఐటికి చేరుకుంటారని చెప్పారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు వైజ్ఞానిక అంశాలను అవలోకనం చేసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ దేవాలయాలను, విద్యాసంస్థలను, అమరావతి, చంద్రగిరి కోటలను సందర్శిస్తారని తెలియజేశారు. శ్రీహరికోటలో ఈ నెల 21వ తేదీన రాకెట్ లాంచింగ్ ప్రయోగాన్ని కూడా వీక్షిస్తారని ఆయన వెల్లడిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ లో ఉండే డిఫరెంట్ ప్లేసెస్ కి తీసుకెళ్లి అక్కడ ఉండే డిఫరెంట్ కల్చరల్ ఎక్స్చేంజ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్, సో ఈ విధంగా వాళ్ళు లెర్నింగ్ బియాండ్ ద క్లాస్ రూమ్ సబ్జెక్ట్ ని నేర్చుకోవడం కోసం ఇటువంటి ప్రోగ్రామ్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి జరపబడుతుంది. సో దీనిలో భాగంగా 16వ తేదీన ఇనాగ్రల్ ప్రోగ్రామ్ జరుగుతుంది.
0: నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ఈ నెల 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడిస్తూ,
2: ఋతుపవనాల యొక్క ఆగమనం అండమాన్ నికోబార్ దీవులకు 16వ తేదీ నాటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురు ముదురుగా తేలికపాటి జల్లులు, ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలపై 1-2 చోట్ల 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. 5వ రోజు తర్వాత ఈ గరిష్ట ఉష్ణోగ్రతల్లో క్రమేపీ 2-3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది.
0: ఆకాశవాణి 90 వసంతాల జాతీయోత్సవాల్లో భాగంగా విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అలనాటి మధుర భావగీతాలు పేరిట రేపు సంగీత విభావరి జరగనుందని రీజనల్ ఛానల్ మేనేజర్ ఆర్ఆర్ హర్షలత ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం 6 గంటలకు నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ నిర్వహణలో ఈ సంగీత విభావరి ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని ఆమె తెలియజేశారు. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం టీసిరిసపల్లి గ్రామంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ప్రతిష్టాత్మక రక్షణ తయారీ యూనిట్కు రేపు శంకుస్థాపన జరగనుందని కలెక్టర్ విజయకృష్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ 489 కోట్ల రూపాయల పెట్టుబడితో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లీ పరీక్ష సౌకర్యాన్ని ఏర్పాటు చేయనుందని, ఈ యూనిట్ దేశ రక్షణ రంగంలో స్వదేశీ తయారీ సామర్థ్యాలను మరింతగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

0: ఉందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నా దేశం నా బాధ్యత పేరిట ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలను పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డిఫెన్స్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రితో కలిసి రేపు శంకుస్థాపన చేయనున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. వైశ్విక అనిశ్చితతాయాః ఆర్థిక సమాహ్వానానాం చ మధ్యే బ్రిక్స్ దేశాః రచనాత్మికాం భూమికాం నిర్వహంతీతి భారతేన దృఢతయా ప్రతిపాదితం. నవదిల్ల్యాం అద్య ద్విదివసీయ బ్రిక్స్ విదేశమంత్రిణాం సమ్మేళనస్య ఆరంభః అభవత్. శ్వః ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఆబుధాబీ యాత్రాయాః సమయే భారత UAE దేశౌ ద్వైపాక్షిక సంబంధాన్ అగ్రిమస్తరే నయితుం సజ్జతే స్తః. కాంగ్రెస్ దళస్య నేతా VD సతీశన్ వర్యః కేరళం రాజ్యస్య ముఖ్యమంత్రి భవిష్యతి. భారతస్య నిర్వాచనాయోగేన స్పష్టం యథార్థం చ మతదాతృసూచీం సునిశ్చేతుం షోడశ రాజ్యేషు త్రిషు కేంద్రశాసిత ప్రదేశేషు చ SIR ఇత్యస్య తృతీయ చరణస్య ఘోషణా కృతా. అపి చ అమెరికాదేశస్య రాష్ట్రపతిః డొనాల్డ్ ట్రంపః తథా చీనదేశస్య రాష్ట్రపతిః షీ జిన్ఫింగ్ ఇత్యేషః చ బీజింగ్ నగరె మహత్వపూర్ణం వార్తాలాపం కృతవంతౌ. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య నవదిల్ల్యాం బ్రిక్స్ విదేశమంత్రిమండలస్య విదేశమంత్రిభిః సహ మేళనం కృతం. రూసదేశస్య విదేశమంత్రి సర్గేయ్ లావరోవః, ఇరానదేశస్య విదేశమంత్రి అబ్బాస్ అరాఘచి, దక్షిణాఫ్రికాదేశస్య విదేశమంత్రి రొనాల్డ్ లామోలా, బ్రాజిలదేశస్య విదేశమంత్రి మౌరో వియేరా ఇత్యాదయః అద్య ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ మేళనం కృతవంతః. ఇదముపవేశనం నవదిల్ల్యాం ప్రచలితే బ్రిక్స్ విదేశమంత్రిమండలస్య సమ్మేళనానంతరం అభవత్. ततः पूर्वं विदेशमंत्री डॉक्टर एस जयशंकरः स्वस्य प्रारंभिके भाषणे उक्तवान् यत् वैश्विक व्यवस्थायाः केन्द्रस्थाने शान्तिः सुरक्षा चास्ति. सः अवदत् यत् अद्यतनीयाः संघर्षाः केवलं संवादस्य कूटनीतेः च महत्त्वं प्रदर्शयन्ति. सः अवधानं दत्तवान् यत् वर्तमानसंघर्षाः आर्थिक अनिश्चितताः వ్యాపారస్య తంత్రజ్ఞానస్య ఋతుదశా సమాహ్వానాని చ వైశ్విక పరిదృశ్యం నిర్మీయంతే. తథా చ అస్మిన్ విషయే బ్రిక్స్ దేశాః రచనాత్మక స్థిరతాం చ ఆనేతుం మహత్వపూర్ణాం భూమికాం నిర్వహంతి. డాక్టర్ జయశంకరః సహభాగి దేశానాం తేసాం ఉపస్థిత్యై బ్రిక్స్ సంరచనాయాః అంతః సహకారం సుదృఢీకరణాయ నిరంతరం ప్రతిబద్ధతాయై చ ధన్యవాదం ప్రదదాత్. ఊర్జాయాః, ఆహారస్య, ఉర్వరకస్య, స్వాస్థ్య సురక్షయాః చ విషయే నైకే దేశాః నిరంతరం సమాహ్వానానాం సమ్ముఖీకరణం కుర్వంతః సంతీతి మంత్రిణా ఉక్తం. శ్వః శుక్రవాసరే అబుధాబీనగరే యదా ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః UAE దేశస్య రాష్ట్రపతినా షేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్యాన్ ఇత్యనేన సహ మేళనం భవిష్యతి, తదా భారత్ UAE దేశయోః మధ్యే దృఢం సహభాగిత్వం అగ్రిమస్తరే నయితుం సజ్జతాస్తి. ఉభౌ నేతారౌ సమగ్ర సామరిక సహభాగిత్వస్య పూర్ణవ్యాప్తిః సమీక్షితవంతౌ. తథా చ అనేకేషాం మహత్వపూర్ణానాం సంధేః ఆదానప్రదానస్య సాక్షిభూతౌ. ఔపచారిక సామరిక రక్షా సహభాగితాయాః కృతే కార్యం కర్తుం ఆశయపత్రం ఏవ సర్వాధికం పరిణామాత్మకం ఆసీతీతి. ద్వైపాక్షిక సురక్షా సంబంధేషు ప్రముఖం సోపానమాసీత్. దశదినాని యావత్ ప్రచలితం ఉచ్చ నాటకీయతాం ఉత్కంఠాం చ సమాప్య కాంగ్రెస్ దళేన అద్య VD సతీశన్ ఇత్యస్య నామ కేరళం రాజ్యస్య నూతన ముఖ్యమంత్రి రూపేణ ఘోషితం. एषा घोषणा नवदिल्ल्यां वार्ताहर सम्मेलने कांग्रेस नेतारः अजयमाकनः, मुकुलवासनिकः

0: भविष्यति। अन्ते मुख्यवार्ताः पुनः एकवारम्। वैश्विक अनिश्चितताया आर्थिक समाह्वानानां च मध्ये ब्रिक्सदेशाः रचनात्मिकां भूमिकां निर्वहन्तीति भारतेन दृढतया प्रतिपादितम्। श्वः प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः आबुधाबी यात्रायाः समये भारत यूएई देशौ द्वैपाक्षिक सम्बन्धान् अग्रिमस्तरे नेतुं सज्जते स्तः। कांग्रेस दलस्य नेता वी डी सतीशन वर्यः केरलम् राज्यस्य मुख्यमन्त्री भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, మా నిలయంలో సమయం 6:30. ఇప్పుడు విందాం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని వివరాలు వినే ముందు
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: आकाशवाणी 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని వివరాలు విందాం. ఆకాశవాణి భారతదేశంలో సమాచార, విద్య మరియు వినోద రంగాలలో దశాబ్దాలుగా ఎనలేని సేవలను అందిస్తుంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో పనిచేసే ఆకాశవాణి మారుమూల గ్రామాలకు సహితం ప్రభుత్వ పథకాలను, అత్యవసర సమాచారాన్ని చేరవేస్తూ ప్రజావాణిగా నిలిచింది. ఆకాశవాణి జాతీయ, అంతర్జాతీయ మరియు ప్రాంతీయ వార్తలను ఎప్పటికప్పుడు విశ్వసనీయంగా ప్రజలకు చేరవేస్తుంది. తుఫానులు, వరదలు, భూకంపాల సమయాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేసి కోట్లాది ప్రజల రక్షణలో ఆకాశవాణి పాత్ర కీలకం. కిసాన్ వాణి వంటి కార్యక్రమాల ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వాతావరణం, మార్కెట్ ధరలు వివరాలు అందించడంలో ఆకాశవాణి సేవ గణనీయం. పోలియో నిర్మూలన, అంటువ్యాధుల నివారణ మరియు గ్రామీణ ఆరోగ్యంపై వైద్యుల సలహాలను ప్రసారం చేయడం ద్వారా ఆకాశవాణి సేవలందిస్తుంది. ఆకాశవాణి ద్వారా సంక్షేమ పథకాలను, డిజిటల్ ఇండియా వంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి చేరవేస్తుంది. దేశ ప్రధానమంత్రి ప్రజలతో నేరుగా తన ఆలోచనలను పంచుకోవడానికి మరియు సామాన్యుల సేవలో గుర్తించడానికి ఆకాశవాణి వేదికగా నిలిచింది. కర్ణాటక, హిందుస్థానీ సంగీత కచేరీలను నిరంతరం ప్రసారం చేస్తూ భారతీయ సాంప్రదాయ కళలకు ఆకాశవాణి జీవం పోస్తుంది. యువతలోని ప్రతిభను వెలికితీయడానికి వారి కెరీర్ గైడెన్స్కు ఆకాశవాణి దోహదపడుతుంది. నేటి ఆధునిక సమాజానికి అనుగుణంగా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా డిజిటల్ సేవలను అందిస్తోంది. ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణి వివరాలు విన్నారు. శ్రోతల గమనికకు, హ్యాండ్లూమ్ టెక్స్టైల్ టెక్నాలజీలో ప్రవేశాలు. శ్రీ పగడకోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ వెంకటగిరి తిరుపతి జిల్లాలోని

సంస్థలో హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీలో 3 సంవత్సరముల డిప్లొమా కోర్సులో శిక్షణ ఇచ్చి కేంద్ర ప్రభుత్వ జౌళి శాఖ వారిచే సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఈ సంస్థలో దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర మరియు పాండిచ్చేరి రాష్ట్రములకు సంబంధించిన అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. భారతదేశంలో 11 హ్యాండ్లూమ్ ఇన్స్టిట్యూట్లో వెంకటగిరి ఇన్స్టిట్యూట్ ఒకటి. 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులకు వారి మార్కుల మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్మీడియట్, ఎంపీసీ మరియు ఐటీఐ 2 సంవత్సరములు పాస్ అయిన వారు నేరుగా 2వ సంవత్సరంలో చేరవచ్చు. ఈ కోర్స్ చదివిన వారందరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు స్టైఫండ్ నెలకు 25,000 రూపాయలు పొందుటకు అర్హులు. ఈ కోర్స్ పూర్తి చేసిన వారికి వెంటనే క్యాంపస్ సెలక్షన్ ద్వారా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఇంకా చేనేత మరియు జౌళి శాఖకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాల కొరకు వీరికి అవకాశం కలదు. ఈ కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుటకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉన్నత చదువులు చదవాలనుకున్న వారు ఈ కోర్సు చేసిన తరువాత నేరుగా 2వ సంవత్సరం బీటెక్ నందు ప్రవేశించవచ్చు. ఇతర వివరముల కొరకు కాలేజ్ వెబ్సైట్ www.iihtvgr.com ను సందర్శించగలరు. మరింత సమాచారం కొరకు ఫోన్ నంబర్ 9399968729866 1699 08, మరొక నంబర్ 9010243054. ఫోన్ నంబర్లు మరొకసారి 9399936872, మరొక నంబర్ 9866169908, మరొక నంబర్ 9010243054లను సంప్రదించగలరు. అప్లికేషన్లు స్వీకరణకు చివరి తేదీ 30/5/2026. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2/107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం భక్తి కుసుమాలు.

అనంత లీలాగుణ సంపన్నుడవైన ఓ పరమేశ్వర, ఎన్నో అవతారాలతో ఈ మానవ జాతికి తరుణోపాయం అనుగ్రహించిన నువ్వు గోకులంలో వసుదేవ సుతునిగా కృష్ణ భగవానుడివై ప్రభవించి దేవకీదేవికి అవ్యయానందం అందించి మహామహుల అంజలులు అందుకుంటూ జగద్గురువైన నీకు మా హృదయ పుష్పాంజలులు.

0: శ్రోతలు, ఇంతవరకు భక్తి కుసుమాల కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన, సమ్మిళిత వృద్ధికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, ఎల్పిజి, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడ్డానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికాసేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్ యుఏఈలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. అబుదాబి పర్యటన అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధాని నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది 2వసారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ఆదివారం నాడు స్వీడన్లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టన్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నాడు నార్వే చేరుకుంటారు. ప్రధాని మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్దిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలియజేశారు. పర్యటనలో చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షులు సెర్గియో మటరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్జీ, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియేరా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. అంతకుముందు ప్రారంభ ఉపన్యాసం చేసిన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతి భద్రతలు అత్యంత ప్రధానమైనవని, ఇటీవల తలెత్తిన ఘర్షణలపై చర్చలు దౌత్యం ప్రాముఖ్యతను చెబుతున్నాయని అన్నారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన, సమ్మిళిత వృద్ధికి ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై బ్రిక్ దేశాల మధ్య ఉమ్మడి ఆసక్తి ఉందని ఆయన అన్నారు. తమిళనాడులో ఈరోజు ఏఐఏడిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి రాష్ట గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేల వర్గానికి సంబంధించి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ అంశంపై స్పీకర్ జేసీడి ప్రభాకర్తో చర్చించాలని గవర్నర్ను కోరారు. టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ విప్ ఓఎస్ మణియన్ ఆదేశించినప్పటికీ ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని 25 మంది ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేలు విప్ను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీనిపై

అందించిన ఎడప్పాడి పళనిస్వామి వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు వేలుమణి నేతృత్వంలోని వర్గాన్ని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, ఎల్పీజీ, సహజవాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడ్డానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో మారుతున్న పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా గృహ అవసరాల ఎల్పీజీ సరఫరా సాఫీగా సాగుతోందని, ఎక్కడా కూడా పంపిణీ కేంద్రాల వద్ద నిల్వలు నిలిచిపోయిన దాఖలాలు లేవని తెలియజేశారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నుండి ఇప్పటివరకు 7 లక్షలకు పైగా కొత్త ఎల్పీజీ కనెక్షన్లివ్వగా సుమారు 7,50,000 మంది కొత్త వినియోగదారులు పీఎన్జీ కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారని ఆమె చెప్పారు. గత 3 రోజుల్లో సుమారు 1,40,00,000 ఎల్పీజీ బుకింగులు రాగా, వాటిలో దాదాపు 1,39,00,000 బుకింగ్లను పూర్తి చేసినట్టు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులను అనుసరించి ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రిత్వ శాఖ గ్రామీణాభివృద్దితో సహా ఇతర సంబంధిత విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి పిలుపు మేరకు మంత్రిత్వ శాఖ స్థాయిలో వచ్చే ఏడాది వరకు బంగారం కొనుగోలు చేయకూడదని నిర్ణయించినట్టు తెలిపారు. దీంతోపాటు ప్రజా ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైనవి తప్ప విదేశీ పర్యటనలు చేపట్టరాదని పేర్కొన్నారు. మనం దిగుమతి చేసుకుంటున్న వంట నూనెలను పొదుపుగా వాడవలసిన అవసరం ఉందని చెప్పారు. అలాగే సాధ్యమైన చోటల్లా ప్రజా రవాణాను ఉపయోగించుకోవడానికి ప్రోత్సహించాలని కోరారు. ఎరువుల సమతుల్య వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా గ్రామస్థాయిల్లో ప్రచారాన్ని ప్రారంభించిందని కూడా తెలియజేశారు. 2026-27 మార్కెటింగ్ సీజన్కు గాను 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచినందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, వరి క్వింటాలుకు 2,369 రూపాయల నుండి 2,441 రూపాయలకు, జొన్న క్వింటాలుకు 3,699 రూపాయల నుండి 4,023 రూపాయలకు, సజ్జలు క్వింటాలుకు 2,775 రూపాయల నుండి 2,900 రూపాయలకు, మొక్కజొన్న క్వింటాలుకు 10 రూపాయలు పెరిగి 2,410 రూపాయలకు చేరిందని అన్నారు. ఈ పెరిగిన మద్దతు ధరల వల్ల దేశంలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చౌహాన్ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కొంకణ్, గోవా తీర ప్రాంతాల్లో రోజంతా వేడితో కూడిన ఉక్కపోత వాతావరణం ఉంటుందని చెప్పింది. దేశ ఈశాన్య ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కర్ణాటక, జార్ఖండ్, ఉత్తర కర్ణాటకలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, బీహార్, ఛత్తీస్గఢ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన, సమ్మిళిత వృద్దికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, ఎల్పీజీ, సహజవాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూసేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం

0: అని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, మా నిలయంలో సమయం 7:15. ఇప్పుడు విందాం

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధుల గురించి తిరుపతి పశు వైద్య కళాశాల పశు ఉత్పత్తుల సాంకేతిక శాస్త్ర విభాగ శాస్త్రవేత్త డాక్టర్ జడ్ నవీన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. పరిచయం వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: వెంకటేశన్న, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి మనం ఎరువులేనా పురుగు మందులేనా ఇన్నీ వేసి పంటలు దిగుబడి రాక నానా యాతనలు పడతా ఉండం కదా. వెనకటికి మన పెద్దోళ్ళు ఏమీ లేకనే భూముల్లో బంగారం పండించరు కదయ్యా.
2: నిజమే చిన్నమ్మ, మనమేం చేస్తిమి? పోటీ ఇవ్వడి రసాయనాలు నేలలో కుమ్మరిస్తిమి, నేల పాడు చేసుకుంటుమి.
1: మరది అందుకేనయ్యా పెద్దల మాట సర్దిమూట అంటారు.
2: బాగా చెప్తివి చిన్నమ్మ, ఇప్పుడు కూడా మించిపోలే. ఆ వెనకటి సేద్యం చెయ్యండనేసి ప్రభుత్వం రైతులందరికీ చెప్తా ఉంది. దీనికోసమే పరంపరాగత్ కృషి వికాస యోజన అనే పథకం తెచ్చి దీనికోసం 300 కోట్లు ఖర్చు చేయాలని ఉండదంట.
1: చాలా మంచి పని కదా వెంకటేశం. వెనకటి మాదిరి పశువుల పెంటేనా కోళ్ల పెంటేనా ఆకులు అలుములు దొక్కేదైనా ఇవన్నీ భూమికి చేరిస్తే మరి భూమి బంగారం కాదంటయ్యా.
2: అది సంగతి, నేల తల్లిని కాపాడితే మరి మన పంట పండినట్టే కదా. మరి మనోళ్ళందరికీ చెప్పు ఈ మాట.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत।
6: రైతు మిత్రులకు నమస్కారం. ఈరోజు మనకు మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధుల గురించి అవగాహన కల్పించేందుకు మనతో పాటు తిరుపతి పశు వైద్య కళాశాల పశు ఉత్పత్తుల సాంకేతిక శాస్త్ర విభాగపు శాస్త్రవేత్త డాక్టర్ జెడ్ నవీన్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
7: నమస్కారం అండి.
6: సార్, ముందుగా ఇప్పుడు ఈ మాంసం అనేక రకాలుగా మనకు ఆరోగ్యదాయకమని అనుకుంటాము, ప్రత్యేకంగా ఈ ప్రోటీన్ ఇలాంటివి మాంసం ద్వారా అందుతాయి అంటుంటారు. మరి ఈ మాంసం ద్వారా మనకి ఏమైనా వ్యాధులు కూడా సంభవించే ప్రమాదం ఉందా?
7: సాధారణంగా మనుషుల నుండి పశువులకు, అలాగే పశువుల నుండి మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అని అంటాం. మనుషులలో వచ్చే వ్యాధులలో

0: 70% వ్యాధులు ఆ వ్యాధి కలుగు చేసే సూక్ష్మక్రిములు పశువులలో వృద్ధి చెంది ఆ పశువులను మనుషులు స్పృశించడం ద్వారా ఆ పశువుల మలమూత్రాల ద్వారా అంతేకాక వ్యాధితో ఉన్న పశువుల పాలు మరియు మాంసము మనుషులు తీసుకోవడం ద్వారా వ్యాప్తి చెందుతాయి. మాంసము మరియు పాల ద్వారా వ్యాపించే జూనోటిక్ వ్యాధులు ప్రజారోగ్యానికి గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తాయి.
1: సార్, మరి ఇప్పుడు మీరు చెప్పిన ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతాయని, వాటి గురించి కాస్త సవివరంగా తెలియజేస్తారా?
0: తప్పకుండా అండి. వ్యాధిని కలుగు చేసే కారకాలను బట్టి ఇవి ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. మొదటిది మాంసం ద్వారా వ్యాప్తి చెందే బ్యాక్టీరియల్ జూనోటిక్ వ్యాధులు. రెండవది మాంసం ద్వారా వ్యాప్తి చెందే వైరల్ జూనోటిక్ వ్యాధులు. మరి చివరగా మాంసం ద్వారా వ్యాప్తి చెందే పారాసైటిక్ అనగా పరాన్నజీవుల ద్వారా వచ్చే జూనోటిక్ వ్యాధులు.
1: సార్, మరి ఇప్పుడు 3 రకాలుగా విభజించారు, అయితే ఇందులో ఈ బ్యాక్టీరియల్ జూనోటిక్ వ్యాధుల గురించి తెలియజేస్తారా?
0: ఈ బ్యాక్టీరియల్ జూనోటిక్ వ్యాధులకు ముఖ్య కారణము వివిధ రకములైన బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియల్ జూనోటిక్ వ్యాధుల్లో ముఖ్యమైనవి ఒక 4-5 మీకు తెలియజేస్తాను. అందులో మొదటిది యాంథ్రాక్స్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న జూనోటిక్ వ్యాధి. అంతేకాక మన చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలలో కూడా సాధారణంగా కనిపించే వ్యాధి. ఈ వ్యాధికి కారకం బ్యాసిల్లస్ యాంథ్రాసిస్ అనే బ్యాక్టీరియా. ఈ వ్యాధి వచ్చిన గొర్రెలు మేకలు ఆకస్మికంగా మరణిస్తాయి. అట్లు ఆకస్మికంగా మరణించిన గొర్రెల మేకల మాంసాన్ని కారకం తెలియకుండా తినడం వలన మనుషులకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. మనుషుల శరీరం పైన నల్లటి పుండ్లు లాంటి గాయాలు సంభవిస్తాయి. దీనినే క్యుటేనియస్ యాంథ్రాక్స్ అని అంటాం. అంతేకాకుండా మనుషులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన అనారోగ్యము ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి మాంసం ద్వారా మాత్రమే కాకుండా ఉన్ని ఉత్పత్తి చేసే గొర్రెల జాతుల నుండి బొచ్చును కత్తిరించే మనుషులకు కూడా ఈ వ్యాధి వచ్చి తద్వారా మనుషులకు శ్వాసకోశ అనారోగ్యం కలిగిస్తుంది.
1: సార్, మరి దీనికి నివారణ ఎలా అంటారు?
0: దీనికి నివారణ అనుమానాస్పదంగా మృతి చెందిన జంతువుల మృతదేహాలను తాకకుండా ఉండడమే. జంతువులకు వార్షిక టీకాలు వేయించడం ద్వారా ఈ వ్యాధిని మనం నివారించవచ్చు. మరి రెండవదిగా చూస్తే సాల్మోనెల్లోసిస్. సాల్మోనెల్లోసిస్ అనే వ్యాధి ముఖ్యంగా కోళ్ల ద్వారా మనుషులకు వ్యాపించే జూనోటిక్ వ్యాధి. ఈ సాల్మోనెల్లోసిస్ బ్యాక్టీరియా ఎక్కువగా కోళ్ల ప్రేగులలో ఉంటుంది. కోడి రెట్టల ద్వారా బయటకు వచ్చి వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. కోడి రెట్ట ద్వారా వాతావరణమే మాత్రమే కాక కోడి శరీర భాగాలు, కోడి గుడ్లను కూడా కలుషితం చేస్తుంది. ఈ కోడి రెట్ల ద్వారా కలుషితమైన కోడి శరీర భాగాన్ని అంటే మాంసాన్ని సరిగ్గా కడగకుండా, సరిగ్గా ఉడికించకుండా తినడం వల్ల మనుషులకు ఈ సాల్మోనెల్లోసిస్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి వలన మనుషులలో జ్వరము, వాంతులు, రక్తంతో కూడిన విరేచనాలు రావచ్చు. ఇంతేకాక కోడి రెట్టల ద్వారా కలుషితమైన కోడి గుడ్లను పచ్చిగా కానీ సరిగ్గా ఉడికించకుండా ఆరగించడం ద్వారా కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కోళ్లను కేజ్లలో కాకుండా గుంపులుగా పెంచే షెడ్లలో ఈ వ్యాధి త్వరగా వ్యాప్తి చెందుతుంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ సాల్మోనెల్లోసిస్ నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు?
0: ముఖ్యంగా కోడి షెడ్లలో తేమ లేకుండా చూసుకోవాలి. అలాగే నీరు నిల్వ ఉండకుండా లిట్టర్లో తేమ లేకుండా చూసుకోవడం, కోడి రెట్టల ద్వారా కలుషితమైన లిట్టర్ను ఎప్పటికప్పుడు మార్చుకొని లిట్టర్ పొడిగా ఉండేటట్లు చూసుకోవడం, షెడ్డును పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిని మనము నివారించవచ్చు. ఇవే కాక మనం గమనించినట్లయితే మరో ముఖ్యమైన బ్యాక్టీరియల్ జూనోటిక్ డిసీజ్ ఏమిటంటే అది బ్రూసెల్లోసిస్. ఈ వ్యాధి బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. గొర్రెలు,

0: మేకలు, గేదెలు, ఆవులలో గర్భస్రావాలు కలుగజేయడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. అట్లు గర్భస్రావం జరిగిన తరువాత ఆ పశువుల పాలను సరిగా కాగబెట్టకుండా త్రాగడం, ఆ పశువులను తరచుగా తాగుతూ ఉండటం ద్వారా ఈ వ్యాధి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తికి తరచుగా తరంగాలుగా వచ్చే జ్వరము, చలి, అలసట మొదలగున్న లక్షణాలు కనిపిస్తాయి. మరొక బ్యాక్టీరియల్ జూనోటిక్ డిసీజ్ అనేది లిస్టీరియోసిస్. ఈ లిస్టీరియోసిస్ పాతరగడ్డి ద్వారా లేక పాడైపోయిన దాణా ద్వారా పశువులకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన పశువుల మాంసం తినడం ద్వారా మనుషులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరం, ఎందుకంటే ఇది గర్భిణీ స్త్రీలలో గర్భస్రావాలు కూడా కలిగిస్తుంది. ఇక తదుపరి ఈకోలై బ్యాక్టీరియా. ఈకోలై బ్యాక్టీరియాలో O157H7 అనే రకం మనుషులకు వ్యాధికారకం. వ్యాధి సోకిన పశువుల మల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ప్రమాదకరమైన టాక్సిన్స్ ద్వారా మనుషులలో తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలు, కొన్ని సందర్భాలలో కిడ్నీలు పాడైపోవటం జరగవచ్చు. సరిగ్గా వేడి చేయని పిజ్జాలు, బర్గర్లు తినకూడదు. అలాగే మాంసం ప్రాసెసింగ్ చేసేటప్పుడు కత్తులు, మాంసాన్ని కోసే బోర్డులు, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ రకంగా చేసినట్లయితే ఈ బ్యాక్టీరియల్ జీనోటిక్ వ్యాధులు రాకుండా మనం నివారించుకోవచ్చు.
1: సార్, మరి ఇందాక మీరు చెప్పారు ఈ జూనాటిక్ వ్యాధులు వైరస్ వల్ల కూడా సంక్రమిస్తాయని.
0: అవునండి.
1: మరి వైరస్ల ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి వివరిస్తారా?
0: తప్పకుండా అండి. ఈ వైరస్ ద్వారా వ్యాప్తి చెందే జూనాటిక్ వ్యాధులలో మనం ఈ మధ్య కాలంలో తరచుగా వింటున్న వ్యాధి పేరు నీఫా వైరస్. ఈ నీఫా వైరస్ అనేది పండ్లను తినే గబ్బిలాల ద్వారా పందులకు, ఆ పందుల నుండి మనుషులకు సంక్రమిస్తుంది. పందులలో శ్వాస సంబంధిత అనారోగ్యం కలిగిస్తే మనుషులలో మెదడువాపు అంటే ఎన్సెఫలైటిస్ కలిగించి మరణాలు కూడా సంభవించేటట్లు చేస్తుంది. ఈ వ్యాధి సోకిన మనుషులలో మరణాలు ఎక్కువగా ఉండటం వలన ఇది అత్యంత ప్రమాదకరంగా ఎంచవచ్చు. తర్వాత వైరల్ వ్యాధి స్వైన్ ఫ్లూ. ఇది పంది మాంసం ద్వారానే మాత్రమే కాకుండా వ్యాధిగ్రస్త పందుల దగ్గర పనిచేసే వారికి శ్వాస ద్వారా కూడా వ్యాపిస్తుంది. పందులు ఈ వైరస్ను పెరిగేటట్లు చేసి అంటే యాంప్లిఫయర్గా ఉండి కొత్త కొత్త వేరియంట్లను వ్యాప్తి చేయడానికి దారితీస్తుంది. తర్వాత ముఖ్యమైన వైరల్ జీనోటిక్ వ్యాధి ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా. ఇది H5N1 వైరస్ వలన కలుగుతుంది. కోడి రెట్ట ద్వారా ఈ వైరస్ వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. ఇది కోడి మాంసము, గ్రుడ్ల ద్వారా, అంతేకాకుండా కోడి వధ సమయంలో విస్తరించే శ్వాస బిందువుల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. మనుషులలో తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలు, న్యూమోనియా, శ్వాస వైఫల్యం కూడా దారితీస్తుంది. కోళ్ల షెడ్లలో చనిపోయిన పక్షులు సురక్షితంగా తొలగించడం ద్వారా, అనుమానాస్పద కోళ్లను వేరు చేయడం ద్వారా, వ్యాధి ఉన్న కోళ్లను నిర్మూలించడం ద్వారా మనము ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వ్యాధిని వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. ఇవి మాత్రమే కాక మరొక వ్యాధి హెపటైటిస్ ఇ. ఇది సరిగ్గా ఉడికించని పంది కాలేయం, పంది మాంసం లేదా కలుషిత నీటి ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. మనుషులలో ఇది జ్వరము, అలసట, కడుపులో అసౌకర్యము, కాలేయ వాపు వంటివి కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలకు మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం.
1: సార్, అయితే ఈ పరాన్న జీవుల ద్వారా వ్యాపించే జూనాటిక్ వ్యాధులు ఏంటి?
0: ఈ పరాన్న జీవులు మనుషులలో ఉండి మనం తినే ఆహారం అవి తీసుకొని మనుషులలో నుండి బాహ్య ప్రపంచానికి వెళ్ళి తద్వారా రోగాలను విస్తరింపజేస్తాయి. ఈ పరాన్న జీవుల ద్వారా వ్యాపించే జూనోటిక్ వ్యాధుల్లో

0: మొట్టమొదటిగా ట్రైకినెల్లోసిస్ అని చెప్పవచ్చు. ఈ వ్యాధి ట్రైకినెల్లా స్పైరాలిస్ అనే పరాన్నజీవి వలన కలుగుతుంది. ఈ ట్రైకినెల్లా స్పైరాలిస్ అనే పరాన్నజీవి పందుల కండరాలలో సిస్టు రూపంలో ఉంటుంది. ఇంతేకాకుండా ఈ ట్రైకినెల్లా స్పైరాలిసిస్ అనేది అడవి పందుల వేట మాంసం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే వ్యాధి. సరిగ్గా ఉడికించని పంది మాంసము, ముఖ్యంగా అడవి పంది మాంసం తినడం వలన మనుషులకు జ్వరము, కండరాల నొప్పి, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. మాంసాన్ని వండేటప్పుడు తగినంత సమయం వరకు, అంతేకాక తగినంత ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తే ఈ పరాన్నజీవి చనిపోతుంది. అంతేకాక మాంసాన్ని -18 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 3 వారాలు ఫ్రీజ్ చేయటం వలన ఈ పరాన్నజీవి యొక్క లార్వా చనిపోయేటట్లు చేయవచ్చు. ఈ పరాన్నజీవుల ద్వారా వ్యాపించే 2వ జూనోటిక్ వ్యాధి ఏంటంటే టాక్సోప్లాస్మోసిస్. టాక్సోప్లాస్మా గోండై అనే పరాన్నజీవి పిల్లుల మలం ద్వారా పర్యావరణంలోనికి ప్రవేశించి పర్యావరణాన్ని, జంతువుల మేతను కలుషితపరుస్తాయి. ఈ మేత తిన్న మేకలు, గొర్రెలలో ఉండే కండరాలలు లేదా మాంసంలో సిస్టులుగా ఏర్పడి ఉంటాయి. ఎప్పుడైతే సరిగ్గా ఉడికించని గొర్రెల మేకల కండరాలు లేదా మాంసం తినడం ద్వారా ఈ సిస్టులు పరాన్నజీవిగా మనుషులలో ప్రవేశించి వ్యాధికారకంగా చేసి మనుషులలో ఫ్లూ వంటి లక్షణాలు కలిగిస్తాయి. ఈ పరాన్నజీవి వలన గర్భిణులకు అత్యంత ప్రమాదం జరుగుతుంది. ఎలా అంటే శిశువులలో జన్యులోపాలను, ఇతర సమస్యలను కలిగిస్తుంది. కనుక ఈ పరాన్నజీవి గర్భిణీలకు, చిన్న శిశువులకు అత్యంత ప్రమాదకరం. తర్వాతి పరాన్నజీవి హైడాడిటోసిస్. ఈ జూనోటిక్ వ్యాధి ఎకినోకోకస్ అనేబడే పరాన్నజీవి ద్వారా కలుగుతుంది. ఇది మన మామూలుగా ఇంటి చుట్టూ ఉండే కుక్కల మలం ద్వారా ఈ పరాన్నజీవి గుడ్డులు పరిసరాలను కలుషితం చేసి తద్వారా మానవునిలోనికి ప్రవేశించి మనుషుల యొక్క కాలేయం లేదా ఊపిరితిత్తులలో సిస్టులుగా ఏర్పడతాయి. ఈ సిస్టులు పెద్దవి అయ్యి పగిలి అలర్జిక్ రియాక్షన్లు కలుగు చేస్తాయి. చనిపోయిన జంతువులు అంతర్గత అవయవాలను పచ్చిగా ఉన్నప్పుడు కుక్కలు తినడం ద్వారా ఈ వ్యాధి కుక్కలకు, తద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఇక చివరిగా సార్కోసిస్టోసిస్ అనే పరాన్నజీవి జూనోటిక్ వ్యాధి. ఈ పరాన్నజీవి గొర్రెలు, పశువుల కండరాలలో నివాసం ఉంటుంది. సరిగ్గా ఉడికించని మాంసం తినడం ద్వారా మనుషులలో విరేచనాలు, తీవ్రమైన కడుపు నొప్పి, కడుపులో అసౌకర్యం కలుగుతాయి.
1: సార్ మరి ఇప్పుడు మీరు 3 రకాల జూనోటిక్ వ్యాధులు, అంటే వైరస్ ద్వారా కలిగేవి, బ్యాక్టీరియా ద్వారా కలిగేవి, అలాగే పరాన్నజీవుల ద్వారా కలిగేవి వివరించారు. మరి ఇలాంటి జూనోటిక్ వ్యాధుల నివారణ ఎలా అంటారు?
0: ఈ వ్యాధుల నివారణ అత్యంత కీలకం. ఎందుకంటే ఈ జూనోటిక్ వ్యాధి కారకాలు మనుషుల శరీరంలోకి ప్రవేశించిన తరువాత లక్షణాలు గమనించి తర్వాత వైద్యం తీసుకోవడం అన్నది ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాక మనుషుల ఆరోగ్యాన్ని కూడా అఫెక్ట్ చేసే పరిస్థితి. అందుకనే ఈ వ్యాధి సోకకుండా నివారణ చేయడం చాలా ముఖ్యం. ఈ జూనోటిక్ వ్యాధుల నివారణ ముఖ్యంగా 3 రకాలుగా మనం చూడవచ్చు. మొదటిది వ్యక్తిగత పరిశుభ్రత, 2వది పరిసరాల పరిశుభ్రత, 3వది ఫామ్ బయోసెక్యూరిటీ, అంటే ఫామ్ జీవభద్రత. మొదటిగా వ్యక్తిగత పరిశుభ్రతకు వస్తే, ఈనాటి రైతులందరూ కూడా ఏదో ఒక రూపంలో పెంపుడు జంతువులతో రోజులో 75% కలిసే ఉంటారు. ఎప్పటికప్పుడు పశువులను కడగటం ద్వారా కానీ, మేతకు తీసుకువెళ్ళడం ద్వారా కానీ పశువులను తాకుతూ ఉంటారు. ఎప్పుడైతే వారి వారి దినచర్య ముగించుకొని భోజనం చేయటానికి సిద్ధపడతారో తప్పనిసరిగా చేతులు కడుక్కోవడం అనేది మొట్టమొదటి వ్యక్తిగత పరిశుభ్రత. ఏ

0: చేసి వచ్చిన మనుషుల నుండి పశువులకి కావచ్చు, పశువుల నుండి మనుషులకు కావచ్చు వ్యాప్తి చెందే ముఖ్యమైన అవకాశం చేతి స్పర్శ. కాబట్టి మనం ఆహారాన్ని భుజించే ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కొని, శుభ్రంగా చేతులు కడుక్కొని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ మన ఆహార పద్ధతులను పాటించినట్లయితే ఈ ఎటువంటి జూనోటిక్ వ్యాధి అయినా పశువుల నుండి మనుషులకు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. ఇక రెండవదిగా వస్తే పరిసరాల పరిశుభ్రత. పరిసరాల పరిశుభ్రత అంటే మామూలుగా మనం అనుకున్నది ఏంటంటే మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం. అలా చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఇంటిలోని చెత్తను తీసుకువెళ్ళి పక్క ఇంట్లో వేస్తాం. మన పరిశుభ్రత సరిపోతుందని మనం అనుకుంటాం, కానీ పరిసరాల పరిశుభ్రత అన్నది అత్యంత ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు మన పరిసరాలలో మనం ఇంతకుముందు చూసిన జూనోటిక్ వ్యాధులలో చాలా వరకు పశువులు, గొర్రెలు, కోళ్ళు మాత్రమే కాకుండా పిల్లులు, కుక్కలు, వాటి విసర్జించే మలం ద్వారా కూడా మన ఆహారం కలుషితమయ్యి ఆ వ్యాధులు మనకి సంక్రమించే పరిస్థితి ఉంది. కాబట్టి మన నివాస పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం అంత ముఖ్యమైన విషయం. ఇంతేకాక మూడవదిగా ఫామ్ బయోసెక్యూరిటీ. మనకి ఏదన్నా షెడ్డు ఉన్నట్లయితే అందులో మనం పనిచేసినప్పుడు కానీ అందులో ఉపయోగించే వివిధ పనిముట్లు కానీ సరిగ్గా పరిశుభ్రంగా ఉండేటట్లుగా చూసుకోవడం, అక్కడ వాడిన పరికరాలను అక్కడే శుభ్రపరచుకోవడం, శుభ్రపరచుకున్న తర్వాత మనము మన ఇంటికి చేరేటప్పుడు మన చేతులను మళ్ళీ ఇంకొకసారి పరిశుభ్రపరచుకోవడం ద్వారా ఈ జోనోటిక్ వ్యాధుల నివారణను మనం నివారించుకోవచ్చు.
1: ధన్యవాదాలు సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ఈ మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధుల గురించి చాలా చక్కని అవగాహన కల్పించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, ఈ జీవ భద్రత వీటి నివారణకు ఎంత కీలకమో కూడా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: యవ్వనంతో కెరటాలు తన్నుకున్న ఓ పడుచుని మామిడి తోటలో కలుసుకున్నాడు ఆ కుంటెగాడు. మనం పెళ్లి చేసుకుందాం రమ్మన్నాడు. చిలిపితనానికి చీర కట్టి సరసాలకు వారసత్వం వహించిన వారి సంభాషణ విందామా?

కొత్తగా పెళ్లైన పల్లెటూరు పడుచు జంట. మగడు ఒట్టి వెర్రిబాగులవాడు. తన పెళ్ళాం అందం చూసి ఆనందంతో పొగట్టలతో మురిపించాలనుకున్నాడు. అదును దొరికిందని ఆ పడుచు పెళ్ళాం వల్లమాలిన కోర్కెలు కోరుతుంది. అది ఈ పాట సారాంశం.

తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్నారు. ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమాలు విన్నారు. ఇంతటితో కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. శ్రోతలు, మా నిలయంలో సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలు వికసిత్ భారత్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వినవచ్చు.

0: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ శక్తి పథకం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ఇవాళ మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాలలో రాణిస్తూ ఉన్నారు. అయితే ఇంకా స్త్రీలు వెనుకబడే ఉన్నారని చెప్పక తప్పదు. స్వావలంబన దిశగా మహిళలు సాధికారత సాధించి మరింత శక్తివంతంగా ఎదగాలంటే వారికి ప్రభుత్వం అండదండలు ఎంతైనా అవసరమని భావించి గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అనేక స్త్రీశక్తి పథకాలకు శ్రీకారం చుట్టారు. సమాజంలో మహిళల పట్ల లింగ వివక్షత, వారి పట్ల చిన్న చూపు లేకుండా ఉండాలంటే ఆడబిడ్డ అంకురదశ నుంచి ఎదుర్కొంటున్న అన్ని ఇక్కట్లు తొలగించి వారికి అండదండలు ఉండాలన్న సంకల్పంతో మహిళల కోసం ఒక వినూత్నమైన పథకం తీసుకొచ్చారు. అదే మిషన్ శక్తి. ఈ పథకం ద్వారా మహిళలకు భద్రత, సాధికారత, సురక్ష కల్పించి అన్ని విధాలా వారికి అండదండగా ఉండాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గ్రామస్థాయి నుంచి అన్ని శాఖల సమన్వయంతో ఆడబిడ్డల చదువు, రక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతూ ఉంది. 15వ ఆర్థిక సంఘం ప్రకారం 2021-22 ప్రారంభమైన ఈ పథకం 2025-26 వరకు కొనసాగడం జరుగుతూ ఉంది. ఈ పథకం విధి విధానాలు, పథకం అమలు తీరుతెన్నులు మరియు మిషన్ శక్తి ప్రధాన లక్ష్యం గురించి తెలియజేయడానికి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారు మన ముందున్నారు. వారి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
2: ముందుగా అందరికి కూడా మా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నాం.
1: మేడం, మరి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ మిషన్ శక్తి అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది కదా, అసలు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ పథకం ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఏంటి, అంతిమంగా ఈ పథకం ద్వారా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరేదానికి అవకాశం ఉందంటారు?
2: మిషన్ శక్తి అనేది ఒక మంచి, చాలా గొప్ప పథకం అండి. ఇది ఒక బృహత్తర లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. గౌరవ మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వారు మహిళల కోసం చేస్తున్న వివిధ కార్యక్రమాలలో ఒక ప్రత్యేకమైన మరియు చాలా ఉపయుక్తమైన పథకం ఇది. ఒక ప్రాజెక్టుని నిర్ణీత లక్ష్యాలు, స్పష్టమైన సమయ పాలన మరియు మైలురాళ్లు కొలవగలిగిన ఫలితాలతో ఏర్పాటు చేసిన దాన్నే మిషన్ అంటారు. ఈ మిషన్ శక్తి అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే మహిళల భద్రత, రక్షణ మరియు సాధికారత కోసంగా మన భారత ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకాన్ని. ఇది ఒక సమగ్ర పథకం, మహిళలకు కావాల్సిన అన్ని విషయాలలో వాళ్ళకి చేయూతనివ్వడానికి ప్రారంభించిన పథకం ఇది.
1: స్త్రీల రక్షణ, భద్రత మరియు సాధికారత కోసం తీసుకొచ్చిన ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారు, ఈ పథకం ద్వారా ఏ కార్యక్రమాలు చేపడతారు?
2: మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఈ పథకం ఏర్పాటు చేయబడిందండి. మొట్టమొదటి 15వ ఫైనాన్స్ కమిషన్ కాలంలో, అంటే 2021-2022 సంవత్సరం నుంచి ప్రారంభించారు. అప్పటి నుంచి అమలు చేయడం ప్రారంభించారు. ఈ పథకాన్ని ముఖ్యంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు అమలు చేస్తారు. ఈ పథకం అనేది మహిళల జీవిత చక్ర నిరంతర రక్షణ కోసం, అంటే పుట్టినప్పటి నుంచి వారి వృద్ధాప్యం దాకా కూడా వారి వివిధ స్థాయిలలో వారికి వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించాలి, వారికి ఎటువంటి చేయూతనివ్వాలి, వారికి ఎటువంటి సహాయం మనం చేస్తే వారు అభివృద్ధిలో సమాన భాగస్వాములు అవుతారు అనే లక్ష్యానికి అనుగుణంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ మిషన్ శక్తి పథకం కింద మళ్ళీ రెండు ఉప ప్రధాన పథకాలు ఉన్నాయి. అవి ఒకటి సంభాల్. సంభాల్ అంటే హిందీ పదం, ఇది సంరక్షించడం అంటారు. రెండవది సామర్థ్య. సామర్థ్య అంటే మన మహిళల్లో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీయడం కోసం ఏర్పాటు చేసిన ఇవి రెండు ఉప పథకాలండి. ఈ సంబాల్ ఉప పథకం ఏంటంటే హింసకు గురైన మహిళలకు మద్దతునిస్తుంది. ఎలా ఇస్తుందంటే ఈ పథకం కింద మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి తరఫున వన్ స్టాప్ సెంటర్ అనే ఒక ఆఫీసును నడుపుతారు. మహిళా హెల్ప్ లైన్ అనేది 24 గంటలు పనిచేస్తుంది. మరియు బేటీ బచావో బేటీ పడావో పథకాలు, ఈ మూడు పథకాలు ఈ సంబాల్ అనే ఉప పథకం కిందకి వస్తాయి. వీటిల్లో వన్ స్టాప్ సెంటర్ అంటే ఏంటంటే ఈ వన్ స్టాప్ సెంటర్లు ప్రతి జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా ఒకటి ఉంటుందన్నమాట. ఇది జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలోనే దీన్ని ఏర్పాటు చేస్తారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు ఈ వన్ స్టాప్ సెంటర్ ని నడుపుతారు. ఇందులో సెంట్రల్ అడ్మినిస్ట్రేటరు, కౌన్సిలరు, వైద్య నిపుణులు, న్యాయ నిపుణులు మొదలైన సిబ్బంది అందరూ ఉంటారన్నమాట. వీళ్లు హింసకు గురైన మహిళల్ని ఒక చోటకి చేర్చి వారికి చట్టపరమైన, వైద్యపరమైన, మానసిక పరమైన సలహాలను, సహాయాన్ని అందజేస్తారు.

0: చేస్తారు. ఇక్కడ బాధిత మహిళలు 5 రోజుల పాటు వసతి కల్పించి తిరిగి వారి కుటుంబంలో చేరేలాగా చర్యలు తీసుకుంటారు, లేదా ఏదైనా వసతి గృహానికి పంపి కనీసం 2 సంవత్సరాల పాటు వాళ్లకు రక్షణ కూడా అందిస్తారు. ఈ వసతి గృహంలో వాళ్ళకి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించి వాళ్ళు వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ప్రయత్నం చేస్తారన్నమాట. ఈ వన్ స్టాప్ సెంటర్లు ఖచ్చితంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా ఉంటాయండి. అలాగే మన మార్కాపురం కొత్తగా జిల్లా ఏర్పడింది కాబట్టి ఇక్కడ కూడా వన్ స్టాప్ సెంటర్ని మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. వారి సిబ్బందిని కూడా నియామకం జరుగుతోంది ఇప్పుడు. అలాగే మహిళా హెల్ప్ లైన్ 181 181 ఈ టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు 7 రోజుల పాటు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి డైల్ చేసినట్లయితే వారికి అత్యవసర సహాయం మహిళలకి తప్పకుండా అందజేస్తారు. ఈ 181 గురించి కూడా అందరికీ మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది.
1: మహిళలకు అనేక పథకాలు ఉన్నాయి. అయితే ఈ బేటీ బచావో బేటీ పడావో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటారు?
0: ఈ మిషన్ శక్తిలోని ఉప పథకం అయిన సంబాల్కి సంబంధించిందే ఈ బేటీ బచావో బేటీ పడావో అని. ఇది హిందీ పదానికి తెలుగు అర్థం ఏంటంటే ఆడపిల్లల్ని మనం రక్షిద్దాము, వాళ్ళని చదువుకోనిద్దామని. ఇది ముఖ్యంగా మన దేశంలో ఆడపిల్లల పుట్టుక చాలా తగ్గిపోతున్న కారణంగా లింగ నిష్పత్తిలో చాలా తేడాలు వస్తున్నాయి పిల్లలు బాలికలు బాలురు. కాబట్టి లింగ నిష్పత్తిని తగ్గించి ఆడపిల్లలందరూ వాళ్ళు పుట్టుకని కూడా నివారించే పరిస్థితుల నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఆడపిల్లల పుట్టుకని వాళ్ళకి రక్షణ కల్పించి వారి విద్యను ప్రోత్సహిస్తారు. ఈ పథకం ద్వారా లింగ నిష్పత్తిలో తేడాలు నివారింపబడతాయి, బాలికలు విద్యలో ముందుంటారు, బడికి వెళ్ళడం నిలిచిపోవడం, బాల్య వివాహాలు ఇలాంటివన్నీ అరికట్టబడతాయండి. బేటీ బచావో బేటీ పడావో పథకం కూడా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ వారి ద్వారా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖని వైద్య శాఖని వీరందరినీ కూడా కలుపుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తర్వాత రెండవ ముఖ్య ఉప పథకం సామర్థ్య. ఈ పథకం పూర్తిగా మహిళల సాధికారత కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించి మహిళల ఆర్థిక స్వావలంబన మరియు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటునిస్తుంది. ఇందులో ముఖ్యమైనవి ఏంటంటే స్వధార్ గృహ. ఈ స్వధార్ గృహాలు అనేవి ఎన్జిఓస్ ద్వారా గానీ లేదా గవర్నమెంట్ ద్వారా గానీ నడపబడతాయి. వన్ స్టాప్ సెంటర్ కి ఎవరైనా ప్రమాదానికి గురి అయినా లేదంటే నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళ వచ్చినప్పుడు వారికి అక్కడ 5 రోజుల లక్షణ కల్పించిన తర్వాత కుటుంబంలో వారు చేరలేని పరిస్థితి ఉంటే తప్పనిసరిగా వారిని స్వధార గృహలో చేర్పిస్తారు. ప్రమాదకర పరిస్థితులు లేదా నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ మహిళలు వన్ స్టాప్ సెంటర్ నుండి సహాయం పొందిన వారు వీరందరూ కూడా ఈ స్వధార గృహలో ఆశ్రయం పొందుతారు. వీరు తమ మైనర్ పిల్లలు ఎవరైనా ఉంటే వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రయం పొందవచ్చు. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఇక్కడ ఆశ్రయం ఇస్తారు. ఇక్కడ వాళ్ళకి ఉచితంగా భోజన వసతి, వాళ్ళకి కుటుంబంలో ఎలాంటి వసతులు ఉంటాయో అన్ని వసతులు కల్పించడంతో పాటుగా వృత్తి విద్యలో నైపుణ్యం కల్పిస్తారు. తద్వారా వాళ్ళు తర్వాత బయటకు వెళ్లిన తర్వాత ఆర్థిక స్వావలంబన పెంపొందించుకుని వారంతటి వారుగా వారి జీవితాన్ని వాడు గడుపుకోకునేటట్లుగా మనం తర్ఫీదిస్తామన్నమాట. ఈ స్వధార గృహ ప్రభుత్వం ద్వారా గానీ లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా గానీ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి పర్యవేక్షణలో నడపబడతాయి. తర్వాత చిరు ఉద్యోగాలు చేసుకునే మహిళలు, ఏదైనా ఉద్యోగినులు, వారు సొంతగా ఇల్లు తీసుకుని ఉండలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా మన ప్రభుత్వము ఈ మిషన్ శక్తి ద్వారా మరియు మిషన్ శక్తిలోని ఉప పథకం మిషన్ సామర్థ్య ద్వారా నడపబడుతుంది. ఇందులో వసతి గృహాలు అనేవి మహిళల కోసం నడపబడతాయి. ఇవి కూడా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి ద్వారా పర్యవేక్షణ చేయబడతాయి. తర్వాత ఉద్యోగస్తులైన ఆడవారు పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగంలో వాళ్ళు రెండు అంటే పిల్లల్ని కుటుంబాన్ని తర్వాత ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోవడంలో కొంత కష్టపడతారు. వాళ్ళకి ఇబ్బందులు తొలగించాలని ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం నేషనల్ కృషి పథకాన్ని కూడా ప్రవేశపెట్టిందండి. ఈ పథకం ద్వారా ఉద్యోగినుల పిల్లలు 5 సంవత్సరాల్లో పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల సంరక్షణ కోసం ఈ కృషి సెంటర్లు ఎక్కడైతే ఎక్కువ మంది ఉద్యోగినులు ఉన్నారో ఆ సంస్థ దగ్గర నడపడం జరుగుతుంది. ఈ కృషి సెంటర్లలో పిల్లల ఆలన పాలన చూసి వారికి ప్రీ స్కూల్ విద్యను కూడా నేర్పించడానికి అవకాశం ఉంటుంది. ఈ కృషి సెంటర్స్ ఇవన్నీ కూడా ఈ మిషన్ శక్తిలో భాగమే. వీటన్నిటి ప్రధాన ప్రయోజనం ఏంటంటే మొదట మహిళలు తమ హక్కులు తమ ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం నుంచి మన చేయూతనివ్వడం, ఎటువంటి అభద్రతా భావం లేకుండా జీవించడానికి అవసరమైన మద్దతునివ్వడం, గృహహింస నుండి మరియు ఇతర వేధింపుల నుండి చట్టపరమైన సహాయం అందించడం, రక్షణ కల్పించడం, మహిళలకు నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం, బాలబాలికల నిష్పత్తిని తగ్గించి బాలికల విద్యను ప్రోత్సహించడం, రక్షణనివ్వడం, ఇవన్నీ చేయడం వల్ల మన దేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మన గౌరవ ప్రధాని గారు ఈ పథకాలన్నింటినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి అందించి మహిళల సమగ్ర అభివృద్ధికి తోడ్పడడానికి మిషన్ శక్తిని లక్ష్యంగా చేసి ఈ మిషన్ శక్తి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ మిషన్ శక్తి పథకాన్ని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా అందుబాటులో అందరికీ ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ఈ వన్ స్టాప్ సెంటర్స్ అనేవి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎందుకు ఉంచారు అంటే మహిళలకు

ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, లేదంటే ఏదైనా అత్యాచారానికి గురైన వాళ్ళు, హింసకు గురైన మహిళలకి వెంటనే మనం వైద్యపరమైన సహాయం అందించాలి. కాబట్టి మనం ఈ వన్ స్టాప్ సెంటర్లు అన్నింటినీ కూడా తప్పనిసరిగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే నడుపుతారు. దానితో పాటుగా ఇక్కడ ఈ వన్ స్టాప్ సెంటర్ లో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ క్యాడర్ లో ఉన్నవారు ఒకరు నియమించబడతారు డెప్యుటేషన్ మీద. వీరు వీరికి కావలసిన ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో గాని, ఇతర విషయాల్లో గాని చట్టపరమైన సలహాలు అందించడానికి సహాయం చేస్తారు. అలాగే ఒక న్యాయ నిపుణులు కూడా ఉంటారు, వీరు చట్టపరమైన అవసరమైన సహాయాన్ని అందించడానికి ఈ మహిళకి తోడ్పాటు చేస్తారు. ఇమీడియట్ గా వాళ్ళకి వైద్యం అందించడం జరుగుతుంది, మంచి భోజన వసతి కల్పించడం జరుగుతుంది. కట్టుబట్టలతో వచ్చిన వారికి కూడా 5 రోజుల పాటు వారికి పూర్తి భద్రతతో కూడిన సహాయ సహకారాలు అందించడం ఈ వన్ స్టాప్ సెంటర్ ద్వారా జరుగుతుంది. ఈ వన్ స్టాప్ సెంటర్ లో ఒక 15 మంది సిబ్బంది కూడా మనకి ప్రభుత్వం తరఫున పనిచేస్తూ ఉంటారు. వీరు నిరంతరం పనిచేస్తారు, 24 గంటలు అందుబాటులో ఉండే సేవలండి. వన్ స్టాప్ సెంటర్ అంటే 10-5 వర్క్ చేసే సంస్థ కాదు, 24 గంటల పాటు మనకి సహాయాన్ని అందించే సంస్థ. ఈ బేటీ బచావో కార్యక్రమంలో భాగంగా ఎప్పుడైతే భ్రూణ హత్యలు నివారణ జరుగుతుందో అప్పుడే బాలిక

ఈ వన్ స్టాప్ సెంటర్ ద్వారా జరుగుతుంది. ఈ వన్ స్టాప్ సెంటర్ లో ఒక 15 మంది సిబ్బంది కూడా మనకి ప్రభుత్వం తరఫున పనిచేస్తూ ఉంటారు. వీరు నిరంతరం పనిచేస్తారు, 24 గంటలు అందుబాటులో ఉండే సేవలండి. వన్ స్టాప్ సెంటర్ అంటే 10 to 5 వర్క్ చేసే సంస్థ కాదు, 24 గంటల పాటు మనకి సహాయాన్ని అందించే సంస్థ. ఈ బేటీ బచావో కార్యక్రమంలో భాగంగా ఎప్పుడైతే భ్రూణ హత్యలు నివారణ జరుగుతుందో అప్పుడే బాలికల నిష్పత్తి, లింగ నిష్పత్తిలో తేడాలు లేకుండా బాలికలు బాలురు కూడా సమాన నిష్పత్తిలో ఉంటారు. అలా ఉంటేనే ప్రకృతి సమతుల్యం ఉంటుంది, మన దేశం కూడా అన్ని రంగాలలోనూ కూడా అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి ముందుగా బేటీ బచావో కార్యక్రమం కింద మొదటి నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉంటాయంటే, గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్ష నిరోధక చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడంలో ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా చేస్తారు. వైద్య సిబ్బంది ద్వారా ఎక్కడ స్కానింగ్ సెంటర్స్ లో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు జరగడానికి లేకుండా తగినన్ని చర్యలు తీసుకుంటారు, వారిపైన నిఘా ఉంటుంది. అటువంటి లింగ నిర్ధారణ పరీక్షలు జరిపించినా జరుపుతున్నట్లు తెలుసుకున్నా, అలాగే జరపమని కోరిన వారిని కూడా వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయి. అలాగే తదుపరి బాలికల విద్యను ప్రోత్సహిస్తూ కస్తూరిబా విద్యాలయాలలో బాలికలందరికీ కూడా విద్యను కల్పించడం జరుగుతోంది. ఎలాగైతే బడి నిలిచిపోయిన పిల్లలందరికీ కూడా మనం డ్రాప్అవుట్ అందరినీ కూడా సేకరించి వారిని అందరినీ మళ్ళీ బడిలో చేర్పించే కార్యక్రమం జరుగుతుంది. అలాగే పిల్లలు, ఏదైనా ఆడపిల్లలు మంచి వారి యొక్క ప్రత్యేక రంగాల్లో కనుక నిష్ణాతులైన వారికి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ తదుపరి బాలికల విద్యను ప్రోత్సహించడానికి వాళ్ళకి రకరకాల స్కాలర్షిప్లు అలాంటివి కూడా అందజేయడం జరుగుతుంది. దీని ద్వారా మన దేశంలో బాలికల లింగ నిష్పత్తి బాగా తగ్గడం జరిగింది. అలాగే బాలికల విద్య కూడా ముందుకు వస్తోంది. కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో కూడా బాలికలు చాలా మంది మంచి ఉత్తీర్ణతా శాతాలతోటి మంచి విద్యను అందుకుంటున్నారు. వాళ్ళు బడికి నిలిచిపోవడం అనేది కూడా తగ్గిపోతోంది. వాళ్ళకి బాలికా విద్యాలయాల ద్వారా వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు, వాళ్ళకి వసతి కల్పించి విద్యను అందిస్తున్నారు. కాబట్టి ఇందులో కూడా వాళ్ళు చాలా

0: వృద్ధికి ఈ వివిధ పథకాలన్నింటినీ కూడా ఉపయోగించడం జరుగుతోంది. వీటన్నిటికీ మన కేంద్ర ప్రభుత్వం గౌరవ మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వారు మహిళల కోసం చేస్తున్న వివిధ కార్యక్రమాలలో ఒక ప్రత్యేకమైన మరియు చాలా ఉపయుక్తమైన పథకం ఇది. ఈ పథకం అమలు ద్వారా మహిళల సాధికారతని మనం తప్పనిసరిగా సాధించగలుగుతాము. ఈ పథకం కింద వివిధ శాఖలన్నింటినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి మహిళలందరి కోసం ఈ మిషన్ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ మిషన్ శక్తి పథకం ద్వారా మన మహిళలందరూ కూడా భద్రత పొందొచ్చు, రక్షణ పొందొచ్చు, విద్య ఉద్యోగ అవకాశాలను కూడా మనం ఎక్కువగా ఒక భద్రతతో కూడిన వాతావరణంలో కూడా మనం హక్కులను మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ పథకం గురించి అందరూ తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ విషయంలో మనం మన ప్రధాని గారికి మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి.
1: మిషన్ శక్తి పథకం గురించి, ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము, ఆ పథకం యొక్క లాభాలు, స్త్రీలకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్కారం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ శక్తి పథకం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా నిలయంలో సమయం 7:59 దాటి 49 సెకండ్లు. ఇప్పుడు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా అమరన్ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్రా పాడిన సరస్వతీపుత్ర సాహిత్యం అందించిన రామజోగయ్య శాస్త్రి సంగీతంలో పాట వింటారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
2: దేశ సేవకై వారు కనబర్చిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
1: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
2: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై.
3: నూట 3.2 107.5 MHz పై చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరో పాట ఆకాశం నీ హద్దుర చిత్రం కోసం సాహిత్యం అందించిన వారు భాస్కర్ పట్ల, సంగీతం జీవి ప్రకాష్, తీ పాడిన పాట వింటారు.

చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో మరో పాట బీస్ట్ చిత్రం కోసం సాహిత్యం అందించిన వారు శ్రీ సాయి కిరణ్, సంగీతం అనిరుద్ రవిచందర్, పాడినవారు అనిరుద్ రవిచందర్, జోనితా గాంధీ కలిసి పాడిన పాట వింటారు.

0: శ్రోతలు, ఇంతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమాలు విన్నారు. మా నిలయంలో సమయం 8:15 కావస్తుంది. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం వింటారు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనప్రియ కవి శ్రీ ఏలూరు యంగన్న గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు వింటారు.

0: ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా జనప్రియ కవి శ్రీ ఏలూరి యంగన్న గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు.
1: అనంత ఆకాశవాణితో నా అక్షరానుబంధం. అనంత ఆకాశవాణి శ్రోతలకు అభివందనాలు. జగమే రంగస్థలీ జీవగమియే పడరాని పా

సాహితీ రంగస్థలంపై నా పద్యకవి పాత్రను ఇతోధికంగా ప్రోత్సహించి మరిన్ని మెలకువలతో తీర్చిదిద్దుకునేందుకు రసరమ్య రాగరంజితంగా జనరంజకంగా మలుచుకునేందుకు సదవకాశం కల్పించి అత్యంత ఆదరంతో అక్కున చేర్చుకున్న అనంత ఆకాశవాణి జననికి నా వినమ్రతాపూర్వక కైమోడ్పులు. 35

నని నాదు కలమును గళమును ఆదరించి బహుళ ప్రాచుర్యమున గూర్చే ప్రాంజలింతు అది 91 జనవరి 26న జరిగిన సంఘటన అనుకుంటాను. స్థానిక సాంస్కృతిక కళాకేంద్రం లలిత కళా పరిషత్తులో కవి సమ్మేళనం జరిగింది. ఆశావాది కోగిరి జయసీతారాం, శాంతినారాయణ వంటి ప్రముఖ కవులు తమ తమ స్వీయ కవితల్ని వినిపించిన సందర్భమది. నాది పద్య కవిత,

సహజ ధోరణిలో రాగయుక్తంగా పద్యాలను ఆలపించాను. సభకు అతిథులుగా విచ్చేసిన ఆనాటి డిఐజి వెంకయ్య గారు, అనంత ఆకాశవాణి ప్రప్రథమ సంచాలకులుగా నియమింపబడిన డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు ఇరువురు నా పద్య పఠనా విధానానికి ఆకర్షితులై ఆనందంతో అభినందించారు. శ్రీ వెంకయ్య గారు ఆ తర్వాత నా పద్య కవితాభిమాని అయి అప్పుడప్పుడు నన్ను తన బంగ్లాకు పిలిపించుకొని పద్యాలు పాడించుకునేవాళ్ళు. ఇక అనంత పద్మనాభరావు గారు నా స్వీయ పద్య కవితాగానాన్ని విని కేవలం అభినందించడమే కాకుండా నాకు ఒక అపూర్వమైన కానుకగా హైదరాబాదు రవీంద్ర భారతి వేదికపై ప్రజాపతి అదే ప్రజోత్పత్తి నామ సంవత్సర ఉగాది పద్యాలు ఆలపించే అవకాశాన్ని కల్పించారు. ఇందులో నాగసూరి వేణుగోపాల్ గారి పాత్ర కూడా ఉంది. మన అనంత ఆకాశవాణి ప్రారంభం కాకముందే, అంటే కార్యక్రమ ప్రసారాలు జరగకముందే 14/2/91 తేదీన ఆధికారిక ఉత్తర్వు ప్రతిపై మొట్టమొదటి సంతకం చేశారు పద్మనాభరావు గారు. ఈ తీరున చూస్తే నేను అనంత ఆకాశవాణి మొదటి సాహిత్యకారుడుగా లేదా కళాకారుడుగా గర్వించను, కానీ స్మృతిపథంలో మెదలినప్పుడంతా మురిసిపోతూ ఉంటాను. ఆనాడు 91 ఫిబ్రవరి 22 హైదరాబాద్ ఆకాశవాణి ఆధ్వర్యమున రవీంద్ర భారతిలో రసజ్ఞ ప్రేక్షకుల సమక్షాన రసవత్తరంగా జరిగిన కవి సమ్మేళనం కార్యక్రమాన్ని శ్రీ ప్రజోత్పత్తి ఉగాది రోజున 17/3/91 అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేశాయి. అందులో నా అక్షర నైవేద్యం పద్య కవిత ఆద్యంతం ప్రేక్షకాల కరతాళ ధ్వనులతో అభిషేకింపబడింది. విన్న పద్మనాభరావు గారి ఆనందానికి అవధుల్లేవు. అతడే స్థితి కారకుండునవు అక్కజముగా మనగనంత ఆకాశవాణి నెగడంగా ఆది సంచా

ఇక ఆనాటి ఆ రవీంద్ర భారతి వేదికి మీద చెప్పినటువంటి ఉగాది పద్యాలలో ఒకటి రెండు చెబుతా. ఓ ప్రజాపతి రావయ్యరా, ప్రఫుల్ల చిత్తులై స్వాగతం మీద చెప్పుచుంటిమి, అతుల శుభలగ్నమందున ఆంధ్రభూమి పులకరింపగా, బంగారు మొలకలిడగా వడి వడి గరమ్ము సిరుల సందడులదెమ్ము, అరువది వత్సరములకొక పరినరుదెంతు మహాత్మా, పలు భక్ష్యములను మరి మరి వడ్డి.

భారతీయులే ఉత్పత్తుల పెంపు సేయకున్న సంతునత్యధికముగ సాధింతురనెడి అపయశమ్మును రాణి కుమయ్య మాకు. ఇవి ఆనాడు చెప్పిన పద్యాలలో మచ్చనకు ఒకటి రెండు. డాక్టర్ వివిఎల్ నరసింహారావు గారు నిర్వహణలో యశోదా తిరుమల రెడ్డి, నరాల రామారెడ్డి, ఎల్లోరా తిరుమల శ్రీనివాసాచార్యులు, ఓలేటి పార్వతీశం వంటి ప్రసిద్ధ కవులు పాల్గొన్నారు. అదే 91 జూలై 15న ధర్మవరం కళాజ్యోతి ప్రాంగణాన కవి సమ్మేళన కార్యక్రమం రసవత్తరంగా నిర్వహింపబడింది. ఇందులో గీర్వాణాంధ్ర భాషా తేజోమయ

మూర్తులు కుంటిమద్ది శేషశర్మ గారు, అలాగే ప్రజాకవి కోగిలి జయసీతారాం గారు, శాంతి నారాయణ గారు, అష్టావధాని ఆశావాది ప్రకాశరావు గారు, పమిడి కాలువ చెంచు సుబ్బయ్య గారు కవులు. ఈ కార్యక్రమం 91 ఆగస్టు 15 ప్రసారం కాబడింది. అట్లే 92 ఆగస్టు 29 రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో అశేష జన సమక్షాన జరిగిన కార్యక్రమాన్ని 30 ప్రసారం చేశారు. 93 జనవరి 25 అనంత ఆకాశవాణి ప్రాంగణం అందే కవి సమ్మేళనం కార్యక్రమంలోనూ పాల్గొన్నాను. తర్వాత మాన్య మహోదయులు, పండిత కవులు, అష్టావధానులు, డాక్టర్ రేవూరి వారు నందితిమ్మన పారిజాతాపహరణం కావ్యంలోని రసవత్ ఘట్టాన్ని తీసుకొని సత్యభామ సాంత్వనం పేర 93 మార్చి 6 రికార్డింగ్ చేయించి 10వ తేదీన ప్రసారం చేశారు. ఇందులో నేను శ్రీకృష్ణుడుగా, డాక్టర్ హెచ్ఎస్ బ్రహ్మానందం గారు నారదుడుగా, నెల్లూరు నటీమణి కోటీశ్వరీదేవి సత్యభామగా, మా విద్యాలయ ఉపాధ్యాయుని శేషమ్మ రుక్మిణిగా గాత్రధారులం. విశేషం ఏమిటంటే వచనమే లేకుండా కేవలం పద్యాలతోనే నడిపించడం ఇది బాగా రక్తి కట్టింది. పద్మనాభరావు గారి పద్యప్రియత్వం వెళ్ళి విరిసింది. ముఖ్యంగా అనంత ఆకాశవాణి పందిరి ఆలంబనగా అల్లుకుని ననలు కొనలుగా కొనసాగుతున్న నా పద్య విద్యాలత 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింది. నా కళానికి గళానికి మిక్కిలి ప్రాచుర్యం లభించింది. అప్పటికే ప్రముఖ పద్య కవులుగా వాసికెక్కిన వారి సహపంక్తిలో స్థానం దక్కింది. ఇదంతా అనంత ఆకాశవాణి అనంత పద్మనాభరావు గారి చలవే. నాందీ ప్రస్తావనగా శ్రీకారం చుట్టడమే ప్రఖ్యాత రవీంద్ర భారతి వేదికపైనే. అంతకు మునుపు 25 ఏళ్లకు పైగా పద్య విద్య సేద్యం చేస్తున్నా ఎన్నో ప్రాంతాలలో, ఎన్నో విద్యాలయాల్లో, ఎన్నో సాహితీ సాంస్కృతిక కళా వేదికలపై గళమెత్తి స్వీయ పద్యాలు పాడుతున్నా, అనేక కవి సమ్మేళనాలు అష్టావధానాల్లో పాల్గొంటున్నా, వక్తగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నా లభ్యం కాని కీర్తి ప్రతిష్టలు గుర్తింపు నాకు వచ్చిందంటే మూల కారణం అనంత ఆకాశవాణి నా పద్యాలను ముమ్మరంగా ప్రసారం చేయడమే, నసంశయ. ఈ ప్రభావమే విజయవాడ ఆకాశవాణి వారు 95 ఆగస్టు 11 నెల్లూరు రావు బహుద్దూర్ రేబాల లక్ష్మీ నరసారెడ్డి టౌన్ హాల్లో అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన ఆగస్టు 95 ప్రసారం చేసిన స్వేచ్ఛావిపంచి ప్రత్యేక సాహిత్య కదంబ కార్యక్రమంలో నాకొక కవిగా చోటు కల్పించింది. ఆనాడు డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారు ప్రారంభకులు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథులు. ఇక పాల్గొన్న కవులు అసామాన్యులు. జొన్నబిత్తుల, సిరివెన్నెల, మాడుగుల వంటి దిగ్దంతులు. ఆ వేదికపై నేను శాంతి శిఖరం పద్యకండికను గానం చేయడం, పలువురి ప్రశంసలను అందుకోవడం నా సాహిత్య జీవన యాత్రలో గొప్ప మలుపుగా భావిస్తాను. అట్లే విజయవాడ ఆకాశవాణి వారే భీమవరం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో 98 మార్చి 25 బహుధాన్య ఉగాది కవి సమ్మేళనం సుప్రసిద్ధ కవులతో నిర్వహించి 29/3/98 ప్రసారం చేశారు. దీనికి కూడా అనంత ఆకాశవాణి ప్రభావమే అని వినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇందులో అనంత పద్మనాభరావు గారితో పాటు సహృదయ సాహితీ పిపాసువులు, శాస్త్ర సాంకేతిక సాహితీ రంగ రచనా దురంధరులు, డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారి సహకారం కూడా ఎంతో ఉంది. అంతేకాదు నాగసూరి గారి ఆలోచనతోనే మా లిటిల్ ఫ్లవర్ విద్యాలయం ఆధ్వర్యంలో అనంత ఆకాశవాణి ప్రాంగణంలో లేపాక్షి నమూనా చిరునందిని ప్రతిష్ఠించే భాగ్యం కలిగింది. ఇందులో సాహితీ మిత్రులు రాజారాం గారి పాత్ర విస్మరింపరానిది. మరొక విషయం, నేటికి నిత్యనూతనంగా అనంత ఆకాశవాణి ద్వారా ప్రసారం కాబడుతున్న కవికాకి కోగిర జయసీతారాం గారి అంగలాసిగాడు కుశాలుగాడు ప్రబోధాత్మక హాస్య నాటికలో నేను కృష్ణమూర్తి అయ్యవారు. దీనికి కూడా నాగసూరి గారి చేయుత ఉంది. ఆ తర్వాత నేను హైదరాబాదు వైస్రాయ్ హోటల్లో జరిగిన ఆటా రోజు కవి సమ్మేళన కార్యక్రమంలోనూ, అట్లే ఆంధ్రప్రదేశ్

0: అధికార భాషా సంఘం ఆధ్వర్యాన మాడుగుల నాగపెను శర్మ గారు ఢిల్లీ ఆంధ్రభవన్ లో నిర్వహించిన సరస్వతి సభ సంగీత సాహిత్య రూపకంలోను జనప్రియ కవిగా పాల్గొనేందుకు మగదావకాశాలను కల్పించిన పద్మనాభరావు గారు లాంటి ఎందరో మహానుభావులు అందరికీ కమ్మర వినమ్రతాభివందనాలు. వారి సహృదయ సుసంపన్నత్వానికి, తెలుగు పద్య ప్రియత్వానికి వేనవేలు జయజేలు. వారందరికీ ముఖ్యంగా నన్ను అక్కున చేర్చుకుని సమాదరించి ఇతోధికంగా ప్రోత్సహించిన అనంత ఆకాశవాణి జననికి సదా సర్వదా రుణగ్రస్తుడనే.
1: శ్రోతలు, ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా జనప్రియ కవి శ్రీ ఏలూరు యంగన్న గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కుమారి కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ ఏ హేమంతరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖ కేంద్రం నుంచి

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీ వేదికగా ఈరోజు ప్రారంభమైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీ వేదికగా ఈరోజు ప్రారంభమైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సుకి హాజరైన సభ్యదేశాల మంత్రులు ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్ఐఆర్ 3వ దశ ఈ నెల 30 నుండి ప్రారంభం కానుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. భారతదేశానికి చమురు తీసుకువస్తున్న 2 ఎల్పీజీ క్యారియర్లు హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని ప్రభుత్వం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, భీకర గాలులు, పిడుగుల కారణంగా 89 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను ఈ నెల 16 నాటికి తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఇక వార్తల వివరాలు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సుకి హాజరైన సభ్యదేశాల విదేశాంగ మంత్రులు ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. వారిలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చి, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా తదితరులున్నారు. అంతకుముందు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చేసిన ప్రారంభ ఉపన్యాసంలో జయశంకర్ మాట్లాడుతూ, సైనిక ఘర్షణలు, ఆర్థిక అనిశ్చితులు, వాణిజ్య అవరోధాలు, సాంకేతికత సవాళ్లు, వాతావరణ మార్పులు ప్రపంచ స్వరూపాన్ని మార్చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సమావేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ప్రపంచ ప్రాంతీయ పరిణామాలపై సమీక్షించుకోవడానికి ఈ సంక్లిష్ట పరిస్థితుల్లోనూ పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునే ఆచరణాత్మక మార్గాలను అన్వేషించడానికి ఈ సదస్సులో జరిగే చర్చలు అవకాశాన్ని కల్పిస్తాయన్నారు. అంతర్జాతీయ సంక్షోభాల నివారణలో బ్రిక్స్ కూటమి నిర్మాణాత్మకమైన పాత్రను పోషించగలదని జయశంకర్ ఆశాభావం వ్యక్తం చేస్తూ,
1: మెనీ కంట్రీస్ ఫేస్ ఛాలెంజెస్ ఆన్ ఎనర్జీ, ఫుడ్, ఫర్టిలైజర్ అండ్ హెల్త్ సెక్యూరిటీ, హాస్ ఆల్సో యాక్సెస్ టు ఫైనాన్స్. బ్రిక్స్ కెన్ హెల్ప్ దెమ్ రెస్పాండ్ మోర్ ఎఫెక్టివ్లీ. పీస్ అండ్ సెక్యూరిటీ రిమైన్ సెంట్రల్ టు ద గ్లోబల్ ఆర్డర్. Recent conflicts only underline the importance of dialogue and diplomacy. There is also a deeply shared interest in strengthening cooperation against terrorism. Your inputs will help guide our discussions and contribute to a meaningful outcomes.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ 3వ దశకు సంబంధించి ఎన్నికల సంఘం ఈసీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ, ఒడిశా, మిజోరాం, సిక్కిం, మణిపూర్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, తెలంగాణ, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, దాదానగర్ హవేలీ, డామండయ్యూలో 3వ దశ ఎస్ఐఆర్ ప్రక్రియ జరగనుందని తెలిపింది. అయితే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల్లో వాతావరణ ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎస్ఐఆర్ షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. ఇక ఎస్ఐఆర్ 3వ దశలో భాగంగా 394,000 మందికి పైగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి దాదాపు 36,73,00,000 మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. వీరికి సహకరించేందుకు రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్కు తప్పనిసరిగా బీఎల్ఏలను నియమించాలని ఎన్నికల సంఘం కోరింది. ఓటర్లందరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొని తమ గణన పత్రాలను పూరించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. భారతదేశానికి చమురు తీసుకువస్తున్న 2 ఎల్పీజీ క్యారియర్లు హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని ప్రభుత్వం వెల్లడించింది. అవి వరుసగా 16-18 తేదీలలో కాండ్లా, న్యూ మంగళూరు ఓడరేవులకు చేరుకుంటాయని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సోమాలియా నుండి యుఏఈలోని షార్జాకు ప్రయాణిస్తున్న భారత వాణిజ్య నౌక ఎంఎస్వి హాజీ అలీ నిన్న తెల్లవారుజామున ఒమన్ జలాల్లో ఒక ప్రమాదానికి గురైందని చెప్పారు. నౌకలో మంటలు చెలరేగడంతో అది మునిగిపోయినట్లు సమాచారం అందిందని తెలిపారు. నౌకలోని 14 మంది భారతీయ సిబ్బందిని ఒమన్ కోస్ట్ గార్డ్ రక్షించిందని ఆయన వివరిస్తూ,
2: An Indian dhow, a mechanized sailing vessel that is actually made of wood and named Haji Ali, during its voyage from Somalia to Sharjah, UAE, reportedly encountered an attack incident in Omani waters. All 14 crew members on board were safely rescued by the Omani Coast Guard and have reached Dibba Port, that is Oman. The crew is reported to be safe and necessary formalities with the local authorities have been completed. Government of India remains in close coordination with the authorities in the Sultanate.

0: of Oman, Indian Mission officials and relevant maritime agencies.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశానికి చమురు తీసుకువస్తున్న క్షమించాలి ఇక మరోవైపు దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా సజావుగా సాగుతోందని, ఏ పంపిణీ కేంద్రంలోనూ సరఫరా నిలిచిపోయినట్లు నివేదికలు లేవని, రిఫైనరీలు గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రేపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ వెళ్తారు. పర్యటనలో భాగంగా యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. భారత్ యుఏఈల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ సమావేశంలో చర్చలు జరుపుతారు. యుఏఈ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది రెండోసారి. ఈ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ కింగ్ విల్లెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను ప్రధాని కలుస్తారు. ఆ తర్వాత స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో పర్యటిస్తారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటలు కురిసిన భారీ వర్షాలు, భీకర గాలులు, పిడుగుల కారణంగా 89 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రయాగ్రాజ్ జిల్లాలో అత్యధికంగా 21 మంది మృతి చెందారు. భదోహిలో 16 మంది మరణించారు. గాలివాన భీభత్సానికి పలు జిల్లాలలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ అకాల వర్షాల వల్ల జరిగిన ఆస్తి ప్రాణ నష్టంపై సమీక్ష నిర్వహించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు 24 గంటలలోపు ఆర్థిక సహాయం అందేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి వర్ష ప్రభావిత జిల్లాల్లో ముమ్మర సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల స్వల్ప వ్యవధిలోనే దేశంలోని 140 కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఘజియాబాద్లో జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ప్రెసిడెంట్ స్కాలర్ అవార్డు ప్రదానోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎక్కడ విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోగానే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని పేర్కొన్నారు. ఏ దళానికైనా ప్రెసిడెంట్ స్కాలర్ గౌరవాన్ని అందుకోవడం అనేది ఎంతో గర్వకారణమని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్, పంచాయతీలు, రాష్ట్ర యంత్రాంగం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, సేవలో నిమగ్నమైన వేలాది మంది ఆపదమిత్రుల విపత్తు సహాయక చర్యలను రాష్ట్రపతి ఏకకాలంలో గుర్తించారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం కనీస ప్రాణ నష్టం నుండి 0 ప్రాణ నష్టం వైపు తీసుకువెళుతోందని అమిత్ షా తెలిపారు. చక్కెర ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ముడి చక్కెర, శుద్ధి చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, బీహార్, ఛత్తీస్గఢ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అదేవిధంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక ఈశాన్య ఋతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను ఈ నెల 16 నాటికి తాకే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
2: conditions are favorable for the advance of southwest monsoon over parts of South Bay Bengal, Andaman Sea and Andaman and Nicobar Islands around 16th May. Then heat wave to severe heat wave conditions likely to prevail over northwest and central India during many days of the week. Isolated heavy to very heavy rainfall also likely over northwest India during the week and over Tamil Nadu, Puducherry and also over Kerala and south interior Karnataka during next 4 to 5 days.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీ వేదికగా ఈరోజు ప్రారంభమైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సుకి హాజరైన సభ్యదేశాల మంత్రులు ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్ఐఆర్ 3వ దశ ఈ నెల 30 నుండి ప్రారంభం కానుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆకాశవాణి

0: జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం విరవించున్నారు శ్రోతలు. మా నిలయంలో సమయం 8:40. చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు.

మీరు విన్న పాట సార్ చిత్రం నుండి, జీవి ప్రకాష్ సంగీత దర్శకత్వంలో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా శ్వేతామోహన్ పాడిన పాట విన్నారు. మరొక పాట వారసుడు చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి సాహిత్యం అందించగా ఎంఎం మానసి ఆలపించిన పాట, సంగీతం ఎస్ తమన్.

చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో మరో పాట అభినందన. చిత్రం కోసం ఇళయరాజా సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సాహిత్యం ఆచార్య ఆత్రేయ.

0: మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
1: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
2: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
0: తరతరాల జ్ఞాపకాల

0: సాక్షిగా మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
1: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో మరో పాట విందాం.

107.5 మెగాహెడ్స్ పై చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు శ్రోతలు. మా నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

మీరు విన్న పాట కూలీ చిత్రం కోసం. సుభాషిణి అనిరుద్ రవిచందర్ కలిసి పాడిన పాట. సాహిత్యం అందించిన వారు కృష్ణకాంత్, సంగీతం అనిరుద్ రవిచందర్. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో మరో పాట విందాం. ప్రేమికుల రోజు చిత్రం కోసం సంగీతం అందించిన వారు ఏఆర్ రెహమాన్, ఉన్నికృష్ణన్ ఆలపించిన పాట వింటారు.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: ఆకాశవాణి.

తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం మీరు వింటున్నారు. కార్యక్రమంలో మరో పాట జీన్స్ చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా శివగణేష్ సాహిత్యంలో ఉన్నికృష్ణన్ పాడిన పాట వింటారు.

0: వింటే భారతమే వినాలి అంటే అందులో కథ ఉంది, నీతి ఉంది, సాహిత్యముంది, సాహిత్య శిల్పము ఉంది. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి కేంద్రం మహాభారత ప్రసంగాలను ఒక సంవత్సరం పాటు ధారావాహికంగా వినిపిస్తోంది. ప్రతి మంగళవారం ఉదయం 8:35 మళ్ళీ బుధవారం రాత్రి 10:30 వ్యాసపీఠం. శ్రీయుతులు ఎస్ రాజన్న కవి, అప్పజోడు వెంకట సుబ్బయ్య, ఎస్బి రఘునాథాచార్య, శలాక రఘునాథ శర్మ, డి నాగసిద్ధారెడ్డి, ఆర్ఎస్ సుదర్శనాచార్యులు, హెచ్ఎస్ బ్రహ్మానంద, పోలూరి హనుమత్ జానకి రామశర్మ, జె హేమలత, కర్రా వెంకట సుబ్రహ్మణ్యం, కంబాలూరి వెంకటేశాచార్య, షడ్దర్శనం సోమసుందర శర్మ, తుమ్మపూడి కోటేశ్వరరావు, భూతపురి సుబ్రహ్మణ్య శర్మ, పమిడికాల్వ చెంచు సుబ్బయ్య, కసిరెడ్డి వెంకటపతిరెడ్డి గార్ల అద్భుతమైన ప్రసంగాలు ఈ వ్యాసపీఠంలో ప్రసారం చేస్తూ ఉన్నా మీకోసం. గుర్తుంచుకోండి, ప్రతి మంగళవారం ఉదయం 8:35 మళ్ళీ బుధవారం రోజు రాత్రి 10:30 వ్యాసపీఠం మీకోసం.
1: నూట 103.2 107.5 MHz పై చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక పాట మెరుపు కలలు చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, హరిహరన్ సాధనా సర్గం కలిసి పాడిన పాట సాహిత్యం వేటూరి సుందర్రామ్మూర్తి.

చిత్రగీతాలు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో మరో పాట జోడీ చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి కలిసి పాడిన పాట వింటారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇంతవరకు చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. మా నిలయంలో సమయం 10:02. వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమయ్యే ధారావాహిక భీష్మపర్వం 2వ భాగం ప్రసారం వింటారు.

नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत्। సంజయుడు భారత యుద్ధక్రమాన్ని చెప్పుచూ ధృతరాష్ట్రుని పుత్రుడైన యుయుత్సుడు కౌరవులను వదిలి వచ్చిన సంగతిని చెప్పిన తర్వాత ఏమి జరిగిందో చెప్పుమని ధృతరాష్ట్రుడు అడిగాడు. అప్పుడు సంజయుడు రాజును చూచి, ధృతరాష్ట్ర మహారాజా, ఆ రోజు అర్జునుడు యుద్ధరంగానికి ఎలా వెళ్ళాడో ఇప్పుడు ప్రారంభించి చెప్తాను. అర్జునుడు కృష్ణుని చూచి, కృష్ణ, మన రథాన్ని ఉభయ సేనల మధ్య నిలుపుము అని కోరాడు. వాసుదేవుడు రథాన్ని రెండు సేనల మధ్య నిలుపగా కిరీటి అక్కడ చేరినటువంటి తన బంధువుల్ని, సోదరులని, మిత్రులని, గురువులని చూచి విషాదచిత్తుడై, కృష్ణ, దుర్మధాంధులైన దుర్యోధనాదుల దుర్వినయం వల్ల ఈనాడు ఈ యుద్ధ పరిస్థితి కలిగింది. నా ఈ స్వజనాన్ని చూస్తూ ఉంటే నా శరీరం విరవిరలాడుతున్నది, నా చేతి నుండి గాండీవం జారి పడిపోతున్నది, నా నోటి తడి ఆరిపోతున్నది. రాజ్యం కోసమే కదా ఈ యుద్ధము, అయిన వారిని, ఆత్మీయులను, బంధుమిత్ర గురుజనులను నేను చంపలేను. ఈ క్రూర కార్యము చేసి వారి నెత్తురుతో తడిచిన రాజ్యాన్ని, రాజభోగాల్ని నేను పొందడానికి ఒప్పుకోను. ఈ పాపం నేను చేయజాలను. దుర్యోధనాదులు నన్ను చంపితే చంపని అని శరాసన్మలను విడిచి శోకాకులిత మానసుడై చేయూతగొని రథం మీద కూలబడగా చూచి మధుసూదనుడు అర్జునుడితో, అర్జున, మూఢజనోచితమై అపకీర్తికరమైన మాటలను ఎలా పలుకుతున్నావు? ఇంత బుద్ధిమాంద్యము నీకెందుకు? నిన్ను ఏమి ఆవహించింది? ఎందుకు ఈ మనోదౌర్బల్యము అని అనగా, కేశవా, నేను భీష్మ ద్రోణాది గురుజనులను చంపజాలను. ఈ లోకంలో బిచ్చమెత్తుకునేనా నేను జీవిస్తాను, కానీ ఎవరిని నేను ఇప్పుడు చంపలేను. యుద్ధములో జయాపజయాలు దైవాధీనాలు కదా. నేను కార్పణ్య దోషోపగత స్వభావుడనై ధర్మ సమ్మూఢ చేతస్కుడనై ఉన్నాను. నిన్నే శరణు పొందుతున్నాను. నాకు ఏది మేలో, ఏది కర్తవ్యమో ఆజ్ఞాపింపము అని కృష్ణుణ్ణి అర్జునుడు కోరాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, నీవు శోకింపతగని వారికై శోకించుచున్నావు. ఈ దేహము శాశ్వతమా? నీకు పరమజ్ఞానమును ఉపదేశిస్తాను అని చెప్పి పార్థునికి సాంఖ్య, కర్మ, కర్మసన్యాస, జ్ఞాన, భక్తి, యోగాదులు అనేది భగవద్గీతలను, ఉపనిషత్సారామును బోధించి అతని సంశయములను ఎల్ల తొలగించి అతని కోరికపై అతనికి దివ్య దృష్టినిచ్చి తన విశ్వరూపాన్ని చూపి అతని మనోమాలిన్యాన్ని తొలగించాడు. అప్పుడు అర్జునుడు, స్వామి, నీ ఉపదేశం వల్ల నా మోహాంధకారం తొలగిపోయింది, నా సంశయాలన్నీ తీరిపోయాయి. నీవు నాకేమి చెప్తావో, ఏమి చేయమంటావో దానిని నేను శిరసావహించి చేస్తాను అని పలికాడు. అప్పుడు కృష్ణ పరమాత్మకు ప్రణామము చేసి కృతార్థుడై ఆయుధాలను చేపట్టి అర్జునుడు యుద్ధమునకు సంసిద్ధుడయ్యాడు. సంజయుడు ఈ మాటలు చెప్పి, మహారాజా, మునివరేణ్యుడైన వ్యాసభగవాని వరప్రభావం వలన ఆ కృష్ణార్జునుల అద్భుత పుణ్య సంవాదములను, ఆ భగవద్గీతలను, ఆ మహాముఖుని దివ్య రూపాన్ని దర్శించి నా జన్మ సాఫల్యాన్ని పొందాను. ఆ నరనారాయణుల సంవాదము, భగవద్గీత,

ఆ దేవదేవుని మహనీయ రూపమును నేను పదే పదే స్మరించి సంతసిస్తూ ఉంటాను. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్వయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వరేశ్వరుడు కృష్ణుడు ధనుర్ధారియు అర్జునుడు ఉంటారో అక్కడ శ్రీ విజయము సిద్ధిస్తాయని భగవద్గీత శాస్త్రము ఉద్ఘోషిస్తున్నది. అంత శ్రీకృష్ణుడు అర్జునరథాన్ని పాండవ సైన్య సమీపానికి చేర్చాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు మరలా సంజయ్ను చూచి, సంజయ, భారత సంగ్రామములో యుద్ధారంభం ఎలా జరిగిందో చెప్పు అని కోరాడు. రాజా, దుశ్శాసనుడు ప్రోత్సహించుచుండగా నీ జ్యేష్ఠపుత్రుడు భీష్ముని ముందుంచుకొని సేనతో పాండవ వ్యూహాన్ని భేదించి బయలుదేరండి అని ఆజ్ఞ జారీ చేశాడు. ఉభయ సేనల్లోని మహావీరులు తమకు గురిగా నిర్ణయించుకుని వారిపైకి ఉరికారు. సాత్యకి కృతవర్మను, అభిమన్యుడు కోసలేంద్రుని, భీమార్జునుడు భీష్ముని, నకులుడు దుశ్శాసనుని, సహదేవుడు దుర్ముఖుని, యుధిష్ఠిరుడు శల్యుని, దుష్టద్యుమ్నుడు ద్రోణుని ఎదుర్కొన్నారు. ఇక బాహ్లుడు దుష్టకేతుని, అలంభసుడు కఠోద్గజుని, అశ్వత్థామ శిఖండిని, భగదత్తుడు విరాటుని, కృపుడు కైకయాదీశుని, సైంధవుడు ద్రుపదుని, వికర్ణుడు యుధామన్యుని, సుచర్మ శేకితానుని, శకుని ప్రతివింజుని ఎదుర్కొనగా భీమపుత్రుడగు శృతసోమాదులు సుదక్షుణిని, అర్జునసుతుడగుడు ఇరావంతుడు శృతాయువును, ఉత్తరుడు దీర్ఘబాహుని ఎదుర్కొన్నారు. ఉభయ సేనల్లోని శూరులు ఉన్మత్తుల వలె ముందుకురికి తమ తమ పరాక్రమ ప్రదర్శనకై ఉవ్విళ్ళూరుతూ ఉండి రక్త సంబంధ బాంధవ్యాలను స్నేహాన్ని మరచి కఠిన కర్కశచిత్తులై కొడుకు తండ్రిని, తమ్ముడు అన్నను, స్నేహితుడు స్నేహితుని తెలియక రణావేశముతో రౌద్రాక్రాంతులై వారు బలాన్ని, దర్పాన్ని, రోషాన్ని, వేగాన్ని పెంచుకుంటూ పోరాడసాగారు. ఆనాటి మధ్యాహ్న సమయమునకు భీష్ముడు తనతో ఉన్న దుర్ముఖ కృప కృతవర్మ శల్య వివింశతులను పంచాగ్నులు వంటి వారితో కలిసి ప్రజ్వరిల్లి ప్రళయకాండ తాండవంబున అష్టమూర్తి వలె విజృంభించి పాండవ సేనలోని వారిని చీకాకు పడినట్లు పల్లటిల్ల చేయుచూపోగా ముందుకు చుచ్చుకొని వచ్చుచుండగా పాండవ వీరులలో అతనిని ఎదిరింపగలవారు లేక దుర్దశలో ఉండగా అభిమన్యుడు సాహసించి భీష్ముని ఎదిరింపవచ్చాడు. ఆ మొదటి రోజు యుద్ధంలో పాండవ సేనపై కమ్ముకొని వచ్చు భీష్ముని అభిమన్యుడు సాహసముతో ఎదుర్కొనడానికి చూచి కృపాచార్య కృతవర్మాదులు ఆ ఐదుగురు అతన్ని నిరోధింపసాగారు. అంత అభిమన్యుడు విభింశతి విల్లును త్రుంచాడు. కృపుని నాలుగు బాణాలతో నొప్పించాడు. కృతవర్మను బాధించి భీష్ముని చేరాడు. ఆ బాలుడు తాతను 9 బాణాలతో కొట్టగా భీష్ముడు అతని శౌర్యమునకు మెచ్చుకొని ఇతడు తండ్రిని మించిన తనయుడే గాని తక్కువ కాదు అని ప్రశంసించాడు. భీముడు అంత అభిమన్యునికి తోడై వచ్చాడు. రుద్రమూర్తి అయి భీముడు భీష్మునిపై 3 బాణాలను వేసి అతని సహచరులను కృపాచార్యులపై విజృంభించాడు. ఆ భీమాభిమునులకు సహాయపడడం కోసం విరాటుడు, సాత్యకి, దుష్టద్యుమ్నుడు, విరాటపుత్రులకు, ఉత్తర కుమారులు చేరారు. పాండవ వీరులందరినీ భీష్ముడు ఎదిరించి పోరాడుచుండగా ఉత్తరుడు ఏనుగుపై వచ్చి శల్యుని ఎదిరించాడు. శల్యుడు అతనితో భీకరంగా పోరాడి వాడి బాణముతో ఉత్తరుని ప్రాణహీనుని చేశాడు. వాని సోదరుడు శ్వేతుడు భీష్మాది వీరుడు 7 ఢీకొన్నాడు. భీష్ము నుండి శ్వేతుని దక్కించుకోవాలని లక్ష మంది సైనికులతో శిఖండి వచ్చి కౌరవ సైన్యాలపై పడగా వారు దీనులై భీష్ముని అండచేరి మొరబెట్టుకున్నారు. భీష్మ శ్వేతుల యుద్ధం పాండవులకు ఆనందాన్ని, కౌరవులకు ఖేదాన్ని కలిగించసాగింది. శ్వేతుడు భీష్ముని విల్లు విరిచి రథాన్ని ధ్వంసం చేశాడు. అప్పుడు కురువీరులు అయ్యో భీష్ముడు శ్వేతునికి చిక్కిపోయాడే అని వాపోచుండగా భీష్ముడు ఆలస్యము చేయకుండా అతనికి అండగా వెన్నంటి ఉన్న భీమ, అభిమన్య, దుష్టద్యుమ్నులపై అనేక బాణాలు వేసి మృత్యుతుల్యము ఒక బాణము శ్వేతునిపై వేగా అది వాని కవచములో గాడి చేసుకుని దూరి వాని ప్రాణాలను హరించి అంతటితో ఆగక నేలలోనికి దూసుకొని పోయింది. శ్వేతుడు నేల కూలడం చూసి దుశ్శాసనుడు పలు విధములైన వాయిద్యములను మోయించుతూ ఆనందంతో నాట్యం చేశాడు. శ్వేతుని భీష్ముడు ఈ విధంగా చంపడాన్ని చూచి శిఖండి వెంబడి ఉన్న సైనికులు భయంతో వణికిపోయారు. కొందరు సైనికులు పారిపోయారు. కృష్ణార్జునులకు ఈ వార్త తెలిసింది. వారు కొంతసేపు దుఃఖించి క్రమంగా మనసు చిక్కబెట్టుకుని కథన రంగంలోకి సాగారు. యుద్ధ విశేషాలు వింటున్న ధృతరాష్ట్రుడు, సంజయ, కాస్త ఆపు. సంజయుడు అతని చూస్తుండగా, శ్వేతుని చావుని చూచి శత్రువీరులు పలాయుతున్నారని నువ్వు చెప్పుతూ ఉంటే నాకెంతో ఆనందమవుతుంది. మరి దీనికి ప్రతిక్రియగా పాండవులు ఏమి చేశారో అది చెప్పు. భీష్మ, ద్రోణ, కృప, కృతవర్మ శల్యులు మన కోసమే పోరాడుతూ ఉన్నా వారు పాండవ విజయాన్ని కాంక్షించే పాండవ శ్రేయో

అభిలాషులు. మా తండ్రి వ్యాసభగవానులు, నేను, గాంధారి, సోదరుడు విదురుడు ఎంత నొక్కి చెప్పినా నా కుమారుడు ఆనాడు నా మాటలు వినకపోయే. పాండవుల ఎడ అసూయతో వాడు కర్ణ శకుని దుశ్శాసనంలో మంత్రాంగంనే నమ్మి వారిని ఎన్నో కష్టాలు పాలు చేశాడు. ఇప్పుడు భీముని బలాన్ని తలుచుకుంటే, అర్జునుని శౌర్యాన్ని స్మరిస్తే నాకు భయం వేస్తుంది. ఆ విధంగా శ్వేతుడు హతుడు కాగానే వాని సోదరులు శంఖుడు శల్యుని చంపడానికై మద్రరాజుపై మార్కొన్నారని నువ్వు చెప్పి ఉంటివి. భీష్ముని వెంబడి ఉన్న కృపాదులు ఏడ్గురు వారిని చుట్టుముట్టి వానిపై శరములు వేయగా భీముడు వేగంగా దూరి వారిని ఎదిరించాడు. శంఖుని సహాయముగా ఉండాలని సవ్యసాచి అక్కడికి చేరాడు. శల్యుడు తన రథాన్ని దిగి గద చేతబూని శంఖుని రథాశ్వములో నాలుగుంటిని కూల్చగా వాడు వెంటనే వెళ్ళి అర్జునుని రథం ఎక్కాడు. పార్థుడంతా భీష్ముని ఎదిరించి పోరాడసాగాడు. గాంగేయుడు వింటిని ఎక్కుబెట్టి బాణాలతో భూమి ఆకాశములు నిండేలాగా బాణాలు నింపి పొగలేకుండా మండే అగ్నిలాగా పాండవ వీరులను దరికొన్నాడు. గోవులు నలుదిక్కులు చూస్తున్నట్లుగా సైనికులు ఊరికే చూస్తూ ఉండిపోయారు. ఏ దిక్కును చూచినా తానే అయి భీష్ముడు పరాక్రమ స్ఫూర్తితో ప్రకాశించుచుండగా భానుడు అస్తమించాడు. భీష్మ పరాక్రమాన్ని చెప్పుకొనుచు కౌరవులు యుద్ధం విరమించి తమ విడుదలకు చేరబోయారు. ఆ రోజు పాండవులు చాలా దీనులై తమ శిబిరాలకు వెళ్ళారు. ఆ తొలినాటి భీష్ముని సమర సంభ్రమాన్ని చూసి సుయోధనుడు సంతోషముతో తన నివాసంలో నృత్య గీత వాద్య వినోదములతో గడిపాడు. కానీ ధర్మరాజు ఖిన్నుడై తన సోదరులను తక్కిన వీరులను వెంటబెట్టుకుని జనార్దనుని నిలయమునకు చేరి, కృష్ణ, ఈరోజు పితామోహుని పరాక్రమాన్ని చూచావు కదా, అతనిని ఎదుర్కొనే వీరుడే మనలో లేడు. బావా, రాజులనందరినీ భీష్మునికి ఎరగా నేను అర్పింపజాలను. నేను మరలా అడవులకు పోతాను. అక్కడ ఆకులు అలములు తింటూ జీవిస్తాను. నీవు మాకు శ్రేయోభిలాషివు కనుక మా శ్రేయస్సునకై నువ్వు ఏమి చేయమంటే అది చేస్తాను అని మొరబెట్టుకున్నాడు. మతి చెడి ఉన్న పాండవాగ్రజును చూచి పద్మనాభుడు, నీకు ఇంత తాపం ఎందుకు? నీవు యుధిష్ఠుడవు. లోకాలను జయింపగలిగిన వీరులు నీ తమ్ముళ్ళు. వీరు ఎంత త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారు. రణకోవిదుడైన శిఖండి భీష్ముని తప్పక చంపగలడు. కావున నీవు ఇతర చింతలు మాని రణసన్నద్ధుడు కమ్ము అని కృష్ణుడు నచ్చ చెప్పాడు. భారత యుద్ధం రెండో రోజుకు చేరుకుంది. పాండవ సేనాధ్యక్షుడు దృష్టద్యుమ్నుడు క్రౌంచ వ్యూహం తీర్చాడు. అప్పుడు దుర్యోధనుడు చేయి వీచి ఎలుంగు చూపి కుప్పురు కొల్పగా భీష్ముడు పాండవ సైన్యం మీదకి వచ్చాడు. కృష్ణుడు అర్జునుని చూచి, అర్జున, ఈరోజుకు నీ మనోరథం ఈడేరబోతున్నది. తేరును నీవు చెప్పినట్లుగా నేను నడుపగలను. నీ భుజబలం చూపి భీష్ముని తాకి అతనితో ఉన్నటువంటి ద్రోణ శల్య దుర్యోధనాలను భయపడినట్లుగా చేయాలి సుమ అని రథాన్ని సమయోచితంగా నడపడానికి ప్రారంభించాడు. కిరీటి రాకను గమనించి సైంధవ సౌవీరాదులు భీష్మునికి రక్షకులుగా వచ్చి చేరారు. భీష్ముడు అర్జునుడి 77 బాణాలతో నొప్పించగా ద్రోణుడు అతనిపై 25 బాణాలు వేశాడు. కృపుడు 500 అమ్ములను వేయగా శల్యుడు 9 బాణాలు వేశాడు. దుర్యోధనుడు 64 బాణాలు వేశాడు. అశ్వత్థామ 60 బాణాలు వేశాడు. వికర్ణుడు 3 బాణాలు వేశాడు. వీటన్నింటినీ అర్జునుడు ఎదుర్కొని అన్ని శరాలు పడిన కొండలాగా చెలించకుండా విజృంభించి భీష్మునిపై 25, కృపునిపై 9, ద్రోణునిపై 60, సుయోధనునిపై 5, వికర్ణ శల్యుడిపై 3 బాణముల ప్రకారము ప్రయోగించి నొప్పించాడు. అప్పుడు మీ తండ్రి ఫల్గునిపై 50 బాణాలు వేశాడు. అర్జునుడు అంత రథికులను సూతులను నరికి నానా రథాలను మోడుపడునట్లుగా చేసి చెలరేగగా కురువీరులు భయపడి పారిపోయి సుయోధనుని చెంత చేరారు. ధృతరాష్ట్ర మహారాజా, ఇంకో ప్రక్క ద్రోణుడు దృష్టద్యుమ్నుని ఎదుర్కొన్నాడు. భీముడు అతనికి తోడుగా చేరి అస్త్రగునిపై అమ్ముల వర్షాన్ని కురిపించాడు. రారాజు కళింగపతికి సంజ్ఞ చేసి భీముని ఎదుర్కోమని సూచించాడు. వాడా ప్రయత్నమునకు పోనగానే విరాట ద్రుపదులు ద్రోణుని ఎదుర్కొన్నారు. నిషాద సైన్యంతో అప్పటికప్పుడు చేరిన కళింగరాజు చక్రదేవుడు భీముని ఎదుర్కొని అతనిపై బాణాలు వేసి అతని గుర్రాలను చంపాడు. భీముడు ఉగ్రుడై తన గద పానిపైకి విసరగా అది చక్రదేవుని సారథిని చంపి నేలపై పడింది. తన అన్నను వాయునందుడు ఆ విధంగా వధించడం చూచి వాని తమ్ముడు భానుమంతుడు రోషముతో భీమునిపైకి తన ఏనుగను ఉచికల్పాడు. భీముడు అతివేగంతో వానిని కూడా వధించగా వాని సోదరుడు శృతాయువు కసిబూని భీముని మార్కొన్నాడు. భీముడు రథము దిగి పాదచారి అయి వాని మీదికి దూకి వాని చక్రరక్షకులను చంపాడు. భీముని ఎదిరించి ఏనుగులను కోల్పోవడం ఇష్టం లేని రథికులు దూరంగా తొలగి పారిపోయారు. భీష్ముడు ఇది చూచి భీమునితో తలపడి, శిఖండిని తప్ప తక్కిన వారని

అందరిపై తీవ్రమైన బాణాలను ప్రయోగించక సాత్యకి దుష్టద్యుమ్నులు భీష్ముని రథం ఆక్రమింప రాగా వారిని ఒక్కొక్కరిని మూడేసి బాణాలతో భీష్ముడు కొట్టాడు. సువర్ణ కవచాలు గల భీముని గుర్రాలను భీష్ముడు కూల్చాడు. గుర్రాలు చచ్చి నేలకొరిగినా చెలింపని ఆ మారుతి గాంగేయునిపై శక్తిని విసిరాడు. దానిని భీష్ముడు రెండు తుంటలు చేయగా భీముడు అధిక రోషంతో గదపూని రథము నుండి లంఘించి దృష్టబ్జుమ్నుడు అతని తోడురాగా అతని రథములోనికి చేరి అందరూ చూస్తుండగా భీష్మునిపై మరలా బాణాలు వేయడానికి ప్రారంభించాడు. సాత్యకి భీష్ముని రథాన్ని సమీపించి అతని సారథిని కొలనేశాడు. మరొకచో రారాజు సుతుడైన లక్ష్మణ కుమారుడు అభిమన్యుణ్ణి ఎదిరించి పోరాడుతూ ఉన్నాడు. తన కుమారుడు లక్ష్మణుడు అభిమన్య పీడితుడైనందుకు వెరచి కురురాజు తన కొడుకుకు తోడ్పడడం కోసం అనేకులైన యోధులను లక్ష్మణ కుమారుని వద్దకు పంపాడు. వారందరూ అభిమన్యు రథాన్ని చుట్టుముట్టగా అర్జునుడు తన కుమారునికి మాచటగా రాబోగా భీష్మ ద్రోణాది అతిరథులు అతన్ని అడ్డుకున్నారు. కవ్వడి సారించు శరపరంపరలకు భూమి ఆకాశం దిక్కులు కనపడకుండా పోయినాయి. ఫల్గుణుని పరాక్రమాన్ని సహించలేక కౌరవ సైన్యం చెల్లా చెదరైంది. కిరీటి వీర విహారాన్ని చూచిన మీ తండ్రి ద్రోణాచార్యుని చూచి, ఆచార్య, దామోదర సహితుడైన ధనంజయుడు ఏమి చేయాలనుకున్నాడో అదంతా చేస్తున్నాడు. ఈ కౌంత్యేయుని ఎవరునూ జయింపజాలరు. ఇప్పుడు మన శూరులు చేష్టలు దక్కి ఊరికే చూస్తున్నారు. ఇప్పుడు చీకటి కూడా అవుతోంది. ఈ దినానికి యుద్ధం ఆపడానికి ఇదే సమయమని భావిస్తున్నానని చెప్పి యోధులకు యుద్ధం చాలింపవలసిందిగా ప్రకటించగా ఇరువైపులా సైన్యములు సమరము వదిలి శిబిరాల వైపు వెళ్ళారు. సంజయుడు భారత యుద్ధం మూడవ రోజు కథను ఇలా ప్రారంభించాడు. మహారాజా, భీష్ముడు ఉదయాన్నే లేచి సైన్యాలను కరుణ వ్యూహంగా తీర్చాడు. దృష్టద్యుమ్నుడు అర్ధచంద్రాకార వ్యూహాన్ని కల్పించాడు. అప్పుడు రాజా, నీ సుతుడు భీముని ఎదిరించాడు. భీముని శరం పరంపరలు గౌరవలేక అతడు రథంలోనే మూర్చిపోగా సారథి అది గమనించి రారాజును రణరంగం నుండి తొలగించి సురక్షిత స్థానానికి చేర్చాడు. రారాజు వెంటనున్న సైనికులు భీతితో పారిపోగా భీష్మద్రోణులు వారిని నిలబడండి నిలబడండి అని ఆశ్వాసిస్తూ భీముని అతనికి తోడుగా చేరిన దృష్టద్యుమ్నులను ఆక్రమించారు. ఇంకొకచో సాత్యకి అభిమన్యునితో కలిసి శకునిపైబడి వాని సైన్యాన్ని పూర్తిగా నాశనం చేశాడు. భీష్మద్రోణులను అర్జునుడు ఎదిరించి పోరాడసాగాడు. భీముడు అతనికి తోడుగా వచ్చాడు. భీమార్జునుల శక్తిని వేగాన్ని ఎదుర్కొనలేక మహారథులైన వారే మరలిపోసాగగా భీష్ముడు వారికి ధైర్యాన్ని కలిగించ ప్రయత్నించాడు. ఇంతలో స్పృహ వచ్చిన రారాజు తన రథాన్ని తొలగించి తెచ్చిన సారథిని తీవ్రంగా కోపించి కథనరంగం మధ్యలోకి చేరి తన బలములకు ప్రోత్సాహం కలిగి ప్రయత్నించాడు. కానీ వారు ముందుకు పోలేక సుయోధనుని చెంత చేరారు. సుయోధనుని నైతిక స్థైర్యం క్షీణించుచుండగా అతడు భీష్ముని చూచి, తాత, నీవు మాకు ఆనాడే చెప్పి ఉండవచ్చు కదా. నేను కర్ణుడు మాకు తోచిన మార్గం ఏర్పరచుకుని ఉండేవాళ్ళం కదా. నీవు పాండవులపై కనికరం చూపుతున్నావు. నీపైన నీ ఆశలన్నీ పెట్టుకొని నిన్నే నమ్మి ఉన్న నాకు ఈరోజు ఇంత భంగపాటు కలిగిందే అని నిష్ఠురంగా పలికాడు. అతని మనోస్థితిని గుర్తించి భీష్ముడు ప్రియభాషణములతో ఊరడించి ఇలా అన్నాడు. సుయోధన, సమరస్థిరులైన పాండవులను ఇంద్రసహితము దేవతలనైనా జయింపవేలు కాని వారిని జయింపలేము అని నీకు నేను ఆనాడే చెప్పాను. నీవిప్పుడు నన్ను ఇట్లు అనడం భావ్యమా? అయినా నా ఓపిన భంగి నేను పోరాడి పాండవ సైన్యాన్ని కూలుస్తాను చూడు అని చెప్పి రారాజుతో కలిసి పాండవుల సైన్యాల మీదికి ఉరికాడు. అప్పుడు కనీవిని నేరుగని భీకర సంగ్రామం జరిగింది. భీష్ముడు చక్రాకారంగా తన విల్లు తిప్పుతూ పాముల వంటి బాణాలను పుంకానుపుంగంగా పాండవ సేనపై కురిపించాడు. ఎందరు సైనికులు చచ్చారో చెప్పలేం. అరివీరుల తలలు, బాహువులు, చరణాలు, కిరీటాలు, ఆభరణాలు, గదలు, కత్తులు, బాణాలు నేల మీద దొరలిపోతూ ఉంటే గజాశ్వాల కళేబరాలు, విరిగిపడిన రథాలు కొండల వలె పడగా నెత్తురు ఏర్లై ప్రవహించాయి. పాండవ సేనలు భయపీడుతులై చేయినది లేక దీనంగా చూస్తూ ఉండగా కృష్ణుడు అర్జునుని చూచి, ధనంజయ, నీ వారిని భీష్ముడు ఈ విధంగా నాశనం చేస్తూ ఉంటే నీవు అతన్ని మార్కొనకుండా ఉండవచ్చునా అని ప్రశ్నించగా అర్జునుడు అలుకతో భీష్మునిపైకి వెళ్ళాడు. భీష్ముడు అర్జునుని గుర్రాలపై బాణాలను వేశాడు. ఫల్గుండంతా ఒక బల్లముతో పితామహుని విల్లును తుంచాడు. భీష్ముడు ఇంకొక ధనువు చేపట్టబోగా దానిని కూడా విరిచాడు. భీష్ముడు అర్జునుని మెచ్చుకొని అతిశీఘ్రంగా విల్లు సారించి బాణాలను సంధింపసాగాడు. మురారి నేర్పుగా రథాన్ని చిత్రగతులతో నడిపి ఆ బాణాలు అర్జునుడికి తగలకుండా చేశాడు. భీష్ముని చంపడానికి కృష్ణుడు తనలోని నిశ్చయించుకొని తన సుదర్శనాన్ని తలంచగా అది

సన్నిహితం కాగా దానిని కుడిచేత ధరించి రథాశ్వాల పగ్గాలు నొగలిక్కట్టి రథాన్ని దిగి భూమి దద్దరిల్లుతుండగా పీతాంబరము తూలుచుండగా భీష్మునిపైకి విజృంభించి వచ్చాడు. పులిని చూచిన లేళ్లవలే కౌరసేనుకు అదిరిపోయారు. సుయోధనుడు కూడా భయపడ్డాడు. తనపైకి ఆవేశంతో వచ్చు శ్రీకృష్ణునుచ్చి ప్రశాంతచిత్తుడై భీష్ముడు, స్వామీ నన్ను కృతార్థుని చేస్తావా? నీ ఇష్టం వచ్చినట్టు నన్ను ఏమైనా చేసుకో. నన్ను నీ చేతుల్లోనే చంపి కృతార్థుని చేయి. నాకు ఇహపర శ్రేయస్సు సమకూర్చు అని ప్రార్థించాడు. కృష్ణుడు అతనిని చూస్తూ, భీష్మ, ఈ ప్రజాక్షయానికి నీవే మూలం. నీవు ధర్మవర్తనుడివై ఉండే ఆనాడే మాయాజుదన్ నుండి సుయోధనుని మరలించి ఉండి ఉంటే ఈరోజు ఈ బాధ కలిగి ఉండేది కాదు కదా అని అనగా భీష్ముడు, కృష్ణ, రాజు పరదైవతము కదా అని పలుకగా, శౌరి, యాదవుల హితం కోసం దుర్మార్గుడైన కంసుని నా మేనమామిని నేను చంపలేదా? ధర్మాన్ని తప్పేవారిని దైవం క్షమించదు అని చెప్పుచుండగా అర్జునుడు రథము దిగి వచ్చి కృష్ణుని గౌగలించి నమస్కరించి, కృష్ణ శాంతించు, యుద్ధంలో ఆయుధము పట్టను అని నాకు మాట ఇచ్చి ఉన్న సంగతి మరిచావా? నీవిలా చేస్తే నాడు నేను ఆడిన మాట ఏమి కావాలి? నా సోదరుల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నేను భీష్మాది వీరులను అంతమందిస్తాను అని పలికి సవ్యసాచి సమయనిష్టకు గోపాలదేవుడు సంతసించి రోషము మాని అర్జునుడితో కూడా రథాన్ని ఎక్కి వెళ్ళిపోయి పగ్గాలను పట్టాడు. సంజయుషు ఈ విషయం చెబుతూ, రాజా, ఆ సన్నివేశంలో ప్రపన్నుడైన పితామహుని వధింపకుండా పార్థునికే ఆ కీర్తిని దక్కించదలిసి రథాన్ని కౌరవబలాల మీదకి నడిపాడు కృష్ణుడు. దూదిపై అగ్ని పడిన విధంగా అర్జునుడు విజృంభించి తన బాణాగ్నితో కౌరవ సైన్యాన్ని ఆహుతి చేయసాగాడు. తమ సైన్యాలను తలకడిచి భీష్మ, భూరిశ్రవస, శల్య, దుర్యోధనులు తమ తమ గదా తోమరాది ఆయుధాలను ప్రయోగించారు. వారి వారి ఆయుధాలను ఖండించి కిరీటి భూరిశ్రవసుని బాణము ఖండించి రారాజు గుండెలను భేదించి శల్యునిపై బాణాలు నాటించి భీష్మునిపై పలు బాణాలను గుర్చి వీరవిహారం చేయగా అతనిని ఎదిరించేవారే లేక సైన్యం చెదిరిపోనుండగా, నీ కుమారులు అర్జునుని పొదివి పట్టుకునబోగా అర్జునుడు వారిపై మహేంద్ర అస్త్రాన్ని వేసి వారించాడు. అంత అరుణుడు అస్తాద్రికి చేరువ అవుతూ ఉండగా శాంతనుని ఆదేశానుసారము కౌరవసేనుడు యుద్ధం విరమించి విడుదలకు వెళ్ళిపోయాయి. తెల్లవారింది. అది నాలుగో రోజు. సైన్యాలు ఇరువైపులా చేరసాగాయి. ద్రోణుడు, కుపుడు, శల్యుడు, సోమదత్తుడు, విమిశతి, రారాజు రాగా అభిమన్యుడు వారి వ్యూహములోనికి దూరి ఆ ఏడుగురిని ఎదిరించి వారి ధనుస్సులను తృంచి ప్రజ్వరిల్లాడు. భీష్ముడు అప్పుడు అభిమన్యుని అధిగమించి అర్జునపుత్రుని మీద అగ్నిశిఖల వంటి బాణాలను వేశాడు. వాటినన్నింటినీ వాడు తొలగించాడు. అలా కొన్ని క్షణాలు గడిచాయలేదో అశ్వత్థామ అభిమన్యుని అడ్డుకొని రాగా అతనికి భూరిశ్రవస, శల్యపుత్ర, చిత్రసేనులు వెన్నుదన్ని చేరారు. అనేకులతో అభిమన్యుడు ఒక్కడే పోరాడుతున్నాడని గమనించి అర్జునుడు ఆర్చి అందరికీ అన్ని రూపులై అడల చేశాడు. అప్పుడు కృతవర్మ త్రిగర్తులను, కేకయాదులను కూర్చుకొని వచ్చి 35,000 రథికులతో ఆ తండ్రి కొడుకుల నిద్రని ఆక్రమించాడు. చేరువలో ఉన్న దృష్టద్యుమ్నుడు ఇది చూచి కృపుని, శల్యుని ఎదిరించి కృతవర్మ రథాశ్వాలను కూల్చాడు. శల్యపుత్రుడు దృష్టద్యుమ్నుని ఎదిరించగా వారి మధ్య తీవ్ర పోరాటం జరిగింది. పాండవ సేనాధిపతి గద విసరగా శల్యపుత్రుని శిరస్సు వక్కలైపోయింది. కొడుకు చావుకు కుపితుడై శల్యుడు దృష్టద్యుమ్నుని ఎదిరించరాగా వాడతనిపై బాణాలను కురిపించాడని చెప్పు సంజయును చూచి ధృతరాష్ట్రుడు ఈ విధంగా అడిగాడు. ఎప్పుడు చావును నొప్పిని మనవారికి అవుతున్నట్టుగాను పాండవులు గెలుపుతున్నట్టుగాను చెబుతూ ఉంటావే, ఇది నీ పక్షపాతమా ఏమి అని సంజయుడు ఆ మాటలు విని, రాజా, అది అంతే. నీ సేనాంగములు ఎన్నో నాశనమవుతాయి, దొరలు కూడా చస్తారు. మారు మాట్లాడకుండా యుద్ధ విశేషాలు వినుము అని కథ మరలా కొనసాగించాడు. దృష్టద్యుమ్నుడితో శల్యుడు పోరాడుతూ ఉండగా కౌరవుల్లోని దండిమగలు అతనికి తోడురాగా నకుల సహదేవులు శల్యుని మార్కొన్నారు. భీష్ముడు భగదత్తుని పురికొల్పగా వాడు భీమునిపైకి రాబోవగా అభిమన్యుడు అడ్డుకొని వాని గజాన్ని బాధించాడు. అనుజులు అస్తమించడం చూచిన రారాజు కుందిపోతూ భీముని ఎదిరించి పోరాడసాగగా వారిరు మధ్య సంగ్రామం తీవ్ర రూపమైంది. నీ కొడుకు వేసిన ఆయుధపు శక్తిచే భీముడు మూర్ఛపోగా కౌరవులు ఆనందించుచుండగా అభిమన్య ఘటోద్గజులు దుర్యోధనుని చుట్టుముట్టారు. అంత ఘటోద్గజుడు తన ధనుజమాయలను చూపడానికి ఇదే సమయమని భావించి సుయోధనునిపైకి వెళ్ళి అతనిని సృక్కజేశాడు. భీష్మద్రోణాది వీరుల ప్రోత్సాహవాక్యాలతో విజృంభించి వచ్చే సైనికులపై ఘటోద్గజుడు మాయాజాలాన్ని ప్రయోగించి బడలు పరిచాడు. అంత యుద్ధ వీరమణ చేయు సమయం అగుట భీష్మద్రోణులు హెచ్చరించగానే ఆ నాలుగవ దిన సంగ్రామం విరమించి ఎవరెవరి శిబిరాలకు వాళ్ళు చేరుకున్నారు. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయును చూచి, భీష్మద్రోణాదుల వంటి వీరులు ఉండి కూడా పాండుపుత్రులు వారిని ఎదిరించి ఇన్ని విజయాలు ఎలా సాధిస్తున్నారో, ఇందుకు ఏమి కారణమో నాకు చెప్పు అని కోరాడు. సంజయుడు ఇది విని నవ్వుతూ, రాజా, ఇందులో మాయ కానీ, మంత్రం కానీ, మహిమ కానీ, మందు కానీ ఏదీ లేదు. పాండవుల ధర్మనిరతియే వారి

విజయానికి కారణం. నీవు అడిగినట్లే నీ కుమారుడు కూడా భీష్ముని చేరి ఈ అనుమానాన్ని నివృత్తి చేయమని కోరాడు. దానికి భీష్ముడు అతనితో ఈ విధంగా చెప్పాడు, సుయోధన, పాండవులకు వాసుదేవుడే అండ. ఆయన సాక్షాత్ పరమేశ్వరుడే. ఆయన తోడ్పాటు ఉన్నంత వరకు వారిని ఎవరూ జయింపజాలరు. పాండవులు అతనికి ఇష్టులు, ఆయననే శరణు పొంది ఉన్నారు. నీవేమీ కృష్ణుని సరకు చేయవు. అర్జునుడు నరుడను మునీశ్వరుడు. ఈ విషయము పరశురామునికి, నారదునకు, వ్యాస భగవానులకు కూడా తెలియను. కావున నీవు నరనారాయణులతోటి వైరము మాని వారి రాజ్యం వారికిచ్చి వారితో కలిసిపోయినచో, పోయినవారు పోగా మిగతా సహజన్ములతోనైనా నువ్వు సుఖముగా జీవింపవచ్చు అని బోధించాడు. సుయోధనాదులు భీష్ముని ప్రత్యుత్తరము ఇయ్యకుండా వెళ్లారే కాని పితామహుని పలుకులను ఆదరించలేదు. ధృతరాష్ట్ర మహారాజా, అవశ్యం అనుభోక్తవ్యమని ఆర్యులంటారు. నీ కుమారుని దుర్వినయాన్ని నీవు అరికట్టకపోయిన ఫలితమే ఈనాటి యుద్ధము అని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు మౌనంగా ఉండిపోయాడు.

ఇంతవరకు మీరు వ్యాసపీఠం మహాభారతంపై ప్రసారమయ్యే ధారావాహిక భీష్మపర్వం 2వ భాగం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466 05. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఆకాశవాణి 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 10:30. ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమంలో ముందుగా లేత మనసులు చిత్రం కోసం పి సుశీల గారు పాడిన పాట, సాహిత్యం అందించిన వారు ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్,

ఆపాత మధురాలు అలనీటి అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో మరో పాట ఇలవేల్పు చిత్రం నుండి పి లీల పి సుశీల రఘునాథ్ పాణిగ్రాహి కలిసి పాడిన పాట. సంగీతం అందించిన వారు సువర్ణ దక్షిణామూర్తి. సాహిత్యం వడ్డాది.

ఆపాత మధురాలు కార్యక్రమంలో మరో పాట గోరింటాకు చిత్రం నుండి కేవి మహదేవన్ సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట సాహిత్యం వేటూరి సుందర్రామ్మూర్తి.

ఆపాత ముద్రాలు కార్యక్రమంలో మరో పాట జీవన తరంగాలు చిత్రం కోసం సంగీతం సమకూర్చిన వారు జేవి రంగారావు, ఘంటసాల ఆలపించిన సాహిత్యం ఆత్రేయ.

ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమంలో మరో పాట కన్నె వయస్సు చిత్రం నుండి సిహెచ్ సత్య సంగీతం అందించగా, దాశరథి కృష్ణమాచార్యులు సాహిత్యం, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

103.2 107.5 MHz పై శ్రోతలు, ఇంతవరకు మీరు ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం మా నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఇంతటితో ఈరోజు మా ప్రసారాలు సమాప్తం. ఇక రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు పునఃప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.